0: Radio Sai now presents A Divine Discourse, delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన
0: రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్.

0: దాన ధర్మాచరణ సతము దురాచార మందుచుండి వేద విద్య అనుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
1: Like satya, dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
0: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్నో చదువుతారు.
1: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
0: Janma nettina venuka jagatta kavale. జన్మ నెట్టిన వెనుక జాగ్రత్త కావలే, దుర్మార్గులను చేర దొసగు కలుగు, చెడును

0: orientation, your existence.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Ananta Jagatulo. Akira Pranikotulo. Anni Vidamula. Manavudu. Agrasthanamunaku Cherinavadu.
0: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
1: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
0: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
1: Jnanamu bhaktiye lekundina manavunaku pachi pachi mrugadulaku vyakti bhedamu kudanu undadu.
0: If man were not to be having jnana and bhaktiya devotion, there is no difference between him and the animals and the beasts.
1: Dharma jnanamulu manavunaku pratyekamainatuvanti oka varaprasadamulu.
0: Dharma and jnana are the boons given to man as an act of grace.
1: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే, హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
0: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
1: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
0: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యూ. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
1: ధర్మమును రక్షించగలిగినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
0: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకే జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
0: ద అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
1: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
0: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షాల్ బి.
1: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ద ఉపనిషత్ ద వేదస్ అండ్ అదర్ స్క్రిప్చర్స్ ఎగ్జార్ట్ మ్యాన్ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: న్యాయం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ న్యాయ?
1: సూర్యుని యందు ఏడు కిరణములు అనగా సూర్యరశ్మి యందు ఏడు రంగులు ఉండినట్టుగా సత్యమునందు సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
0: జస్ట్ యాజ్ ద సన్లైట్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్ల్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ సెవెన్ డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లైడ్ డౌన్.
1: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
0: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, న్యాయం is the most important.
1: న్యాయ బుద్ధి కలిగి న్యాయ ప్రవర్తన యందు జీవితమును అంకితం గావించినటువంటి వానికి శాంతి లభిస్తుంది.
0: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
1: Nyayam ఒక పదునైన కత్తి వంటిది.
0: న్యాయ అగైన్ ఈజ్ లైక్ ఎ షార్పెన్ నైఫ్ ఆఫ్ స్వర్డ్.
1: ఈ న్యాయమునకు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: టు దిస్ న్యాయ దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ ఆర్ థైన్.
1: స్వార్థములకు ఏమాత్రము కూడాను ఈ న్యాయములో అవకాశము లేదు.
0: నాట్ ఈజ్ దేర్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ దిస్ న్యాయ.
1: న్యాయ ప్రవర్తనల చేత తనకు కాని తన వారికి కాని తన బంధువులకు కాని ఏమైనా నష్ట కష్టములు సంభవించునన్నా ఈ నష్ట కష్టములకైనను తాను బాధ్యుడు కావలేను కాని న్యాయమును విడదాడరాదు.
0: Now, if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
1: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
0: This nyaya again is a boon or gift from God.
1: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
0: When man makes his life one of nyaya, his behavior is such as to be containing this nyaya, certainly he will receive the grace.
1: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
0: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
1: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కాని వ్యాపారం చే లభించినటువంటి ధనమును కాని ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
0: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
1: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్యధనములకు ఎట్టి రూపము లేదు.
0: But the wealth accrued from nyaya has no form or shape.
1: ఇది కంటికి కనిపించినది కాదు.
0: This is something which cannot be seen by the eye.
1: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకుకు ఈ న్యాయం వల్ల లభించినటువంటి ఒక పుణ్యధనము మీ పేరుకొనకు చేరిపోతుంటాడు.
0: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
1: ఈ న్యాయమును మానవుడు విచారించి దానిని అనుసరించి అనుష్ఠించి అందించి ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
0: It is man's paramount task to understand the meaning and significance of this word nyaya, decipher it, diagnose it, and then try and behave accordingly.
1: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: So at the very outset, man should endeavor to lead a life of nyaya.
1: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మలయందు కూడాను న్యాయమును లక్ష్యం నందించుకోవాలి.
0: So in all his selfless and egoless deeds, this nyaya should be governing his mode of operation.
1: ఇక జ్ఞానము. జ్ఞానం అనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
0: Now we come to this word jnana. Everyone equates jnana with intelligence.
1: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
0: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
1: Sa vidya ya vimuktaye anaga dukkhamunu vimukti gavinchinatvante nijamaina vidya.
0: What is this true vidya? That which will remove you from grief and sorrow.
1: Itti dukkhamunu nivrutti gavinchinatvanti yokka vidya adi vidya kaaneradu.
0: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
1: Deenamu deyamu gnanamu ekamainatunti yokka parakattame sariyainatunti vidya.
0: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
1: Atti ekattamainatunti aatmatattame neevu nenu anetunti sambandha bandhavyamunu kalpinchinatunte vidya.
0: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
1: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
0: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
1: కనుక ఏకాత్మ భావనను అభివృద్ధి పరచుకుని ఆత్మతత్వాన్ని అన్వేషణ గావించడానికి కృషి చేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి శిక్షణ.
0: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity, the synthesis that must should be yours.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి విద్య మనకు చాలా దూరమైనది.
0: Unfortunately, we are far removed today from this type of vidya.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: Can all those who can write, read and talk be termed educated?
1: కాలేజ్ డిగ్రీలను పొంద విద్యావంతులగున?
0: Or if they merely get degrees in the college, can you call them educated?
1: సుజ్ఞానము సుకృతులేని విద్యలు సద్విద్యలగున?
0: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
1: బ్రతుకుటకే విద్యన్న బ్రతుకలేదే పశుపక్షులు.
0: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
1: కనుక మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
0: So these things which we call vidya today, by virtue of which we are able to live, are not the true form of vidya.
1: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
0: Vidya is that which makes you understand the mystery or the secrets of this life.
1: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
0: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
1: అయితే మానవత్వంలో ఇట్టి విద్యలను మనకు సాధన మూలకంగా సాధ్యమవుతుందా అని మీరు సందేహించనక్కరలేదు.
0: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
1: మానవత్వాన్ని మాధవత్వంగా రూపింపజేసుకునేటువంటి యొక్క మార్గమునకే విద్యా మార్గము అని.
0: Vidya is verily that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
1: మాధవత్వం అనగా ఏమిటి?
0: Now what is this madhavatva or this
1: ma thing? Anaga prakriti.
0: Ma means prakriti or nature.
1: Dhavuda anaga bhakta.
0: And the second form, dhava, means husband, master.
1: Madhavudu anaga prakritini niyaminchinatvanti vadu madhavudu.
0: So madhava is one who is the master of this nature.
1: Prakritiki kattane madhavudu.
0: And what you have as nature, one who is the creator behind this, is madhava.
1: సమస్త దృష్టి కల్పితమైన ఈ సృష్టికంతయు కూడాను అధిపతి మాధవుడు.
0: And all that you see around you through the medium of perception of your senses, the master of all that is Madhava.
1: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
0: You have the spider which weaves a web from the thread which is born of itself.
1: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
0: And the spider in turn devolves this thread. Madhava also, from him is born everything, to him goes everything.
1: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వమునకు తానే అధిపతి అని.
0: సో దిస్ హెస్ బీన్ కంటెయిన్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ద వన్ హూ హెస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్స్ దేర్. హీ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హెస్ క్రియేటెడ్.
1: సమస్త భూతములను కూడాను సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
0: హీ ఇస్ ద వన్ హూ హెస్ క్రియేటెడ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్. హీ ఇస్ ద వన్ హూ ఫాస్టర్స్ దెమ్. హీ ఇస్ ద వన్ wherein they find the consummation.
1: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
0: సో వన్ సేక్రెడ్నెస్ ఆఫ్ సాంక్టిటీ ఆఫ్ పర్పస్ కన్సిస్ట్ ఇన్ సీయింగ్ దిస్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ దిస్ క్రియేషన్.
1: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
0: నౌ దెర్ ఇస్ దిస్ వర్డ్ పిండాండ గివెన్ టు ది ఫార్మ్ ఆఫ్ లైఫ్.
1: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
0: దట్ విచ్ మూవ్స్ అండ్ యాక్టివేట్స్ ఇట్సెల్ఫ్ ఈస్ కాల్డ్ బ్రహ్మాండ.
1: పిండాండమునకు అన్ని అనేక జీవుడు.
0: ఫర్ ద ఫస్ట్ వన్ పిండాండ ద జీవ ఈజ్ ది ఎక్నాలెడ్జ్ మాస్టర్.
1: చరాచరమైనటువంటి యొక్క బ్రహ్మాండమును అధినేత దేవుడు.
0: అండ్ దాట్ విచ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ద లార్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ గాడ్.
1: పరమాత్మ నుండి ఈ చరాచర జగత్తునంతా కూడాను సృష్టి అవుతుంది చేత దీనికి నారము అని పేరు.
0: అండ్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ దిస్ బ్రహ్మాండ ఆల్ దట్ యు సీ అరౌండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నార.
1: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
0: దిస్ ఆల్సో హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దట్ ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనికి ఆపహ అని కూడా అంటారు.
0: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆప్తి ఆపహ.
1: అయితే ఈ నారములకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
0: అండ్ బికాస్ ఫర్ దిస్ నార ద మాస్టర్ ఈజ్ ద గాడ్ హీస్ ఆల్సో కాల్డ్ నారాయణ.
1: నారమునకు అయనము అనగా అయనం అనగా ఏమిటి? దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
0: సో టు దాట్ విచ్ ఈస్ నార హీస్ దిస్ అయన మీనింగ్ హీస్ ద వన్ హూ ఓవర్ సీస్.
1: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
0: సో ఇట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ నారాయణ.
1: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
0: వి షుడ్ నాట్ బిలీవ్ దట్ దట్ విచ్ వి కాల్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఇన్ ఎ సర్టన్ ఇండివిజువల్.
1: సర్వ ప్రాణుల ఎందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
0: ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ వీ కుడ్ ఫైండ్ దిస్ ట్రేస్ ఆఫ్ డివినిటీ.
1: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింపు చేసుకున్నటకై ఉపనిషత్తులు, కొత్త పురాణములు, ఇతిహాసములు, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా కూడాను ఆవిర్భవించాయి.
0: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైయింగ్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ వీ హ్యావ్ దిస్ ఉపనిషత్ ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
1: సెక్రెట్. ప్రాకృత సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
0: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
1: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: Only when we can put aside our worldly aspect of existence, can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
1: Itti vyavaharika jagatunu nirupinchipa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology ee maatramula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
0: Now all that goes on in the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
0: So this form of education or study is that which will trace you to the beginnings of everything.
1: అణువరణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
0: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
1: Sutramainati vastuvana sutramaguchu, meti vastuvanantuna metiyaguchu.
0: That which is subtlest of everything, certainly that is there.
1: Antakamu sarvasanchiyai alarunatti.
0: And that which is so big and vast, that also is there.
1: Adiye brahma.
0: And being everywhere and anywhere, this entity is brahma.
1: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
0: సచ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎన్క్వైరీ ఇస్ వాట్ వీ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్.
1: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింప చేసినటువంటి వారే మహనీయులు.
0: ఎక్స్పెరిమెంటింగ్ దస్, అబ్జర్వింగ్ దస్ అండ్ బేసింగ్ దేర్ కన్క్లూజన్ ఆన్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్, దిస్ ఇస్ వాట్ దీస్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ పర్సనాలిటీస్ హావ్ డన్.
1: వారే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని జగత్తునకు చాటినారు. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
0: These are the people who have proclaimed to mankind at large, O man, listen. After intensive searches, experiments and observations and experiences, we have realized that that effulgent one, that glowing one, that all-pervasive one is God and God alone.
1: ఆ పరమపురుషుడు ఎక్కడ ఉన్నాడు? లోపలన వెలుపలన.
0: Where is such a divine being, within or without?
1: అందరి హృదయమునందు కూడాను తాను సంచలనమై సర్వవ్యాపకమై సర్వజ్ఞత్వమై సర్వశక్తిమయమై ఆవరించి ఉన్నాడు.
0: ఇన్ ఎవ్రీ బీయింగ్స్ హార్ట్ హీ రిసైడ్స్ ఫర్మ్లీ ఇన్స్టాల్డ్ అండ్
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమించి ఆదరించి అతని ద్వారా తన యొక్క తత్వాన్ని జగత్తునకు వ్యాప్తిని సాధించమని చాటుతూ వచ్చాడు జీసస్.
0: ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ and guiding every action of the individual. Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
1: Phalamuleni vrutchamu vale,
0: as a tree without any fruit,
1: rutululeni phalamu vale,
0: as a fruit without any taste,
1: telivileni mrugamu vale,
0: as an animal without an iota of intelligence,
1: పాలివ్వని గోవు వలె,
0: as a cow which does not yield any milk,
1: పుట్టి ఇట్టి ఏమి ఫలము?
0: What's the use of being born thus?
1: పలుమెరుగును జన్మించితివి,
0: of living a life of
1: పలుమెరుగుక మరణించిన నీ వెరిగినదేమన్నా?
0: You have been born, you do not know the purpose for which you are born, you come and die, what's the use?
1: మానవత్వము జన్మించటము ఒక విశిష్టమైనటువంటి గమ్యాన్ని తెలుసుకోవటం.
0: Having been born as man is for you to reach your goal proper.
1: ee gamyamunu manu cherutaku premane oka raja bata.
0: The right royal way which will lead you on to your destination is the path of love.
1: kaani ee naadu manavuni yokka prema sankuchitamai untunnadi.
0: But in today's world man's love is extremely narrow and petty.
1: nenu naavaru అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిచ్చిపోతున్నది.
0: దిస్ లవ్ ఇస్ కన్స్ట్రెయిన్ బై దీస్ లిమిట్స్ ఐ అండ్ మైన్ అండ్ అవర్స్.
1: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపకంగా నిరూపించాలి.
0: దిస్ లవ్ షుడ్ బి ఎక్స్పాన్సివ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుకై సర్వ జీవాత్మయందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ ఆర్ లవ్ మైట్ ఎక్స్పాండ్ వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ విత్ దిస్ లవ్ to all forms of life around us.
1: స్వార్థమును త్యాగము చేసి,
0: sacrifice selfishness,
1: అహంకారము నిర్మూలము చేసి,
0: exterminate your ego,
1: ఆడంబరము హతము చేసి,
0: this exhibitionism being given a go by,
1: జనసేవకు నడుము కట్టాలి,
0: bend down for the service of mankind,
1: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి,
0: search for this unity of purpose,
1: సమరసాన్ని పెంచుకోవాలి,
0: this equanimity, this sense of belonging, fellow being,
1: samatvanni pochinchukovali,
0: and the oneness of purpose to be fostered.
1: Samatvamu manam enadu pochinchukundamo sarvamunu manam jayinchagalam.
0: When you have this equal mindedness of purpose, you can achieve everything.
1: Samaikshita manalo ye matram kudanu kanipinchukaledu.
0: But this sort of a thing, success can never be found where you are narrow and
1: petty. Yavariki vare yamuna teeri,
0: each one's own way.
1: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కానీ, ఒక దేశమునందు కానీ, ఒక విషయమునందు కానీ, ఒక పదార్థమునందు కానీ మనకు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
0: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
1: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్ దిస్.
1: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపింపగలము.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్ యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్ఫీల్డ్.
1: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
0: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
1: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు,
0: ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: మంచి చెడ్డని ఎందు విచారించ విషయం పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
0: So rather than start making inquiries between good and bad with regard to these fleeting things,
1: ee samanvayamunaku tyagame pradhana pranam.
0: For this element of unity, sacrifice is the first quality.
1: Tyagamanaga kevalamu oka kriyalu yendu maatrame kaakunda mana karunu yendu maatrame kaakunda mana dhanamunandu maatrame kaakunda mana vidyendu maatrame kaakunda sarvasthamunandu kudanu manu tyagamunaku siddhamai undali.
0: This sacrifice should be confined not merely to our actions, deeds with regard to wealth and vidya, but in everything that we say or do.
1: ee naadu oka vidhamainatundi tyagamunaku charity ani cheptu vastunnaru.
0: Now today one word is used for this sacrifice, charity.
1: ee charity aniga kontha dhanam ivatamu leka konni vastramulu ivatamu కొన్ని భూములు ఇవ్వటము ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
0: Now by charity we understand parting with some money or clothes or a little bit of ground. This cannot be called charity.
1: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమింటువో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
0: What you should really say, this charity, it can't be sacrificed. That which you love as your very own thing.
1: ప్రేమను ప్రేమతోనే పెంచాలి.
0: అండ్ దట్ లవ్ షుడ్ బి పార్టెడ్ విత్, దట్ ఈస్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మానవునికి ప్రాణం.
0: లవ్ కెన్ ఫాస్టర్ లవ్. లవ్ ఇస్ రియలీ
1: ఆ ప్రేమను త్యాగము చేయటమే నిజమైన చారిటీ.
0: లవ్ ఇస్ రియలీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సాక్రిఫైసింగ్ సచ్ ఎ లవ్.
1: ఈనాడు మనం అందించేటువంటి వస్తువాహనాదులు కానీ ధనకనక మూలాదులు కానీ ఇవి కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
0: టుడే ఇఫ్ యూ ఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్, it's with an eye and what's going to come your way.
1: Pratiphala apeksha lekunda tyagam cheyali.
0: You should instead come forward with a thing you without looking forward to the result.
1: Deenulanu rakshinchadaniki prayatninchali.
0: Try and protect the downtrodden ones.
1: Dikkulena varini poshinchadaniki poonukovali.
0: Those the hapless ones, try and go to their assistance.
1: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
0: The weaklings, go and give your strength and support.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రేమను త్యాగం చేసినప్పుడే అనగా ఈ విధమైన చారిటీ మనం చేసినప్పుడే ఒక విధమైన యూనిటీ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బలిపోతుంది బలపడుతుంది.
0: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
1: ఈ యూనిటీని అనగా చేరికను మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: And only when we have this unity amongst us, we can understand we have a place for purity within us.
1: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
0: And once we have this element of purity in us, there is indeed a place for divinity.
1: కనుక ప్యూరిటీ కి పునాది చారిటీ.
0: So the foundation stone for purity is for unity is charity.
1: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
0: On this base of support of charity, build a wall of unity.
1: ఈ యూనిటీ అనేటువంటి గోడ పైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
0: And on the walls of this unity, put the ceiling or the slab of purity.
1: అప్పుడే డివినిటీ అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాము.
0: Only then or at that time you will experience
1: అట్టి జీవితాన్ని మనం అనుభవిస్తాము.
0: Experience the bliss of divinity.
1: కనుకనే వేదములయందు న కర్మణ న ప్రజయ ధరేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
0: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
0: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
1: పదిమందికి తెలియనట్టుగా పదిమంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
0: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
1: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాది.
0: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feeling in you,
1: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటాది.
0: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
1: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
0: As you think and as you feel, God also would respond in the same way.
1: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరాత్మైన భావంతో ఒక 10 నయా పైసలైన త్యాగం చేస్తే అది కొండంతగా రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
1: Kanuka manam ippudu cheyavalasina tyagi emitunte dana kanaka vastu vahanadulu kadu.
0: So what is the type of sacrifice we should indulge in?
1: Not adi cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
0: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
1: Kani mukhyamuga cheyavalasinatundi prema.
0: But overriding all these is this quality of love that has to be.
1: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
0: Now this love in turn will lead you on to detachment.
1: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
0: What is this వైరాగ్యం?
1: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
0: వైరాగ్యం or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
1: ఇల్లు వదిలిపెట్టవాలన్నా సులభంగా వదిలిపెట్టవచ్చు.
0: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్, మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
1: బంధువులను విసర్జించవాలన్నా సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
0: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్ విత్ యువర్ రిలేటివ్స్, దట్ ఆల్సో ఈజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
1: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
0: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ 6 ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
1: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను, మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
0: True detachment consists in sacrificing and discarding these evil tendencies and traits and bad thoughts.
1: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కాని, ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కాని ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
0: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
1: పూర్తి 100కి 100 వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
0: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
1: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
0: ఇఫ్ యూఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ యూ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ షుడ్ ఐ గివ్, వాట్ షుడ్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టర్మ్స్.
1: నేను ఎంత భజన చేస్తే, ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
0: యూ స్టార్ట్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాత్రీ. ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ భజన్, ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ జప ఆర్ ధ్యాన, వాట్ ఈస్ ద రిజల్ట్ that I'm going to get back in return?
1: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
0: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బాటరింగ్.
1: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
0: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎట్ పొసెస్.
1: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తాడు.
0: హీ ఈస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇట్టి అనుగ్రహములకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
0: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీనిలో రక్షించే కోసమని, దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
0: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
1: అయితే ఆకారమునందు కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
0: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్ బై ద టెండెన్సీస్ దట్ యూ సీ టుడే.
1: జీసస్కు ప్రధానమైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
1: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధమైనటువంటి ఉన్నత మార్గములను ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
0: Now these disciples, with the help of Jesus, could really evolve themselves in the course of getting to know so many things from
1: him. శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
0: They also would say, Jesus is our Lord, He is our Father, He is our Mother, He is our God.
1: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకొని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
0: Though Jesus took them closer, pondered them, caressed them and showered his bountiful love on them, still they could not discard their petty narrow-minded.
1: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె కంటి రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
0: But then Jesus would not give room for such feelings which were coming in the disciples' heart.
1: ప్రమాదవశాత్తు జీసస్కు అనేక మంది కొంత అసూయాపరులైనటువంటి వారు అతన్ని హింసించడానికి పూనుకున్నప్పుడు ఈ శిష్యులు కూడాను ఆ హింసలు మాకిక్కడ ప్రాపుతుందో అని ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్లారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్, జీసస్ వుడ్ గాట్ దెమ్ యాజ్ హిస్ ఓన్, యాజ్ ద ఐలిట్స్ వుడ్ ద ఐ. సో ఇట్ సో హ్యాపెన్ దట్ దేర్ వర్ దోస్ అదర్స్ హూ వుడ్ అటాక్ జీసస్ అండ్ హూ వుడ్ స్టార్ట్ అసాల్టింగ్ హిమ్. Then these disciples would feel, if we are around Jesus, we'll come to harm. So they started slipping away one by one.
1: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె దైవం వలె భావిస్తూ వస్తారు.
0: Now, who said to look upon the Master as a very own?
1: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా, మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
0: So it was that Jesus also would say, Son, it is not bread that is going to protect you or safeguard you. It is God alone who is going to do that.
1: నీ బ్లడ్ని బ్రెడ్గా మార్చమన్నాడు.
0: So let your blood become bread.
1: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
0: Only then will you get this element of sacrifice, he said.
1: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
0: Now when they heard me, of course they were close to him to a point.
1: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడాను దిగజారిపోయారు.
0: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
1: కట్ట కడపటికి తాను ఆ యొక్క సిలువను మోసుకొని పోతుండే సమయంలో పీటర్ కూడాను ఎదురొచ్చాడు.
0: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to come that way.
1: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనం లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
0: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines and gave him this knowledge of pertaining to the heart and the mind.
1: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినవేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
0: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్డ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాజ్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్డ్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టు వుడ్ start to slip away.
1: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
0: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
1: Peter, నా జీవితమే త్యాగ జీవితం.
0: Peter, my life is a saga of sacrifice.
1: దేహము ఒక నీటి బుడగ వంటిది.
0: My body is like a bubble of water.
1: ఏనాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
0: Now, any day, any moment, this might disintegrate and decay.
1: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: బట్ టుడే ఐ ఫ్రమ్ మై ఓన్ సైడ్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ అప్ మై లైఫ్.
1: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
0: వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ జీసస్, పీటర్ వాస్ గివెన్ టు ఎ స్టేట్ ఆఫ్ యాంగ్విష్, డీప్ ఎగనీ, అండ్ హీ ఎక్స్క్లెయిమ్డ్.
1: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
0: And Peter started lamenting. But Jesus could see through this act, this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
1: Daiva drohulu, guru drohulu, chanta cheritam kematramu avakasam undadu.
0: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
1: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషం అన్నాడు.
0: ఐ వుడ్ బి హ్యాపీ లివింగ్ మై లైఫ్, డిస్కార్డింగ్ మై లైఫ్ రాదర్ దీన్ బి ద మాస్టర్ ఆఫ్ సచ్ ఏ సెట్ ఆఫ్ డిసైపుల్స్.
1: కనుక గురువు చేత అభివృద్ధి గావింపబడి, గురువు చేత పోషింపబడి, గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడా దోహమునకు పాల్పడరాదు.
0: So it transpires, therefore, that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
1: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
0: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
1: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును సాధించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
0: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
1: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో, అట్టివారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
0: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
1: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
0: Now the petty-minded and the narrow-minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
1: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుల యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
0: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
1: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధులు కేవలము గని నుంచి తీసినటువంటి మృతక లోహము వంటిది.
0: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
1: ఈ మృతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
0: Now this metal which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
1: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
0: Now a particular tree may be good by its very nature and the way it has come up, but the fruit you can't be too sure that whether it will be going to be bitter.
1: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
0: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
1: Jantunam narajanma dullabham, manava janmamu maha pavitramaintundi dullabhamaintundi uttamaintundi utkushtamaintundi.
0: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
1: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రమూ తెలియదు.
0: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
1: కనుకని ఈ అపరిపక్వ స్థితి ఉన్నటువంటి వారు కసిగందలైనటువంటి వారి
0: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
1: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
0: So our hearts are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
1: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
0: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
1: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యములు యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ దెన్ ఆర్ నౌ దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మ్యాన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గాడ్ ఆన్ ద అదర్ హ్యావ్ బీన్ కమింగ్ డౌన్ టు అస్.
1: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
0: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
1: కాని ఈనాడు సాధకులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యం అందించుకుని దైవ సంకల్పం ఎట్టిదు అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: But today's sadhaka, they are devoid of this understanding. With regard to the nature of God and His love, they are all the while tuned in to securing their own selfish narrow end.
1: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
0: They also do not understand the uniqueness or the distinctive feature.
1: అల్ప వాంఛలు తమకేమైనా చేకూరకుండినా దివ్యమైన ప్రేమ తత్వం పైన కూడాను ఒక ద్వేషమును పూనుతారు.
0: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
1: దైవమునైన వీటికి ప్రయత్నించరు కానీ తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
0: They would be prepared even to part company with God, but they would never so much as make an attempt to part with their desires or wishes.
1: దైవమే తమ కోరికలేమైనా కూడా తీర్చకుండానా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
0: If God does not fulfill their wishes or desires, they would pass a no confidence motion against God.
1: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యము నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
0: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్. ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్? ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్ ఇఫ్ ఇన్ టర్న్ గాడ్ వాట్ టు గివ్ మీ సంథింగ్?
1: ఇంకే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
0: ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దే బిహేవ్ లైక్ ఎ ట్రూ సాధక, లైక్ గాడ్స్ ఓన్ చైల్డ్ అండ్ యాజ్ వన్ వెరీ మచ్ అటాచ్ టు గాడ్.
1: సర్వసంగ పరిత్యాగి వలె తాము ప్రవర్తిస్తారు.
0: హీ వుడ్ ఆల్సో బిహేవ్ యాజ్ ఇఫ్ హీ హాస్ డిస్కార్డ్ అండ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
1: ఇంకా మరుగున వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
0: బట్ వన్స్ దే గో అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్, they start doing things against this.
1: Chepputa okati cheyuta marokati.
0: What they say is one thing, what they do is quite another.
1: Intatto thiripotra led,
0: and the whole thing doesn't end here.
1: Daivatvaniki viruddhanga kudano pravartinchutaku taam koorukuntaru.
0: They would also endeavor to behave against the injunctions of God.
1: Ee vidhamaina inti yokka dvipatra abhinayanamulu kavistaru.
0: So in this way they start enacting a dual role. In this way, they start doing mono-acting.
1: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
0: While they are thus doing a mono-acting bit, they lose track of what God has given them and they start pursuing their own end.
1: ఈ దిపాత్ర అభినయనము మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైనటువంటి విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
0: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
1: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
0: బట్ దోస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఫైండ్ దే రియలీ కెనాట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఎ సర్టన్ పర్సన్. దే కెన్ ఓన్లీ సీ ద ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్
1: కలుపుని. ఇప్పుడు కలి ప్రభావంలో ఏమి చేయవలసి వస్తుంది?
0: సో ఇన్ దిస్ కలి ఈరా, కలి ఏజ్,
1: ఈ కలి ప్రభావమును పురస్కరించుకుని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకుని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి కోరుకుంటాడు.
0: సో అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్స్.
1: అది ఏ విధమైనటువంటిది అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
0: Now the method adopted by God is, if the devotee is taking the idea of mono acting, God assumes mauna acting, meaning he maintains silence.
1: Emi maatadu,
0: he would not say anything.
1: Swami naato maatadatam ledi, swami nannu palakarinchatam ledi antaru. Kaani aa roganiki ide sariyaina aushadam.
0: Swami is not talking to him, talking to me. Swami is not saying a word to me.
1: నేనేమైన వారి తప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైన పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: కానీ ఆ కఠినమైన కూడాను బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: But then these harsh words are also keeping in view, with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now, along with these cool rain drops, you also have a hailstorm at times.
1: అయితే ఈ మంచు గడ్డలు రాళ్ల వలే కనిపిస్తాయి, రాళ్ల వలే మనకు బాధం చేస్తాయి.
0: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్స్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
1: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
1: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
0: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
1: Kani duradrishtavashattu bhaktulu ivi manchugaddaga bhavinchukotam ledu.
0: But unfortunately devotees do not look upon these
1: kathinamaina silaluga bhavistunnaru
0: as snow blobs. Instead they look upon them
1: ivi silaluga bhavinchunanta kalam kudanu bhagavantudu vaalaku silagane untadu.
0: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు, పవిత్రమైనటువంటి పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: Once you start believing that these are pure snowballs, then you would receive a great deal of comfort and become pure.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి, దైవము స్వార్థరహితుడు.
0: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: Tanaku ye aashalu levu.
0: He has no desire for his own.
1: Tanaku kavalsina vedinu ledu.
0: There is nothing that he asks for himself.
1: Anni meekosamani.
0: Everything is for your sake.
1: అన్ని జగత్ కోసమని
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్
1: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క మార్గమును అవలంబించి అయితే వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితమును అందిస్తూ వస్తుంటారు
0: మే ఎవ్రీ వన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ విత్ దిస్ ఎండింగ్ వ్యూ గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్ God adopts different ways and means.
1: దేవుడు ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండాలని భావించరాదు అందరి ఎందు ఉంటున్నారు
0: You should not give a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను I am the messenger of God అన్నాడు Jesus.
0: Now so long as he felt that God is one and I am another, Jesus would say, I am the messenger of God.
1: నేను ఒక దూతను అన్నాడు
0: ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్
1: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు
0: ఐ ఆమ్ మెర్లీ ఏ మెసెంజర్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒకరి ఎందు ఉండాలని భావించరాదు అందరి ఎందు ఉంటున్నాడు
0: యూ షుడ్ నాట్ గివ్ a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు

0: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశమునకు వెళ్లి తాను కొన్ని సాధనలు కలిపిన తర్వాత ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert and then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
0: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
1: గాడ్ ఇస్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద చైల్డ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: తండ్రికి కుమారునికి సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగలిపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ దిస్ లైన్ ఆఫ్ ఇంక్వైరీ దట్ దేర్ ఇస్ దిస్ కిన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ గాడ్, హీ కేమ్ అప్ విత్ దిస్ రియలైజేషన్, ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: కనుకని మొట్టమొదట ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
1: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
0: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ దిస్, ఐఎమ్ వెరీలీ ది సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ మై ఫాదర్.
0: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండదని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
1: యాజ్ ఎ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. So you say, I and my father are one.
0: కనుక ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
1: So time is passing and we should not lead a life in this duality of things.
0: అద్వైతము, ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
1: Try to reach out to this aspect of advaita, non-duality.
0: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
1: Once you can bridge the gulf between the two, there is no two for you. Then you can reach God.
0: Vidyarthulara,
1: students,
0: kingdom of Mother Sai, sabhyulandare kudanu, edo oka vidhamainatundi oka sadhana selpe nimittamai, ee oka peruto sevalu selputu vacharu. Kani ee sevalato meeru tripthini undararu.
1: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions.
0: But in this మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
1: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
0: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
1: ప్లంజింగ్ ఇన్ టు ది సొసైటీ, అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ మైట్ బి బెనిఫిషియల్ టు మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
0: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
1: అండ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ అన్ ఈక్వాలిటీ. A sense of unity in
0: all. ఎవరిని మనము ద్వేషించరాదు.
1: We should not hate anyone.
0: ఎవరిని మనము దూషించరాదు.
1: We should not criticize, abuse anyone.
0: ఈ ద్వేషము, దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా, ఒక ప్రతిబింబం చేస్తుంది.
1: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
0: పరువ తిట్టినంత పాప కర్మం బబ్బు.
1: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
0: విడువనేరటప్పుడు విశ్వమండు.
1: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్యా.
1: దేర్ ఇస్ రియలీ
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్యా.
1: ఇట్స్ నాట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రియలీ ఎన్ అదర్ పర్సన్. హీఈస్ వెరీలీ గాడ్, వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: తనది ఎందుయున్న తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
1: Now the foolish ones do not really know what their true nature is and instead they undertake pilgrimages.
0: Ganta mosi mosi gaadida tirigada.
1: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
0: Tanadi endi unna tattambu marachi vere yatra cheyu verrivaadu. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
0: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
1: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ సైడ్.

0: లుకింగ్ ఇన్వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
0: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్ అగ్రీ.
1: దీనివల్ల నీకే నష్టము కాని నీకే కష్టము కాని దైవమునకు సంభవించేటువంటిది ఏ మాత్రము లోకముండదు.
0: Now, by indulging in these things with regard to God, you are the one who is coming to grief and harm. God is not going to lose anything in the process.
1: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది గాని సూర్యునికి చేరదు.
0: Now, you pick up a dust and throw it at the sun, but the sun is not affected. The dust comes back into your eyes.
1: చుక్కలను చూసి కుక్కలు మరిగితే చుక్కలు కిందికి రాలవు.
0: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
1: Manchiga undi, manchiga chuchi, manchiga talanchi, manchiga jeevinchu.
0: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka, మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
0: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి.
0: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ee chikkina kaalamunu durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
0: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
1: Chikkina chaayini okkaleyaka chakka chesukondi.
0: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
1: Poyina chikkadu pattisini ee paadaseyavayandi.
0: Once you lose this chance, you never can get this padaseva of Sai.
1: Rattini ichi, shaktini ichi, mukti chestunandi.
0: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
1: Idarla matalu impuga nammi pompatiyakandi.
0: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: Nerchukondi ee buddhulanniyu teerchukondi karmam.
0: Understand that this is the way it should be.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: బిల్డ్ దిస్ నేచర్ ఆఫ్ లవ్ ఇన్ యు.
1: అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
0: వైప్ అవుట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మస్ దట్ అండ్ డోంట్ హేట్ ఆర్ క్రిటిసైజ్.
1: ఎవరినో ద్వేషిస్తున్నారు అనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
0: ఇఫ్ యూ సే దట్ యువర్ హేటింగ్ సంబడీ ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్. యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
0: Love is our destination.
1: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
0: And it is through the medium of love that we can sanctify our lives.
1: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
0: And love verily is life.
1: సాత్వరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
0: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having been
1: lived. విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమాలు ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీలి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

0: Sairam, dear listeners, less luggage, more comfort, makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: దేహము పంచభౌతికము. దేహము పంచభౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు. కనుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
2: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. The body is bound to fall one day or other. But actually speaking, the reality, the indweller, has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God Himself.
1: ఇది కేవలము ఒక బీరు వంటిది ఈ దేహము. అలాగే గాడ్ రేజ్ వంటిది.
2: Body is like an iron safe, God rays.
1: కానీ దీనిని దేని నిమిత్తమే తీసుకున్నాం?
2: Why have we taken upon ourselves this vesture, the body?
1: విలువైనటువంటి ఈ పెట్టెకులు, విలువైనటువంటి నగరంలో నుంచి భద్రం గావించుకోవటం కోసం.
2: This iron safe is meant to keep in treasure the most valuable jewels inside. So is the case with this body, the iron safe.
1: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
2: దిస్ బాడీ ది ఐరన్ సేఫ్ హస్ గాట్ విత్ ఇన్ మెనీ వాల్యుబుల్స్.
1: సత్యము ప్రధానమైనటువంటి ఒక నగ.
2: వెరీ ఇంపార్టెంట్ జ్యువెల్ ఇస్ ట్రూత్.
1: సత్యంబునప్పుడు సత్యంబుగానించు. సత్యమే విలువైనటువంటి గొప్ప నగ.
2: It is the truth that is all pervading, its most valuable jewel.
1: Dharmamu rendavadi chala diamonds anta putkinchinatvanti bangaru vantidi.
2: The next valuable one is dharma, the righteousness. It is something like the diamonds that are put together.
1: Satyam panchabhautikam kadu.
2: This truth is not the one that has taken upon the vesture of the body of senses.
1: Satyamu dharmamu.
2: The truth and dharma, righteousness.
1: Shanti prema.
2: Peace and love.
1: Shanti manavunaku atyavasaramu.
2: Peace is most essential for every man.
1: Ye manavudu chusina ye kotishrani adigina swami sarvamu makunnadi.
2: You may come across anybody, even a millionaire. He comes to Bhagwan and says, Swami, I have everything in life, but I have no peace.
1: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
2: Without this peace, you cannot be comfortable in life.
1: కనుక సత్యం ప్రారంభమేమో, ధర్మం రెండవది, మూడవది శాంతి.
2: Therefore the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
1: నాలుగవది మనకు తగినటువంటి సుఖం.
2: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
1: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
2: Then only a man can be truly a renunciant.
1: త్యాగి అనగా ఏమిటి?
2: Who is the one of sacrifice? Tyagi.
1: Vanchala yokka palamunu vidute shanti.
2: rupees lies in giving up the results, the sequence of all the desire.
1: Kanuka desire kaligina vadu nijamainatundi shanti kaadu.
2: So long there is desire, you cannot enjoy true peace.
1: Ataniki anni aashalu kodanu untuntai.
2: He has so many ambitions.
1: Aashalu undinappudikini aashalu palavunu vadaltame nijamaina tyagam.
2: The true sacrifice means giving up our ambitious nature.
1: Satya dharma shanti premanu lekunna chaduvulaniyu chadivi phalamuchunna.
2: You may be highly educated, the result is just as zero if you do not have truth, dharma, peace and love.
1: Satya dharma shanti premanu lekunna vidyanu nechina viluvasunna.
2: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
1: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
2: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma shanti premanu lekunna padavulanedina phalam sunna.
2: What for? You occupy exalted position. There is no result reward at all if you do not have these values, truth, righteousness, peace and love.
1: Satya dharma prema shantulu lekunna phalamulu nedina phalam sunna.
2: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
1: Satya dharma prema shantulu jivyanni jivitamunaku punadulappa.
2: These are the four values that form the very foundation of human life.
1: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
2: We have treasured within ourselves all these ornaments of gold, truth, righteousness, peace and love.
1: మనము గాడ్రేజ్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువే మాత్రమే లేదు.
2: If we keep the guardrail without jewels inside, there's no value to the iron itself at all.
1: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
2: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
1: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
2: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
1: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
2: వితౌట్ ది వాల్యుబుల్ విదిన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
1: ఇది కేవలం ఖాళీ పెట్టే.
2: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
1: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
2: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
1: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
1: సత్యము,
2: ద ట్రూత్.
1: ఈ సత్యము అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ ట్రూత్?
1: సత్యం.
2: సత్యం
1: సత్యం.
2: దట్ ఈస్ సత్యం.
1: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు, ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
2: ట్రూత్ డస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
1: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
2: Everyone knows what truth is.
1: తెలుసుకోవడను తాను దాన్ని వదులుతున్నాడు.
2: Knowing fully well what truth is, he has distanced himself.
1: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
2: In order to escape from the reality, he utters lies.
1: ధర్మము.
2: Then dharma.
1: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మః.
2: This dharma is very foundation. There cannot be better truth than this dharma, adherence to righteousness.
1: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
2: You may have multi-storied mansion, but it requires foundation.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రం నిలవదు.
2: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
1: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
2: Therefore, dharma is the most appropriate truth.
1: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
2: In this world, there are two forms of righteousness.
1: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
2: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
2: From the worldly sense, we follow dharma in this world.
1: ఇది నిరంతరము కదిలేటువంటిది.
2: This goes on changing, moving.
1: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
2: But the spiritual truth does not move, does not change.
1: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
2: When the foundation is shaken, naturally the walls collapse.
1: కనుక ఇట్టి ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడాను నడుచుకోవాల్సినటువంటిది.
2: Therefore, dharma is the path set before us to follow.
1: శాంతి.
2: Then peace, శాంతి.
1: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
2: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
1: లోపల ఆ ప్రకాశమే లేకుండా
2: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్
1: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
2: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
1: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
2: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ డార్క్నెస్.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
2: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
1: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
2: Mother starts loving soon after the child is born.
1: కుమారుడు కూడాను తల్లిని ప్రేమిస్తుంటాడు.
2: And the child starts loving the mother.
1: తల్లి బిడ్డకు ఉండేటువంటి సంబంధము ఎవరు వర్ణించలేరు.
2: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
1: ఒకానొకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
2: At one time there was Rangoon war.
1: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
2: ద మదర్ అండ్ ద చైల్డ్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద వార్ దేర్ ఇన్ రంగూన్.
1: కానీ చేరి ఒక పల్లెను చేరారు.
2: దే రీచ్డ్ ఎ విలేజ్.
1: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
2: ద మదర్ వెంట్ రౌండ్ ద విలేజ్ బెగింగ్ అండ్ షీ ఫెడ్ హర్ చైల్డ్.
1: కానీ కుమారుడు భోంచేసేది ఆయన నిద్రపోయేవాడు.
2: ద సన్ యూజ్ టు పార్టేక్ ద ఫుడ్ బ్రాట్ బై మదర్ అండ్ గోస్ టు స్లీప్.
1: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
2: ద సన్ కుడ్ నోటీస్ ద మదర్ బికమింగ్ వీక్ అండ్ వీక్ డే బై డే.
1: చూచాడు అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా భోంచేయటం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
2: ద సన్ ఆస్క్ ద మదర్ మదర్ వై ఆర్ యూ నాట్ ఈటింగ్. Why is that you are so weak now?
1: Nayana, naaku ekku bichcham chikkatam ledhu, takku chikkutundi. Deenni neeku petti nenu pastuntunnanu ani.
2: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
1: Appati nunchi kumarudu bayaledaru.
2: Right from that day, it was the turn of the son.
1: Amma, nee intilo undu.
2: He asked the mother to stay
1: there. Nene bichchamettutanu.
2: I will go and beg.
1: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తానన్నాడు.
2: He said, I will go and beg and feed you, bring food for you.
1: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
2: And he begged for a couple of days.
1: తల్లిని పోషించాడు.
2: And he could help his mother.
1: కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
2: In the process, the boy was so thin and weak.
1: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
2: The boy went to the doorstep of the householder and begged for food. Bhavati Bhikshandi.
1: Varanda lopala aa inti yajamanudu ee chair lo kurchoni paper chadutunnadu.
2: The householder, the master of the house, was comfortably seated on an easy chair and he was going through the newspaper.
1: Bhikshandehi annadu.
2: The boy said, Bhikshandehi, I want food.
1: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
2: The boy said, I am very hungry.
1: నాకు కొంత బిచ్చమేయబెట్టండి అన్నాడు.
2: He said, please serve me at least little food.
1: చెప్పాడు, మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచేయాలా అన్నాడు.
2: The master asked, you are so young, why don't you work and feed yourself?
1: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
2: And then somehow later, he asked him to be seated, went inside to fetch food.
1: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
2: And he brought in a plate the food and also sambar and other items to eat and gave it to him.
1: ఆ పిల్లవాడు చూచాడు.
2: The boy saw that.
1: నాకొద్దు.
2: I don't want.
1: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
2: First, my mother needs this food.
1: నేను ఏమైనా పోని.
2: Let anything happen to me.
1: నేను ఏమైనా కాని.
2: Let anything happen to me.
1: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
2: This food must reach my mother first.
1: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
2: The householder went close to him and he was trying to listen very carefully by being near him.
1: మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
2: The boy went on repeating, the food first meant for mother, first for mother.
1: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
2: So seeing, the boy fell down.
1: పడి ప్రాణం ఇచ్చాడు.
2: And he breathed his last, he died.
1: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
2: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
1: కనుక తల్లి ప్రేమ బిడ్డ పైన, బిడ్డ ప్రేమ తల్లి పైన అన్యోన్యమైనటువంటి రీతిగా అభివృద్ధి కావాలి.
2: Therefore, the intimate love should go on increasing between the mother and the child.
1: ఈనాడు తల్లి అంటే ప్రేమ కుమారుడికి లేదు.
2: But today, the son doesn't love his mother.
1: కుమారుడు అంటే తల్లికి ప్రేమ లేదు.
2: So also mother has no love for her son.
1: ఇప్పుడంతా స్వార్థం.
2: And today, selfishness, selfishness.
1: కనుక ఈ ప్రేమనే లేకుండా ప్రాణమే ఉండదు.
2: When there is no love, there is no life.
1: కనుక ప్రేమనే ప్రాణము.
2: భగవాన్ సేస్ లవ్ ఇస్ లైఫ్.
1: తల్లిని ప్రేమించాలి.
2: One has to necessarily love one's own mother.
1: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
2: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
1: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
2: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
1: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
2: Bereft of love is no life at all.
1: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాడు.
2: Even the monkey moves about, it carries its offspring closely stuck to its body.
1: కనుక ప్రేమ చాలా అవసరము.
2: Therefore, love is most essential.
1: అట్టి ప్రేమ ఈ ఇనుపు పెట్టెలో ఉంటున్నది.
2: That sort of love is treasured in this iron safe.
1: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: Where there is love, there is peace.
1: A peace. పీస్ అనేటువంటిది ఎట్టది? పీసెస్ కాదు.
2: What do you mean by peace? Peace is not anything, pieces.
1: Peace అనగా తృప్తిగా ఉండాలి.
2: Peace is satisfaction, contentment.
1: ఆ పీస్ ఉండినప్పుడే,
2: when there is peace,
1: అహింస.
2: There arises అహింస, నాన్ వైలెన్స్.
1: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అహింస, Buddha has given up all the family and the kingdom and the property around and left.
1: Ahimsa paramo dharma.
2: And of all these dharmas, ahimsa is most supreme.
1: Kalka ahimsa ni manam penchali.
2: Therefore, we have to develop ahimsa non-violence.
1: Kalka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee pancha pranamulu kuda nu manavunika panchendriyamallone untundi.
2: Therefore, the five life breaths, the truth, righteousness, peace, love, non-violence, are present within.
1: ఈ ఐదు మానవుని యందు ఉండినప్పుడే తాను మానవుడు.
2: When these are present in a human being, he can call himself a true human being.
1: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై,
2: we've got the five.
1: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
2: We undertake so many activities.
1: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
2: Why do you act?
1: తన కోసం కాదు.
2: It's not for your own sake.
1: తన యొక్క గుణముల కోసం.
2: You take to so many activities to sustain.
1: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
2: The five life breaths.
1: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
2: దేర్ ఇస్ నో సిక్స్త్ లైఫ్ బ్రెత్.
1: ఐదే ఉండేది.
2: దేర్ ఆర్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
1: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
2: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సస్టైన్ అండ్ మెయింటైన్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ వి పర్ఫార్మ్ సో మెనీ స్పిరిచువల్ రైట్స్ యజ్ఞ యాగ జప అండ్ తప.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
2: ద పర్సన్ హూ హ్యాస్ గాట్ దీస్ ఫీలింగ్స్ హిస్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్, హిస్ లైఫ్ ఈజ్ లిబరేటెడ్.
1: ఈ ఐదింటిలో ఏ ఒకటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
2: వన్ ఆఫ్ దెమ్ మిస్సింగ్ అవుట్ ఆఫ్ ది ఫైవ్ విల్ రూయిన్ హిస్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్.
1: మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
2: దెర్ఫోర్ మ్యాన్ మస్ట్ లీడ్ హిస్ లైఫ్ ఇన్ ట్రూత్.
1: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
2: అండ్ హి హస్ టు గ్రో అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
1: చూడు, సత్యం ఎలాంటిది?
2: సత్యం వాట్ ఇస్ ఇట్?
1: పునాది వంటిది.
2: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ధర్మము వాల్ వంటిది.
2: ధర్మ ఇస్ ద వాల్.
1: పునాది లేకపోతే వాల్ ఉండదు.
2: వితౌట్ ఫౌండేషన్ వాల్ కెనాట్ బి ఎరెక్టెడ్.
1: తర్వాత ప్రేమ.
2: దెన్ లవ్.
1: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
2: లవ్ ఇస్ ద రూఫ్.
1: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
2: లైఫ్ ఇస్ పీస్ శాంతి ద డ్వెల్లింగ్ ద లైఫ్ ఇన్ ద రూఫ్.
1: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
2: వితౌట్ రూఫ్ అబౌవ్ వీ కెనాట్ లివ్.
1: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
2: టుడే ద ట్రూత్ పీస్ రైటనెస్ లవ్ ఆర్ టోటలీ గాన్.
1: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
2: హౌ రిచ్ హీ ఇస్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్.
1: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
2: దట్ ఈస్ ఆల్ లైక్ ఎ హౌస్ వితౌట్ ద రూఫ్.
1: రూపు లేని ఇల్లు వంటిది.
2: ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ వితౌట్ ద రూఫ్.
1: వాడు నిరంతరము తరచవలసిందే.
2: And he has to drench himself continuously.
1: నిరంతరము ఎండవలసిందే.
2: And he has to be exposed to the drives.
1: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
2: Therefore we must lay the roof to begin with.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: మీరందరూ కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
2: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
1: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
2: The human life is a waste if we do not have these values.
1: ఈనాడు ఎక్కడిపోయినప్పుడు ధనము ధనము ధనము.
2: Today, wherever we go, it is only that dhana, money that matters.
1: దూసెలు పోసే ముస్లింమ కూడాను ధనం ఆశిస్తుంది.
2: Even aged woman, old lady, she too wants money.
1: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
2: There are more and more of desires today.
1: ఇది కలియుగం కాదు.
2: This is not Kali age.
1: ఇది కలహ యుగము.
2: This is age of Kalaha, the conflict.
1: ఈ కలహ యుగము లోపల ధనం చేతనే కలహము.
2: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
1: ఈ ధనం వల్లనే మనం కలహములు కలుగుతున్నాయి.
2: It is the money that is responsible for conflict.
1: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
2: We go by the body considering.
1: దేహం ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
2: We have to consider this body as an iron safe box.
1: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
2: We have to develop the treasures, the valuables inside.
1: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టి ఏమీ పనికిరాదు.
2: Without these valuables, the iron safe is useless.
1: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటి రీతిగా తీసుకోవాలి.
2: We have to consider our life highly valuable.
1: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
2: Human life is highly valuable.
1: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
2: What for if our life is valueless?
1: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
2: The animals, beasts and birds also have love in them.
1: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
2: But they don't have any ambition or desire.
1: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
2: If they are hungry, they would feed and they should take rest.
1: కానీ మానవుడు అటు కాదు.
2: Man is not like that.
1: అన్ని కావాలి వాడికి.
2: He wants everything on earth.
1: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి.
2: Even if he owns five buildings, he wants five more.
1: ఇంకా ఎందుకు తనకు?
2: Why does he need them?
1: ఒక ఇంట్లో తన జీవితం చాలదా?
2: One residence is enough for him to live in.
1: కానీ ఇంకా ఐదింటి కావాలి.
2: బట్ హీ వాంట్ ఫైవ్ రెసిడెన్స్.
1: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
2: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వీఆర్ చీటెడ్.
1: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
2: We have to reduce our desires.
1: Less luggage, more comfort. Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
2: We are doing many things.
1: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
2: But we don't have any expectation, we don't ask anybody.
1: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
2: Swami has not even single residence.
1: నేను ఎక్కడ పోయినా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
2: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
1: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
2: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
1: ఈ డిజైర్స్ కొంచెం వరకు తగ్గించుకోవాలి.
2: యూ హావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
2: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
1: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
2: When once you control your desires, you can live in peace.
1: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
2: But there should never be decrease in your love towards God.
1: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
2: You should develop the divine love for God.
1: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
2: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అనేక మంది పెద్దలంతా చూడ మాట్లాడారు.
2: టుడే యు హావ్ లిసన్ టు ఆల్ ఎల్డర్స్.
1: విన్నవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టారు.
2: ఆల్ దట్ యు హెర్డ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కానీ సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటివి శాశ్వతంగా ఉంచుకోవాలి.
2: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
1: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
2: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
1: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
2: యూ ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యు వాంట్.
1: చూడండి, ఈ ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డీ చేశారు.
2: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డీ బాయ్స్.
1: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సి, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
2: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎన్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సి, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
1: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
2: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
1: ఎక్కడ పోయినప్పటికీ వందలు వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
2: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్. Thousands and thousands.
1: MBA పిల్లలు పోతే
2: MBA boy
1: 1 lakh 2 lakhs ఇస్తున్నారు నెలకు.
2: He draws the salary 1 lakh 2 lakhs per month.
1: కానీ మాకొద్దు.
2: His boy say we don't want it.
1: ధనం ఏం చేస్తుంది మాకు? ధనం ఏమైనా ఆనందిస్తుందా?
2: Well, will the money give us happiness? That's how they feel.
1: కాదు, నాకు వర్క్ కావాలి.
2: The boys want to work alone.
1: Work is worship. Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
2: They want duty alone.
1: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
2: The boys should have that strong faith. Boys everywhere.
1: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
2: But today in this modern world, we find desires ever on the rise.
1: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
2: What is that the desire is doing?
1: కట్టబడి డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
2: Ultimately they ruin your life.
1: నీ జీవితం అనే ముంచిపోయేస్తున్నాయి.
2: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్ గాన్.
1: ఆశలను తగ్గించుకుంటూ రావాలి.
2: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
1: కంట్రోల్ యువర్ డిజైర్స్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మేక్ ది ట్రావెల్ ఎ ప్లెజర్. అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
2: దెన్ ఓన్లీ కెన్ బి కంఫర్టబుల్.
1: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
2: With heavy luggage on the head, how long can you walk?
1: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
2: You are only one all alone now.
1: ఎంత హాయిగానే ఉండవచ్చు.
2: How happy you are.
1: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
2: You get married.
1: భార్య వచ్చింది.
2: You have a wife now.
1: నాలుగు కాళ్ళు అయినాయి.
2: Oh, you have 4 feet now.
1: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
2: If you want to go outside, you have so much of worry because of a person at home.
1: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
2: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ సన్.
1: వాడు ఆరు కాళ్ళు.
2: Now we'll have 6 feet.
1: Feet ఎక్కువయ్యే కొద్ది కూడాను మన నడక తగ్గిపోతుంది.
2: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
1: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
2: Your journey is dead slow now.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: ప్రేమను ఉంచుకోండి.
2: Treasure this law.
1: సర్వును ప్రేమించండి.
2: Love all.
1: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
2: But don't take up the responsibility heavily on you.
1: Responsibility తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
2: When you have too many responsibilities, it there will be great difficulty.
1: Difficulty. ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
2: Our teachers know pretty well what the difficulties are.
1: కనుక మనం భారం తగ్గించుకుని
2: therefore we should lessen our burden.
1: హాయిగా మనం జీవించవచ్చు.
2: And lead a very happy, comfortable life.
1: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
2: There will be no trace of misery or difficulty.
1: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించారు.
2: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
1: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
2: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్ ఓన్లీ వన్.
1: ఇది మౌనం వ్యాఖ్యానం.
2: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్.
1: సైలెంట్ గా ఉంటున్నాడు.
2: హి రిమైన్స్ సైలెంట్.
1: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
2: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
1: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
2: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హి హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
1: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
2: హ్యావ్ హర్డ్ దట్ ఎ సన్ అండ్ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: కట్టగడపడి బిచ్చిపెట్టారు.
2: దే హ్యాడ్ టు బెగ్ అట్ ది ఎండ్.
1: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
2: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
1: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
2: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
1: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
2: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
1: ఇంటింటికి తల్లి బిచ్చిపెట్టడం.
2: Mother had to go around house to house.
1: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
2: And had to bring home some food and feed the son.
1: తాను పస్తూ ఉండటము.
2: And she had to fast.
1: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
2: And the son could not bear this scene, mother fasting.
1: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
2: Why should I make my old mother suffer?
1: నేను చిన్నవాడిని.
2: I'm young.
1: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
2: I should work hard and make my mother happy.
1: అని తాను బిచ్చమెత్తాడు, తల్లికి పెట్టు వచ్చాడు.
2: Then he started begging and he started serving food to his mother.
1: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
2: And then what happened? Mother and son died out of love for each other.
1: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
2: We may even die, but we should not give up love, says Bhagavan.
1: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
2: You cannot escape death one day or other.
1: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
2: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
1: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
2: Doesn't matter even if we were to die, but we should get a good name.
1: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
2: Getting a good name is the real life spent.
1: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
2: Even if we not present any longer, the good name that he earned would remain.
1: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
2: Therefore get a good name.
1: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
2: Get a good name in society.
1: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
2: It's nothing being great in the society.
1: He's a కోటీశ్వరుడు.
2: He's a millionaire.
1: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కానీ మెరుగు బంగారం మింగపోడు.
2: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
1: కానీ ఫుడ్ ను మాత్రమే భుజించాలి.
2: He partakes only food.
1: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
2: So long we are alive, we should be happy.
1: దేహాన్ని సుఖపెట్టాలి.
2: And we should make everybody happy.
1: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
2: And we should have association with the society.
1: అందరి ఎందుకు ప్రేమ చూపాలి.
2: We should express love towards everybody.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్, నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
2: You should not limit your love to your family members, to your children alone.
1: అది సెల్ఫిష్.
2: You should be selfless, but you are selfish now.
1: సెల్ఫిష్ సెల్ఫిష్ ఎలాంటిది?
2: Selfish, what is it?
1: Fish is better than selfish.
2: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: కనుక చేపనే చాలా మంచిది.
2: ఫిష్ ఈజ్ బెటర్.
1: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇది సంచరించుంటుంది జనం లోపల. ఫిష్
2: ద ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యువర్ చిల్డ్రన్ అలోన్.
1: అది సెల్ఫిష్.

0: responsibility.
1: ఇది సంచరించుతుంటది జలం లోపల ఫిష్.
0: The fish moves about in waters.
1: ఆనందంగా సంచరిస్తుంటది.
0: As it moves blissfully.
1: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
0: It has no extra burden.
1: ఎక్కువ భారం తీసుకోదు.
0: It doesn't take extra load.
1: కానీ ఈనాటి మానవుడు
0: man today
1: చచ్చేంత వరకు కూడాను భారం తీసుకుంటున్నాడు.
0: Death is prepared to accept heavy load of responsibility.
1: ఆ లోయల్ వల్లని చాలా తమలో అయిపోతున్నాడు.
0: Because of heavy load, he becomes so low in life.
1: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని
0: therefore we have reduced the burden.
1: దైవ చింతను పెంచుకొని
0: develop love more and more.
1: మనం పెంచుకోవాల్సింది దైవ చింతనే.
0: What we have to develop today is the constant thinking of God.
1: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
0: when you develop love for God,
1: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: You can experience the beauty and the joy of nature around.
1: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
0: డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్.
1: ఈ రెండింటినీ మీరు దగ్గర పెట్టుకుని
0: కీప్ ఇన్ యూ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
0: విదౌట్ ఎక్స్ట్రా బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ.
1: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ షోల్డర్స్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
0: When God is there to take care of us, why should we worry?
1: మనము అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
0: We know that theoretically, but we worry.
1: కానీ అట్ట ఉండకూడదు.
0: It should not be so.
1: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
0: Then once we offer to God, we should be free then.
1: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
0: Then only you retain peace.
1: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
0: in spite of performing yajna yagas as many number as you can
1: katuleni aacharinchinappudigini
0: you may practice any number of right
1: danlo unnatvanti oka inner meaning danni matram manu teeskovali.
0: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual right.
1: Daivanni manam maravakoddu.
0: You should never forget God.
1: Sarvamu marchavachunu kani daivanni marachakoddu.
0: You may forget anything in this world, never forget God, says Bhagavan.
1: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
0: కీప్ ఇన్ యువర్ మైండ్ కంటిన్యూస్లీ ద థాట్ ఆఫ్ గాడ్.
1: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
0: టు రిమెంబర్ గాడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్ర వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను మానవుని యందుండినటువంటి యొక్క ప్రతిబింబం లే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ ది సెన్సెస్ ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్నే కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్నే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్నే అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్నే, ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్నే అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు కట్ ఎ డైమండ్ యూ షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యూ హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యూ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఈజ్ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్. జ్ఞానము, జ్ఞేయం, దాత, జ్ఞాత.
0: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
0: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యు ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ శక్తులు అన్నీ కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ రియల్లీ డెల్యూజన్స్.
0: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
0: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములు అన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamul dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
1: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
0: ఇది దీని సహజం.
1: That is natural.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: నిమురుగప్పిన నిప్పు వలె.
1: It is like the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలె.
1: It is like the moss covering the water.
0: పొర కప్పిన కన్ను వలె.
1: It is like cataract covering the eye.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్,
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్,
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma.
1: He is
0: Tane jnanamu. Tane atma.
1: He is God. He is knowledge. He is atma.
0: Aite ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee jnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharan chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: satyamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: All the objects in the world undergo change.
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: All the forms undergo change.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: Every object is a conglomeration of atoms.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: An object is formed by coming together of atoms.
0: Kalakramina ee anuvulu kudunu verai potuntai.
1: Over a period of time they disintegrate.
0: Ee anuvulu yokka swabhavamu samyoga viyogamulu yokka tattvame.
1: The nature of atom is coming together and going back.
0: Kani marpu chendani koorpu kalagani oka divyamainatundi yokka vaani sarvulu endukodunu ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను నేను నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈస్ ఐ ఐ అండ్ ఐ.
0: అహం అహం అహం.
1: దట్ ఈస్ అహం అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈస్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈస్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈస్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార్ ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యము.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ కన్నులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఏ పర్సన్ హూడ్ హావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world.
0: Kanuka manamu anubhavinchetunti gnanamulu kaani anubhavinchetunti yokka anubhootulu kaani sarvam kudanu manasuku ivarundiye manam anubhavistunname kaani manasuku aavala cheraledu.
1: All the knowledge which we are having and all our experiences are the within the scope of the mind alone. They have not been outside of the mind.
0: Samudramulo cherinatunti yokka nadiki pratyeka roopa namamulu undavu.
1: Once a river gets merged into the ocean, it loses its name and
0: yeppudu samudramulo cheripoyene tane yokka roopa namamulu kolipothundi.
1: Once it merges into the ocean, it loses its name.
0: Samudram okkate nilustundi.
1: There it will be only one ocean which will be
0: adi e brahma vit brahmaiva bhavati.
1: That is the
0: brahma tattvamunu kanukonutaku brahma gnaname kavali. Atma tattvanni artham chesukonutaku atma gnaname kavali.
1: If you want to understand brahma, knowledge of brahma is essential. If you want to understand atma, knowledge of atma is essential.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హి వాంట్స్ టు approach through the physical things, well, he will be reaching only delusion of the mind.
0: Atma sarvatra untunda,
1: atma exists everywhere,
0: prapanchamanta untinatvantidanta kudanu ee atma chaitanyame.
1: What you find in the entire world is only the consciousness of
0: kevalam deham undanta matrame manaku gochiristundadani bhramichitamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: Surya pratibimbamu sarvatra untune unnadi,
1: the rays of the sun are everywhere.
0: Ghatamu ghatamuloni jalamu ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: When there is pot and water in the pot, you may see the reflection of the sun in that. But just because there is no pot and no water, to say sun doesn't exist is ignorance.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: Whether there is the body or the mind, or whether it is not there, still atma exists.
0: Aithe ee naadu neevu anubhavinchetundi anubhootulu deeniki sambandhinchinatundi,
1: what are the experiences which you are undergoing now?
0: Deham aneetundi paathralo manas aneetundi jalam undatam cheta andulo neevu edo oka bhranti cheta nee yokka roopani nuvu chudagalugutunnavu.
1: As there is the pot of the body and the mind of water inside the body, you are getting some kind of distorted reflection of your own real self.
0: Oni adi satyamu ani vishwasistama ante adi satyamu kaadu.
1: Suppose you want to believe that as the truth, well, it is really
0: idi nee pratibimbame kaadani cheppudaku veelu kaadu.
1: It is your own reflection, but it is different.
0: Sakshat pratibimbamu kaadu,
1: but it is not a true reflection.
0: ఎట్లనగ విద్యార్థులకు చక్కగా అర్థమైవలేదు.
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
0: జలములో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: యు సీ యువర్ ఓన్ ఫేస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద వాటర్.
0: కానీ విద్యార్థులారా, మీరు చక్కగా గుర్తించటం లేదు. మీ ముఖమే అందుకు కనిపిస్తుండాలి, కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా ఇటుగా కనిపిస్తుండదు, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండదు.
1: You think your rear reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిది.
1: The body is full of delusion.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహం మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: బట్ అంటిల్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్, దేర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, మైండ్.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: బట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ putting them to the proper use and enjoying all this equipment properly, if you misuse them, put to the wrong use, you get into all sorts of troubles, problems.
0: ivanni kudunu kevalam bhramana chetane sambhavistunnayi.
1: All these experiences are arising out of the delusion only.
0: meeru rail lo prayanam aipothunnaru.
1: You are traveling in a train.
0: prayanam aipothunnadi evaru? meere.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: బట్ వెన్ యూ లుక్ అక్రాస్ ద విండో ఆఫ్ ది ట్రీ, యూ సీ యాజ్ ఇఫ్ ది మౌంటైన్ ది ట్రీస్ ఆర్ రన్నింగ్.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈస్ ది చేంజెస్ ఇన్ యువర్ ఓన్ మైండ్, బట్ యూ థింక్ దట్ ది నేచర్ ఈస్ చేంజింగ్, క్రియేషన్ ఈస్ చేంజింగ్.
0: ఈ విధంగా మనము చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను, ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడ నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: ఇఫ్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్ వెన్ యూ సే ఐ,
0: నేను లేని ఇది సృష్టి కలగదు.
1: వితౌట్ దిస్ ఐ దిస్ క్రియేషన్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ.
0: నేను పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది.
1: ఓన్లీ దిస్ ఐ ఈజ్ బోర్న్, ద క్రియేషన్ ఈజ్ బోర్న్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత మనము అమితంగా కొంత విచారణ చెయ్యాలి.
1: వీ హావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ అన్ ఇంటెన్సివ్ ఎలాబొరేట్ వే.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ అనేది జగత్తు మరొకటి లేదు.
1: But there is nothing except Atma in this world.
0: Unnadanta ade ainappatikini yenidi edo okati unnadani manam bhramistunnam.
1: Although what exists is only Atma alone, we get deluded to think that something else is existing other than Atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadana manam progu cheskunnappatikini ee Atma anugrahame lekapothe సర్వము వ్యర్థమైపోతాయి.
1: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హ్యావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యూ అక్యుములేట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడి కూడాను ఏదో ఒకటి ఫ్రీ విల్ అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యు మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవాన్.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ టు బి లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము బుద్ధిబలము శస్త్రబలము సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపడికి ఏమయ్యాడు?
1: టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఫేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ బేస్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ అండ్ ద ఇంటెలెక్చువల్ పవర్స్ అండ్ ట్రై టు రీచ్ ది ఆత్మ, వెల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ బై దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ రాదర్ ఎ మిస్టేక్.
0: మనకు ఆత్మజ్ఞానము లభ్యం కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హ్యావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ది డిఫరెన్సెస్ అండ్ ద డైవర్సిటీస్ ఆర్ గ్రోయింగ్, హేట్ ట్రేడ్ అండ్ క్వారల్స్ ఆర్ ఆల్సో.
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వీ ఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: వీ షుడ్ నాట్ థింక్ ద డివైన్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఆర్ వీ కెన్ అక్వైర్.
0: మనమే అనంతము.
1: వీఆర్ డివైన్ నాలెడ్జ్. వీఆర్
0: మనమే సత్యము.
1: వీఆర్ ట్రూత్.
0: మనమే బ్రహ్మ.
1: వీఆర్ బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ సెడ్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ బ్రహ్మ సత్యం జ్ఞానం.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్ అలాటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ ద వరల్డ్ అప్రోప్రియేట్ టు అవర్ ఓన్ స్టేషన్.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్ ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్ దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుంది.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుంది.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ వాజ్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
0: అయితే ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమయందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సబ్ కాన్షియస్.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: సమ్ టైమ్ ఆర్ గేదర్ యూ మైట్ హావ్ గోన్ టు ఎ సెంటర్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆర్ ఢిల్లీ, బాంబే ఆర్ మెడ్రాస్ అండ్ సీన్ దెమ్.
0: కానీ ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ దోస్ సీన్స్ ఎగ్జిస్ట్ నౌ?
0: నీవు ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: యూ వాంట్ బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్, యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ప్లేన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివే, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హు షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హు షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: దేర్ఫోర్ వెన్ ఐ ఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, వెన్ ఐ ఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, Pashivuga putti, Pashivuga ne jeevistundi kani, Pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the Pashupati or the master of this.
0: Daniki Atma Bhavamu anetundi ledu.
1: It does not have the feeling of Atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ God comes in human form.
0: Men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధన కనక వస్తు వాహనాదులు అన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆటకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then
0: కాని మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు.
1: Man today is not making efforts for the sake of Atma.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part if we invest for ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ. ಮನಮು ಧನ ಧಾನ್ಯ ಭೋಗ ಯಶಸ್ಸಿನ ನಿಮಿತ್ತವೈ, మనము ఎంత కాలమును వినియోగిస్తున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ వి ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జరీస్ అండ్ నేమ్ అండ్
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ వి మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్?
0: ఆ కాలమును క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపును కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, దెన్ ది doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee aatmagnanamunu aatmanandamunu pondavalanante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and aatma, the one thing that you should have
0: bhakti anaga kevalamu japamulu cheyatamo dhyanamulu cheyatamo పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యు కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డు యు మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ actions which symbolize devotion but not devotion by itself.
0: Swasvarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta,
1: that is the real atmic.
0: Kanuka gnanam anna bhakti anna veru kadu, bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandhamainatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee rendittini katti veseetundi yokka pradhanamainatundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutramu chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to
0: anaga prema pratyekam kaadu premane daivam daivame prema.
1: Then love is not different from God. Love is God, God is love.
0: Dehamto yepadetundi prema chalabanguramainadi.
1: Love associated with the body is momentary.
0: Vantyalato yerpadetundi prema idi kudunu chalabanguramainadi.
1: Love associated with the desires also is momentary.
0: ఇవి కేవలం అన్ని కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. యు షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేక సంభవించవచ్చును,
1: గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంట్.
0: వాంతలతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైన్.

0: చిక్కులు అనేకలు సంభవించవచ్చును, కాని ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ విచ్ వి హావ్ టు ఫేస్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the ఆత్మ which is truth and which is permanent.
0: కనుక తమను తాము ఉద్ధరించుకోవాలి.
1: Each one
0: హరి ఆత్మన ఆత్మానాం అన్నారు.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము ఛాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: Quite a few people who have book knowledge and who are prisoners of the rituals, they
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: How many people there are in the world who have number of children?
0: వీరందరి పుత్రులు అంత ఉద్ధారం చేస్తున్నారా?
1: Are these sons really saving the parents?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: How many more people there are without sons?
0: వీరందరూ అధోగతి పాలవుతున్నారా?
1: Are these people forlorn?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుని కనేకులు వారి చే నేగతిని వడిసిన.
1: How many children were born? Dhritarashtra has Kauravas. What is it that they did for him?
0: Putrulu leni aa sukunakun pempundane durgatul.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi cheseetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude నిత్యతత్వాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ థింగ్స్ ప్రాపర్లీ.
0: శ్రాద్ధము అంటాం మనం.
1: టేక్ ది వర్డ్ శ్రాద్ధ.
0: ఏదో ఒక బ్రాహ్మణ్ణి పిలిపించటము, అతనికి పాదాలు కడగటము, వానికి పొట్ట నిండా అన్నం పెట్టడము, వానితో మనం ఏదో అచ్చంతలు వేయించుకోవటం, ఇది శ్రాద్ధం అయిపోయింది అనుకుంటాం.
1: వీ కన్సిడర్ దట్ దిస్ శ్రాద్ధ సెరిమనీ ఇస్ సఫిషియెంట్ బై కాలింగ్ ఎ బ్రాహ్మిన్ giving him
0: శ్రాద్ధం అనగా శ్రద్ధతో కూడినటువంటిది అని అర్థం.
1: శ్రాద్ధం రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ రియల్ ఇంట్రెస్ట్ అండ్ శ్రద్ధ.
0: శ్రద్ధ అయితే పిండము అనగా ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై పిండం?
0: పిండధారములు చేస్తున్నారు.
1: యు ఆర్ ఆఫరింగ్ దిస్ పిండము.
0: పిండం అనగా దేహమే.
1: దిస్ వర్డ్ పిండము రెఫర్స్ టు ద బాడీ.
0: శ్రద్ధతో మన దేహం అనేటువంటి పిండాన్ని భగవంతునికి అర్పితం గావించటమే నిజమైన శ్రాద్ధం.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ రియల్ శ్రద్ధ ఈజ్ ఆఫరింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్. దట్ ఈస్ రియల్ శ్రద్ధ.
0: దీనిని వేదాంతమునందు కూడాను మానవ శరీరమునకు తుంగభద్ర అని ఒక పేరు పెట్టారు.
1: In Vedantic parlance, the human body has been given the name Tungabhadra.
0: Oka nadi kuda untundani Tungabhadra ani.
1: There is a river by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: మంచి, పవిత్రము, కళ్యాణము, శోభ అనేటువంటి అర్థాలు ఉంటున్నాయి.
1: దిస్ భద్ర రెఫర్స్ టు గుడ్, సేక్రెట్, ఆస్పిషియస్,
0: గ్రేట్
1: గ్రేట్.
0: ఇంకా తుంగ అనగా చాలా బలమైన.
1: దెన్ వెన్ యూ సే తుంగ,
0: గొప్ప,
1: స్ట్రాంగ్,
0: విశాలము,
1: గ్రేట్, వైడ్,
0: ఈ విధమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు.
1: దిస్ మీనింగ్స్ మే బి గివెన్ టు దిస్ వర్డ్
0: తుంగ.

0: భద్ర అనగా ఏమిటి? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మన ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: When we are having such a great name, are we really justifying by our own
0: actions? పేరు మాత్రం గొప్పదే కాని ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: There is a very great name given, but not justified by the action.
0: పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
1: We should conduct ourselves in tune with our own name.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: Name is త్యాగరాజా.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: ద త్యాగరాజా హ్యాడ్ ద రియల్ నేచర్ ఆఫ్ సాక్రిఫైస్. హి హ్యాడ్ జస్టిఫైడ్ దట్ నేమ్.
0: భోజరాజు అనేక విధములైనటువంటి ఆభరణములు, తిండి పదార్థములు, నిత్య జీవితములకు అవసరమైనటువంటి ఒక వస్తువులు అన్ని పంపించాడు.
1: King Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life.
0: Chuchadu dannanta nidhi chaala sukhama, Ishwara sannidhi chaala sukhama, nijamugu telipu manasa annadu.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, should they, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
0: Inte kaadu tane yokka antarbhavamuni yokka hrudaya pavitratanu kudanu chakkaga vivarinchukunnadu.
1: He also told himself the great meaning of a pure heart in a clear way.
0: Nee paadadvantamulanu naa rendu hastamulu dwara gattiga pattanu.
1: Rama, I have held your lotus feet both with both my hands firmly and strong.
0: నీవు నన్ను వదలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభి రామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తములో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? యు వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ గోవే ఫ్రమ్ మీ రామ?
1: నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతానన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్.
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైసింగ్ ఫీలింగ్ ఆఫ్ త్యాగరాజ హూ హ్యాడ్ దట్ నేమ్.
1: విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, ప్రబోధలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు.
0: డియర్ స్టూడెంట్స్, యు హ్యాడ్ ఎ వెరీ ఫైన్ అండ్ యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు పీపుల్ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: ఇఫ్ యూ కెన్ శాంక్టిఫై దిస్ దెన్ దట్ ఈస్ ఎనఫ్.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి నీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని లోకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మతత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We'll have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: భారతీయులకు అనాది కాలము నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: ఇది కేవలము ఒక వ్యక్తులచో ఆవిర్భవించినటువంటిది కాదు.
0: Veda has not emanated from an individual.
1: లేక పండితుడితో లిఖించబడినటువంటిది కాదు.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: This is అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This has emanated directly from the primordial sound.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: In each word, there are 33 crore aspects.
1: Kani, inni vidhamainatundi aksharamulu, ye vidhanga abhivruddhi ainayi?
0: How are they brought together?
1: Unnadi, konni aksharamule vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamule.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu అవి ఆవరిస్తూ పోయాయి.
0: దే హావ్ బీన్ చేంజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎ నంబర్ ఆఫ్
1: ఇంగ్లీష్ అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్.
1: కానీ 26 అక్షరాల్లోపల్లే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ 26 లెటర్స్ అలోన్ సచ్ వాల్యూమ్.
1: ఈ అక్షరాన్ని వదిలి ఇంకొకటి మనం రాయడానికి వీలు లేదు.
0: లీవింగ్ దీస్ 26 ఆల్ఫాబెట్ యూ కెనాట్ యూజ్ ఎనీ అదర్ లెటర్ అట్ ఆల్.
1: 4 వైర్లు ఉండేటువంటి వైలిన్ లోపలే నన్నూరు రాగాలంతా పాడవచ్చు.
0: దేర్ మే బి ఓన్లీ 4 థ్రెడ్స్ బట్ 400 రాగాస్ కెన్ బి సంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ 4 థ్రెడ్స్.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాటా తాపా యేస అని 8 అక్షరాలు విన్నాడు.
0: దేర్ ఆర్ దీస్ 8 లెటర్స్ ఆ చాటా తాపా యేస
1: ఆ కాటా తాపా యేస
0: ఆ కా చాటా తాపా.
1: ఈ విధంగా 8 అక్షరాలతో పల్లే ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: దీనికి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదం యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda.

0: Radio Sai presents you now a divine discourse delivered by Bhagavan Baba on the day of Vijayadashami, the 5th of October 2003 in Prashanti Nilayam. In this discourse, Bhagavan Baba emphasizes that God is present in all in the form of love. And this love is our greatest wealth, which God expects in return.
1: గొప్పని వైష్ణవులను చుండ శైవుండు గొప్పని శైవులనగా విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ ప్రేమస్వరూపులారా ఒక్కొక్క మనసు ఒక్కొక్క తీపిని ఆరాధించింది కానీ నోటిలో చేదు మాటలో తీపి ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు మాట నోరు పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి
2: Embodiments of love. Vaishnavas say that Vishnu is greatest, while Saivites declare that Shiva is greatest of all. But people may speak on the basis of their thoughts, based on the mind, but with all the bitterness on the tongue, one might utter all nectarine sweet words. Such man will never be respected. The thought, word, the utterance and the thought should all go together in perfect harmony.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Devi Navaratrulu Bharata Desamanandu Sarvatra Jarupukuntunnaru.
2: The Navaratri festival is celebrated all over Bharat right now.
1: Kani నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
2: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి
1: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి
2: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ where atma resides
1: kaani atma lene manavudu atma lene jeevudu endunu kanaraadu
2: in fact there's no living creature or the being without this consciousness or atma
1: ganapati goppani ganapatulu palakar
2: the ganapachas the worshippers of ganapati declared him the greatest
1: chaduvaye goppani చదువులు అనుచుండ
2: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ క్లెయిమ్ దట్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ హైయెస్ట్ అండ్ గ్రేట్
1: అందరూ ఒక్కటి అని కొందరనగా
2: సమ్ సే దట్ ఆల్ ఆర్ ఈక్వల్
1: కానీ ఎవరికి వారు దేనిని ప్రేమిస్తారో అది వారికి గొప్ప
2: ఇన్ ఫ్యాక్ట్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ గ్రేట్ బేసింగ్ ఆన్ హిజ్ ఓన్ విమ్స్ అండ్ వెల్స్
1: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది
2: ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సౌండ్
1: కనుకనే సరస్వతి చెప్పింది
2: సో సరస్వతి సెడ్
1: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే
2: ది ఎఫెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ వెరీ మచ్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ సెన్స్ వాట్ ద టంగ్ స్పెల్స్ అవుట్
1: కానీ అందరొక్కటి అని కొందరనగా
2: సమ్ సే డిక్లేర్ దట్ ఆల్ ఆర్ వన్
1: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని గొప్పని దేనిని హీనమని చెప్పుటకు వీలు కాదు
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సే దట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్
1: ముఖ్యముగా ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సత్వమును మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
2: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
1: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
2: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
1: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
2: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ యొక్క క్రియారూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
2: ట్రూలీ స్పీకింగ్ వాట్ ఆల్ యూ అటర్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: దేవి నవరాత్రుల లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
2: డ్యూరింగ్ దీస్ నవరాత్రిస్ గాడెస్ ఇస్ వర్షిప్డ్ ఇన్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?
2: హూ డిసైడెడ్ సో?
1: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిదే, కానీ భగవంతునికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
2: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్, ఎనీ స్పెసిఫిక్ డిఫరెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్ ఫీలింగ్ అండ్ థాట్.
1: ఇట్టి పరిస్థితులు ఎందు దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
2: Therefore, who can decide, who can comprehend the divinity?
1: Aithe andari manasunandu unnadi okkate.
2: However, the only one resides in everyone.
1: Ee prema bhavame nijamainatundi daiva swaroopamu.
2: The love is the very personification and embodiment of divinity.
1: Premaku roopamu ledu.
2: Love has no specific form.
1: Love is God. Live in love. ఆ ప్రేమలో మీరు నిలచండి.
2: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్, దేర్ యూ షుడ్ స్టాండ్.
1: భగవంతునకు ఎట్టి రూపంలో లేదు.
2: గాడ్ హ్యాస్ నో ఫార్మ్ అట్ ఆల్.
1: ప్రేమనే భగవత్ స్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
2: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్. లవ్ ఇస్ గాడ్, ట్రూత్ ఇస్ గాడ్.
1: సత్యం సర్వత్రా నిండినటువంటిది.
2: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సత్యము నందుండి సర్వము సృష్టించి.
2: From the point of truth, God made the whole creation.
1: Satyamunandu anage sarva srushti.
2: The whole universe merged back in
1: satya mahima leni stalamedi kanugonna.
2: You don't find any place where there is no truth.
1: Satyam idi.
2: This is the truth of truths.
1: Idi American satyamu, idi Russian satyamu, idi Japan satyamu, idi India satyamu ani veru veru cheyatuku veelu ledu.
2: Truth is only one. There cannot be American truth, Japan truth, and so on. No difference.
1: అందరియందు ఉన్నది సత్యం ఒక్కటే.
2: The same truth is present in everybody.
1: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావము.
2: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth.
1: ఎవరిని చూసినా గౌరవించు.
2: Respect whomsoever you come across.
1: అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి.
2: The same principle of the self is present in everyone.
1: కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన.
2: Respecting everybody amounts to worshipping God.
1: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పరులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకలేదు.
2: You expect to be respected, but you don't respect anybody. What is the meaning there?
1: మొట్టమొదట నీవు పరులను గౌరవించు.
2: First of all, you respect others.
1: పరులను గౌరవించు.
2: Respect others.
1: అప్పుడు పరుల గౌరవాన్ని నీ అందుకో.
2: Then you will be respected in turn.
1: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
2: That oneness is divinity.
1: కనుకనే వేదం ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
2: Therefore Veda declared the truth is one, though scholars refer in varied ways.
1: కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాచినా దైవం ఒక్కడే.
2: ద నామెన్క్లేచర్ అండ్ ద ఫార్మ్ మే వేరీ, బట్ గాడ్ ఈజ్ వన్.
1: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ ద డివినిటీ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్స్.
1: కనుక ప్రేమకే మించినటువంటి యొక్క సత్యం మరొకటి లేదు.
2: దేర్ఫోర్ దేర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమనే భగవత్ స్వరూపము.
2: లవ్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్ హిస్ ఫార్మ్.
1: సర్వల యందు కూడా ఏకంగా ఉండేటువంటిది.
2: దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
1: కనుక ప్రేమను నీవు ఆరాధించి
2: వర్షిప్ లవ్.
1: సర్వల యందు ఉన్న ప్రేమను నీవు అందుకో.
2: యు ఆల్సో బీ లవ్డ్.
1: నీ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను పరులకు అందించు.
2: షేర్ దిస్ లవ్ విత్ అదర్స్.
1: ఇటువంటి ప్రేమస్వరూపాన్ని సర్వత్రా సర్వకాలం యందు నీ ఎంత వండుకొని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
2: దిస్ లవ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ బట్ యు స్ట్రగుల్ టు ఎర్న్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ దాన్ ఇట్.
1: ప్రేమకు ప్రేమనే సాక్షి.
2: లవ్ ఈజ్ ద విట్నెస్ టు లవ్.
1: కనుక మనకు విట్నెస్ ఎవరికంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
2: వాట్ ఈజ్ అవర్ ఎటర్నల్ విట్నెస్? ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్, దేర్ ఇస్ నో అదర్ జాయ్, దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
2: దేర్ఫోర్ వన్ షుడ్ ఇన్స్టాల్ లవ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు.
2: When once there is love, you'll find God by its side.
1: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God elsewhere.
1: నీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటున్నాడు.
2: God is with you, in you, above you, below you, around you.
1: కనుకనే ప్రేమ తత్వాన్ని మీరు ఆరాధించండి.
2: Worship the principle of love.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
2: Do not hate anybody.
1: ద్వేషమైనటువంటి పరమ శత్రువు.
2: This very hatred is your enemy. ఈ
1: పరమ శత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
2: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
1: కనుక నీ ప్రేమ తత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
2: When once you grow in love, even enmity will distance itself.
1: మొట్టమొదటి నీవు ప్రేమతో పలుకుంచు.
2: First appear with love.
1: ప్రేమతో నీవు పలుకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు.
2: When once you talk with love, you'll get the response.
1: కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏ రీతిగా అందిస్తారు?
2: ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ లవింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్ టు బిగిన్ విత్.
1: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
2: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి.
2: యు అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ లవ్ క్లియర్లీ.
1: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
2: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ అఫ్లూయన్స్ బియాండ్ లవ్.
1: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ లవ్.
1: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
2: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావములే ఇందులో ఏమాత్రం పాటించకూడదు.
2: You cannot have any differences such as that one has love and one without it. No.
1: ప్రేమకు మించినటువంటిది ఫలితం మరొకటి లేదు.
2: There is nothing greater than love.
1: అందుకోసమనే భగవంతుడు దేని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
2: What is it that God expects from you? It's only love.
1: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
2: You don't find that loving state anywhere else.
1: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన శుంకము.
2: Therefore the only thing that we can offer to God that he expects from us is love.
1: ఈనాడు దేవి నవరాత్రులు.
2: Today we are observing దేవి నవరాత్రి.
1: ఈ నవరాత్రులు యందు ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
2: And all the principle of navaratri is embodied in love.
1: ఈ నవరాత్రులు యందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకి అందించాలి.
2: And we have to offer to God the principle of love.
1: ఈ నవవిధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
2: And none can ever equal the nine parts of devotion.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సల్యూటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సరెండర్.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
2: నథింగ్ బియాండ్ దిస్.
1: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
2: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
1: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
2: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
1: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది ప్రేమ ఒక్కటి.
2: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈజ్ ఓన్లీ దిస్ లవ్.
1: ఆ ప్రేమకు కూడాను అనేక కొమ్మలు, రెమ్మలు కనిపించవచ్చును.
2: This tree of love may have so many branches and leaves.
1: కాని ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివే. కానీ ప్రేమ స్వతసిద్ధంగా ఏర్పడినటువంటిది.
2: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్డ్ లేటర్, వేర్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్, ఇన్నేట్ అండ్ ఇన్ బాన్.
1: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
2: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
1: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
2: ఇఫ్ యు మీట్ ఎనీబడీ, ఇఫ్ యు టాక్ టు దెం సేయింగ్ హలో హలో, యు విల్ హావ్ ఈక్వల్ రెస్పాన్స్.
1: నీవు ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాక్కులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాక్కులతో జవాబిస్తాడు.
2: ఇఫ్ యు టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యు విల్ హావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
1: కనుకనే దయతో కూడినటువంటి ప్రేమ.
2: And this love full of compassion.
1: అందువల్లే హృదయమును కంపాషన్ అన్నారు.
2: Therefore the heart stands for compassion.
1: అనగా దయతో కూడినటువంటిది హృదయము.
2: And హృదయ is full of compassion.
1: ఆ దయ లేకుండా ఒట్టి కంపాషన్ అని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
2: Without this compassion in reality there's no point in speaking about it. అందరి
1: యందు ఉన్నటువంటి దయా స్వరూపమే.
2: In fact this compassion is present in everybody.
1: అది దయ హృదయము.
2: That's what it means, hrut plus daya.
1: అటువంటి హృదయమును పెట్టుకున్నప్పుడే మనం భక్తులం అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
2: With that heart, filled with compassion, we can say that we are devotees.
1: ఈ యొక్క దయలేనటువంటి హృదయము నిర్దయ.
2: The heart without compassion is really wicked and cruel.
1: ఆ నిర్దయ అనేటువంటిది ఏమి ప్రయోజనం లేనటువంటిది.
2: Cruel heart is useless.
1: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకొని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.
2: Compassionate heart should get into the field of love.
1: Kanukane Shankaracharya vaadu dinni cheppitu vachadu.
2: Shankaracharya also said the same.
1: Nayana dayagala hrudayam neevu chechuko.
2: Develop compassionate heart.
1: Dayalenatundi hrudayamu ani dharmame kaadu.
2: It is not proper on your part to have your heart in compassion.
1: Prabodhalu indu rende pradhanamaitundi sutramulu.
2: The teachings of Adi Shankara can be summarized into two principles.
1: Satyam vada dharmam chara.
2: Speak truth, follow righteousness.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే వెంటనే ఉంటుంటాయి.
2: విత్ దీస్ టూ ఇన్ ప్రాక్టీస్ ఆల్ ద రెస్ట్ విల్ ఫాలో యూ.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు గ్రో టుడే ఇస్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్.
1: ఎవరిని చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
2: హూసో ఎవర్ యూ మీట్ ద కంపాషన్ ఇన్ యూ షుడ్ బ్లూమ్ అండ్ బ్లాజమ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
2: all the nine forms that you worship in navratri,
1: ivie nijamainatundi rasa swaroopalu,
2: represents the various sense of humanity.
1: Kanuka daya swaroopuluga meer maarali.
2: So you have to mold yourself as
1: prema swaroopuluga meer tichidukovali.
2: You should be filled with love.
1: Kanuka prema daya ee rendu leenatundi hrudayamu kevalam susanam antide.
2: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: Kanukane ilanti hrudayam mandi kaadu.
2: That heart doesn't belong.
1: మానవుని యొక్క హృదయము ప్రేమతో కూడినటువంటి ఒక ఇది.
2: హ్యూమన్ హార్ట్ ఇస్ సపోజ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొక పదార్థం లేదు జగత్తులో.
2: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ బియాండ్ దిస్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి యువకులు పూర్తి ప్రేమతో మీ హృదయాన్ని పెంచుకోవాలి.
2: యంగ్స్టర్స్ షుడ్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమనే లేకుండా పోతే వాడు హృదయమే కాదు.
2: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ లవ్, you don't have heart at all in the true sense.
1: Kanuka atti prema chethane mee oka jeevithanni tellavaru lesthe dani garuputu raavali.
2: Right from dawn to dusk you should lead your life with love.
1: Tellavaru lechina tachame premanu meer smarinchali.
2: The moment you get up from bed think of love.
1: Aa prema smarinchinappude prema swaroopam meeku sakshatkaristundi.
2: Then you will have the manifestation of love in front of you.
1: Kanukane prema roopam brahmambu premamayam.
2: God is in the form of love and love is God.
1: Premana prema dosandimpa priyamagunu.
2: It is only possible to connect love to love.
1: Adi eni swaroopamu.
2: That is your true form.
1: Kanukane premanu prematone penchukovali.
2: You can only connect love to love, that's all.
1: Aa prema lenatundi hrudayamu prayojanam lenatundi.
2: The heart without love is not worth it.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthinilara,
2: boys and girls,
1: andaru kudanu ప్రేమను పెంచుకోవాలి మనం.
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
2: అండ్ ద హార్ట్ బికమ్స్ స్టోన్ హార్డ్ విదౌట్ లవ్.
1: కనుకనే ప్రేమ కలిగినటువంటి యొక్క స్టోన్ కూడాను ప్రేమ రూపంలో వెన్నగా మారుతుంది.
2: వెన్ వన్స్ ద లవ్ ఫైండ్స్ ఇస్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఇస్ స్టోనీ అండ్ సో హార్డ్ గెట్స్ కన్వర్ట్ ఇన్ సో సాఫ్ట్ లైక్ బటర్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోవాలి.
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: స్వామి నిరంతరము ప్రబోధించేటువంటిది ప్రేమనే.
2: భగవాన్ స్ప్రెడ్స్ షేర్ దిస్ లవ్ విత్ ఎవరీ
1: ప్రేమతో ఒక్కతూరి బాబా అని పిలుచు చాలు
2: ప్రే హోల్ హార్టెడ్లీ వన్స్ బాబా
1: ఆ ప్రేమనే మీకు ప్రాణంగా మారిపోతుంది
2: దట్ వెరీ లవ్ విల్ బి యువర్ వెరీ లైఫ్
1: కనుక ఇది ఆర్టిఫిషియల్ లవ్ కాదు
2: లవ్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్
1: హార్ట్ఫుల్ లవ్
2: ఇట్ షుడ్ బి హార్ట్ఫుల్ నెవర్ ఆర్టిఫిషియల్
1: కనుక ప్రేమ స్వరూపాన్ని పెంచుకోవాలి
2: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
1: ఎవరు చూసినా నవ్వుతూ నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి
2: యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడీ టాక్ టు పీపుల్ స్మైలింగ్
1: కానీ నోటి ఎందు తీపు
2: బట్ దేర్ స్వీట్నెస్ ఇన్ యువర్ టంగ్
1: మాట ఎందు చేదు
2: బట్ ద వర్డ్స్ ఆర్ సో హార్ష్
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు
2: ద హార్ష్ వర్డ్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ దెమ్ హౌ బ్యాడ్ దే ఆర్
1: కనుకనే తీపుతో తీవుగా ఉండేటువంటి హార్ట్ నిజమైనటువంటి ప్రేమ
2: అండ్ దేర్ఫోర్ ఇఫ్ దెన్ వన్స్ దట్ సాఫ్ట్నెస్ దట్ స్వీట్నెస్ ఇస్ దేర్ ఇట్ ఇస్ ట్రూ లవ్
1: కనుక ప్రేమ స్వరూపులారా
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీ జీవితమే ప్రేమ
2: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిండురాదు
2: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి
2: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము
2: And this love is God in every way.
1: Live in love.
2: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి
2: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి
2: You have to continue and stand in life with love.
1: ఈనాడు నవరాత్రుల యొక్క దినము
2: This is Navaratri celebration.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి ఉండేది
2: వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరాత్రి
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి
2: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ గివ్ అప్ ఆల్ దట్ బ్యాడ్ అండ్ బి నియర్ టు గుడ్
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది
2: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ యూ విల్ హ్యావ్ డెవలప్ యూ విల్ డెవలప్ లవ్ మోర్
1: ప్రేమ నువ్వు ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు
2: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
1: ప్రేమ తనంతట తానే వస్తుంది
2: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ
1: విద్యార్థులారా
2: స్టూడెంట్స్
1: విద్యార్థినిలారా
2: బాయ్స్ అండ్ గర్ల్స్
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది
2: యూ హ్యావ్ లవ్
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి
2: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి
2: ది ట్రూ లవ్ ఈ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ
2: ది స్పిరిచువల్ లవ్ ఈస్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్
1: ఈ యొక్క పదార్థంతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ
2: ఇట్స్ వరల్డ్లీ లవ్ ఇట్స్ మండేన్ లవ్ ఫిజికల్
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు
2: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమ మయంగా కాకుండదు
2: Day after The love may vanish.
1: కనుక ప్రేమ రూపం బ్రహ్మము
2: So God is love.
1: బ్రహ్మ అనగా ఏమిటి ప్రేమకే బ్రహ్మ అని పేరు
2: బ్రహ్మ మీన్స్ లవ్
1: కనుక ప్రేమ రూపం అంటే బ్రహ్మనే భగవత్ స్వరూపము
2: బ్రహ్మన్ ఇస్ లవ్ లవ్ ఇస్ బ్రహ్మ
1: ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను ప్రేమ చేతనే ఆడుతున్నది
2: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ లవ్
1: హం సో హం అదే నేనే
2: సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ రెస్పిరేటరీ ప్రాసెస్ రిప్రజెంట్స్ ది ఐనెస్
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు
2: దేర్ నథింగ్ నో అదర్ థింగ్ ఇస్ బియాండ్ దిస్
1: అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే
2: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి
1: ఒకరి ఎందు ఉండి ఒకరి లేకుండా పోలేదు
2: యూ కెనాట్ సే దట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ వన్ అండ్ అబ్సెంట్ ఇన్ సంబడి ఎల్స్
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి యొక్క ప్రాణము
2: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి ఒక ఇది ప్రాణమే కాదు
2: Therefore, without love, you cannot call it life.
1: Navaratri yendu?
2: Navaratri celebration?
1: Ee oka navavidhamaina atvanti oka devatala oka swarupamu?
2: The nine forms of deities?
1: Shravanam.
2: Or
1: kirtanam.
2: Singing?
1: Vishnu smaranam.
2: Chanting?
1: Pada sevanam.
2: Servitude?
1: Vandanam.
2: Salutation?
1: Archanam.
2: Worship?
1: Dasyam.
2: Service?
1: Sneham atmanivedanam.
2: Friendship and surrender?
1: ఈ తొమ్మిది విధములైనటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు
2: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి
2: నెవర్ గివ్ ఛాన్స్ ఫర్ డిఫరెన్స్
1: ఐ అండ్ యూఆర్ వన్
2: ఆల్వేస్ ఏ ఐ అండ్ యూఆర్ వన్
1: కనుకనే నీవు వేరు నేను వేరు కాదు
2: యూ అండ్ ఐ ఆర్ నాట్ సెపరేట్
1: రెండు కలిసి ఒక్కటే
2: బోత్ ఆర్ వన్
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటము
2: వెన్ వీ ఆర్ వన్ వై డిఫరెన్సెస్
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది
2: బికాస్ ఆఫ్ ది సపరేషన్ డ్యుయాలిటీ ది లవ్ ఇస్ లాస్ట్
1: ఒక్కటే నీకు హృదయం
2: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ వన్
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది
2: ఇట్స్ రిమైన్స్ ఎట్ వన్ ప్లేస్
1: క్షణక్షణంలో మారినటువంటిది కాదు
2: ఇట్ డజంట్ చేంజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
2: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపికలు చెప్పారు, ఏ హృదయం ఈశ్వర నాకు.
2: గోపికా సెడ్, ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయం ఈశ్వర నాకు, మగడి దాన్నే అర్పింత మహితమూర్తి.
2: ఓ గాడ్, దట్ ప్రెషస్ హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: త్వరగా వేరేమి దత్తు నీ పాదార్చనకును.
2: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యూ.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
2: ఓ గాడ్, ఐ ఆఫర్ మై హార్ట్ టు యూ.
1: ఇంతే, అది కూడా నీ సొత్తు కాదు.
2: దిస్ హార్ట్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
2: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటే లేదు.
2: దేర్ నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
2: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాదు.
2: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
2: It is momentary, it is ephemeral, it is transient and fleeting.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటే ఉన్నది.
2: There is only principle of love which is eternal.
1: అది నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
2: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏమాత్రం మార్పు చెందదు.
2: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
2: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
2: You are a magnet.
1: Kada nee man kaadu.
2: You are not the man.
1: Man anaga kevalam gunamulto cheyinatundi vaadu manam.
2: Man you can call yourself because of the attributes.
1: Kaani idi mankind.
2: But you are a member of mankind.
1: Ee kind tho koodinatundi oka mane nijamaina mankind.
2: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: Kada nee mankind ga jeevinchuka gaani man ga jeevinchavaddu.
2: Be worthy of mankind, not a sinful man apart.
1: Kind ga manam jeevinchali.
2: Live your
1: prema ga manam jeevinchali.
2: Full of kindness.
1: Prema tho manam penchukovali.
2: And we have to give.
1: Prema ke arpitam gaavinchali.
2: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
2: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
2: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
2: You don't need to pray even.
1: Ee prema taanu okate.
2: And love and prayer are one.
1: ఈ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలే?
2: వై షుడ్ వి బైఫర్కేట్ డైకాటమైజ్?
1: ఈ ప్రేమ నీదే స్వామి.
2: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
2: అండ్ యువర్ లవ్ ఇస్ మైన్.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
2: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
2: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించడానే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
2: యూ సీ ఓన్లీ ద బాడీ బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటి దేహము.
2: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
2: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయ ఉండు.
2: అండ్ ద వన్ ఇన్ డ్వెలర్
1: గడుతింపక దేవిక చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ నోర్ ద ఎండ్ లిబరేషన్.
1: నిజంబు చూడ, ఆ దేహియే దేవదేవుడు.
2: దట్ ఇన్ డ్వెలర్ ఈస్ గాడ్ ఆఫ్ గాడ్స్.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: అండ్ దట్ వెరీ ఇన్ డ్వెలర్ ఇన్ యూ ఈస్ గాడ్.
1: కనుక ఈ గుణములతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
2: యువర్ ఫార్మ్ ఈస్ నాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: దిస్ ఈస్ మై హెడ్.
2: దిస్ మై హెడ్.
1: This is my heart.
2: This is my heart.
1: This is my hand.
2: This is my hand.
1: Antunnav kani neevevaru.
2: You say so, my hand, my head, my heart, then who are you?
1: Nee aa question vesukuntunte ee head, hand, stomach separate aipothundi.
2: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: Kalukone angagaramu darinchi angaswarana chesti angarpadam gavinchali.
2: So you think of the spirit behind all these limbs, అంగస్మరణ, అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
2: దేర్ఫోర్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ అంగ ద బాడీ, యూ విల్ హ్యావ్ ఆల్ దట్ థాట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నారు.
2: గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస ఎసెన్స్ ఇన్ ఎవ్రీ అంగ ద లింబ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కానీ ఆకార స్వరూపుడు కాదు.
2: God, you are rasa swarupa essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamnu smaristhive niku bhagavantudu chikkaru.
2: If you worship the formful aspect of God, you cannot experience
1: rasa swarupudainatvanti okka nirakara swarupani dharinchali.
2: God is attributeless, formless, the very essence of life.
1: Karaka form anatvanti maarpu chendetvanti
2: form changes.
1: Today baludu,
2: You are a boy today.
1: Tomorrow, eldest.
2: Tomorrow, elder.
1: Kani, this day after tomorrow, old people.
2: There tomorrow, you are going bound to be
1: Kani,
2: old.
1: Kani, yani maap chende tu unai.
2: Things change.
1: Kani, niu yenaat ke maap chende wo.
2: But you do not change.
1: Anityam asukam dokam mem prapya bhajasvamam.
2: Therefore, the world is transient, fleeting, ever changing.
1: Nirantaramu niu daivaswarupudave.
2: In fact, you are the embodiment of God.
1: When
2: once you think so, you will understand the changes relating to the body. You all know.
1: Swami ki konni dinamulu nunchi aarogyam saraledu ani anukuntuntaru.
2: You have been thinking that Swami's health is not good for the last couple of days.
1: My health is very good, very good, very good. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
2: భగవాన్ డిక్లేర్స్ దట్ హిస్ హెల్త్ ఈస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నాట్ మియర్లీ రిలేటెడ్ టు ద బాడీ.
1: కానీ ఇది దేహానికి సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేత ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది.
2: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
1: యత్ భావం తద్ భవతి.
2: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
1: మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
2: Do not consider Bhagavan as a mere body.
1: Dehi nenu.
2: Bhagavan is our indweller.
1: Naaku neeku bedham ledhu.
2: There is no difference between Bhagavan and you.
1: Naaku sarva shakti undunnadi.
2: Bhagavan has got all the potential.
1: Kaani shakti lekunda nadchukuntunnadu antaru meeru.
2: And you think that Bhagavan is not able to walk.
1: Parulu trupti pette nimittamai.
2: To satisfy others.
1: Doctors trupti pette nimittamai.
2: To satisfy the doctors.
1: Nenu aa vidhanga nadchukuntunnane kaani.
2: Bhagavan acts that way.
1: Naaku etti anarogyamu ledhu.
2: Bhagavan has no trace of ill health at all.
1: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
2: భగవాన్ ఈజ్ వెరీ హెల్దీ ఆల్ ద టైమ్.
1: నాట్ టుడే.
2: నాట్ టుడే.
1: ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
2: Till 96 years he's going to be like this.
1: నేను ఏం కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
2: ఇఫ్ యు గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ నేచురల్లీ థింక్ లైక్
1: నాకు యవ్వనము వయసు వైరాగ్యము లేదు.
2: భగవాన్ హ్యాస్ నథింగ్ లైక్ బాయ్ హుడ్, చైల్డ్ హుడ్, యూత్ అండ్ సో ఆన్.
1: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వ్యక్తి.
2: భగవాన్ ఈజ్ ఓన్లీ వన్.
1: ఏది కావాల్సినా నేను చేసుకోవచ్చు.
2: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ విష్.
1: అయితే ఇది మీ దేహమే.
2: Bhagavan's body belongs to you.
1: నిమిత్తమే ఏర్పడినటువంటి ఇది.
2: Bhagavan's physical frame is for you.
1: కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానైనా మారుతుంది.
2: యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ద వే యూ లైక్.
1: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
2: ఇఫ్ యూ హ్యావ్ ది ట్రూ ఫీలింగ్ దట్ భగవాన్ ఈజ్ స్ట్రాంగ్, వెల్ హీఈ్ స్ట్రాంగ్.
1: కనుక నాకు ఏమాత్రం బలహీనత లేదు.
2: There is no weakness in it.
1: నాకు అంగములు అంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
2: ద బాడీ మే అపియర్ టు బి వీక్.
1: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
2: బట్ ఇట్ జస్ట్ ద ఫిజికల్ అపియరెన్స్. బట్ ట్రూలీ
1: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
2: వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫిజికల్ ఫ్రేమ్ పక్కన పెట్టండి.
2: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్.
1: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
2: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అ స్పిరిచువల్ వే.
1: కనుక నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
2: వెన్ యూ వర్షిప్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: మీరు ఈ ఆకారం స్మరిస్తే కొంచెం రెండు అడుగులు కూడా వేయలేము.
2: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ యూ కెనాట్ పుట్ ఫార్వర్డ్ టు
1: ఆకారాన్ని తలుచుకుంటా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
2: యూ గ్రో బియాండ్ ద ఫిజికల్ ఫార్మ్, థింక్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్. ఆత్మ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక ఆత్మనే నీవు ఇప్పుడు ప్రాణంగా తీసుకో.
2: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
1: ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
2: Most of the students, many people are there.
1: అందరికీ దివ్యమైన శక్తి ఉన్నది.
2: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
2: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ ఇస్ స్పాయిల్డ్ బై యూ.
1: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
2: యు ఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
1: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
2: ఇన్ ఫ్యాక్ట్ ద యూత్ ఈజ్ ఇన్ యూ.
1: మీ చేతిలో ఉన్నది దీని యొక్క ప్రాణశక్తి అంతా.
2: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
1: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
2: యు ఆర్ దట్ లైఫ్ సోర్స్, ది ఎనర్జీ అండ్ నాట్
1: దేహం. కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
2: బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అన్నిటి ఎందు ఉన్నది ఏకత్వం ఒకటి.
2: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్, ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
1: ఇది టంబ్లర్ అంటారు మీరు.
2: దిస్ యు కాల్ టంబ్లర్.
1: దీంట్లో నీరు ఉన్నాయి.
2: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
1: కానీ నీరుకు ఆధారం టంబ్లర్.
2: అండ్ ద వాటర్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ టంబ్లర్.
1: టంబ్లర్ కు ఆధారము వెండి.
2: అండ్ దిస్ టంబ్లర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
1: కానీ ఆ వెండికి ఆధారం ఏమిటి?
2: And what is the basis found in
1: person?
2: It's only God, divinity.
1: అది కేవలం విష్ణు స్వరూపము.
2: That is Vishnu sustenance.
1: ఒక పదార్థంతో చేయబడినటువంటిది కాదు ఇది.
2: It's not merely made up of material.
1: ఈ మెటీరియల్ తో చేయబడినటువంటిది ఎప్పుడు మెటీరియల్ గానే ఉంటుంటది.
2: That which is made up of material will remain like that.
1: మా ఆత్మ ఎవ్వరిది కూడా మెటీరియల్ కాదు.
2: ఆత్మ ద స్పిరిట్ ఇస్ నాట్ మెటీరియల్.
1: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
2: You visualize that way.
1: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
2: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్ అండ్ అండర్స్టాండ్.
1: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
2: ఇట్ ఇస్ నాట్ ద ఫార్మ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: ఆనందమే ప్రధానము.
2: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భగవాన్.
1: ఈ ఆనందాన్ని మీరు చింతించండి, తప్పక మీలో కూడా ఆనందం ఆవిర్భవిస్తుంది.
2: యూ ఓన్లీ థింక్ ఆఫ్ బ్లెస్ సో దట్ యూ కెన్ బి బ్లెస్ ఫుల్ ఇటర్నలీ.
1: వారం దినముల నుంచి కూడాను అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, మా స్వామి ఒక్క మాట అయినా మాట్లాడలేదే అని చాలా మంది విచారిస్తున్నారు.
2: Many people have been feeling very sad. Many people are talking every day. How is that Swami has not spoken not even once during this week-long celebration? Bhagavan symbolizes love.
1: మీ మధ్యలో వచ్చినప్పుడు నాకు ఎంత ప్రేమనో ఎంత బలమో ఎంత ఆనందమో చాలా చెప్పరానంత ఆనందం కలుగుతుంది.
2: When Bhagavan moves amidst us, passes by the devotees, He experiences immeasurable love.
1: నా ఆహార విహారములు కూడా అవసరం లేదు.
2: Bhagavan doesn't want any food or drink, nothing.
1: నా ఆనందమే నా ఫుడ్.
2: And your bliss is his food.
1: నా యొక్క ఆనందమే నా యొక్క ఫుడ్.
2: And your very bliss is
1: నా ఆరకంగా తెచ్చుకోవాలి.
2: And you should be like that.
1: ఇద్దర్ని రామచంద్రుని ఇద్దర్ని కూడాను విశ్వామిత్రుడు ఆశ్రమానికి తీసుకుని పోతూ
2: విశ్వామిత్ర while taking along with him రామ లక్ష్మణ ఆశ్రమ
1: సరియూ నది తీరానికి వెళ్ళేటప్పటికి రామలక్ష్మణ కూర్చోండి.
2: When they were very close to Sariyu River, he made them sit on the ground.
1: మీరు వచ్చేటువంటిది కేవలము నా వెంట విహార నిమిత్తం కాదు.
2: You have not come here just as an excursion, no.
1: కాదు కాదు కాదు.
2: No.
1: నా యజ్ఞ సంరక్షణ కోసం వస్తున్నారు.
2: You are brought here to protect the yajna.
1: ఈ యజ్ఞ సంరక్షణ కావాలంటే మీరు ఆహార నిద్ర లోపల పూర్తి త్యజించాలి.
2: In order to protect and safeguard this holy ritual over here, you should forsake the food and drink.
1: ఈ ఫుడ్ నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
2: విత్ దీస్ టూ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
2: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
1: ఆ విశ్వామిత్రుడు
2: విశ్వామిత్ర
1: దశరథం దగ్గర దశరథ మీరు మీ బిడ్డలు కా భావిస్తున్నారు, వీడు చిన్నపిల్లలు కాదు.
2: While bringing Rama Lakshmana from the court of Dasharatha, he said, Oh Dasharatha, you consider them as your children. In fact, they are not.
1: ఇద్దరు కూడాను కేవలము ఆకార స్వరూపులు కాదు.
2: Don't consider them by form only.
1: Sariyu తీరంలో కూర్చొని
2: whereas close to the Sariyu river.
1: అక్కడ వాళ్ళకి రెండు మంత్రాలు చెప్పాడు.
2: He started teaching them two mantras.
1: నీవు దేహం కాదు.
2: You are not the body.
1: ఆత్మ.
2: You are ఆత్మ the spirit.
1: నీవు కేవలము చైతన్య శక్తి కాదు.
2: You are not merely the physical energy.
1: కానీ చైతన్య శక్తికి మించినటువంటిది నీలో ఉంటుంది.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ దట్ అవేర్నెస్ ది ఇన్నర్ సోల్.
1: ఇంగ్లీష్ లోపల కాన్షియస్నెస్ అంటారు.
2: ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ ఇట్ కాన్షియస్నెస్.
1: కానీ ఇది కాన్షియస్నెస్ బియాండ్ కాన్షియస్నెస్.
2: బట్ ఇట్ ఈస్ బియాండ్ కాన్షియస్నెస్.
1: ఆ శక్తితో మీరు కూడినటువంటి వారు.
2: యూ హావ్ గాట్ దట్ కెపాసిటీ బియాండ్ కాన్షియస్నెస్.
1: మీరు నిరంతరం కూడా ఈ రెండింటిని మీరు కాపాడుకుంటారు, తప్పక మీకు ఆహార విహారంలో కొరత ఉండదు.
2: సో యు ఆర్ నౌ టాట్ హౌ టు ఫర్ సేక్ ద ఫుడ్ అండ్ డ్రింక్ so that you will grow well. Started teaching them two mantras.
1: నీవు దేహం కాదు.
2: You are not the body.
1: ఆత్మ.
2: You are ఆత్మ the spirit.
1: నీవు కేవలం చైతన్య శక్తి కాదు.
2: You are not merely the physical energy.
1: కానీ చైతన్య శక్తి.

0: So you are now taught how to forsake the food and drink, so that you will grow well and achieve the real task assigned to you.
1: ఆ విధంగానే 16 దినములు కూడాను విశ్వామిత్రునితో ప్రయాణం చేసి సీతాపిండి జరిగింది.
0: అండ్ దే ఫాలోడ్ విశ్వామిత్ర ఆల్ త్రూ ప్రాక్టీసింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఆనందం ఆనందం ఆనందం ఆనందమే రాముని యొక్క స్వరూపము.
0: బ్లిస్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ రామ. వేర్ ఎవర్ హీ వాస్
1: అట్టి ఆనందాన్ని పెంచుకో.
0: That bliss you have to develop more and
1: కానీ ఆకారాన్ని నీవు ఆనందంగా తీసుకోవద్దు.
0: డోంట్ గో బై ద ఫార్మ్.
1: ఈ దేహం నాది కాదు.
0: దిస్ బాడీ ఇస్ నాట్ మైన్.
1: ఈ దేహము ఎవరిదో ఆహార సంబంధమైనటువంటిది.
0: దిస్ బాడీ ఇస్ మేడ్ ఫర్ ఫుడ్ ద మెటీరియల్.
1: మెలినప కొంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బాడీ ద లిమ్స్ అండ్
1: జాతి సంచలనం పొన్ను దుంప.
0: అండ్ ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: ఉపసాగరమైన లేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
0: And this body, which is a thorny bush, you consider it as your own, identify with it. Give up this body attachment. Be attached to the spirit. Then
1: you
0: will transform yourself into the embodiment of
1: this.
0: And because of your body identification, you have so many aches. And these aches or the pains will never remain forever. You have them so long you have body attachment.
1: నీవు బ్రహ్మించుకు దాన్ని తెలిసినప్పుడు నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
0: When once you give this body attachment, you will never be identified with
1: it. కనుక నేను ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించము, ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
0: Meditation meant giving up the body attachment and being attached to the spirit.
1: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
0: If we don't develop continuous attachment to the spirit,
1: దేహాభిమానము త్యజించు, ఆత్మాభిమానము పెంచుకో.
0: We have to give up, sacrifice the body identification.
1: దేహానికి ఎవరు సంబంధం కాదు.
0: In fact, you are not confined to the body.
1: దేహం దేహమే.
0: Body is just physical.
1: కానీ నేను భగవంతుని యొక్క సత్తరి.
0: But the real I is spiritual.
1: అట్టి real I నీవు.
0: That real I, truly speaking, is your
1: I
0: true
1: plus I.
0: I.
1: Okay, I.
0: The I plus I is equal to I.
1: I plus I, I plus I, I plus I, I. అందరూ ప్లస్ ప్లస్ చేసుకుంటూ కట్టే ఒక్కడికి అవుతావు.
0: You go on adding I plus I, it is only one I God.
1: కనుక ఏకాభిమానం అనేటువంటి అది ఆత్మాభిమానం.
0: And that oneness is attachment to the spirit.
1: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
0: There is no difference.
1: దీనికి భేదమే లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: కనుకని మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం. ఇంతకాలం మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
0: After all, if you have got this body attachment, with all the education and knowledge and awareness,
1: it will all be merely in vain.
0: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
1: కానీ నీ కోసం కాదు.
0: And you are not for yourself after all.
1: You are not body.
0: You are not the body.
1: You are I.
0: You are the real I, the spirit
1: being. Real I ని నువ్వు పెంచుకో.
0: Keep that view in view, the real I.
1: ఈ ఆకారం అనేటువంటిది మార్పు చెందుతుపోతుంది.
0: And you just forget the formful aspect.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: యొక్క దేవి నవరాత్రుల యొక్క తత్వము దేహాభిమానం చెంచుకొని ఆత్మాభిమానం పెంచుకోవటమే దీని యొక్క.
0: So the essence of Devi Navaratri celebration lies in understanding, practicing these two. Give a body attachment, get attached to the spirit or Atma.
1: ఈ నవరాత్రుల లోపల ఈ అటాచ్మెంట్ దించుకుని ఎంత గొప్పవారు అవుతారో మీరు మీకే యోచించుకోవచ్చు.
0: యూ విల్ నో యూ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గ్రేట్ యూ విల్ బికమ్, హౌ ఎగ్జాల్టెడ్ హై.
1: చాలా బలహీనంగా ఉంటుంటావు కానీ ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
0: You are so weak as it is now, but if you are attached to the spirit, you will be very strong in the days to come.
1: Nene God, I am God, I am God, I am God. Aa tattunto meer penchukovali.
0: Establish yourself in the firm feeling that I am God, I am God.
1: Bhajan bina sukh shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహి.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 5th October 2003 in Prashanti Nilayam. Bhagavan asks us to give up body attachment and develop

0: All these sacred texts, Vedas and Vedangas, will never be able to cut that iron curtain of illusion. On the other side, on front of the screen, you have got the individual. Behind the screen, the divine. The cause behind the screen and the effect in front of the screen.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Stella Yerul Tirukundalum Himasilal Chitrati Chitraprochulu Dhatu Karamappa Nabhatalamun Jumbinchu Daigyamu Vattila Entenu Vistutini Borati E Pratyeka Prapanchaman Najalu Upparu Himadi Rajama. భగవంతుడు పర్వతములను, అడవులను, నదులను, కొండలను, గుట్టలను అన్నింటినీ కూడా సృష్టించాడు.
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, ద రివర్స్, ద హీట్స్, వ్యాలీస్ ఆల్ అరౌండ్.
1: చీమర మొదలుకొని నేనుగుల వరకు కూడాను వివిధ రకములైనటువంటి యొక్క జీవరాశులను కూడాను సృష్టించాడు.
0: రైట్ ఫ్రమ్ ది ఎండ్ హీ క్రియేటెడ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్.
1: జగత్తునకు ఏది అవసరమో అన్ని పదార్థములు కూడాను సృష్టించాడు.
0: హీ క్రియేటెడ్ ఆల్ ది మెటీరియల్ నీడెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ భగవంతునికి తృప్తి కలగలేదు.
0: Yet God is not completely satisfied.
1: ఇవన్నీను సృష్టించాను, దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి విచక్షణ జ్ఞానం చేత, వివేక జ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి వారెవరు?
0: He has questioned himself this way. Who is the one who is going to discriminate between that which is ephemeral, transient and permanent? Who is the one who decides and discriminates with all the intellect?
1: Parvatamulu chusi aanandinchetunti varu, pravahamulu chusi murichipoyetunti varu, adavulnu chusi ullasapadetunti varu evaru ikkada?
0: Who are those who will feel happy looking at the mountains, who will feel delighted watching the flow of the rivers and be joyful watching the forests around?
1: Anubhavinchi aanandinchetunti varu lekundinappudu srishti antayu vyarthame.
0: If there are none to experience and to enjoy, the whole creation will be in vain.
1: Kanuka ikapai veetini anubhavinchi aanandinchi andariki andinchetunti okka vyakti swaroopanni srushtinchali ani sankalpinchukunnadu.
0: God willed to create an individual who will be happy, who will enjoy and experience this creation.
1: Manavatme lekundina ee srishti antai kudanu shunyame.
0: Without the human being, the whole creation would be empty.
1: Kanuka vichakshana gnanam kaligi viveka pravartana cheta vichakshana cheta విజ్ఞానం చేత, ప్రజ్ఞానం చేత, సుజ్ఞానం చేత దీనిని అనుభవించేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలి అని ఏకోహం బహుశ్యాం తన నుండియే తాను సర్వమును కూడాను ఆవిర్భవింపచేసుకున్నాడు.
0: He willed and decided to create a person with the sense of discretion, discrimination, intellect, the knowledge, the worldly knowledge, the spiritual knowledge, in order to enjoy his own creation and the general knowledge. So he manifested into many.
1: Kani ee manavuni srushtinchinappudu ee manavudu vedaha vedam purusham mahantam aadityavannam tamasaparastat annintini kalukunnan swami ani uchcharinchadu ee manavudu.
0: Man in turn responded telling, ఓ గాడ్ ఐ హావ్ కమ్ టు నో ఎవ్రీథింగ్.
1: కేవలం వేదాధ్యయనం చేతను, శాస్త్ర పఠనం చేతను, వేదాంత పఠనం చేతను ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చును అని ఒక నిర్ణయానికి వచ్చాడు.
0: మ్యాన్ హ్యాస్ డిసైడెడ్ దట్ హీ విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బై రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ.
1: దానిని తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
0: He did intense penance in order to know the divinity.
1: Japamunu chesadu.
0: He did japa.
1: Tapamunu chesadu.
0: Penance.
1: Dhyanamu chesadu.
0: Meditation.
1: Archana chesadu.
0: Worship.
1: Anni vidhamainatundi sadhanalu chestu vachadu.
0: He followed all pursuits.
1: Kani divyattamu ataniki kanti kanipinchaledu.
0: Yet he could not visualize the spirituality.
1: Manasuku anipinchaledu.
0: And his mind could not comprehend. Ears could not hear.
1: హృదయాన్ని కరిగించలేదు.
0: And the heart did not melt or move.
1: ఇవి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the spiritual pursuits?
1: అని ఒక విధమైనటువంటి ఒక విరక్తికి గురి అయ్యాడు.
0: Like this, he was frustrated and disappointed.
1: దేనివల్ల ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయాడు?
0: What is the reason why he could not reach that blissful state?
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎన్ని వేదములు చదివినప్పటికీ, ఎంత శాస్త్రములు తెలుసుకున్నప్పటికీ, దేహాభిమానము అనేటువంటి ఒక పెద్ద పెనుపూతము అతన్ని పట్టి పీడిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటెన్స్ పెనెన్స్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ అండ్ ద ఫెమిలియారిటీ విత్ ఆల్ ద సీక్రెట్ టెస్ట్ యట్ హీ కుడ్ నాట్ నో ది స్పిరిచువాలిటీ బికాస్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
1: అప్పుడు ప్రారంభించాడు, ఏమిటి ఈ దేహం?
0: Then he started questioning, what is this body?
1: దీని పైన ఇంత అభిమానం కలగడానికి ఏది కారణం?
0: What is the reason behind this attachment?
1: అని అనేక విధమైనటువంటి పరిశోధనలు కూడాను చేశాడు.
0: He made all sorts of investigations.
1: కడపటికి ఇది దేహము ఒక మ్యాటర్, ఇది ఒక పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపమే.
0: Ultimately, he could know that this body is just a matter.
1: ఇది కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: దట్ ద బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టును మనం లెక్క చేయనక్కర్లేదు.
0: సో వీ షుడ్ నాట్ బాదర్ అవర్ సెల్స్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పనిముట్టులో దీనిని నడిపించి, కదిలించి, మెదిలించి, మురిపించి, మరిపించి, మైమరిపించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: దెర్ ఇస్ ద స్పిరిట్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ ఇన్స్ట్రుమెంట్ వర్క్స్. And that is the master, that with maneuver, and that is responsible for the entire working process.
1: ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడాను తిరిగి పరిశీలన చేస్తూ వచ్చాడు.
0: Then he started questioning and trying to understand the guiding principle behind this instrument.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఇదే చింతన.
0: He started thinking the same way.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: ఇంగ్లాండ్ లోపల,
0: ఇన్ ఇంగ్లండ్,
1: అరిస్టాటిల్ సాయంకాల సమయం లోపల ఫుట్పాత్ పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: వాస్ వాకింగ్ అలాంగ్ ది ఫుట్పాత్.
1: నడుచుకుంటూ పోతుంటే అదే ఫుట్పాత్ పైన ఇంకో రిటైర్డ్ ఆఫీసరు ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు.
0: In the same direction on the footpath, he could find one officer also walking.
1: ఒకరికొకరు వచ్చిందని టక్కన కొట్టుకున్నారు ఒకరికొకరు. అతన్ని ఇతను చూడలేదు, ఇతను అతను చూడలేదు, ఇతని ధోరణిలో ఇతన్ని పోతున్నారు అని స్టార్టర్.
0: As they were,
1: ఆ రిటైర్డ్ ఆఫీసర్ అతని ధోరణి ఏమిటిందో, ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేమి ఇంటి బాధ్యతలు ఉన్నాయో ఏమిటో అవి యోచించుకుంటూ వస్తున్నాడు.
0: As these two were moving in the opposite directions, thinking and engaged in their own way, they dashed against each other.
1: A retired officer, who are you? Annadu kopamto.
0: The retired officer, in full of anger, he asked, who are you?
1: Aristotle cheppadu, yetra jodi ade nenu yochinchestunnanu, who am I? Cheppandi ani prarthinchadu.
0: Aristotle with folded hands said, that's what I am trying to know, who am I, kindly tell me.
1: ఆ సద్బుద్ధి, సద్భావము, సద్హృదయము, సదాలోచన ఉండినటువంటి వారికి ఇట్టి సదవకాశాలు సంభవిస్తుంటాయి.
0: People with such intellectual understanding, good feeling, good sentiments will have such occasions.
1: Guru chudaledu ye guru daggariki vellaledu kaani ee adhikari evaru, who are you ani question vesadu. Idi chaala important question.
0: I have not gone to any preceptor or a teacher for that matter. This officer has put me this question,
1: Sir,
0: who are you?
1: Who am I? Who am I? Who am I?
0: Then he started questioning himself, who am I?
1: A retired officer veedu pichchi vaadu anukunnadu velli poyadu. జవాబు చెప్పలేదు. హూ ఆర్ యూ అన్నాడే కానీ జవాబు చెప్పలేదు.
0: దట్ రిటైర్డ్ ఆఫీసర్ జస్ట్ క్వశ్చన్ హూ ఆర్ యూ, బట్ హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ రిప్లై.
1: అదే విధముగానే ఈ మానవుడు ఈ జడమైనటువంటి దేహాన్ని, ఈ కల్మషమైనటువంటి దేహాన్ని, మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని ఇంత భ్రమించటం లోపల ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: What is the significance, what is the underlying secret behind this attachment to the body, which is inert, which is just matter, which is polluted,
1: nimishambulaku neechulu urune kaani punugu javadilu puttabogu.
0: Every minute it emits foul smell, not aroma or fragrance.
1: Ilanti dehan paina inta abhimanam enduku?
0: Why then attachment to this body?
1: Kaani indulo evaro oka shakti unnadi.
0: But there is some power behind.
1: ఆ శక్తి ఉండటం చేతనే ఇలాంటి నిరుపయోగమైనటువంటి యొక్క తోలుతిక్కి వంటి ఈ దేహాన్ని మనం ఇంత భ్రమిస్తున్నాము.
0: There is some energy behind it, and that operates this body.
1: యోచన చేసుకుంటూ చేస్తుంచుకుంటూ ఒక బజార్లో వెళుతున్నాడు.
0: He was thinking in the same way and passing by.
1: ఒక హంటర్, ఒక చెవుల పిల్లి, కుందేలు ఉంటారు దాన్ని,
0: brought a rabbit.
1: ఈ ర్యాబిట్ ను అడవుల్లో చంపుకొని చేతిలో పట్టుకొని వస్తున్నాడు రోడ్ లోపల.
0: ఎ హంటర్ వాస్ క్యారింగ్ ఎ ర్యాబిట్ విచ్ హీ కిల్డ్ అండ్ టేకింగ్ ఇట్ అలాంగ్ విత్ హిమ్.
1: మాంసాహారులైనటువంటి ఎవరో కొంతమంది వచ్చి, సార్ దీని వెల ఎంత సార్, దీని వెల ఎంత సార్ అని అడుగుతున్నారు.
0: ఎ నాన్ వెజిటేరియన్ కేమ్ అండ్ సెడ్, వాట్ ఇస్ ది ప్రైస్ ఆఫ్ దిస్ డెడ్ ర్యాబిట్.
1: ఇట్స్ 5 రూపీస్ అన్నారు.
0: ఇట్స్ 5 రూపీస్.
1: 5 రూపీస్ ఇచ్చాడు, ఆ ర్యాబిట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు.
0: హీ పేయిడ్ 5 రూపీస్ అండ్ పర్చేస్డ్ దట్ ర్యాబిట్.
1: చూచాడు.
0: హి సా దిస్.
1: పనికి మారినటువంటి ఈ చెవులు పిల్లి, ఈ ర్యాబిట్ కు 5 రూపీస్ వెల ఉంటుండాలి. కానీ మానవుడు మరణించిన తర్వాత దీనికి 5 రూపీస్ కూడా ఎవరు ఇచ్చేవారు లేదే.
0: దిస్ యూస్లెస్ ర్యాబిట్, డెడ్ వన్, హెస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఆఫ్ ఎట్లీస్ట్ 5 రూపీస్, నాట్ ద హ్యూమన్ బాడీ.
1: ఇది ఎంత వెల అనేటువంటి అడిగేటువంటి వారు కూడా లేరే.
0: దెన్ నోబడీ వుడ్ ఆస్క్ ది ప్రైస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద డెడ్ బాడీ.
1: చూసారా, మరణించిన ర్యాబిట్ కైనా విలువ ఉంది కానీ మరణించిన మానవునికి విలువ లేదు.
0: ఎ డెడ్ ర్యాబిట్ హెస్ గాట్ వాల్యూ, బట్ నాట్ ద డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
1: ఎంతటి రాజాదిరాజు అయినప్పటికీ,
0: maybe a king of India,
1: ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ,
0: ఎంపరర్,
1: ఎంతటి పీఠాధిపతి అయినప్పటికీ,
0: maybe head priest,
1: మరణించిన తర్వాత
0: after death
1: cremation ground తీసుకుని పోతుంటే,
0: as the body was being taken to cremation ground,
1: మధ్యలో ఏమైనా rain వస్తే,
0: if there is any rains,
1: ఒక షాప్ కీపర్ను, సార్ కొద్దిసేపు ఈ వరండాలో పెట్టుకుంటామంటే, చీ చీ చీ చీ వద్దు తీసుకుని పోండి అంటాడు.
0: If you request any shopkeeper to permit this dead body to be kept there under shelter, he will say nothing doing.
1: లేక పీఠాధిపతుడు, ఇంకే మహనీయుడు, ఏది చూడడు.
0: That shopkeeper is not mindful of the position and the status of this dead person, whether he is an emperor or a king.
1: అదే రోజు లోపల కొంతమంది దేవాలయానికి వెళ్తూ వచ్చారు.
0: On the same day some people were visiting temple.
1: ఆ దేవాలయానికి వెళ్ళే పూర్వము,
0: ప్రయర్ టు దాట్,
1: అయ్యా ఇక్కడ అక్కడ విచ్చి పెట్టేస్తే ఏ కుక్కలో దొంగిలించుకొని పోతాయి, ఏ మనుషులు దొంగిలించుకొని పోతారు, నా స్లిప్పర్స్ కొంతసేపు మీ వరండాలో పెట్టిపోతాం సార్ అన్నాడు ఈ యొక్క చెప్పులు యజమాని.
0: వేర్ ఇస్ అనదర్ పర్సన్ సెడ్, వైల్ విజిటింగ్ ఎ టెంపుల్ బీయింగ్ ఎ రైనీ డే, సెడ్ ఆస్క్ అనదర్ వన్, వుడ్ యు ప్లీజ్ పర్మిట్ మీ టు కీప్ మై స్లిప్పర్స్ ఓవర్ హియర్.
1: పెట్టండి సార్, కొంచెం అక్కడ లోపల పెడితే ఇంకా మంచిది, బయట పెట్టి ఎవరైనా తీసుకుని పోతారని లోపల దానికి అవకాశం ఇచ్చాడు.
0: Then the person said, why not sir, better you keep the slippers inside.
1: ee experience kavalani etiketuvanti vaadu tuchadu. Chusara, itanu goppa srimantudu,
0: here is a rich man.
1: Itanu batiki undinanta kalamu idaru chuttu andaru kudunu paricharakulu tirigeetuvanti vaaru.
0: So long he was alive, హీ వాజ్ సరౌండెడ్ బై నంబర్ ఆఫ్ సర్వెంట్స్
1: దర్శించాలంటే చాలా కట్టుబాటు ఉండేటువంటివి
0: దర్ సో మెనీ డిఫికల్టీస్ వన్ హ్యాస్ టు పాస్
1: ఈ పీఠాధిపతి చూస్తామనుకుంటే ఎవరిని ముట్టద్దు ముట్టద్దు ముట్టద్దు అని దూరం పోయేటువంటి ఇలాంటి పాడు ఈనాడు ఒక వరండాలో కూడా ఈ దేహానికి అవకాశం ఎవరు అందించలేదు.
0: Being a Pitadhipati, the head of a particular school of philosophy, well, he never touched anybody, but today nobody is bothered about him.
1: జీవుల చర్మంతో కుట్టినటువంటి చెప్పులకైనా అవకాశం ఇస్తున్నారు కానీ శవానికి అవకాశం ఇవ్వటం లేదు.
0: At least the slippers made out of the skin of the dead animal has got a value, but not the dead body of a human being.
1: కాబట్టి దీని యొక్క కారణం ఏమిటి?
0: What is the reason?
1: పరిశోధనలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య మధ్య.
0: These are all the thoughts that come on the way as one thinks deep.
1: చెప్పులకు విలువ ఉంటుండాలి కానీ శరీరానికి విలువ లేదు.
0: Slippers have value but not the body.
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోయి దీనిలో ఎవరో ఉన్నారు, దీనికి కర్త ఎవరో, దీనికి భోక్త ఎవరో, దీన్ని గుర్తించాలి అనేటువంటి విచారణ ప్రారంభం చేశాడు.
0: Then he started thinking deep enough again and repeatedly. There must be a creator behind. There must be an experiencer behind.
1: ఈ విధంగా పోతూ పోతూ
0: as he went on investigating,
1: ఇంటికి వచ్చి చేరాడు.
0: He returned home.
1: తండ్రి దగ్గరకు వచ్చి
0: he approached his father.
1: నాన్న,
0: father,
1: ఏది ఈ జీవితంలో ప్రధానమైనటువంటిది?
0: What is most important in this life?
1: ఏది అన్నింటిని నడిపించేటువంటిది?
0: What is the guiding spirit?
1: అన్నింటిలోనూ ఏకత్వంగా ఉండేటువంటిది ఏమిటి?
0: What is that which is common in all?
1: అప్పుడు తండ్రి చెప్పాడు.
0: Then father said,
1: నాయన, ఇది మాటలతో తెలుసుకోవడానికి వీలు కానటువంటిది.
0: Son, you cannot understand by word anyway.
1: నీవే స్వయంగా దీనిని విచారణ చేసి తెలుసుకోవాలి అన్నాడు.
0: You must inquire and experience and know yourself.
1: ఇదిగో కొన్ని తెలుసుకున్నాడు కదా, కుందేటికి విలువ ఇచ్చారు చచ్చిన కుందేటికి, కానీ మనిషికి విలువ లేదు.
0: హీ హాస్ నోన్ సఫిషియెంట్లీ ఎర్లియర్ బికాజ్
1: చెప్పులకు విలువ ఇచ్చారు కానీ శవానికి విలువ ఇవ్వలేదు.
0: డెడ్ రాబిట్ హాస్ వాల్యూ, స్లిప్పర్స్ హాస్ వాల్యూ, బట్ నాట్ ది డెడ్ బాడీ ఆఫ్ మ్యాన్.
1: కానీ దీనికి తెలియనటువంటిది ఒకటి మరుగ్గా ఉండేటువంటిది ఒకటి ఉంది.
0: బట్ దేర్ ఇస్ ఎ హిడెన్ ప్రిన్సిపల్.
1: అది ఈ దేహంలో ఉండినంత వరకు ఈ దేహానికి విలువ ఇస్తున్నారు.
0: దట్ హిడెన్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్
1: అది ఈ దేహంలో ఉండినంత వరకును శివం శివం శివం అంటున్నారు.
0: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ సో లాంగ్ ఇట్ ఇస్ ఇన్ ద బాడీ ఇట్ ఇస్ శివం ఆస్పిషియస్.
1: ఆ యొక్క శక్తి ఈ దేహం నుంచి వదిలిపోతానే శవం శవం శవం అంటున్నారు.
0: ద మూమెంట్
1: శవమునకు శివమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ద మూమెంట్ ది ఎనర్జీ ద డివైన్ ఎనర్జీ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ గాన్ ఇట్ ఇస్ శవం డెడ్ బాడీ.
1: కనుక నాయన నీవు సాధన చేసి తెలుసుకోమన్నాడు తండ్రి.
0: ద ఫాదర్ సెడ్ బెటర్ యు ఇంక్వైర్ అండ్ నో యువర్ సెల్ఫ్.
1: ఇతనే వరుణి కుమారుడు అరుణుడు తపస్సుకు వెళ్ళాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: తిరిగి వెళ్ళాడు.
0: హి వెంట్
1: చూచాడు.
0: హి సా
1: ఈ దేహానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ దిస్ బాడీ?
1: ప్రాణం అని తెలుసుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ నో ఇట్స్ ది లైఫ్ బిహైండ్ ఇట్.
1: ఇంటికి వచ్చాడు.
0: హి రిటర్న్ హోమ్.
1: ప్రాణం బ్రహ్మ అన్నా నాన్న తెలుసుకున్నాను.
0: హి టోల్డ్ హిస్ ఫాదర్, ఫాదర్ ఐ హావ్ నోన్ లైఫ్ ఇస్ బ్రహ్మన్.
1: లైఫ్ ఉంది, ప్రయోజనం ఏమిటి నాయన? కుమారుణ్ణి అడుగుతున్నాడు తండ్రి.
0: దెన్ ఫాదర్ స్టార్టెడ్ ఆస్కింగ్ హిస్ సన్.
1: ప్రాణం ఉంది,
0: దెర్ ఇస్ లైఫ్,
1: కానీ నీకు తట్టలో అన్నం పెట్టినప్పుడు ప్రాణం ఉంది కానీ మనస్సు తినాలా అనేటువంటి సంకల్పమే లేకపోతే నీవు అన్నాన్ని భుజించగలవా?
0: దెర్ ఇస్ ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. Unless there is a thought in the mind to eat it, you don't start eating.
1: కాబట్టి ప్రాణం ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: So mere life is not enough.
1: ఆపరేషన్ చేసే పూర్వము డాక్టరు మొత్తమంది ఇచ్చి పొట్టను కోస్తున్నాడు.
0: Prior to operation,
1: ప్రాణం
0: ఉంది
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: Anesthesia to the patient, there is life, what is the use?
1: ఆపరేషన్ జరుగుతుందా, నాకేం చేస్తున్నారు ఏమీ తెలియదు.
0: As the operation goes on,
1: అతని ప్రాణం ఒక బ్లైండ్.
0: The patient does not know, though there is life.
1: అని అన్నాడు నాన్న.
0: That's what father said.
1: తిరిగి వెళ్ళాడు అడవికి.
0: Then he went to the forest.
1: ప్రాణం కాదు బ్రహ్మ.
0: So life is not Brahman.
1: మరి కొంత తపస్సు చేశాడు.
0: Then he did penance.
1: మనస్సే బ్రహ్మ అనుకుని వచ్చాడు.
0: Then he returned telling that mind is Brahman.
1: తిరిగి తండ్రి చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు నాయన.
0: ఫాదర్ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్.
1: మనస్సు ఉంది,
0: దేర్ ఇస్ మైండ్,
1: కానీ విచారణ శక్తి లేకపోతే మనసు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్,
1: బొగ్గును తినవచ్చును, పేడను తినవచ్చును, మట్టిని తినవచ్చును, కానీ విచక్షణ జ్ఞానం కావాలి కదా.
0: వన్ కెన్ ఈట్ ద ఫుడ్ అండ్ ద దాల్ అండ్ ద కోల్ వాట్ ఎవర్ డర్ట్,
1: పిచ్చివాడికి మనసు ఉంది.
0: A madcap has mind.
1: కానీ ఏది ఎక్కడో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనో ఎక్కడికి వెళ్లాలనో ఏమీ తెలియదు.
0: But he has no sense of propriety as to how to conduct himself.
1: కనుక నిజమే మనసు బ్రహ్మ కాదు.
0: So mind is not Brahma.
1: మరి వెళ్ళాడు.
0: Again he went to the forest.
1: మరి తపస్సు చేశాడు.
0: He did penance.
1: వచ్చాడు. నాన్న ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు.
0: He said that ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ నిజమే, కానీ ప్రజ్ఞానం అనేటువంటిది ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ ప్రజ్ఞానం,
1: కానీ దానివల్ల మనకి ఏ విధమైన ఫలితం రావటం లేదు.
0: బట్ ఇట్ హ్యాస్ నో యూటిలిటేరియన్ ఎఫెక్ట్.
1: గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులంతా ఉంటున్నారు,
0: మెనీ సైంటిస్ట్,
1: ఎంతమంది ప్రజ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళంతా ఉన్నారు,
0: ప్రజ్ఞానవంతులున్నారు,
1: విజ్ఞానవంతులున్నారు, సుజ్ఞానవంతులున్నారు, కానీ అందరికీ దానికి వెనకల అజ్ఞానము అనేటువంటిది కూడా ఒకటి వెంటాడుతుంటారు.
0: There are people of this awareness, the spiritual knowledge, the science and everything, but yet they are encompassed by ajnana, the ignorance.
1: పరిపూర్ణ బ్రహ్మ కాదు అన్నాడు.
0: So your ప్రజ్ఞాన is not Brahma.
1: వరుణుడు.
0: That's what Varuna said.
1: అప్పుడు తిరిగి పోయాడు.
0: Then he went back.
1: కూర్చున్నాడు తపస్సులో.
0: He sat in penance.
1: లేగలేదు.
0: He didn't get up.
1: ఇంటికి రాలేదు.
0: He didn't return.
1: ఆ ఆనందంలో మునిగి మునిగి మునిగి మునిగి మునిగి తనలో తాను ఎంతనో ఆనందిస్తున్నాడు.
0: He has forgotten himself in ecstasy and bliss.
1: మూడు దినములు, నాలుగు దినములు, నెల రోజులు చూచాడు తండ్రి, ఇంటికి రాలేదు కుమారుడు.
0: Father waited for the son 3-4 days, months.
1: వెళ్ళాడు తండ్రి.
0: Father went.
1: ఒకే ఆనందంగా ఉంటున్నాడు కుమారుడు.
0: He saw the son in ecstasy.
1: నాయన తెలుసుకున్నావా అన్నాడు తండ్రి.
0: Father asked, Son, did you know that?
1: Anandam Brahma, Anandam Brahma, Anandam Brahma annadu.
0: The son responded, bliss is God, bliss is God.
1: Anaga denini parishilam chesadu ee vyakti?
0: It means what is the
1: shariranni parishilam chesadu?
0: He has examined the body.
1: Annamayam dehamu.
0: Body is
1: pranamayamu, manomayamu, vijnanamayamu, anandamayamu. Ee panchakosamulu kudunu daanu parishilam chesadu.
0: He has examined all the 5 life sheets. That is the body, that is the mind.
1: Anandam vachetappudu inkeedi naaku akkaraledu.
0: When once he attained that blissful
1: state, samasta sadhanalu kuda nu aananda nimittamai salipetvantivi.
0: For all spiritual endeavors, it's only for
1: this. Kaani ippudu manam anubhavincheetundi aanandalu kshanabhanguralu.
0: But all the worldly happiness is momentary.
1: Idi aanandalu kaadu.
0: You cannot call it bliss.
1: Kaani అది నిత్యానందం.
0: దట్ ఇస్ ఎటర్నల్
1: యోగానందం.
0: దట్స్ వన్ ఆఫ్ యువర్
1: పరమానందం.
0: సుప్రీం
1: అద్వైతానందం.
0: నాట్ యువర్
1: సచ్చిత్ ఆనందం.
0: అండ్ దట్ ఇస్
1: ఆత్మానందం.
0: దట్ ఇస్ వన్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అది ఒక్క దైవంతో తప్ప అన్యులతో ఏమాత్రం ఇది మనకు లభ్యం కాదు.
0: బ్లిస్ యు విల్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్, బట్ నోవేర్.
1: కనుకనే సృష్టించిన భగవంతుడు ఈ మానవుడు ఈ పంచకోశములు కూడాను పరిశీలన చేసి కడపటి కోసమైన ఆనందంలో ప్రవేశిస్తాడు, అందు నిమిత్తమై ఈ మానవును సృష్టించాలి అని తను సంకల్పించుకున్నాడు.
0: Therefore God has willed to create man who will suddenly investigate and explore all the 5 life sheets until he reaches the state of bliss.
1: దురదృష్టవశాత్తు ఈనాడు దేహమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయమని స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి చాలా ఒక లేత్ అనగా తేలిక అయినటువంటి ఒక అతి సూక్ష్మమైనటువంటి స్థానానికి వెళ్ళాడు.
0: Therefore out of all the sheets that are the food, the life,
1: శరీరం
0: కంటే
1: ప్రాణం చాలా లైట్ గా ఉన్నటువంటి చులకనైనటువంటి.
0: And this life is lighter than the body.
1: తేలిక అయినటువంటిది.
0: It is very light.
1: ఈ ప్రాణం కంటే మనసు మరింత తేలిక అయినటువంటిది.
0: The mind is lighter still.
1: ఈ మనసు కంటే విజ్ఞానం మరింత తేలిక అయినటువంటిది.
0: The spirit of awareness still lighter.
1: ఈ విజ్ఞానం కంటే ఆనందం మరింత తేలిక అయినటువంటిది. సర్వత్రా వెలిగినటువంటిది ఆనందం.
0: And this bliss is very very light, extremely light.
1: ఇట్టి ఆనందాన్ని విస్మరించి ఈనాటి మానవుడు రివర్స్ ఆనందం నుంచి ప్రజ్ఞానానికి దిగుతున్నాడు. ఏమిటి, ఐఎమ్ సైంటిస్ట్, నేను ప్రజ్ఞానంలో ప్రవీణుణ్ణి. ఆనందం మర్చిపోయినాడు, ఆనందం నుంచి ప్రజ్ఞానానికి వచ్చాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఫ్రమ్ సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ హీ కమ్స్ టు
1: ప్రజ్ఞాన. కానీ ఆ డ్రైవింగ్ అతనికి తెలియటం లేదు, రివర్స్ గేర్ వేశాడు.
0: బట్ హీ హస్ పుట్ రివర్స్ గేర్.
1: వచ్చాడు తిరిగి ప్రజ్ఞానంకు.
0: అండ్ హీ రీచ్ దట్ ప్రజ్ఞ.
1: ప్రజ్ఞానం తిరిగి మనోమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ డౌన్ టు ది షీత్.
1: ఈ మనోమయ కోశం నుంచి ప్రాణమయ కోశానికి వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హస్ కమ్ టు ది షీత్ ఆఫ్ లైఫ్.
1: ఈ ప్రాణమయ కోశం నుంచి దేహమయానికి దిగిపోయాడు.
0: అండ్ ఫైనల్లీ హీ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ.
1: అన్నిటికీ దేహమే దేహమే దేహమే ముఖ్యము. ఆ స్థితికి వచ్చింది ఈనాటి మానవత్వం.
0: దేర్ఫోర్ ది హ్యూమన్ బీయింగ్ హస్ కమ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది బాడీ టుడే.
1: ఎంత ఉన్నత స్థాయికి పోవాలని బ్రహ్మ సృష్టించాడో ఈ మానవుని యొక్క సంకల్పం అంతటికి అదో స్థాయికి దిగుబడిపోయాడు.
0: గాడ్ ఇంటెంటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఫర్ మ్యాన్ కైండ్.
1: శరీరాన్ని తెలుసుకోవడానికి మన చదువులు ఎందుకు?
0: వై షుడ్ వి స్టడీ టు నో ద బాడీ?
1: చేతిలో ఉన్న కంకణం చూడటానికి అద్దం ఎందుకు నీకు కావాలి?
0: ఇన్ ఆర్డర్ టు సీ ద బ్యాంగిల్ వై డు యూ నీడ్ ద మిర్రర్?
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: దివ్యత్వాన్ని చూడటానికి నీకు సాధన కావాలి, కానీ దేహానికి గుర్తించుకోవడానికి సాధన అక్కర్లేదు.
0: The spiritual practice is needed to know the divinity and is not necessary for the body.
1: ఈ దేహమంతా కేవలం ఒక పనిముట్టు వంటిది.
0: Body is merely an instrument.
1: కానీ ఈ పనిముట్టు పైన మనం కాన్సంట్రేట్ చేస్తున్నాము.
0: But today we are concentrating on the instrument.
1: ఈ పనిముట్టునే మనం ప్రధానమైన లక్ష్యంగా మనం తీసుకుంటున్నాము.
0: We take it the instrument as the
1: end. ఈ శరీరం యొక్క సుఖములు అన్ని కూడా ఎంత సేపు?
0: How long the convenience of the body lasts?
1: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
0: A small example.
1: ఆకలి అవుతుండాలి.
0: You are hungry.
1: ఆకలి అవుతుండదని చెప్పని తక్షణం క్యాంటీన్ కి వెళ్ళావు.
0: యాజ్ యూఆర్ హంగ్రీ ఇమీడియట్లీ గో టు ద క్యాంటీన్.
1: 2 రూపీస్ ఇచ్చేసేసి ఒక చపాతి, 2 రూపీస్ ఇచ్చేసి ఇంకో చపాతి, 2 రూపీస్ ఇచ్చి ఇంకో చపాతి, 3 చపాతీలు 6 రూపీస్ తీసుకున్నావు.
0: యూ పెయిడ్ 6 రూపీస్ అండ్ పర్చేస్ 3 చపాతీస్.
1: తిన్నావు.
0: యూ ఎయిట్.
1: బాగుండదు నేను అనుకున్నాడు. చాలా సంతోషించాడు.
0: వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్టర్ ఈటింగ్ 3 చపాతీస్.
1: ఎంతసేపు ఈ ఆనందం?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: తిరిగి ఆఫ్టర్ 2 అవర్స్ కు తిరిగి కావాలి.
0: ఆఫ్టర్ 2 అవర్స్ అగైన్ హీల్ బి హంగ్రీ.
1: ఈ మిషన్ ఇన్ని విధముల పని చేస్తుంటే వల్ల ఎంత పెట్రోల్ దీనికి తాగుతుండాలి, ఎంత ఆయిల్ త్రాగుతుండాలి.
0: యాజ్ దిస్ మిషన్ వర్క్స్ ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఆయిల్ అండ్ పెట్రోల్.
1: కనుకనే ఇది కేవలము ఒక జడమైనటువంటి దీంతో మనం ఒక కఠినమైనటువంటి ఇంజిన్ మాదిరి ఉపయోగించుకుంటున్నాము.
0: సో వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది బాడీ లైక్ ఎ మెషిన్.
1: ఈ మిషన్ పైన ఎందుకు మనకి ఇంత అభిమానం?
0: వై షుడ్ హావ్ అటాచ్మెంట్ ఆన్ దిస్?
1: కానీ దీనికంటే ఉన్నతమైనటువంటి దానికి మరి పోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రావెల్ అప్వర్డ్ టు హైయర్.
1: కనుకనే ఆనందం అనేటువంటి యొక్క చాలా అతి సూక్ష్మమైనటువంటి స్థాయి నుంచి కొంత బరువు అయినటువంటి సైన్స్ లేకొచ్చి దిగిపోయినారు.
0: This bliss is subtlest of all and we have come down to the scientific
1: knowledge. ఆ సైన్స్ నుంచి మరింత భారమైనటువంటి ఒక మనస్సు దగ్గరికి వచ్చి చేరిపోయినారు.
0: And still we have come to a heavier level.
1: ఆ మనస్సును అర్జునుడే భరించుకోలేకపోయాడట.
0: Even Arjuna could not control his mind.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం.
0: The mind is
1: ఏమిటి ఈ మనస్సు యొక్క ప్రభావం?
0: Krishna, what a mystery, what the effect of the mind.
1: Chanchalami oka chalamaina oka nimishamlo aina urku undadu.
0: It is never steady and stable.
1: Kothikaina oka sthirattam undu gaani ee oka manasu sthirattam lekunda pothundadi. Chanchalami mana krishna pramadi balavad drudam. Balamaina untundi, pramadamaina untundi, chaala drudamaina untundi, anta bharamaina untundi ee manasu.
0: Mind is strong, dangerous and very heavy.
1: Dani valane manavulu aneka vidhamainatundi oka కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, చివాట్లకు, అన్ని అశాంతులకు గురి అయిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్నాడు. కట్టగడపడి పిచ్చాసుపత్రికి చేరిపోతున్నాడు.
0: ఫర్ దట్ రీజన్ మ్యాన్ ఈస్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎజిటేషన్స్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ టర్మోయిల్స్ ద లాసెస్ అండ్ ద బ్లేమ్ అల్టిమేట్లీ గెట్స్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.
1: చదువుతున్నాడు, ఎన్ని గ్రంథాలో చదువుతున్నాడు.
0: హి రీడ్స్ అండ్ రీడ్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ బుక్స్.
1: ఈ చదివేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పిల్లలు గుర్తించుకోవాలి.
0: One has to understand the goal and the purpose in reading books.
1: Oka Bhagavad Gita evaraina meeku ichinarante,
0: if anyone gives you Bhagavad Gita,
1: aa Bhagavad Gita ki motta motta namaskaram chestavu.
0: First you pay your respects to Bhagavad Gita book.
1: Talapaina pettukuntavu.
0: You keep it on the head.
1: Hrudayaniki hattukuntundavu.
0: You also hug it.
1: Terchesesi dani chadavadam prarambhinchavu. Dharma kshetre Kuru kshetre samaveta yutsavaha amaka pandava seva.
0: You open Bhagavad Gita and start reading the first verse over there.
1: ప్రతి దినం కూడా నువ్వు భగవద్గీతను పారాయణ చేస్తున్నావు.
0: ఎవ్రీ డే యూ గో త్రూ భగవద్గీత.
1: ఇక్కడే ఈ విద్యావంతుల లోపల, ఈ ఆస్తికుల లోపల, ఈ భక్తుల లోపల ఉండినటువంటి పెద్ద అజ్ఞానం.
0: This is biggest of ignorance among the educated theists today.
1: చదివిన తర్వాత ఆ గ్రంథాలు తీసుకుపోయి పూజ రూములు పెడుతున్నావు.
0: ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ యూ విల్ కీప్ ఇట్ దేర్ ఇన్ సాంక్చురీ. సాంక్చురీ
1: గులాబీ పుష్పాలు పెడుతున్నావు.
0: అండ్ యూ ఆల్సో ప్లేస్ ఫ్యూ ఫ్లవర్స్. అన్ని
1: మర్యాదలు చేస్తున్నావు.
0: అండ్ ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్స్.
1: ఏమి ప్రయోజనము? విషయాన్ని ఆచరణలో పెట్టలేదే.
0: బట్ వాట్ ది యూస్? హీ ఇస్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ హీ రీడ్స్.
1: పుస్తకానికి నీవు గౌరవిస్తున్నావు.
0: బట్ యూ రెస్పెక్ట్ ద బుక్.
1: కాగితాలను గౌరవిస్తున్నావు.
0: యు రెస్పెక్ట్ ద పేపర్.
1: కాగితాలను పూజిస్తున్నావు.
0: యు వర్షిప్ పేపర్.
1: ఆ కాగితంలో ఉన్న అక్షరాలను పూజిస్తున్నావు.
0: లెటర్స్ దేర్.
1: అక్షరంలో ఉన్నటువంటి ఆనందాన్ని నీవు తింటాం లేదు.
0: బట్ యు డోంట్ డిరైవ్ ద జాయ్ ద బ్లిస్ అవుట్ ఆఫ్ దట్.
1: ఈ గ్రంథాలంతా కూడా నువ్వు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ ఇతిహాసం కానీ అన్ని కూడా నువ్వు ఆచరణ పెట్టేది నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పారాయణ నిమిత్తం ఏర్పడినటువంటి కాదని సత్యాన్ని ఈనాడు అందరూ గుర్తించాలి.
0: టుడే ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ బి దట్ బి ఉపనిషత్స్ ఆర్ గీత ఆర్ వేద ఆర్ ఖురాన్ ఆర్ బైబుల్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ రీడింగ్ దే మస్ట్ బి ప్రాక్టీస్.
1: సచ్చరిత్ర ఎవరి చేతిలో చూసినా కనిపిస్తుంటుంది.
0: ఎవ్రీవన్ క్యారీస్ దట్ హోలీ బుక్ సాయి సచ్చరిత్ర.
1: నిన్ను పారాయణ చేస్తున్నాను స్వామి అంటారు.
0: దే సే స్వామి వేర్ రీడింగ్ ఎవ్రీ డే.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫూలిష్నెస్ దాన్ దిస్.
1: పారాయణ కోసమని ఈ బుక్లంతా ఇంత ప్రింట్ చేపించిండేది.
0: డూ యూ థింక్ దట్ బుక్స్ ఆర్ ప్రింటెడ్ ఓన్లీ టు గో త్రూ?
1: ఆచరించే నిమిత్తమై.
0: ఓన్లీ టు ప్రాక్టీస్.
1: దాంతో ఏమి చెప్పాడు దాన్ని ఆచరించు.
0: వాట్ ఈస్ స్టేటెడ్ దేర్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: కోడి చాలా పెద్ద కోల్డ్ కాఫ్ ఎక్కువైపోయిందట పాపం.
0: వన్ పర్సన్ వాస్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కాఫ్.
1: ఉద్యోగం వచ్చాడు, ఒక నేటివ్ వైద్యుడు వచ్చాడు.
0: డాక్టర్ కేమ్. విలేజ్ డాక్టర్.
1: చెప్పారు, అయ్యా ఇంత సొంటి, ఇంత మిరియాలు, ఇంత అల్లము, ఇంత సున్నము అన్ని వేసి బాగా కాంచి ఇంత నీళ్లుగా అయితే దాన్ని త్రాగు అన్నాడట.
0: దిస్ రస్టిక్ డాక్టర్ సెడ్ హ్యావ్ సమ్ పెప్పర్ అండ్ జింజర్ అండ్ లైమ్ అండ్ హీట్ ఇట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ జస్ట్ టేక్ ఇట్.
1: అప్పుడు వాడు ఇంత అల్లము, ఇంత జీలకర్ర, ఇంత మెంతులు ఇవన్నీ వేయడం, దీన్ని మిరియాలు వేయటము, కాంచటము, తాగటము చెప్పుకున్నాను, ఇంకా నాకు కోడి పోలేదే. దాన్ని వేసి అనుభవించాలి కదా.
0: హీ సింప్లీ రిపీటెడ్ వాట్ దిస్ విలేజ్ డాక్టర్ సెడ్ దట్ హీ హస్ టు సింప్లీ స్వాలో ద పెప్పర్ లైమ్ అండ్ జింజర్. హీ రిపీటెడ్ బట్ యట్ హీ ఈస్ నాట్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఎయిమ్.
1: అదే విధంగానే గ్రంథంలో చెప్తున్నటువంటివి నువ్వు చెప్తున్నావే కానీ చేయటం లేదే.
0: యు ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ ఆల్ దట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద బుక్ బట్ యు ఆర్
1: అది నీవు చేసినప్పుడే దాని ఫలితం నీకు లభ్యమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ బి రివార్డెడ్.
1: భగవంతుని చేతి లోపల పంచభూతములు కూడా ఉంటున్నాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఎవ్వరూ దానిని సరిగా గుర్తించటం లేదు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్.
1: సృష్టించిన వారి చేతిలోనే ఉంటున్నాయి ఈ యొక్క సృష్టింపబడినటువంటి భూతములు.
0: ది ఎంటైర్ క్రియేషన్ ఫైవ్ ఎలిమెంట్స్
1: సమస్త భూతములు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటున్నాయి.
0: ఆల్ ఎలిమెంట్స్ ఆర్.
1: ఆ సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ఒక్క క్షణంలో మీ యొక్క బాధలు నివారణ అవుతాయి.
0: When once you know the truth, you'll be free from all troubles in a moment.
1: అనుకుంటారు భగవంతుని చేతిలోనే ఉంది భగవంతుడా అని ప్రార్థిస్తారు, కానీ భగవంతుని చేతిలో ఉందో లేదు తిరిగి అనుమానం.
0: You pray to God, God, you should only protect me, but yet you doubt whether.
1: బైబిల్ లోపల ఒక్క డౌటింగ్ థామస్ మాత్రమే ఉన్నాడు.
0: Their Bible mentions of one doubting Thomas.
1: ఒక్క గురుద్రోహి మాత్రమే ఉంటున్నాడు.
0: There's only one who betrayed.
1: కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా డౌటింగ్ థామస్.
0: టుడే ఎవ్రీ పర్సన్ ఇస్ డౌటింగ్ థామస్.
1: షిరిడి లోపల
0: షిరిడి
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: 1916 లోపల 1916 పెద్ద తుఫాన్ వచ్చింది.
0: దేర్ ఇస్ ఎ బిగ్ సైక్లోన్ అట్ దట్ మూమెంట్.
1: అక్కడ లక్ష్మీబాయి అనుడైనటువంటి భూతి ఒక మందిరం కట్టాడు.
0: The son-in-law of Lakshmibai Bhuti constructed a temple.
1: ఆ మందిరం దేనికి కోసం కట్టాడు? మొట్టమొట కృష్ణుని ప్రతిష్ఠ చెయ్యాలి అని కట్టాడు.
0: What for that temple built? Only for to install Krishna.
1: కానీ బాబా దానంతా కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అనుకుంటూ.
0: బాబా వాస్ పోస్ట్‌పోనింగ్ దట్ ఇన్స్టాలేషన్ ఫంక్షన్.
1: ఒకనాడు పెద్ద తుఫాన్ వచ్చింది.
0: ఇట్ వాస్ ఎ సైక్లోన్ వన్ డే.
1: భరించుకోలేకపోయారు.
0: నో వన్ కుడ్ బేర్ దట్.
1: వడగండ రాళ్ల వల్ల కొట్టేసేస్తున్నాయి.
0: అండ్ దెన్ హెయిల్ స్టోన్
1: పని చేసేటువంటి వాళ్ళు ఆ పల్లె ప్రజలు అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ద విలేజర్స్ అండ్ వర్కర్స్ దేర్
1: ఈ మఠంలో ఆ మఠంలో ఆ మఠంలో అన్నిట్లో కూడా ఛత్రంలో కూడా దిగేశారు.
0: అండ్ దే జస్ట్ డ్రాప్ చేయబోతున్నారు. ఎవ్రీవేర్ దే గాట్ దెమ్ సెల్ఫ్ స్కాటర్డ్.
1: ద్వారకామాయ అని చిన్న ఇల్లు ఉంటుండాలి చౌట్రీ.
0: దేర్ ఇస్ అ ద్వారకామాయ స్మాల్ చౌట్రీ.
1: ఎక్కడ చిన్న మనిషి చిక్కే స్థలం చిక్కే అక్కడంతా ప్రవేశిస్తూ వచ్చారు.
2: వేరెవర్ దిస్ లిటిల్ షెల్టర్
1: అందరూ బాబా బాబా బాబా బాబా రక్షించండి అన్నారు.
2: ఆల్ వర్ ప్రేయింగ్ టు బాబా ఫర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ.
1: ద్వాపర యుగం లోపల
2: ఇన్ ద్వాపర ఏజ్
1: బ్రహ్మ రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోవర్ధన గిరి ఎత్తినట్టుగా ఆ గోపికలు గోపాలు సర్వులు వెళ్లి ఓ భగవంతుడా మమ్మల్ని కాపాడు కాపాడని ప్రార్థించినట్టుగా ఆ షిరిడీ ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు.
2: Just as the cowherd boys and the gopikas prayed at the time when there was rain of stones because of Brahma over there, all prayed to Krishna. This day they prayed to Shirdi.
1: అప్పుడు బాబా అచ్చా అచ్చా అచ్చా దేఖేగా దేఖేగా.
2: భగవాన్ said, I will take care of it.
1: ముందు పోయాడు, స్తంభాన్ని పట్టుకొని కొట్టాడు.
2: He had hit the pillar over there.
1: అయ్యా చాలు ఇంక నీ యొక్క రౌద్రము.
2: He said, yes, it is enough is enough.
1: ఇంక నీ శాంతి పొందు.
2: Pacify, calm down.
1: సేపు నీవు క్రోధం ఉపయోగపెట్టావు.
2: You made use of all your fury.
1: అప్పుడు అందరూ భయపడిపోయారు.
2: All are afraid of
1: you. నీ ప్రతాపాన్ని తెలుసుకున్నారు.
2: All have come to know.
1: తెలుసుకున్న తర్వాత ఇంక నీకు తిరిగి అధిక ప్రసాకం ఎందుకు, నీకు అధిక ప్రసంగానికి పోతున్నావు నువ్వు.
2: All have noticed your power. Don't be too much now.
1: చల్లబడు,
2: calm down.
1: క్షణములో ఆగిపోయింది.
2: A moment the whole rain stopped.
1: ఇది చెప్పడం కోసమే కాదు, మీరందరూ ఒక్కతూరి గుర్తు తెచ్చుకోవాలి, ఇంకా మీరు మర్చిపోయి ఉంటారు.
2: Some of you must have forgotten, remind yourself.
1: 2 days ముందుగా,
2: 2 days earlier,
1: నేను ప్రారంభించేకు ముందుగా పెద్ద వర్షం వచ్చేసేసింది, ఒకే గాలి వాన్ అంతా వచ్చేసేసింది.
2: బిఫోర్ భగవాన్ కమెన్స్ ద డివైన్ డిస్కోర్స్ దేర్ ఇస్ అ ఫైన్ యు ఫైండ్ ద హెవీ
1: చాలా గాలి చాలా లోపలంతా కూడా కొడుతూ వచ్చేసేసింది.
2: అండ్ దిస్ హెవీ రెయిన్ ఆల్ ఓవర్.
1: నేను నిల్చుకున్నాను, అందరి లోపల రాండి అని పిలిచాను.
2: భగవాన్ స్టూడెంట్ వాంటెడ్ ఎవ్రీబడి టు కమ్.
1: బయట ఉన్న వారంతా వచ్చి లోపల కూర్చున్నారు, నేను ప్రారంభించాను, ఒక్క చినుకు లేదు.
2: All outsiders came and walked in set and rain stopped.
1: ఎవ్వరూ కనిపెట్టలేదు.
2: Nobody noticed it.
1: అదే విధంగానే
2: లైక్
1: అదే షిర్డీ లోపల భూతి మందిరం లోపల
2: ఇన్ దట్ భూతి టెంపుల్
1: అక్కడ అగ్నిగుండం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఫైర్ ప్లేస్.
1: ఎవరు ఈ పిచ్చి పిచ్చి భక్తులంతా వస్తుంటారు, ఎక్కువ మంది ఆడవాళ్లే పిచ్చి ఎక్కువ.
2: మెనీ మెనీ మ్యాడ్ డివోటీస్ విమెన్ ఇన్ పర్టికులర్
1: కట్టెలు కట్టంతా కట్టెలు కట్టి ఉంటుంటారు. ఒక కట్ట కొనుక్కునేది ఆ యొక్క దీంట్లో వేసేది.
2: దే పర్చేస్ ది హీప్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ పుట్ ఇట్ దేర్ ఇన్ ద ఫైర్ ప్లేస్.
1: అంటే ఎంత వరకు వస్తుంది ఇవి కాలి ఏమైపోతుందో ఏమి యోచన చేయరు.
2: దే డోంట్ థింక్ వాట్ విల్ హ్యాపన్ టు ద ఫైర్.
1: మేము కూడా అగ్నిహోత్రానికి మేము ఒక ప్రసాదాన్ని అందించాము అని తృప్తి పట్టడానికి.
2: దే విల్ హావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ దే ఆర్ ఆఫరింగ్ సమ్
1: వేసారు కట్టెలు కొన్నారు, అందరూ దాంట్లో పడేసేసారు.
2: దే ప్లేస్ ది ఫైర్ వుడ్ ఓవర్ దేర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి పెద్ద మంట ప్రారంభమైపోయింది.
2: అండ్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్లేమ్ ఆల్ ఓవర్.
1: శ్యామ్ వచ్చాడు.
2: శ్యామ్ కేమ్.
1: దాదా దాదా దాదా అని పిలుచుకుంటా. అతను దాదా దాదా అని పిలిచేవాడు పాపం.
2: అండ్ హీ స్టార్టెడ్ షౌటింగ్ దాదా దాదా.
1: క్యా క్యా శ్యామ్ క్యా క్యా హో భాయ్.
2: అండ్ హీ సెడ్ వాట్ వాట్ హ్యాపెన్.
1: దేఖో
2: సి
1: అగ్నిహోత్రుడు ప్రత్యక్షం అయిపోయినాడు.
2: అండ్ దేర్ ది God of fire manifested in front there.
1: ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూచే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
2: Who are there to see him?
1: ఎవరు లేరు అక్కడ.
2: None were there.
1: అప్పుడు చెప్పాడు.
2: Then he said,
1: అయ్యా ఎవరు లేనప్పుడు నీ ప్రతాపం ఎందుకు చూపిస్తావు ఇక్కడ?
2: When no one is here, to whom are you exhibiting your power?
1: నీకెవరు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు లేకపోతున్నారు.
2: There are none here to teach you a
1: lesson. అవసరమైన దగ్గరంతా నీ యొక్క ప్రభావం చూపించాలి, కానీ అవసరం లేని దగ్గరంతా కూడా నీ ప్రభావం ఎందుకు?
2: Show your power where it is necessary.
1: అని
2: ఒక స్తంభం
1: అక్కడ ఆ స్తంభాన్ని పట్టుకుని రెండు కొట్టాడు.
2: And then he had hit the pillar over there.
1: క్షణములో అగ్నంతా చల్లారి.
2: And the fire extinguished in a moment of time.
1: అనగా ఏమిటి? ఒక్కొక్క భూతమును కూడాను ఒక్కొక్క అవకాశము కారణము లేకుండా కార్యం జరగదు.
2: It means every element has got this principle of cause and effect.
1: గంగా నది ఒడ్డున పోయి అయ్యా మీకు నీళ్లు ఇస్తాను రాండి అని ఎవరన్నా పిచ్చివాడైనా పలుకుతారా? వీడి వీటి ఇవ్వటం గంగా నది ప్రవహిస్తూనే ఉంది.
2: Will anybody offer water standing by the side of the Ganges river? There is river already there.
1: ఇంకా చాలా మంది ఇప్పుడు కలియుగం లోపల మరింత పిచ్చివారుగా తయారైపోయినారు ఈ పండితులే.
2: In this age of Kali, many many madcaps are there, more scholars.
1: ఏమిటో అది ఒక పెద్ద ఒక అమాయకత్వమైనటువంటి ఒక ఆచారంగా ఉంటుంటారు.
2: It is one a kind of ignorant innocent ritual.
1: గంగాజలం తీసుకుంటారు.
2: They'll just collect water.
1: కేశవాయన మహా మాధవాయన మహా నారాయణ మహా గోవిందాయన మహా వసు ఇవన్నీ ఎక్కడి నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు? వీళ్ళ తాతలు సొత్త, అప్పలు సొత్త, మామ సొత్త. గంగ జలం గంగకే వేస్తున్నారు.
2: They collect Ganges water, chant all mantras, sprinkle on the head also. To whom are they offering?
1: It's a grandfather property.
2: Because of such meaningless rituals, atheism is increasing. For everything we should show a proper reason. And it should be accepted by everybody. It's only possible for God to convince
1: question.
2: In this modern age, even a tiny thought will put a question. Very young boys. They will ask, what is creation?
1: వాడికి సృష్టి అంటే ఏమో తెలియదు.
2: ఈ దశ వాడు
1: క్వశ్చన్ మాత్రం వేస్తాడు.
2: బట్ యెట్ యూ విల్ పుట్ ఎ క్వశ్చన్.
1: సృష్టి అంటే పుట్టడము.
2: దిస్ క్రియేషన్
1: అంతేనా అని వెళ్ళిపోతాడు.
2: క్రియేషన్ మీన్స్ టేకింగ్ బర్త్. ఓ ఆఫ్టర్ ఆల్ ఇస్ దాట్.
1: ఇంత అమాయకమైనటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయింది. కారణం ఏమిటి? దేహాభిమానమే దీనికి మూల కారణం.
2: We have come down to that poor state of ignorance because of body attachment.
1: ఈ దేహాభిమానమును ఎవడు ఎప్పుడు దైవాభిమానంగా మార్చుకుంటాడో వాడే ధన్యుడు.
2: When once he transforms his dehabhimana, attachment to the body, into daivabhimana, attachment to God, he will have that spiritual knowledge.
1: Appude deeniki taginatundi vilu vastundi.
2: Then you will have value attached to it.
1: Adi lekunda unnanta varakunu ee rabbit ki ichinatti 5 rupayalu kuda ivvar deeniki.
2: Till then we will not have the value of 5 rupees at least as that of a rabbit.
1: Emiti deeniki oka chinna udaharana kuda untundadi pillalu vere anukokandi.
2: A very small lesson.
1: చిన్న చిన్న కథలతోపల్లే పెద్ద అంతరార్థాన్ని మీరు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: In this, through these small stories, you'll be able to know the inner
1: meaning. Govinda Damodara Narayana Govinda Damodara. నారదుడు ఏం పని లేదు పాట లేదు.
2: Narada has no other job to do other than to sing the glory of God.
1: ఏ పని లేదు ఇతనికి.
2: No work whatsoever.
1: ఈ త్రికాలం ఎందుకు నారాయణ చింతన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి.
2: He sings the glory of God in all three periods of time.
1: వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళాడు.
2: He reached Vaikuntha, the heaven.
1: నారాయణ నమస్కారం అన్నాడు.
2: He did namaskar to Narayan.
1: మంచిది నారద కూర్చో అన్నాడు.
2: He said fine Narada be seated.
1: ఏం నారద
2: నారద
1: నా సృష్టిలో ఏదైనా చెడ్డది ఏదైనా ఉంటుందా? నీవు త్రిలోక సంచారివు కదా, నీవు చూస్తున్నావు చెడ్డది ఏదైనా ఉందా నువ్వు చెప్పు అన్నాడు.
2: ఓ నారద, యూ మూవ్ అబౌట్ ఇన్ త్రీ వరల్డ్స్, ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్? ఇస్ దేర్ ఎనీథింగ్ బ్యాడ్?
1: క్షమించండి, కావలసినట్టు ఉంటుండా చెడ్డు.
2: ఈ సెడ్, పార్డన్ మీ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ క్రియేషన్.
1: ఏమిటి ఇంత చెప్తున్నావు? నాదుడై కూడాను బ్రహ్మ మానస పుత్రుడై కూడాను ఇంత జ్ఞానంలో విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నా సృష్టిలో చెడ్డది లేనే లేదు అన్నాడు.
2: నారాయణ సెడ్, దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ మై క్రియేషన్.
1: స్వామి
2: సెడ్, స్వామి,
1: ప్రతి మానవుడు తెల్లవారే బయటికి పోతుంటాడు.
2: Every morning,
1: మలమూత్రాలు విసర్జిస్తాడు.
2: Everyone excretes urine and feces.
1: అది ఎంత చెడ్డది.
2: What bad matter it is.
1: విష్ణు చాలా షాక్ వచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
2: విష్ణు వాస్ షాక్డ్ లిజనింగ్ టు దిస్.
1: ఏమిటి?
2: వాట్
1: నారద, అది చెడ్డది అనుకుంటున్నావా నీవు?
2: నారద, డు యు థింక్
1: చాలా పొరపాటు.
2: యు ఆర్ మిస్టేకెన్.
1: నీవు మతి భ్రమలో ఉంటున్నావు.
2: యు ఆర్ మ్యాడ్ నౌ.
1: అది చెడ్డది కాదు.
2: ఇట్స్ నాట్ బ్యాడ్,
1: చాలా మంచిది అన్నాడు.
2: ఇట్స్ వెరీ గుడ్, హి సెడ్.
1: నారాయణుడే ఇట్లా చెప్తే ఇంక నేనేం చెప్పాలి? అది మంచిదని ఎట్ట చెప్పే స్వామి అన్నాడు.
2: నారద సెడ్, ఇఫ్ నారాయణ సేస్ సో వాట్ ఆర్ ఐ టు సే ఎనీథింగ్ ఎల్స్?
1: నన్ను అడగవద్దు.
2: డోంట్ ఆస్క్ మీ.
1: దాన్నే పోయి నువ్వు అడుగు.
2: హీ సెడ్, యూ గో అండ్ ఆస్క్ దట్ ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్లీ.
1: ఇంకేం చేసేది? నారాయణ ఆజ్ఞ శిరసా వహించుకుని వెళ్ళాడు అక్కడికి.
2: In absolute obedience to Narayana's command.
1: మలం ఇంకా 10 అడుగులు దూరంలోనే ఉంటుండాలి.
2: స్టిల్ దట్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ 10 feet.
1: వీడు పోతూ ఉన్నాడు దగ్గరికి అడగడానికి.
2: హి వాస్ జస్ట్ గోయింగ్ ఓవర్ దట్ ఆస్క్.
1: ఆ మనం చెప్పింది, నారద దూరం దూరం దూరం దూరం అనింది.
2: దట్ డర్టీ మ్యాటర్ సెడ్, నారద కీప్ ఆఫ్, కీప్ ఎ డిస్టెన్స్.
1: ఏమిటి, నేను దూరంగా ఉండవలసినది పోగొట్టి నన్ను నీవు దూరంగా ఉండమంటున్నావా?
2: వాట్, ఐ షుడ్ కీప్ మైసెల్ఫ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ? వాట్ ఇస్ దట్ యూ వాంట్ మీ టు గో అవే?
1: ఎందుకు నన్ను దూరం ఉండమంటున్నావు అంటున్నాను నారదుడు.
2: వై డు యూ సే సో? ఆస్క్ నారద.
1: నారద
2: నారద,
1: నిన్నటి దినం రాత్రి,
2: లాస్ట్ నైట్,
1: పవిత్రమైన పెరుగుగా ఉండినాను, పవిత్రమైన పాలుగా ఉంటున్నాను, పరిశుద్ధమైన అన్నంగా ఉంటున్నాను, ఎన్ని విధమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలుగానో నేను ఉంటున్నాను, భగవంతునికి నైవేద్యం చేసేటువంటి ఒక అర్హత కూడా నువ్వు కలిగి ఉండేటువంటి దాన్ని.
2: లాస్ట్ నైట్ ఐ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ sacred curd and the milk and sweets and a sacred offering to God. Till last night I was like that.
1: Kani vakkaturi ee manishtu naaku samyogam jarigindha naaku ee gati pattipoyindi.
2: Because of my association with your body, this is my situation.
1: Inka rendo turi patti inka naake ee gati avutundo.
2: And
1: kanuka meer dooram pondi.
2: If I am to associate myself with you for the second time, what is kept in store for me? Please get away again.
1: Kanuka idantha kuda manishtu jariginatvanti oka reaction do resound do reflection le kaani daivamto kaliginatvanti kaadu annadu.
2: This is all the result of reaction, reflection, the sound because of the association with man.
1: Ee association ukundadi. Tell me your company, I shall tell you what you are. ఎలాంటి దాంతో మనం సంబంధమో అలాంటి రూపంగా మనం తయారు.
2: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ అసోసియేషన్. టెల్ మీ యువర్ కంపెనీ.
1: ఒక ఆవుకాయో గోంగూర ఇంకేమిదం పిక్కిల్స్ ఒక జగ్గులో వేస్తే సంవత్సరం అంతా చెడిపోకుండా ఉంటుంటది.
2: ఇఫ్ యూ పుట్ పిక్కిల్స్ మ్యాంగో పిక్కిల్స్ సంథింగ్ లైక్ దాట్ ఇన్ ఎ జార్ ఇట్ విల్ స్టే దేర్ ఫర్ ఎన్ ఇయర్.
1: అదే ఆవుకాయ పొద్దున్నే వేస్తే ఈ జగ్గులో సాయంకాలానికి.
2: But the same pickle when it is just partaken in the morning, by the evening it will be horrible.
1: Ante kaadu flour mill meer chuchintaru.
2: You also must have seen
1: flour mill.
2: The flour mill.
1: Ee flour mill untundadi paina wheat veste godumulu veste kinda godu pindi vachestundi.
2: There in the flour mill, if you put wheat there, you get the wheat flour.
1: Paina biyam veste kinda biyam pindi vachestundi.
2: And if you put rice over there, you get rice flour.
1: Paina batter veste batter pindi vachestundi.
2: And you put there dal and you get the flour then.
1: Ee shariram anetundi flour mill lopala manchi మధురమైనటువంటి లడ్డు వేస్తే మలంగా మారిపోతుంది.
2: బట్ ఇన్ దిస్ ఫ్లోర్ మిల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ
1: విరక్తిగా మనం చూసుకోవాలి.
2: వీ షుడ్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఫ్లోర్ మిల్ బెటర్.
2: ఫ్లోర్ మిల్ ఇస్ మచ్ బెటర్ దెన్ ది
1: జగ్గు బెటర్.
2: ద స్లిప్పర్స్ ఆర్ బెటర్.
1: కానీ దానికంటే హీనమైనటువంటిది ఈ దేహం.
2: బట్ ద హ్యూమన్ బాడీ ఇస్ మచ్ వర్స్ దెన్.
1: కానీ దీనికి ఎందుకు మనం ఇంత గౌరవం ఇస్తున్నాము?
2: దెన్ వై షుడ్ వీ రెస్పెక్ట్.
1: దాంతో ఆత్మ నాకసిక పర్యంతము సంచరిస్తున్నాడు.
2: Because of the spirit atma
1: deho devalay prukto jeevo devasanatana ee oka deham aneetundi bhagavantuni devalayanga manam bhavinchukovali.
2: Body is the temple of God. That is the
1: dehame pradhanamani anukokoddu.
2: Not that body is very
1: devudu ani devalayam manakenduku.
2: Why do you need a temple without God?
1: Kabatti ee devalayam lopala devudu unnadu.
2: Therefore in this temple
1: aa devuni nimittame nenu arpitam chestunnanu.
2: So I am offering everything to God.
1: ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనం ఏనాడు అభివృద్ధి పరుచుకుందామో ఆనాడే మన దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్ని కూడా సార్థకమైపోతాయి.
2: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ బిహైండ్ ఆల్ ద మైండ్ ద బాడీ ది ఇంటలెక్ట్ ది ఇన్నర్ సెన్సెస్ విల్ బి శాంక్టిఫైడ్.
1: ఈ దేహాభిమానం అంతా కూడా ఆత్మాభిమానంగా మార్చుకోవాలి.
2: దేర్ఫోర్ అటాచ్మెంట్ టు ద బాడీ షుడ్ బి డైరెక్టెడ్ టు
1: అది మనం ఇప్పుడు చేయవలసినటువంటి సాధన.
2: That is the spiritual practice we should start today.
1: Ante kaani edo bhajan cheyatam bhajan cheyukondi unnanta varaku aa stage ku vachinta varaku idi undalsindi.
2: Until we reach that state we should do everything
1: manchi else. Jati maamadi chettu pettamu.
2: Supposing you have got very good
1: kaani aa chettu lopala kaayi gaachindi.
2: Yes, you got the fruit.
1: Kaani kaayi ga unnanta varaku adi pullagane untadi.
2: So long it is unripe it will be sour.
1: పరమైన తర్వాతనే దాని మధురం వచ్చేస్తుంది.
2: When once it is ripe, అదే
1: విధంగా మీరు కూడా ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే ఆ ఆత్మభావం వస్తుంది. అంతవరకు మీరు క్రమక్రమేణా మీరు నిత్య జీవితంలో కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ పోవాలి.
2: Until you reach the state of ripening or maturity, you should continue all this path.
1: కానీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
2: But we should never forget the ultimate purpose.
1: దాన్ని పొందాలి, దాన్ని పొందాలి, దాన్ని పొందాలి.
2: We should attain that.
1: కానీ నా దేహాభిమానం కంటే కూడా ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్ ఆత్మ.
1: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఆ సత్య మార్గంలో మనం ప్రవేశించాలి.
2: దెన్ వి షుడ్
1: ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశించాలి.
2: అండ్ వి షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ విజ్డమ్.
1: ఆ ఆనంద మార్గంలో మనం మునిగిపోవాలి.
2: అండ్ వి షుడ్ డ్రౌన్ అవర్ సెల్ఫ్స్ ఇన్

0: ఉండకూడదు. ఎక్కువ ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: మచ్ మోర్ దాన్ అటాచ్మెంట్ టు ద బాడీ, వి షుడ్ డెవలప్ అటాచ్మెంట్ టు ద స్పిరిట్, ఆత్మ.
0: అప్పుడే మనకు తగినటువంటి ఆనందం కూడా దిక్కుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ సత్యం

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamul, Vivida Shastra Jayamu, Veda Vedangamul, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chilchalevu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Jeevudi Valanundu, దేవుడవ్వలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వలనుండు
2: ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ And all the scriptures cannot rent asunder the kartra of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
1: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
1: Sankalpamu chetane. సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది.
2: ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్.
1: సంకల్పం ఎట్టిదో మానవ జీవితం అట్టిది.
2: ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్.
1: జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే.
2: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్.
1: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
1: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
1: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో తామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
2: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి.
1: తామరుడైనటువంటి యొక్క రామకృష్ణుని పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస.
1: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
1: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
1: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
1: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి కలిచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
1: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
1: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
1: జెలసీ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
1: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
1: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
1: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
1: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యములనేటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రేట్ జెలసీ అండ్ ప్రైడ్,
1: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్,
1: దుస్సంస్కారముల చేత
2: విత్ బ్యాడ్ టెండెన్సీస్
1: వివేక భ్రష్టుడై
2: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్,
1: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
2: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
1: అట్లు కాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి
2: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
1: ఇంతియే కాక సాధనలు సల్పుచు తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ
2: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
1: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ
2: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
1: దైవత్వాన్ని పొంది
2: ఒబ్టైనింగ్ డివినిటీ
1: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించడం,
2: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు యందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: వెన్ హీస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
1: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కానీ లేక రూపరేఖలచే కానీ తలంపులచే కానీ విజ్ఞాన ప్రజ్ఞానములచే కానీ ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
1: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
2: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
2: Other people who are having the same amount of satisfaction and contentment
1: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
2: Are they having same amount of wisdom and knowledge?
1: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
2: There has always been a little amount of difference.
1: ఈ భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
2: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వమునందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నాను దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
2: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రచనం విద్ది, శరీరం రచనం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
2: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
2: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
2: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్, దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మతత్వం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి, ఎన్ని తరములు మారినప్పటికి ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
2: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bhartha.
1: Adiye okka hrudayamu.
2: And that is...
1: Rendu hrudayamulu kaliginatundi manavudu jeevinchaledu.
2: A person with two hearts cannot live.
1: Okka dehamu, okka hrudayame.
2: One physical body and one heart.
1: Idi andari endu samattame.
2: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి నీ సహజమే.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే,
2: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు,
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ పూర్ మ్యాన్, ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేదవి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
2: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్, దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
2: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
2: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
2: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
2: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
2: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిజికల్ బాడీస్ అండ్ హార్ట్స్, దే ఆర్ ఈక్వల్ అండ్ కామన్ ఫర్ ఆల్ పీపుల్. దిస్ మస్ట్ బి రికగ్నైజ్.
1: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
1: కార్యమిలను అవల కారణము, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
2: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం, అవినాభావ సంబంధము,
2: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము,
2: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్.
1: ఒకటి వదిలి ఉండలేవు.
2: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
2: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము,
2: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము, ఇది మహాకారము.
2: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
2: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
1: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
2: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
2: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
2: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దేర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇది దాని యొక్క మహత్యము.
2: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
2: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూడ్.
1: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
2: Person who is full of ego would not be able to discriminate between good and bad.
1: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
2: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
1: Kante daanavattam kante heenudaipothuntadu.
2: He would become worse than an animal or even a demon.
1: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము, హోమము, అది ఏ దుర్గుణములు అర్పితము గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో, వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కాని ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయడం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
2: We have been participating in this kind of assemblies.
1: ఎన్ని ఉపన్యాసములు వింటున్నారు?
2: For a long number of years.
1: ఎన్ని సంవత్సరం నుంచినా కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు?
2: We have been living in the ashram for a long time.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అన్ టు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యు టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్, నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయులవుతున్నారే కాని కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు.
2: We are becoming stone-hearted rather than people with love-filled hearts.
1: Kanaka prema hrudayulu kavadaniki prayatninchali.
2: Try to become people with love-filled hearts.
1: Prema chetane manavudu aneka vidhamulaitunti yokka pavitramaina karyamulu acharistadu.
2: Only when he has love in his heart, he would be able to undertake sacred tasks.
1: Ee premaye lekundane jeevitame ledu.
2: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణునికి ఉండినటువంటి బలము, కర్ణునికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి పట్టి,
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: వి షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
1: యాగాది క్రతువులంతా ఆచరించడము జీవిత నిమిత్తము.
2: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ ఫర్
1: మన జీవితమే ఒక యజ్ఞము.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
1: మానవులకు 116 సంవత్సరంలో ఆయు,
2: మ్యాన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ 160 ఇయర్స్.
1: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటుంది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
2: ద 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలు అంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అది శిక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇండియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
2: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
1: వివేక విజ్ఞానములు మరచి
2: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కన్నులు తెరవక
2: క్లోజింగ్ వన్స్ ఐస్
1: భుజబలం ఉన్నదని
2: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవేగటము
2: గెటింగ్ ఓవర్ జాయ్
1: 40 సంవత్సరములుగా జరుగుతాయి.
2: ఫర్ 40 ఇయర్స్ మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్
1: తదుపరి 48 సంవత్సరములు
2: నెక్స్ట్ 48 ఇయర్స్
1: కాయం సమయంగా మారిపోతుంది.
2: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్
1: ద్వారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరీయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉండేంత వరకును కళ్ళులో కొవ్వు బలం లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
2: One should not be overjoyed by merely physical.
1: ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకు దీని ఆయుష్ ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
2: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము.
2: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాత్రను పడవచ్చును.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
2: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దేర్ విల్ బి నన్ హూ వుడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
2: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
2: దిస్ ఈజ్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
2: వెన్ దెర్ ఇస్
1: లైట్ వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
2: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
2: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
2: Make efforts to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి
2: right from your childhood
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్ట్
1: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనములు పొందినది.
2: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైక్ డౌన్ మై హస్బెండ్
1: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
2: లోహితాస్ ఆల్సో followed in order to obey the parents what avant
1: anuka harichandana vanti satyamunu
2: that is therefore you have
1: chandravanti vanti sahanamunu
2: patience of chandravati
1: lohitasini vanti yokka oka vidhamainatundi shantini
2: and peace which
1: vinayanni had inaati prati pillalakunu talidandrulu bodhinchali.
2: Every small child has to teach to their parents.
1: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తునందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: There is a great need to have a transcendental power manifested in human body much more than the physical powers.
1: Karukane ee yokka padartha shakti kante pavitramainatundi yokka divya shakti chaala uttamamainatundani kuda nenu nirupistu vachindi vedam.
2: Veda has proved much more than the material power and strength, it is the divine power which is very important.
1: Alanti divyatvamainatundi shaktini కొంతవరకునైనా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
2: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
2: You have been coming to prashanthi nilayam for a long period of
1: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
2: There are people here who have been listening to swami's teachings for
1: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కాని త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
2: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
1: ఉన్నది ఆశ్రమంలో చింతించడం అంతా సంసారములు.
2: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own.
1: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
2: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: One day or the other you have to give up your body.
1: వెనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
2: You have to just give up all your possessions and wealth and
1: అవి మనలను వదలక పో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: That person is a great hero. Who is prepared to give them up before
1: అవన్నీ ఇప్పుడు మనం వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
2: When all those properties and the physical body gives up, what is the use of our
1: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
2: What do you mean by త్యాగం or sacrifice? It is sacrificing.
1: కుళ్ళిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: Kanuka shariramlo balam undinappude,
2: only when you are having
1: manoshakti vikasinchinappude,
2: only when your mind is strong,
1: buddhi prakatinchinappude,
2: only when your intellect is
1: kaalam manapaina kalakuttamulu salpakamulupe,
2: only before it is when it is too late.
1: Kaalani yokka shapamu anaga paashamu mana pillalapaina kadalaka munipe,
2: before the god of death makes his call on us,
1: manam ati jagratana vahinchi
2: we have to exercise great care and
1: cheyavalsinatundi yokka satkaryamlo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adiye jana seva,
2: that is
1: adiye samaja seva,
2: that is this service to the society.
1: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramana idi jeevitham saarthakam kaadu.
2: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
1: Ravanudu deharitiga maha balavantudu.
2: Physically speaking, Ravana was a great
1: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
2: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
2: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేస్తుంది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
2: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
1: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
1: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
2: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
1: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
2: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
1: moon. Anaga, ee ahankaram aneetundi manavullo praveshiste entati heena sthitikaina kudanu entati sanyasineenu entati goppa vidyavantudainappatikini entati vaadainappatikini vaani adhogati paalu chestundi.
2: The moment ego enters a man, whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a
1: vesham vesukunnanta matram sannyasi kaadu.
2: By merely putting on the dress, one cannot become a sannyasin.
1: Aa vidhamga sannyasitvanni manu visheshinchinattaite ravanudu kuda nu mosapu sannyasam vesukoni sitana apahinchadu.
2: If we really believe that the dress is a sign of true sannyasin, ravana wore the dress once and he could also be called a
1: sannyasin. Arjuna kuda nu taraku avarinchinatvanti yuddhamnu maanukune nimittame prahlada giddu oka vidhamaina premela daggariki sannyasi veshamto vellaadu.
2: Even Arjuna, in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
1: Kevalamu dehamto kaadu sannyasamu.
2: It is not, one should not become sannyasin only
1: dehamto kaadu sannyasamu.
2: Not by dress either.
1: Gunamuto sannyasi kaavali.
2: One should become a sannyasin by the qualities and attributes.
1: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
2: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
1: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
1: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
2: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి,
2: today in every human being ego has asserted itself in some degree or the other.
1: Tanatanu maripinchi
2: it is making everyone forget oneself.
1: Jagatlo magnamaipothunnadu.
2: He is getting lost in the world.
1: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
2: He is forgetting what is going to happen in him to him in future.
1: Vittalo pettina tachame chettai balam nandinchadu.
2: The moment you sow a seed, it is not going to become a tree.
1: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
2: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
1: కనుకనే సద్భావమును పెంచుకొని,
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
1: సత్ప్రవర్తనలో మునిగి,
2: ఎంటర్ ఇన్ టు గుడ్
1: సదాచారంలో జీవించి,
2: లివ్ ఇన్ గుడ్
1: రక్షణ అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
2: టేక్ ఎ వౌ to live a life which is sacred.
1: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
2: Today is the end of
1: సమాప్తం అనగా బ్రహ్మ ప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
2: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
1: బ్రహ్మ ప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మ ప్రాప్తి.
2: బ్రహ్మ ప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్ బేస్
1: సర్వలయంలో ఉన్నటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
2: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
1: ఈనాడు మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వం లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాలు.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
2: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
2: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
2: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
1: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
2: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
1: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
2: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
1: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
1: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
2: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
2: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
1: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
2: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటుందా?
2: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దే బి డార్క్నెస్ దేర్?
1: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
2: If you operating the torch, you get darkness.
1: Bulbu ledannamata.
2: There is neither bulb
1: nor bulbu cells rendu undinte ee vidhamainatvanti cheekadu raavadaniki avakasam ledu.
2: If there is bulb and cells in the torch, then there would
1: be light. Vijnanam kevalam swarthamu saprayojanamuto abhirudhiga unchutunnade kaani vishalamainatvanti hrudayamuto పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
2: ఆల్ ది గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ టుడే ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ ఇట్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
2: One country is trying to destroy another.
1: Yeah, science state chestunte abhivruddi.
2: Is it that is what science has to
1: achieve? Yeah, science lo unnatunte vijnanamu.
2: Is it the knowledge which science has?
1: Ee paripurna ajnanam.
2: This is complete ignorance.
1: Kaani keedu keetakamaina chestundi.
3: Swami.
1: Keedu keetakamaina chestundi.
2: A worm also can harm.
1: Nenu maheshudaina cheyatam kashtam avutundi.
2: But to do good,
1: kada chedda cheyatam kaadu goppatanamu, manchi cheyatam manchitanamu.
2: Harming can be done by any person, but good cannot be done by every person.
1: Manasunandu manchi,
2: in your mind,
1: matalanduna manchi,
2: in your word also,
1: nadakalanduna manchi,
2: in your conduct and behavior,
1: sai yettu mechi santosham meekichu.
2: If you do not have good in all these three things, how can sai be happy and give you all joy?
1: Manchi nadakalu levu.
2: You do not have good
1: mind. పలుకులు లేవు.
2: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్.
1: మంచి మనసులు లేవు.
2: యూ డు నాట్ హావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
2: యూ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్. హౌ కెన్ హి గివ్ యూ?
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ వాంట్ టు గెట్ బూన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
2: స్పీక్ స్వీట్
1: మంచి నడతో ప్రవేశించాలి.
2: ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
2: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్ దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
2: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyatma. Vachas anyat karman anyat duratmanam.
2: If your thinking is something, word is different and action is different, then you are a duratmani,
1: yinaru
2: wicked one.
1: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
2: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
2: దేర్ ఆర్ క్వైట్ ఫ్యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
2: దేర్ ఆర్.
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
2: If there are no good people in the world, the world would not have
1: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
2: How would there have been day and light in the world?
1: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veelavutundi.
2: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
1: nirantaramu dhaneshana dhareshana putreshana.
2: All the three times aspiring for money, aspiring for wealth, and aspiring
1: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
2: Aspiring to perform dharmic
1: activities, part time devotion appudappudu vignapakam ostayi ooruga nanjukunnattuga nanjukuntaru.
2: This is only remembered occasionally and very rarely. Like
1: yadbhavam tadbhavati, nee vettido attide phalatam.
2: As you think you become. As you do, the fruits will depend upon your action.
1: Yanta matramuna evaru talachinam anta matrame neevu. Annamacharya cheppadu.
2: Annamacharya has
1: declared. Okkokaru enta matram talustaro anta matrame vastundi.
2: Annamacharya has declared, God appears to them depending upon
1: their samudramulo kavalsinanta jalam untundadi.
2: There is plenty of water in ocean.
1: Evaravaru enta patram teesukopotaro anta patrake dani neeru teesukunnaru.
2: The water which you can bring depends upon the vessel.
1: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukopoyi ekku jalam kavalante adi sadhyamavutunda?
2: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more?
1: Ee bhakti prapattulanta kudano aasthitike untunnayi.
2: Today's devotion and prapatti are like that.
1: Mundu oka veshamu venaka maroka veshamu.
2: Before there is one type.
1: Mundu oka nadata venaka maroka nadata.
2: There is a difference in your
1: jagatane mosam chesinattiga pravartistunnaru.
2: You are trying to deceive the world.
1: Idi sariyainatunti oka bhavam kadu.
2: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: ఈ నాస్తికత్వానికంతా ఆస్తికులే కారణం.
2: It is only the people who believe who are responsible.
1: Cheppinattu cheyakapotame deeniki moola kaaranamu.
2: The most important reason is
1: bhakti prapattulu ye vidhanga prakatistunnaro daniki taginatunte nadatalu lekapotame moola kaaranamu.
2: Your conduct is not according to the devotion which you proclaim and which you have.
1: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారములను సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫ్రమ్ టుడే అట్ లీస్ట్ యూ హావ్ టు ఆఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఇన్ టు హోమ యాజ్ అన్ ఆఫరింగ్ అండ్ టుడే ఆన్వర్డ్ అట్ లీస్ట్ యూ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్ బేస్డ్ అపాన్ గుడ్ థింకింగ్ గుడ్ కాండక్ట్ గుడ్ బిహేవియర్.
1: బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
2: ఐ డోంట్ వాంట్ యువర్ రిప్లై ఫ్రమ్ యూ దట్
1: చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
2: ఐ డోంట్ వాంట్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ డిస్కోర్స్.
1: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
2: యూ వుడ్ బి ఏబుల్ టు సే దట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్ బీయింగ్.
1: మార్పు రావాలి.
2: Such change must come over you.
1: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
2: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్ డివోషన్.
1: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చుందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తేమిటి?
2: యు సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్, హౌ కెన్ యు సే దట్?
1: మేము గొప్ప భక్తులు అని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి?
2: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
2: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
2: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్ట చెవికి చేతు.
2: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
1: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
2: కెన్ సచ్ పీపుల్ ఎవర్ అండర్స్టాండ్ ద ట్రూత్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఐదర్
1: మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి.
2: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిసన్ ఇన్ వన్ ఇయర్,
1: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ద ఇయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
1: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
2: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
1: ఇది కాదు.
2: దిస్ ఇస్
1: మంచిని వినాలి.
2: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
1: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
2: హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: పూర్వము ఇన్ శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
2: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
1: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుకులు చేస్తూ వచ్చారు.
2: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
1: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
2: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
1: చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
2: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
1: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
1: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
2: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
2: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
2: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
2: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
1: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
2: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
3: This Pranava is God. This Pranava is Brahma.
1: I am Atma Brahma. ఈ ఆత్మనే బ్రహ్మ. కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
3: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
1: చూసిన సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
3: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred
1: nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
3: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudunu kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
3: All these acts are only meant for deceiving the world.
1: Sakai samasthalu endukani mariye prantamunandu kani mariye desamunandu kani mariye bhakti pravartanalu endukani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
3: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
3: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, ఎంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
3: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
1: కానీ డ్రైవర్ మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
3: బట్ యు ఆల్వేస్ హావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
3: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహమునంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
3: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
3: There will be no diversity at that
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
3: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములయందు.
3: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తనయందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు పూనుకోండి.
3: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarni sodha bhavanato penchukondi.
3: Consider everyone as your brother.
1: Okarikokariki ye vidhamainatundi oka abhipraya bhedam undinappudikini dani savarinchukotaniki krushi cheyali.
3: There may be some differences of opinion between one and the other. Try to adjust and
1: mukhyanga manalo undinatundi ahankarani nirmulam gaavisthe anni adjust ayipothayi, savarinchukoni povachchu.
3: If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible.
1: Kanaka ee naadu ajnanam ahurti chesina variga manam bhavinchali.
3: We should consider ourselves as people who have
1: ahankarani ahurti chesinatundi variga visheshinchali.
3: Who have offered ego into the Agni Gunda.
1: Prema hrudayanni penchukovali.
3: Develop a heart full of love.
1: Ee yokka పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
3: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
3: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back.
1: Swami cheppina okati rendu matalu aina aacharanalo petti mee jeevithanni dhanyam chesukondi.
3: Practice at least one or two things which Swami has said and sanctify your life.
0: Bhajan bina sukha shanti nahi. Hari bhajan.

0: సత్యం నాస్తి పరమం సుఖం. దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు భోగభాగ్యములు సత్యముని ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: The material prosperity, the comforts and conveniences, they all depend on truth.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: It is the truth that bears the weight of the entire world.
0: సత్యం నాస్తి పరో ధర్మః, సత్యమనే పునాదులపైనే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: The mansion of dharma has got its foundation of truth.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ ఫాలో సో మెనీ స్పిరిచువల్ ప్రిసూట్స్, ఇట్ ఇస్ ద ట్రూత్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ వ్యక్తులు ఎందైనా సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which
0: satyame
1: is most essential.
0: Jeevitame ledu.
1: Bereft of truth, there is no life.
0: Itti satyanni manavudu ee naadu visparinchatam chetane prapanchamulo aneka vidhamulaitundi allakallolamulu ashantulu vidrimminchipothunnavi.
1: Because of the absence of truth, because the truth is forgotten, the whole world is full of anxieties, agitations and restlessness.
0: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
1: Truth is the mother.
0: అట్టి సత్యము నుండి ఏ ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
1: Man is born to this truth.
0: సత్యం

0: சுத்த சத்வமிதியே சுடரையாகா.
1: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There is no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
0: Satya dharmamulane vijayamu varistu unnadi.
1: The one who follows the truth and dharma, that bound to be victorious.
0: Bujabalamulu kani, leka buddhibalamulu kani, aayudhibalamulu kani, leka shastrabalamulu kani, ematram kudanu aa vijayamu lekka cheyadu.
1: You will not be successful by merely having the physical strength, intelligence, weaponry and so on.
0: ఇవన్నీను భౌతికమైనటువంటివి.
1: They are all worldly and physical.
0: ఇవన్నీను ప్రాకృతమైనటువంటివి.
1: They are worldly equipment.
0: ఇవన్నీ కొన్ను అనిత్యమైనటువంటివి.
1: They are temporary.
0: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానము యొక్క సూత్రము.
1: The main principle in this life should be to foster truth and dharma.
0: కనుకనే the proper study of mankind is man.
1: So it is said, the proper study of mankind is man.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
1: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
0: Thoughts, words and actions.
1: Thoughts, words and actions must be united in harmony.
0: ఇత్యాది ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize the value of this harmony.
0: సత్యం అంటే చూచినది చూచినట్టు చెప్పటము, తలచినది తలచినట్టు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
1: We consider truth means declaring what we have seen, telling what we have experienced, declaring what we think.
0: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు.
1: This is just the worldly truth, but not the truth in true sense.
0: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
1: What you have seen might change later.
0: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
1: What you say now, you may not hold on later.
0: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
1: The person played the role of a king in a drama.
0: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
1: On the stage he wears the crown.
0: కానీ తెల్లవారేటప్పటికి తాను సామాన్య మానవుడి వలె గోచరిస్తున్నాడు.
1: Next morning he is an ordinary person.
0: ఇది సత్యమా అది సత్యమా?
1: Is this the truth or that?
0: అప్పుడు స్టేజ్ పైన చూచినటువంటిది అది సత్యము.
1: That what you have seen on the stage,
0: రాత్రి చూచినది అది సత్యము.
1: What you experienced that night is true.
0: పగలు చూచినది ఇది సత్యము.
1: What you have experienced in the daytime is true.
0: ఈ సత్యము అసత్యమునకు అన్వయించదు, ఆ సత్యం ఈ సత్యమునకు అనుభవించదు.
1: This truth is not applied to that and vice versa.
0: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
1: These are temporary truths, you can call them facts.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: Truth
0: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యము.
1: Truth is changeless in all three periods of time.
0: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every individual should make every attempt to know the nature of truth.
0: Satyam anaga deeni antaratham emiti?
1: What is the inner significance of truth?
0: Indulo satyamu aneetunte padamulo moodu aksharamulu untundali.
1: In this word satyam there are three letters.
0: Sat e yam, idi satyam.
1: Sat e yam, satyam.
0: Sat anaga indulo pranamu ani artham.
1: Sat here means life.
0: E anaga annamu ani.
1: E stands for food.
0: Yam anaga suryudu ani.
1: Yam is sun.
0: Prati manavuniki aaharam atyavasaram.
1: Every individual needs food.
0: Pranamu galiginatundi prati vyaktikini atyavasaramu annamu.
1: Every living creature needs food.
0: Kanukani annamunu prasadinchetundi vaadu suryudu.
1: Is the sun who gives us our food.
0: Suryuni valla annamunu dinchukoni అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వీ హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్, దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
1: సన్ అండ్ ద లైఫ్, దే డోంట్ చేంజ్.
0: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
1: దట్ ఇస్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్ ట్రూత్.
0: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూచినప్పుడు సత్య.
1: యూ కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
0: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకు కూడాను మూడక్షరములు ఏమిటి ఉంటున్నాయి?
1: Though it is two lettered one, you have three letters.
0: Sa, ta, ya. It is satya.
1: Sa, ta, ya. Three lettered satya.
0: ఈ సా త యా అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు యా త సా అని పలుకుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త సా.
0: యా త సా అవుతుంది.
1: ఇట్ ఈస్ యా త సా ఇన్ ద రివర్స్.
0: యా అనగా యమనియమాదులతో,
1: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్,
0: తపస్సును ఆచరించినప్పుడు,
1: కండక్టింగ్ పెనెన్స్,
0: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
1: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ డిసిప్లిన్స్ ఇన్నర్ అండ్ ఔటర్?
0: అనగా ఇంద్రియ నిగ్రహం గావించుకోవాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: తపస్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పెనన్?
0: తల క్రింద పెట్టి పైన కాళ్ళు పెట్టి యోచించడం కాదు తపస్సు.
1: ఇట్ ఈస్ నాట్ పుట్టింగ్ అవర్ హెడ్ డౌన్ విత్ ద లెగ్స్ అప్.
0: తపస్సు అనగా త్రికరణ శుద్ధియే తపస్సు.
1: పెనన్స్ మీన్స్ ద ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ తపస్సు?
1: దిస్ ఇస్ పెనన్స్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద కెపాసిటీస్ ద పొటెన్షియాలిటీస్ దట్ వీ హావ్.
0: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
1: ద డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజం ఆటమ్ టు ఎ మాక్రోకాజం.
0: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి, ఇన్ని విద్యాబుద్ధులు కలిగి, మనం జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
0: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాప్తమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
0: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the purpose, the goal of life?
0: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు?
1: Where does he get this bliss?
0: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
1: You can be blissful only from God.
0: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటున్నాం. Where is that happy? Happiness is union with God.
1: We say happiness, happiness. Where does it lie? Happiness lies in the union with God.
0: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ? God అనేటువంటిది ఎక్కడ?
1: Where do you find this union? Where is God?
0: Sarvatra undinatvanti divyatvanni manam anveshan cheyatam ekkada?
1: When God is all pervasive, where do you search for him?
0: Neeve daivam.
1: You are God.
0: Neevu kevalam dehabhimanam kaligatam chetane neevu manavudiga bhavistunnavu.
1: Because of the identification of the body, you consider yourself a human being.
0: Deham okati water bubble.
1: Body is a water bubble.
0: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఇవి రెండు కూడా నెగటివ్స్.
1: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
0: కానీ మనము దేనిని అనుసరించాలి?
1: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో?
0: కాన్షియన్స్ అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక తత్వం.
1: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
0: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమనే మనకు బోధిస్తుంది.
1: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make an attempt to know this truth.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని,
1: We should have the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును,
1: Our talk should not be polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును,
1: The body should not be polluted by violence.
0: మనము అనుభవించినప్పుడే దివ్యత్వమునకు సాక్షాత్కరిస్తుంది.
1: And once we experience this, You will have the direct manifestation of the divinity.
0: కానీ ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
1: Today we say there is no peace. What's the reason?
0: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును, సకల సంకల్పరహితుడే శాంతి పొందు. సకల సంకల్ప రహితుడే శాంతి నుండు.
1: బికాస్ ఆఫ్ వికెడ్ థాట్స్ వన్ బికమ్స్ బ్యాడ్ అండ్ వికెడ్. బికాస్ ఆఫ్ గుడ్ థాట్స్ వన్ బికమ్స్ పాయస్ అండ్ నోబుల్. ద వన్ హూ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ థాట్ విల్ లివ్ ఇన్ పీస్.
0: సకల సంకల్పములు కూడా లేకుండా పోవాలి.
1: వన్ షుడ్ గో బియాండ్ ద రెల్మ్ ఆఫ్ థాట్.
0: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఎంటర్టైన్ ద థాట్ ఫర్ దట్ మోమెంట్.
0: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
1: మైండ్ ఈజ్ జస్ట్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మనం సంకల్పం అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
1: When once we have control on our thought, we can control our mind.
0: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
1: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
0: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man today has ever rising desire.
0: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
0: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ ను మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
1: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
0: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
0: సత్యం రుజాత్, ఇది నైతికమై గర్వాన్ని అందిస్తుంది.
1: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
0: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
1: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: సత్యం రూయాత్, సత్యాన్ని మరవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
0: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
1: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
0: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
1: You should speak truth in a palatable way, in an agreeable way.
0: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
1: You should never speak truth in a harsh way.
0: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
1: Speaking truth is a moral value.
0: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
1: To speak truth in an acceptable way is this
0: righteous. రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
1: The third one is not to speak truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
0: ప్రీతి కలిగింది కదా అని అసత్యం చెప్పకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
0: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటన్ బై మ్యాన్ టుడే.
0: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటిది కరువు అయిపోయినది.
1: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
0: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to understand that which is to be accepted is truth.
0: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
1: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
0: Kaani baita board lo maatrame kanipistunnayi, kaani hrudaya board lo kanipinchalavi.
1: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
0: మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక మన హృదయం లోపల దీనిని ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
0: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
0: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
1: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
0: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
1: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
0: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
0: ఇది దాచితే దాగేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హైడ్ ఇట్.
0: మార్చితే మారేటువంటిది కాదు.
1: యూ కెనాట్ చేంజ్ ఇట్.
0: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
1: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్. ఇట్ కాంట్ బి బర్న్డ్. It cannot be changed whatsoever. That is the truth.
0: ee naati manavuni yandu ee satyamu ekkada kanipinchadam ledu.
1: This sort of a truth is not found not in a trace in modern man.
0: Inga daivathvanni ee reethiga thaanu anubhavinchagaladu.
1: How do you expect him to experience the divinity?
0: Kanuka satsangamlo manam praveshinchali.
1: Therefore we should join good company.
0: Ee satsangamlo manam praveshinchinappudu appudappudu ee pavitramaina bhavalu manaku gnaptiki vachi aacharanamlo pettukodaniki veelavutundi.
1: In a good company you will entertain sacred thoughts that could be translated into action subsequently.
0: ఈ అన్నింటికి కాలము చాలా ప్రమాణము ప్రధానము.
1: For everything is the time, that's the basis and important.
0: యువతి యువకులారా,
1: young men and women,
0: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
1: We are wasting time because the time is God.
0: Kalaya namaha. Kala kalaya namaha. Kala darpadamanaya namaha. Kala atitaya namaha. Kala sarupaya namaha. Kala nimitaya namaha. Sarvamu kalamulo imidi untunnadi.
1: Everything is contained within the framework of time.
0: Meer ikkadiki vachi appude 4 dinamulu ayipoyindi.
1: You have spent 4 days here.
0: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
1: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైం.
0: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
1: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
0: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్స్ ద మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
0: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
1: At the time of birth, one is a child.
0: Kani 10 years boy antaru.
1: At the age of 10, he is a boy.
0: 30 years man antaru.
1: At the age of 30, he is a man.
0: Kani 75 years grandfather antaru.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man, and grandfather anta okkade.
1: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
0: Ee annintiki kaalame chaala pradhanamu.
1: It is the time that is the cause for varied forms.
0: Kanuka kaalamnu vyartham cheyaradu.
1: We should never waste time.
0: Time waste is life waste.
1: Time waste is
0: time
1: life waste.
0: Time is God. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
1: These trends are extremely rare among modern youth.
0: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుంది.
1: We are not making the time sacred, but we make it unsacred.
0: Adika bhashala chetha kudanu manam kaalamunu vyartham chestunnam.
1: By talking too much, we are wasting time.
0: Adika bhashala chetha mana energy anekanga nirmoolam avutundadi.
1: By talking too much, energy is dissipated.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Oka radio pettukunnam.
1: Here you have a radio.
0: Radio pettukoni దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
1: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
0: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
1: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
0: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ కట్ అయిపోయింది.
1: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
0: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
1: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
0: మన మాటలు ఒక ట్యూన్స్.
1: Our words talk.
0: మన పాటలు ట్యూన్స్.
1: The song.
0: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుంది.
1: Because of this, the energy is used.
0: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి విధంగా ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
1: It's good if you make use of the energy for good things.
0: కానీ దుష్టభావం చేత దుష్ట పలుకుల చేత దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
1: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ బై ఇండల్జింగ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్ ఎంటర్టైనింగ్ ఆల్ వికెడ్ థాట్స్.
0: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
1: దేర్ఫోర్ వీ ఫేస్ సో మెనీ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్.
0: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
1: There are no good thoughts at all any longer.
0: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
0: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
1: The main reason for the absence of these things are the loss of truth and love.
0: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should speak truth and follow dharma.
0: అనేక మంది సత్య ధర్మములు ప్రచారం నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
1: Many make efforts to spread these two principles.
0: లేని వస్తువులనైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
1: You need to propagate that which is absent, that which is already existing. You don't need to publicize.
0: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
1: More than propagation, practice is essential.
0: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
1: సో వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
0: ప్రచారం చేసి కాలంను వ్యర్థం చేయడం కూడా నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ వాంట్ us to propagate and publicize.
0: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్.
0: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగేషన్ అమౌంట్స్ టు క్వాంటిటీ.
0: కానీ ఆచరణ క్వాలిటీ.
1: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
0: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
1: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
0: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ బస్.
1: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
0: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
1: వీ షుడ్ అట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
0: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
1: The modern mind is completely diverted, perverted.
0: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
1: This perverted mind gives you all anxieties, worries.
0: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
1: The human value is lost.
0: దివ్యమైన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
1: You should investigate, explore.
0: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: That which is investigated must be practiced.
0: యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు చదివి అనేక విధమైన ఉద్యోగంలో ప్రవేశించి ధనమును సంపాదిస్తున్నారు.
1: యూ స్టడీ, టేక్ ఎ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
0: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
1: How are you making use of this money that you earn?
0: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
1: Everyone should put this question to one's own self.
0: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
1: Am I using it or misusing it?
0: దీంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
1: In this respect of sealing on desires, there are four.
0: Don't waste food. Don't waste time. Don't waste energy. Don't waste jeevitamu. Don't waste your life. కనుకని మన జీవితం లోపల ఫుడ్ ను మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: Therefore in our life we should never waste food and money.
0: Misuse of money is evil. Food is God. Don't waste food. ఇంకా టైం చెప్పాను. ఈ టైం ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
1: టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: See no evil, see what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి యొక్క పవిత్రమైన కర్మలు.
1: These are the sacred activities that should be taken up by youngsters.
0: పెద్ద మనం శ్రమ పడనక్కర్లేదు.
1: You don't need to exert too much.
0: మీ రిపోర్ట్ లో కూడా చెప్పారు, ధ్యానం చేయండి, భజన చేయండి, పల్లెలకు వెళ్ళండి, సేవలు చేయండి అని.
1: In your reports you mentioned that one should do some penance.
0: ఇవన్నీ కొన్ని శ్రమలతో కూడినటువంటివే.
1: You need to strain a lot.
0: ఏ శ్రమలు లేకుండా,
1: without any strain,
0: ఏ పని చేసినా,
1: whatever you may do,
0: ఏ మాట చెప్పినా,
1: whatever you may say,
0: ఏ స్థానమునకు వెళ్ళినా,
1: you may go anywhere,
0: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: You should have a feeling that all actions should be offered as to be pleasing unto God.
0: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
1: When you have such a sacred feeling, no other spiritual practice is needed.
0: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
1: It's not so easy to have that sacred feeling.
0: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
1: Therefore, special practices are prescribed to entertain sacred thoughts like the penance, the meditation and bhajans.
0: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెడిటేషన్?
0: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
0: మన జీవితమే ఒక మెడిటేషన్.
1: అవర్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
0: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
1: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యూ ఇన్ యాక్సిడెంట్.
0: అదే కాన్సన్ట్రేషన్.
1: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఈస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
0: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
1: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
1: Is not the one that you are going to newly practice.
0: సంపాదించేటువంటిది కాదు.
1: Is not to be newly acquired.
0: మన జీవితంలో అది పెద్ద ప్రధానమైనటువంటి ఒక విలువగా ఉంటుండాలి.
1: It is the main life principle for that matter.
0: కనుక నీవు వస్తువులపైన మెడిటేట్ చేస్తున్నావు.
1: You meditate on worldly objects.
0: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
1: You meditate on road.
0: విషయాలపైన మెడిటేషన్ చేస్తున్నావు.
1: On worldly issues.
0: దీనిని గాడ్ వైపు టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
1: You can just divert direct towards God. That is enough.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: అదే మెడిటేషన్.
1: That is meditation.
0: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
1: Turn your vision and looks towards God. Turn your feelings towards God.
0: Work వేరు, worship వేరు కాదు.
1: Work and worship are not separate.
0: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
1: World and nature are not different.
0: జీవుడు వేరు, దేవుడు వేరు కాదు.
1: Individual and God are not different.
0: రెండు ఒక్కటే.
1: Both are one.
0: Reaction, resound and reflection.
1: That all amounts to reaction, reflection and resound.
0: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్స్ లేటెంట్.
0: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
0: అలయందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
1: వెన్ వన్స్ యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
1: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
0: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు కూడాను సక్సెస్ చేయలేము.
1: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
1: హియర్ యూ ఫైండ్ దిస్ బిల్డింగ్.
0: ఈ భవనానికి ఏది ఆధారం?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: పునాది ఆధారం.
1: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
0: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
1: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
0: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్ట్.
0: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుర్పులుగా చేస్తున్నాము.
1: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
0: కనిపించినటువంటి పునాదులకు మనకు ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
0: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
0: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
1: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్.
0: గోడలే లేకపోతే రూపులే వేయలేం మనం.
1: వితౌట్ రైజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
0: రూపులే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
1: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
0: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుక ఒకదానికొకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్డ్ విదిన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దాని కూడా ఐ అంటున్నాం.
1: ఫర్ ఎవ్రీథింగ్ వి సే ఐ
0: అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఐ?
0: ఎవరు నీ ఐ అంటున్నావు?
1: వాట్ డు యూ మీన్ వెన్ యూ
0: దిస్ ఇస్ మై బాడీ?
1: దిస్ మై బాడీ.
0: దిస్ ఇస్ మై హెడ్.
1: దిస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హ్యాండ్.
1: మై హ్యాండ్.
0: దిస్ ఇస్ మై లెగ్.
1: మై లెగ్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: అంత మై హెడ్ మై హ్యాండ్ మై టాక్ మై హార్ట్. హూ ఆమ్ ఐ?
1: You always say the my hand, my leg, my heart, then who am I?
0: Neevevaro deenannitiki nee pratyekanga unnavu.
1: You are separate from all.
0: This is my body ante I'm not the body.
1: When you say this is my body, then it means imperative.
0: Body is separate from me.
1: Body is separate from me.
0: This is my kerchief.
1: This is my kerchief.
0: Kerchief is separate from me.
1: Kerchief is separate from me.
0: This is my body means body is separate from me.
1: When you say my body, it means body is separate
0: from
1: me.
0: You are not the body.
1: And you are not the body.
0: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి, నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
1: When you say this is my body, it means you are separate from your
0: కనుకని body. A man with a dual mind is half blind.
1: Therefore, a man with dual mind is half blind.
0: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
1: And you say this is my body, yet identify with it.
0: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారణ చేయాలి.
1: In Vedantic parlance, there are two aspects of this I.
0: I, I.
1: I, I.
0: ఏమిటి ఈ ఐ?
1: What is this?
0: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
1: One is one lettered I.
0: E-Y-E-I. Three letters I ఒకటి ఉండాలి.
1: There is another I, three lettered E-Y.
0: Three letters I, a body. One letter I is Atma.
1: Three letter I is the body. One letter I is divine Atma.
0: కనుకని నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
1: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
0: యు ఆర్ ది మాస్టర్.
1: యు ఆర్ ద మాస్టర్.
0: బాడీ మైండ్ సెన్సెస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: బాడీ మైండ్ సెన్సెస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్.
0: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇచ్చుకున్నావు.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
0: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
1: వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
0: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు ఆచరించు.
1: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
0: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
1: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: కాబట్టి ఆ మైండ్ ను కూడా సరైనటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
0: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
0: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
1: మైండ్ ఇస్ దస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఇప్పుడు చూడండి, ఇది ఒక వస్త్రం.
1: దిస్ క్లాత్.
0: ఇది క్లాత్.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
1: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
0: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
1: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
0: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
0: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
1: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
0: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
0: అందువల్లే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ ఏ వస్తున్నాయి.
1: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
0: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
0: పాజిటివ్ ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్.
0: అప్పుడే దిస్ ఇస్ మానవత్వం అనేది దానికి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
0: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
1: How to get them?
0: English lopala man anetundaniki man man antaru.
1: In English there's a word man, man.
0: M anaga mind.
1: M signifies mind.
0: Mind ni control chesko.
1: Control your mind.
0: A anaga atma tattvanni.
1: A the atma.
0: N danini oka vidhamainatundi
1: merge
0: chesukovali.
1: N stands for merger.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
1: వెన్ యు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యు అండర్స్టాండ్ ది డివినిటీ,
0: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
1: దెన్ యు విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
0: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
1: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
0: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
1: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
0: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధనలు చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ హ్యాస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
0: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుంది కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. And therefore he wasted all the time.
0: Sarvam kudanu manavuni ende untunnadi.
1: Everything is within you.
0: Daivattam kudanu manavattam nande untundadi.
1: Divinity is within the humanity.
0: Danavattamu manavattam nande untundadi.
1: Demonic nature is in
0: man. Pasuttam kudanu manavattam nande untundadi.
1: Animality is in man.
0: Kaani ee naati manavudu tana tattvanni taanu marchipoyadu.
1: But today man has forgotten his innate nature.
0: Lokamulo ee deshamulo poyinappatikini prati padarthamunu kudanu vela perigipothunnadi.
1: In this world any country for that matter there are soaring prices.
0: Okkoka chinna chinna oka పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
1: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
0: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
1: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
0: మ్యాన్ లో విలువ పోయింది.
1: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రము జగత్తులో కనిపించడం లేదు.
1: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవునికి పంచప్రాణములు ఉంటున్నాయి.
1: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
0: ఈ పంచప్రాణములు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ దే?
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు అనుకుంటున్నారు.
1: హెస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెడ్స్, ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కానీ అవి కాదు మన ప్రాణములు.
1: దే ఆర్ నాట్ ది లైఫ్ బ్రెడ్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవే మన పంచప్రాణములు.
1: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. ద ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్, ధర్మ అండ్ లవ్ అండ్ పీస్. దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాహరణ సమానములు కావు.
1: దీస్ ఆర్ ది లైఫ్ బ్రెత్స్ ఆర్ లైఫ్ ప్రిన్సిపల్స్, నాట్ దోస్ ఫైవ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ కన్సిడర్ దీస్ ఫైవ్ కార్డినల్ ప్రిన్సిపల్స్ యాజ్ అవర్ లైఫ్.
0: సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్, understand that you have lost one life breath.
0: Right action emallo lekapothe adu rendo pranam poyind anukovali.
1: When there is no right action you have lost one life.
0: Ee vidhanga okadani koti pranalu pothunte nu meeledi emiti?
1: When you go on losing one after one, what is that is lost finally?
0: Oka dead body ga tayaravutavu.
1: జస్ట్ బికమ్ ఎ డెడ్ బాడీ.
0: కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఆల్ పర్వేసివ్ డివినిటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
1: హియర్ యు హావ్ గాట్ ఎర్త్.
0: ఈ భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
1: ద ఎర్త్ హాస్ గాట్ ది ఆల్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద సౌండ్ అండ్ ద టచ్ ఆల్ ద ఫైవ్
0: స్మెల్
1: అండ్ ద స్మెల్ ద ఫైవ్.
0: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ అండ్ ఈస్ నౌ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్.
0: ఇందులో ఒక్క ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
1: నౌ ఇట్ లూజెస్ వన్ ఆస్పెక్ట్.
0: ఏమిటది?
1: వాట్ ఇస్ దాట్?
0: అదే జలము.
1: దట్ ఈస్ వాటర్.
0: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
1: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
1: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఈస్ బ్రష్డ్ అసైడ్.
0: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ ఇట్స్ బర్డెన్ ఇట్స్ వెయిట్ హెస్
0: ఈ గంధం అనేటువంటిది తగ్గిపోయింది.
1: దెన్ దేర్ ఇస్ నో స్మెల్ హియర్.
0: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఏరుగా బయలుదేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
0: అగ్నిగా
1: యూ హావ్ గాట్ ది ఫైర్.
0: ఈ అగ్ని దగ్గరకు వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
1: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
0: ఇందులో శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
1: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
0: అది అనగా గాలిగా మారిపోయింది.
1: దట్ ఈస్ ది ఎయిర్.
0: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
1: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
0: తదుపరి ఆకాశము.
1: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
0: ఈ ఆకాశం ఒక్క శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
1: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
0: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
1: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
0: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
1: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఈస్ వెరీ హెవీ.
0: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
1: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్
0: ఎవరీ. కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ అట్రిబ్యూట్ లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
1: God is beyond attributes, who is all pervasive.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Ee naati modern boys anta kuda nu question vestuntaru, ekkada unnadu devudu, kanti kanipinchali, chetuku chikkali.
1: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
0: Oka chinna example,
1: a small example.
0: Mee chuttu gaali untundali.
1: There's air around you.
0: Kaani unnadani nee viswasistava?
1: Do you believe in it?
0: విశ్వసించక తప్పదు.
1: Yes, you are bound to believe.
0: గాలే లేకపోతే నీవెట్ట ఉన్నావు.
1: Without air, how do you live?
0: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
1: Are you able to see that?
0: చూడటం లేదు.
1: No.
0: కానీ ఆ గాలిని నీవు పట్టగలుగుతున్నావా?
1: Are you able to catch it?
0: వీలు కావటం లేదు.
1: It's not possible.
0: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
1: But you have full faith that
0: అదే రీతిగా నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
1: So God is present all over.
0: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
1: You don't see him and you can't catch him.
0: అయితే అది లేనిది నీవు లేవు.
1: Without that you can't exist.
0: దైవమే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ గాడ్ యూ కెనాట్ లివ్.
0: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి.
1: ద డివినిటీ ఇస్ పవర్ స్ట్రెంగ్త్.
0: అదే కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: ఇది సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్ పర్వేస్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైన జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. With the help of all that is gifted to you in this human life.
0: Oka chinna upamanam.
1: Here a small example.
0: Oxygen untundadi, hydrogen untundadi.
1: You have oxygen and hydrogen.
0: Idi hydrogen oxygen rendu kudanu nippulato samanam ayyinattadi.
1: Hydrogen oxygen are equal to fire.
0: Geesi oka vidhamainatundi agni geesi daniki muttisthe rendu kudanu mandipothayi.
1: You can lighten it or you can burn both.
0: కానీ ఆ మండిపోయేటువంటి శక్తి ఆ రెండింటి యందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫైర్.
0: ఎంతవరకు ఇవి రెండు వేరువేరుగా ఉండినంత వరకు మండిపోయే శక్తి ఉంటుండాలి.
1: సో లాంగ్ దే ఆర్ సెపరేట్ దే హావ్ గాట్ దిస్ కెపాసిటీ టు బర్న్.
0: అదే ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ గా తయారవుతుంది.
1: దెన్ వన్స్ యూ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇట్ బికమ్స్ వాటర్.
0: ఆ వాటర్ చేత ఈ నిప్పుడు కూడా ఆర్పివేయచ్చు.
1: విత్ దిస్ వాటర్ యూ కెన్ ఎక్స్టింగ్విష్ ఫైర్.
0: నిప్పుడు పుట్టించేది అదే, నిప్పును ఆపేసేది అదే, రెండు కూడా ఒకే దాంట్లో నిమిడి ఉంటున్నాయి.
1: ఇట్స్ ద వన్ కాజ్ ఫర్ ద ఫైర్ అండ్ ఇట్ కెన్ ఎక్స్టింగ్విష్ టు.
0: అదే విధంగానే కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: క్రిమి కీటకాదుల్లో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
0: పశుపక్షి మృగాదుల్లో ఉంటుండాలి.
2: బర్డ్స్ అండ్ బీస్
0: యందు ఉంటుండాలి.
2: అండ్ ఇన్ ఎ హ్యూమన్
0: సర్వ జీవుల రాశులు యందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
2: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ క్రిమి కీటకాదులకు పశుపక్షి మృగాదులకు తన యందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు.
2: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ ది వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ are not aware of this consciousness.
0: ఒక్క మానవునికి మాత్రమే నేను గ్రహాలో కాన్షియస్ ఉంటుందాది, కాన్షియస్నెస్ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతున్నాడు.
2: ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ హిమ్.
0: అనగా ఇట్టి గుర్తించేటువంటి శక్తి కలిగినటువంటి వాడే దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు.
2: ఓన్లీ హూ రికగ్నైజ్ దిస్ కెన్ ఓన్లీ అటైన్ డివినిటీ.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవత్వము.
2: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో మాత్రమే ఉంటుండాలి.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: ఈ కాన్షియస్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చింది.
2: Out of this conscience came the conscious.
0: ఈ కాన్షియస్ ఇంద్రియముల ద్వారా ఉంటుండాలి.
2: కాన్షియస్ ఇస్ రిలేటెడ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది నఖశిక పర్యంతము దేహములో ఉంటుండాలి.
2: కాన్షియన్స్ స్ప్రెడ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: కాన్షియస్నెస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకని ఈ కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్ ఈ మూడు కూడా ఏకాత్మతత్వం లే మూడు.
2: దేర్ఫోర్ కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ వన్ అండ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్స్.
0: దేహాత్మభావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
0: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మభావాన్ని విసర్జించాలి.
2: Later on, you should give up this body feeling.
0: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
2: You should investigate the nature of the mind.
0: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
2: After investigating the mind, you should merge in ఆత్మ.
0: మనసు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
2: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
0: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉన్నదని.
2: భగవాన్ సెట్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
2: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
2: ఫస్ట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
0: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
2: అవుట్ ఆఫ్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్స్.
0: యొక్క చేరికనే మైండ్ గా మారిపోతుంది.
2: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
2: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వీ డూ?
0: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
2: షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్.
0: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
2: In order to see that the cloth does not exist, what you should do is remove threads.
0: Threads tisheste clothe ledu.
2: When you remove the threads, there is no cloth.
0: Desires tisheste mind e ledu.
2: When there are no desires, there is no mind.
0: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
2: So for these desires, certain thoughts are necessary.
0: Kanu thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
2: You should never give scope for bad thoughts.
0: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
2: If there are bad thoughts, naturally you will assume bad form.
0: Red threads aithe red cloth ga untadi.
2: Red threads constitute a red
0: black
2: cloth.
0: Black threads aithe black cloth ga untadi.
2: Black threads make a black cloth.
0: Kanukane manlo malinyamainatundi yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
2: Bad mind speaks of bad thoughts behind.
0: Kanukane bad thoughts manu em maatrame avakasam ivvakoodadu.
2: So we should never give scope for bad thoughts.
0: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
2: At that time you have to realize the self.
0: Anaga is it good or bad?
2: You have to discriminate whether
0: right or wrong.
2: Right or wrong.
0: కనుకని ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
0: ఎఫర్ట్. కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
2: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
0: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
2: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
0: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
2: వెన్ వన్స్ యూ నో దిస్ రాంగ్, వై షుడ్ యూ డూ ఇట్?
0: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
2: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్టబుల్ యువర్ మైండ్, డోంట్ కమిట్, డోంట్ డూ ఇట్.
0: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీవు సత్యాన్ని పొందుతావు.
2: నేచురలీ యూ విల్ అటైన్ ట్రూత్.
0: భావం తద్భవతి.
2: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్, సో ఇస్ ద ఫామ్.
0: కనుక నీ మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
2: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
0: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
2: One is formful, other is formless. These two are present in human life.
0: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
2: What is this formful aspect?
0: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
2: Here you have got ice.
0: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
2: You see the ice in full form.
0: కానీ
2: but
0: ఈ సాకారం అనే ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
2: Though ice has a form, water within has no form.
0: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
2: Without this formless water, you cannot have the ice that has a form.
0: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
2: దేర్ఫోర్ ద ఫార్మ్ఫుల్ అండ్ ఫార్మ్లెస్.
0: సగుణ నిర్గుణముల యొక్క తత్వము మానవత్వం.
2: దీస్ టూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
0: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ దిస్.
0: తద్వారా మనం నిగులత్వాన్ని పొందుతాము.
2: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: యువకులారా, యువతులారా,
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
2: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సేక్రెడ్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
0: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
2: యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
0: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
2: It's not the country that is to be protected.
0: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
2: What are to be protected are here the twin principles of satya and dharma.
0: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మమే దేశాన్ని కాపాడతాయి.
2: When once you protect the whole satya dharma, they in turn will protect this country.
0: కనుక సత్య ధర్మమును కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
2: Youngsters, men and women have got all the capacities to uphold the twin principles of satya and
0: dharma. ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
2: You practice all that is said.
0: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికి పంచి
2: అండ్ షేర్ ద బ్లిస్ ద జాయ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
2: Through this you can grow spiritually.
0: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుండాలి.
2: Today the spirituality has become a matter of fun.
0: కారణం ఏమిటి?
2: Why?
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
2: Because the technology has increased.
0: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కాని కాదు, ట్రిక్నాలజీ.
2: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ ట్రిక్నాలజీ.
0: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
2: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
2: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
0: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
2: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
0: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
2: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
0: Aanadu variki ashantatti emo teliyadu.
2: They had no idea of restlessness.
0: Bayam ante emo teliyadu.
2: They had no fear.
0: Karanam emti?
2: Why?
0: Satya dharmanni aashrayistu potunnaru.
2: Because they have dedicated for these two the truth and righteousness.
0: Ee rendu ni manu aashrayinchinappudu bayam anedi manaku praveshinchadaniki veeleledu.
2: When once you surrender to these two you'll be fearless.
0: Ee naadu enta vedhavi aina enta buddhi telivudu kalavaraina enta vidyavantudaina chana chanamunaku nu bayamu bayamu bayamu.
2: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
0: ఈ సైన్స్ అండ్ విజ్ఞానం ఎంత వరకు వచ్చింది?
2: సైన్స్ అండ్ టెక్నాలజీ హౌ ఫార్ హ్యాస్ ఇట్ గాన్?
0: చాలా పెరిగిపోయింది.
2: ఇట్ హెస్ గ్రోన్ ఎ లాట్.
0: సైన్స్ ఎంత పెరిగి పైకి పోయిందో,
2: సైన్స్ హెస్ గాన్ అప్ సో మచ్,
0: సెన్సెస్ అంత కిందికి దిగిపారిపోయినాయి.
2: సెన్సెస్ హావ్ కమ్ డౌన్, సెన్సెస్ హావ్ కమ్ డౌన్, డిక్లైన్.
0: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచించేయటం లేదు.
2: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ but you have not noticed the degradation of senses.
0: ee science ku ee yokka aadhyatmikaliki undinatundi vyathasanni meer gurtinchali.
2: Know the difference between science and spirituality.
0: Vedantam anetundi purnamada purnamidam purnat purnam udachyate. Purnamu full circle oka aadhyatmikamu.
2: Spirituality is a full circle.
0: Ekkada bayal nerindo tirigi akkadike poi nilchipothundadi.
2: It stops at the place of its origin.
0: Adi purnanga untundadi.
2: It is full.
0: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
2: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
0: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
2: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
0: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
2: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
0: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గర కూర్చొని నిలిచిపోతుంది. అది ఇది మరీ చేరటం లేదు.
2: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేస్ దే డోంట్ మీట్.
0: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుంది.
2: దేర్ ఇస్ ఎ హాలో వైట్ స్పేస్ ఇన్ బిట్వీన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
2: ఇట్ ద సైన్స్ దట్ ద మెయిన్ కాజ్ ఫర్ రెస్ట్లెస్.
0: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
2: మెనీ మినిస్టర్స్, మెనీ ఆఫ్ అథారిటీ ఎక్స్టోల్ ప్రైజ్ ది.
0: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
0: సైన్స్ పెరగడం చాలా మంచిదే.
2: ఇట్స్ గుడ్ దట్ సైన్స్ షుడ్ గ్రో.
0: ప్రజలకు అనుకూలపరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిదే.
2: ఇట్ షుడ్ ప్రొవైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్.
0: టెక్నాలజీ అనేటువంటిది కూడా చాలా అవసరమే.
2: అడ్వాన్స్మెంట్ ఇస్
0: నీడెడ్. కానీ మితిమీరిపోతుండాలి.
2: బట్ ఇట్స్ టూ మచ్
0: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
2: వాట్ ఈస్ ది రిజల్ట్?
0: ఆటమ్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
2: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు, నైట్రోజన్.
0: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
2: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
0: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
2: యూ విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: చంపడం కీటకమైన చంపుతుంది.
2: After all, even insect can kill for that matter.
0: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
2: Why should you invent bombs to kill?
0: ఇన్ని కోట్లు ఖర్చు చేయాలనా?
2: Why should you spend crores?
0: ఈని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
2: All this money could be made use of for the progress.
0: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసి, ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
2: Countries compete with each other in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
0: Chakkani oka upamanam,
2: but this is a very good example.
0: Mahabharatam lopala,
2: in Mahabharat,
0: pancha pandavulu,
2: there are pandavas.
0: Indulo pedda vaadu dharmajudu,
2: the eldest is dharmajudu.
0: Ee dharmajudu tarvata bhimudu,
2: next one is bhima.
0: Bhimudu tarvata arjunudu,
2: then arjuna.
0: Arjuna tarvata nakula sahadevulu,
2: then nakula and sahadeva.
0: Ee 5 mandi lopala kudanu,
2: among the 5,
0: ఈ మిగిలిన నలుగురు కూడాను ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
2: ఫోర్ ఫాలో ధర్మజా ది ఎల్డెస్ట్.
0: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
2: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
0: అనేక ట్యాంకులు ఒక బాంబుసు ఎక్కువ ఇవన్నీ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
2: యు హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
0: ఈ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు అర్జునుడి వంటి వాళ్ళు.
2: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
0: ఎట్లా?
2: హౌ?
0: అర్జున పాల్గొన పార్థివ కిరీటి సేతువ అనా భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జునులో ఉంటుండాలి.
2: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హి హస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
0: భీముడు చూస్తామా మంచి బలవంతుడు.
2: భీమా ఇస్ సో ఫిజికల్
0: భుజబలము బుద్ధి బలము గద బలము.
2: హి హస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేస్ of his tanks.
0: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
2: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
0: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
2: యూ థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
0: కాదు, భారతదేశము ధర్మజుడి వంటి వాడు.
2: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు మనము చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
2: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
0: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క భుజబలము బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
2: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
0: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
2: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
0: అహింస పరమో ధర్మ.
2: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్.
0: ఎవరిని మనం బాధించకూడదు.
2: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
0: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: దెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్ ఎనీ.
0: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
0: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
0: ఏ దేశం వారికైనా గానీ సత్యము ధర్మం చాలా ప్రమాణము.
2: You may belong to any country, it is the truth that is your main lie.
0: అన్ని దేశములో వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone truth is one.
0: సత్యం అనేటువంటి ట్రూత్.
2: ట్రూత్
0: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్. దేర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్ సో అండ్ సో ఫోర్.
0: ఏ భేదము లేదు.
2: దేర్ నో డిఫరెన్స్.
0: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
0: ee rennitini anusarinchiste ee yokka ye vidhamaitundi kalatalu kallolamlo untundavu.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
0: Anni desamulu kudunu shantiga untundali.
2: All countries should live in peace.
0: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: యూ మే సే రిపీటెడ్లీ బట్ యూ మే నాట్.
0: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
2: ఆఫ్టర్ భజన్స్ యూ సే దిస్ వర్డ్ శాంతి థ్రైస్.
0: అయితే నాలుగు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
0: లేకపోతే రెండు పర్యాయం ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
0: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వీ సే థ్రైస్ విత్ ద మీనింగ్ పర్పస్ బిహైండ్.
0: మొదటి శాంతి శారీరక శాంతి.
2: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ లెవెల్.
0: రెండవ శాంతి మానసిక శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
0: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ,
0: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ, ఇట్స్ యూస్లెస్.
0: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
0: పీస్ కూడా శాంతిగా ఉండాలి.
2: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
0: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ పీస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై, మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫార్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
1: వై డిడ్ దే టాక్ లెస్? వై?
0: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారమవుతాము, సత్యాన్ని కాపాడిన వారమవుతాము అనుకున్నారు.
1: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
1: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లైస్.
0: కనుక తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
1: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
0: కనుక ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
1: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
0: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
1: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
0: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
1: బై టాకింగ్ టూ మచ్ వి స్పీక్ లైస్.
0: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
0: లవ్, లవ్, లవ్.
1: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
0: ఈ లవ్ తో నీవు చేతితో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
1: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
0: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసి తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
1: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లైస్.
0: కనుకనే ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి

0: విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
1: ఇఫ్ యు ఎంక్వైర్ విత్ లవ్ యు విల్ అటైన్ పీస్.
0: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
1: వెన్ యు స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
0: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ విత్ ఇన్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే ప్రాణము.
1: దట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఆ ప్రేమనే పరమాత్మ.
1: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
0: మన లవ్ నంతా కూడా అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి యొక్క పొల్యూషన్ చేసుకుంటున్నాం.
1: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
0: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ టు లవ్? వాట్
0: ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ.
1: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
1: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
0: అయితే కన్నులు చూచినాయి.
1: ఐస్ హావ్ సీన్.
0: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
1: ఐస్ హావ్ సీన్ ద మదర్.
0: సేమ్ ఐస్ భార్యను చూచింది.
1: సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాక్టర్ చూచింది.
1: సేమ్ ఐ వాచ్.
0: సేమ్ ఐస్ డాక్టర్ ఇన్లా చూచింది.
1: సేమ్ ఐస్ వాచ్ డాక్టర్.
0: అయితే చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఈవెన్ తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాడు.
1: ఇట్ ద సేమ్ ఐ దట్ హెస్ సీన్ ద వైఫ్, ద డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, బట్ డిపెండింగ్ అపాన్ ద ఫీలింగ్ వెల్ హిస్ బిహేవియర్.
0: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నాస్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
1: దెన్ వన్స్ హీ సీస్ హీ అండర్స్టాండ్స్ వెదర్ షీ బిలాంగ్స్ టు హిమ్ ఆర్ నాట్.
0: మన సిస్టర్స్ ను, పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
1: యూ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ అదర్ బాయ్స్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ సిస్టర్స్.
0: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కి ఎంత కష్టం వేస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
0: ఈ విధమైనటువంటి గుణాలను మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ క్లోజ్.
0: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
0: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరి అయిన రీతిలో ఉంచుకోవాలి.
1: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిట్ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
0: అయితే పిల్లలు చాలా మంచివారే.
1: Students, children are no doubt good.
0: కానీ వాతావరణం పట్టి వారు మార్పు చెందుతుంటారు.
1: బట్ దే చేంజ్ బికాస్ ద ఎన్వైరన్మెంట్.
0: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవటం చేతనే పెద్ద మార్గం పడుతుంటారు.
1: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
0: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
1: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
0: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనము సంపాదించాడు.
1: డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
0: కట్టకడపటికీ సత్యాన్ని గుర్తించాడు.
1: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
0: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
1: వాట్ ఫర్ ఆల్ దిస్ ఎమినేషన్ ఇస్
0: తెలుసుకున్నటువంటి విద్య.
1: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్?
0: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
1: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
0: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
1: దెన్ హీ హస్ గాన్ త్రూ భగవద్గీత.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
0: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
1: యూ షుడ్ మే కన్సిడర్ సో.
0: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
0: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
0: ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్?
1: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
0: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్.
0: వేదాంతం నందు సత్సంగము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్డ్ సత్సంగ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
0: సత్ అది.
1: సత్ మీన్స్ దట్.
0: అదే దైవము.
1: దట్ ఈస్ గాడ్.
0: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
0: అది సత్సంగం అంటే కానీ భక్తులు, భజన చేసేవారు, ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
1: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
0: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
1: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
0: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
1: యూ కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
1: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
1: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
0: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ
0: ఆర్ సమయం లోపల.
1: ఎట్ వన్ టైం
0: పుత్లీ బాయ్, గాంధీ తల్లి,
1: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
0: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పని సంకల్పించుకున్నాడు.
1: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
0: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
1: మదర్ ఫెల్ సాడ్.
0: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
1: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
0: కానీ ఎంతనో పోరు చేశాడు గాంధీ.

0: అండ్ ది ఫోర్ స్టార్
1: నేను హైయర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
0: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్,
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో,
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా వందనిచ్చింది.
0: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
0: హీ సెడ్ వై నాట్,
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీ వెళ్ళమని చెప్పింది తల్లి.
0: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది, ఏమని చేయించింది?
0: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకమైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
0: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
0: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్,
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
0: నెవర్ డ్రింక్.
1: ధూమపానము, ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
0: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము, ఇది ఏమాత్రము జరపకూడదు.
0: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలోనూ నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
0: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
0: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్
1: అనగా ఏమిటి, బయటికి వెళితే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
0: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్స్ దే గో అవుట్.
1: ఈనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
0: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: అరే నాయన నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
0: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
0: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
0: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
0: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
0: యు కెన్ సర్వ్ ఎనీవే.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్
1: కంట్రీ. ప్రపంచమంతా ఒక గృహమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్ హౌస్.
1: మానవులందరూ ఒక కులమే.
0: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
0: కాస్ట్ క్యారీస్ ఎ డిఫరెంట్ మీనింగ్.
1: కనుక మనం కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
0: ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ హ్యుమానిటీ అనేటువంటిది ఒక్కటే.
0: హ్యుమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
0: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
0: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
0: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్,
1: అమెరికా ఒక రూము,
0: అమెరికా ఇస్ వన్ రూమ్,
1: జపాన్ ఒక రూము,
0: జపాన్ వన్ రూమ్,
1: జర్మనీ ఒక రూము,
0: జర్మనీ వన్ రూమ్,
1: ఇటలీ ఒక రూము,
0: ఇటలీ వన్ రూమ్,
1: ఫ్రాన్స్ ఒక రూమ్,
0: ఫ్రాన్స్ వన్ రూమ్,
1: ఇండియా ఒక రూమ్,
0: ఇండియా వన్ రూమ్,
1: పాకిస్తాన్ ఒక రూమ్,
0: పాకిస్తాన్ వన్ రూమ్.
1: అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్,
0: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
0: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజన్ కాదు.
0: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడా రిలిజన్ రిలిజన్ అన్నారు.
0: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజన్.
1: ఈ రిలిజన్ అనేది నాకు ఇష్టం కాదు.
0: భగవాన్ డజంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
0: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్
1: రిలిజన్. అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
0: రిలిజన్ హ్యాస్ టూ మీనింగ్స్.
1: రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్ అని.
0: రిలిజన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
0: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
0: టు రియలైజ్
1: హూ ఆమ్ ఐ
0: టు రియలైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
0: బట్ ది వరల్డ్ డజంట్ టేక్ దట్
1: రిలిజన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తారు.
0: దే థింక్ ద రిలిజన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
1: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్, ఈ విధంగా రిలిజన్ పెడుతున్నారు.
0: దే థింక్ రిలిజన్ మీన్స్ క్రిస్టియానిటీ.
1: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
0: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా. ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
1: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
1: ప్రేమ చేత ద్వేషములే రావు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
1: ప్రేమ చేత అసూయలే ఉండవు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
1: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
0: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
1: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి దాన్ని పాటించాలి.
0: So in order to hold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
1: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
0: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
1: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
0: ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బీ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కనుక మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూస్.
1: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
0: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
1: అది లేకపోతే మానవ శరీరమే కాని మనం నిజమైన మానవులు కాదు.
0: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెంట్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: మెన్ అండ్
1: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
0: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
1: మీ దుర్గుణములు, దురాయాదములు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
0: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్. బ్యాడ్ యాక్షన్ హియర్ ఇట్ సెల్ఫ్.
1: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిను మీరు తీసుకుని పోండి.
0: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
1: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు. చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
1: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతిని ఏమో ఒక పెద్ద వర్క్ షాప్.
0: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
1: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
0: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
1: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
0: కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
1: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
0: ద కలర్ ఈస్ ఆల్సో గాన్.
1: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోల్ట్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్లుగా తీసుకుని పోవాలి.
0: The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
1: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
0: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
1: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
1: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేడు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
0: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్.
1: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
0: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
1: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
0: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
1: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
0: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
1: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
0: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
0: For this vast world, you are the leaders.
1: Mere pleaders, leaders.
0: You are the pleaders and the leaders.
1: కనుక మీరు సరైనటువంటి దీనికింద ధనమును వ్యయం చేయకుండా, కాలంను వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
0: Therefore, don't waste money. Don't waste time. Make proper use of these things.
1: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
0: Never hurt anybody by using harsh words.
1: You cannot always oblige. But you can speak always obligingly.
0: You cannot always oblige. You can speak always obligingly.
1: దీని ఉత్తమమైన మీరు నేర్చుకోవాలి.
0: This is the first discipline you should have.
1: మదర్ వచ్చేసేసి నాయనా ఎక్కడ పోయింది, నో నో నో నో అని ఇట్లా కఠినంగా చెప్పకూడదు.
0: When mother comes and asks you, where have you gone? You should not say, no, no, no. You should not be so hard.
1: అమ్మా, నేను పలానా చోటు పోయాను అని మధురంగా మాట్లాడుచు తల్లికి ఎంత ఆనందం అవుతుంది.
0: You should always speak softly and sweetly. Mother, I have gone to such and such a place.
1: ఏం చేసి వచ్చావని మదర్ ప్రశ్నించలికి నీకేం సంబంధం లేదు అని వారితో కఠినంగా చెప్పకూడదు.
0: When mother asks you, what have you done? You cannot say, you have no business to say that.
1: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడా బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
0: By using these harsh words, you will be causing pain.
1: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ, పితృదేవో భవ, చాలా ఇంపార్టెంట్.
0: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: మదర్ కు మొట్టమొదట మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు మదర్.
1: మదర్ కు మంచిగా మనం ఆనందాన్ని అందించాలి.
0: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
1: దేనికోసము?
0: వై?
1: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
0: Because your blood, your head, your food, everything is the parents' gift.
1: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకు గ్రాటిట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాటిట్యూడ్ చేస్తావు?
0: హావింగ్ ఇన్ ద రెసిపియెంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్, if you are not prepared to express
1: gratitude, మదర్ సెలెక్ట్ చేసుకున్నటువంటిది కాదు.
0: యూ కెనాట్ సెలెక్ట్ ఎ మదర్.
1: నీకంటే ముందుగానే పుట్టినటువంటి మదర్.
0: మదర్ వాస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి ఆమెకు నీవు గౌరవాన్ని అందించాలి.
0: సో యూ షుడ్ రెస్పెక్ట్ హర్.
1: నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ మాత్రమే.
0: ద వన్ యూ సెలెక్ట్ ఈజ్ యువర్ వైఫ్.
1: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
0: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
1: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
0: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
1: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాటిట్యూడ్ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
1: అదే దైవత్వంగా భావించాలి.
0: టేక్ ఇట్ యాస్
1: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
0: యు ఆర్ బోర్న్ టు హర్.
1: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
1: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
0: హౌఎవర్ ఎట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్
1: ఓన్ పార్ట్. వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ తల్లి అనేటువంటిదే నీకు అన్ని విధంగా శ్రమకు వచ్చి నిన్ను ఇంతటి పెద్దవాణిగా చేసింది.
0: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
1: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు.
0: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
1: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
0: Of all, mother is kept in the first place.
1: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
0: When there is no mother, you don't exist at all.
1: కనుక
0: సో
1: నీవు మదర్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
0: సో యూ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ విత్ యువర్ మదర్.
1: నీవు ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం అంతా కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
0: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
1: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, not only among parents but among relations and friends.
1: ఇది చేయవలసినటువంటి సేవ.
0: This is the service you should render.
1: సర్వీస్ అంటే ఏమిటి?
0: What is service?
1: అంటే మంచిని పది మందికి బోధించుకునే సర్వీస్.
0: It's just sharing good with others.
1: మంచిని పది మందికి చేయటమే సర్వీస్.
0: To do good is service.
1: ఇది స్వామి యొక్క ఆశయం.
0: This is the ideal of Swami.
1: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
0: Swami doesn't want anything else.
1: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
0: Another thing should be said.
1: భారతదేశం నుంచి,
0: from Bharat,
1: అనేక స్వాములంతా కూడాను
0: మెనీ స్వామి
1: విదేశాలకు వస్తున్నారు.
0: దే గో అబ్రాడ్.
1: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దే.
1: కానీ నాకు అది ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఇట్.
1: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
0: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ before you think of the rest.
1: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్ళాలి.
0: As you are here in India, first serve them, make them happy completely, then you go abroad.
1: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
0: Many swamis don't have these feelings.
1: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
0: When once they want money, they will have passport to go overseas.
1: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
0: Now you can understand whether they are beggars or biggers.
1: అమ్మలు స్వాములు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు విదేశాలకు.
0: Many mothers, matajis and swamis go abroad.
1: స్వామి పేరు కూడా చెప్పుకొని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
0: They also beg in the name of Bhagavan.
1: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
0: It is a big mistake.
1: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
0: Never believe those things.
1: స్వామికి ఎప్పుడూ అలాంటి ఆశ లేదు.
0: Swami doesn't think of money.
1: కోరేది ఒక్కటే.
0: Bhagavan wants one.
1: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
0: You should be good and the whole country should prosper.
1: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
0: You should propagate, publicize these things there.
1: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
0: If you are really great, serve your own country, make people good.
1: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
0: There's something wonder happening in Bharat.
1: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వాడలో పాయసం తినాలని ఆశ పుట్టినప్పుడు,
0: when the master of the house wants some vadas, the hot and payasam rice pudding,
1: ఆ ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
0: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
1: bread.
0: Likewise, many swamis, when they want money, they go abroad.
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
1: స్వాములు చేయవలసినటువంటి పని.
0: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
1: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
0: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
1: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
0: దేర్ ఫోర్ ఇట్స్ పాయిజన్ స్నేక్.
1: నాకు ఒకే నాలుకే.
0: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
1: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
0: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
1: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలు ఉంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
0: Truly speaking, if they have sacred ideas, they will draw, attract people from all
1: over. ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
0: So many of you are here because
1: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
0: Who invited you?
1: ఎవరు పిలిచారు?
0: Who called you?
1: ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
0: Because you are here out of love.
1: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
0: Just as ants come near the sugar, you are all here.
1: అదే విధంగానే ఆ తీపి ఎరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
0: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
1: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
0: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
1: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గరికి పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
0: As this jaggery is acting otherwise, it is artificial, it's not natural.
1: Ippudu antha artificial ayipoyindi.
0: Everything is artificial today.
1: Oka grapes chustamante plastic grapes.
0: We have plastic artificial grapes.
1: Ee plastic grapes anta kudunu grapes maadrine untayi saachat.
0: The plastic grapes look exactly natural.
1: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
0: But they have no sweet juice inside.
1: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
0: You have the plastic lotus flowers.
1: Kaani dandulo ye maatramu domu oka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
0: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
1: వాళ్ళటం లేదు.
0: నో,
1: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ హనీ, ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
1: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెమ్ సెల్స్ విల్ కమ్.
1: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
0: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
1: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
0: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
1: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: దట్ ఈస్ ట్రూ లవ్.
1: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
0: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
1: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
0: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
1: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
0: Remove fear.
1: ఏ దేశంలో చూసినా కూడా లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
0: In every country there is no law and order.
1: మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
0: Spread and propagate, publicize these teachings in your own country.
1: నా పేరు కావాలని నాకు లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ హిస్ నేమ్.
1: మంచిని మీరు చేయండి.
0: డూ గుడ్.
1: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
0: దెన్ యూ విల్ బి గుడ్.
1: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
0: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
1: కనుక సత్యధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
0: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.
1: సత్

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki svatajnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu vantidi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావము ఏమాత్రము కూడాను ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్ అపియర్స్ సెపరేట్లీ, మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyam kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: Ee samayamunandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చరణములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of super mind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావము చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: Manasunu prabhavamuga visvasinchi danini aadharam cheskunnatundi yokka manavattamu kevalamu manavuni gane jeevinchutu ostadu.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
2: Man is bound by mind and senses.
0: మనము ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of ఓవర్ మైండ్, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetundi gadinindu pavitramainaatundi bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatundi nirmalamainaatundi yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi దివ్యమైనటువంటి మనసు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
2: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద మైండ్.
0: మానవత్వం అనేటువంటిది మనస్తో కూడినదని మనము గుర్తించాము.
2: వీ హావ్ రికగ్నైజ్డ్ దిస్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్.
0: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
2: టు వాట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, so long there is this factor of the mind, he is a human being.
0: ee manas aneetundi yokka upadhini dharinchinatta kaalam kudanu idanu manavulugane jeevisthuntadu.
2: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
0: ee manasu oka parimitamato koodinatundi.
2: The mind has got its limitation.
0: ee parimitamunaku atheetamainatundi yokka sthitini manam pondinappude aparimitamainatundi vishalatvanni manamu choodagalugutamu.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there is difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజమునకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు, సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాము.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నము మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంట కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnam.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నాడు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ ఇట్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా ప్రా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్ గాలి
0: సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనములను ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వములకు బద్ధుడైపోతున్నాడు.
2: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
2: వీ డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
2: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal
0: form.
2: The body and all the limbs,
0: divyattvam yokka prakasha nimittamai deenni yerpadinatunte kaani,
2: they are meant to shine that of the divinity.
0: Anya margamulakai yerpadinatunte kaadu.
2: They are not meant for other purpose.
0: Manam illu kattam.
2: We constructed a house.
0: Manam kitkilu pettam.
2: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
2: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు ఏ యొక్క సౌశీల్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతకూడను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయము మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలు లేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడా మలినమైనదిగానే కనిపిస్తుంది.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలి అని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుంది మన అంతర్భవన.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేటువంటిది ఎక్కడ ఉంటుందది?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుందది.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు అయ్యా, మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: Therefore Veda says the food is for the body.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: We put on dress.
0: దేని కోసము? అలంకారం కోసం కాదు.
2: It's not for decoration.
0: వస్త్రం శీత నివారణం.
2: It's only protect yourself
0: against. మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: The body is covered by all diseases.
0: దప్పి,
2: thirst,
0: ఇది ఒక రోగము.
2: This is a disease.
0: నీరు త్రాగటము ఇది ఒక
2: instrument.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూ సేక్?
0: దేహ

0: all diseases.
1: Dappi.
0: Thirst.
1: ఇదొక రోగము.
0: This is a disease.
1: నీరు త్రాగటము ఇదొక ఔషధము.
0: Drinking water for thirst is the medicine.
1: ఆకలి ఒక రోగము.
0: Hunger is disease.
1: అన్నము తినటమే దీని యొక్క మందు.
0: Partaking food is its medicine.
1: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
0: Everything shapes as a disease.
1: మన రాగమే ఒక రోగము. వాంఛలే ఒక రోగము.
0: Desires form constitute disease.
1: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: to fulfill the desire
1: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
0: We take all kind of perverse directions.
1: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
0: So we should cure ourselves from the disease of desire.
1: ఏమిటి ఈ రాగము?
0: What is this attachment?
1: వాంఛనే రాగము.
0: The desires constitute attachment.
1: దీనిని ఆశ ఆశ అంటారు.
0: This is desire.
1: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
0: This is also called thirst.
1: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
0: The desires are of two types.
1: పేరాశ దురాశ.
0: The excessive desire and the desire you cannot accomplish.
1: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong to aspire for that which is possible.
1: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
0: You need food, raiment and shelter to eat, to live and to put on.
1: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
0: There is no mistake in having desires.
1: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే
0: but if you make it excessive desire
1: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
0: That excessive desire is the cause for attachment.
1: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
0: Man may have desire.
1: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
0: But the desires should not go on spreading like ants.
1: ఈ ఆశలంతా కూడాను
0: all the desires
1: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
0: It should not be like sickness which is hidden or that which is expressed.
1: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
0: The birds and beasts as well eat and sleep as per the time.
1: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము, స్వార్థము, దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
0: They don't have anything like to capture or to hoard or to hide.
1: మానవుడిగా పుట్టి
0: having been born as a human being
1: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తు
0: expressing the divinity
1: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత
0: because of the mean feelings in him
1: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
0: He loses the natural quality of a human being.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
0: Here is iron piece.
1: ఇది ఎంత భద్రంగాను ఎంత స్ట్రాంగ్ గా ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటుంది.
0: It is very strong and safe.
1: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు
0: when once you put it in the dust
1: ఈ డస్ట్ అంతా పట్టి
0: because of the dust
1: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
0: The iron gets rusted.
1: ఈ రస్ట్ పట్టడం చేత
0: because of the rust
1: iron శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
0: The power of the energy bursts.
1: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
0: As the iron piece bursts it should be tested in fire.
1: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
0: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
1: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
0: Such hard iron becomes so soft.
1: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
0: Iron which is black in form becomes shines brilliantly.
1: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
0: But we should not mistake it with a true color black.
1: Black nu white ga marchukovadaniki prayatninchali.
0: We should make an effort to make the black kind of white.
1: Manavudu
0: man today
1: kevalam telivitetulu balchipovatam cheta
0: because of the excess of intelligence
1: ahankaram adhikamavuta cheta
0: because of excessive ego
1: vijnanam shunyamai
0: because the loss of wisdom
1: marint ajnananga pravartistu vastunnadu.
0: He conducts himself more ignorantly.
1: Etla
0: how
1: nallaga undinatundi boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
0: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
1: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోప్ వేసి తిక్కుతూ వచ్చాడు.
0: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
1: సోప్ కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
0: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
1: ఈ సంగదోషమే.
0: It is the mistake of the company.
1: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
0: In the place of soap, he brought now white milk, start washing the black coal.
1: కానీ

0: మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఇస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe dinini ye reetiga tirigi purna swarupaniga marchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ye agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is innovation.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: కర్ర కాదు బొగ్గు కాదు.
1: It is not wood nor coal.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
1: It is the vibhuti that adorns the face.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో ఉన్న సమస్త పదార్థములు కూడాను,
1: all the material in the world,
0: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే.
1: ద బాడీ ఈస్ ఆల్సో ఈస్ సంథింగ్ దాట్ ఈస్ విభూతి.
0: ఏది కూడా శాశ్వతం కాదు.
1: నథింగ్ ఈస్ పర్మనెంట్.
0: ఒక్కటే శాశ్వతము.
1: ఓన్లీ వన్ ఈస్ పర్మనెంట్.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is self.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand.
0: కావాల్సినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: There is so much of wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: Having known right under the feet, there are precious gems you don't need to search.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంట్లోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరుగుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
1: when God is in your body,
0: దేవుడు ఎక్కడంచు దేవుడాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు.
1: No.
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యు నో దట్ గాడ్ ఈస్ ఇన్ యూ.
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ between you and that.
0: Chana para anetunte bedarahitam aipothundi.
1: It becomes, there will be no differences between mine and thine.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి.
1: ద సెల్ఫ్ ఇస్ ఇన్డ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
1: It has no end.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
1: You go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that
0: becomes the first. ఎప్పుడు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద వెస్టర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
1: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ,
0: కొత్త కాదు నీవు పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే.
1: యూఆర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానము లేదు.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెడితే సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్. ఇప్పుడు
0: నువ్వు కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
1: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెంట్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్, దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
1: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్.
0: మాయ నెరుంగరు మందమతులు.
1: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీ మాయ.
1: Whole life is illusion.
0: బంధములు మాయ.
1: Attachments illusion.
0: సంసారం అది మాయ.
1: Family illusion.
0: సావు మాయ.
1: Death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంత కూడాను మాయనే.
1: Everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
1: This illusion is ignorance.
0: మాయ.
1: Two words, let us hear, మాయ.
0: కానటువంటి దినంత ఉన్నదాని లేనట్టుగా భావిస్తున్నావు మాయ.
1: This illusion is that we take it the non existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent non existent. It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity. The rope has a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్, ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: ఇన్ విజ్డమ్, ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. పోతలు
0: లేనటువంటి ఒక తత్వం అది, ఏ బ్రహ్మతత్వం.
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: గో ఆర్ ఇల్యూషన్. బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మ పోవాలనుకుంటే
1: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to
0: భావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on the mold of
0: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: అనే నేచర్. పురస్కరించుకుని మనోమూలం విదం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపమైపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్సల్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్, బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి యొక్క పేరు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకు అల్పత్రుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
1: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతంలో లేనటువంటి వాడు.
1: He has no
0: బిచ్చగాడు కాదు.
1: He is just
0: a అనాథి. అనాథి అనగా దైవమే.
1: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హస్ నో సపోర్ట్.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతమ అంతరార్థాలు ఉన్నాయి.
1: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి,
1: sacrificing everything,
0: రాములే నా ప్రాణమని భావించి,
1: considering Rama as his very life,
0: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా,
1: is it the will that gives pleasure or the proximity?
0: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. ద ప్రాణి కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు.
1: Believing, having full faith in the proximity towards God, he denied all the
0: Hari kavali kani siri naaku akkarledu annadu.
1: I want Hari the Lord, not the Siri the wealth.
0: కనుకనే హరిని ఆశించటం చేతనే,
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్,
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది.
1: ఎవ్రీథింగ్ హి కుడ్ అకంప్లిష్.
0: కబీరు,
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు
1: హీ జస్ట్ ఎ వీవర్
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
0: ఆనందంగా ఉండేటువంటి వాడు
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఒకనాడు
1: ఆన్ వన్ డే
0: రాజు
1: ద కింగ్
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు
1: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
0: అతను అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు
1: హి హాస్ నో సపోర్ట్ హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్ through his soldiers he has sent the grain and well
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్
1: కబీర్ వాస్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్
0: పల్లకి లోపల జనకనక వస్తు వాహనాదులంతా కలకలలాడుతున్నాయి
1: he saw all the wealth the gold and the grain
0: చూచాడు
1: he watched
0: ఎవరయ్యా దీన్ని పంపించారు
1: he said who has sent them
0: మహారాజ్ దీన్ని పంపించాడు
1: the king has sent them
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు
1: for whose sake they are sent
0: కబీర్ అనాథుడు అతనికి ఇచ్చి దీన్ని చెప్పించాడు
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki uman cheppada, mee raju.
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Kadaya, naaku nathudu unnadu.
1: No, no, I have got a master. I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kanuka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకు వేరే ఒక నాథుడు లేడు అతనే అనాథుడు అతనికి అర్పితం చేయమన్నారు
1: లార్డ్ రామా హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్ బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే
1: హూ ఇస్ అనాథ ద వన్ వితౌట్ ఎనీబడీ
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం
1: టుడే వీ టేక్ దిస్ అనాథ మీనింగ్ ద వన్ లెఫ్ట్ విత్ నాథ్
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే నాథునికి నాథ అనాథ నాథ
1: He is the master of the master, God himself. He has none.
0: కరు అనాథుడనగా దైవత్వానికే సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటది.
1: You have to forsake the dress at one time.
0: దీన్ని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death as just
0: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
0: ఈ ఏడ్చటం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: Attachment దేనికి ఉండాలి?
1: To whom should
0: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: You should have full faith that you are the forms of the divine.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
0: Tat tvam asi.
1: I am that.
0: Prajnanam Brahma.
1: I am that aware.
0: I am Atma Brahma.
1: I am Brahman.
0: I am Atma. I am Brahma. I am it. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఐఎమ్ ఆత్మ ఐఎమ్ ఆత్మ
0: ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ రామయ్య ఐఎమ్ కృష్ణయ్య ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్ యూ షుడ్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్ ఐఎమ్ దిస్ బాడీ ఐఎమ్ రామయ్య
0: ఎవరికన్నారు తల్లిదండ్రులు
1: యో parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినదే కాని పుట్టినది కాదు.
1: Is the name given, not with birth?
0: పుట్టినది పెట్టినది కూడాను ఒకటి ఉంటుంది ఇందులో.
1: That which is neither born nor christened.
0: అదే ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which neither goes nor comes.
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
1: Upanishad said, understand this clearly.
0: వస్తే పోదు.
1: If it comes, it will not go.
0: ఏమిటి?
1: What's that?
0: అదే జ్ఞానము.
1: That is wisdom.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: నిజమైన జ్ఞానం వచ్చిపోయేటువంటి జ్ఞానం కాదు.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఏమిటది?
1: What is that?
0: అజ్ఞానం.
1: Ignorance.
0: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం గానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
0: రాదు పోదు.
1: It neither comes nor goes.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal, a small example.
0: Oka deham untundadi.
1: There's a body.
0: Ee deham maraninchin tarvata,
1: after the death,
0: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
0: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi,
1: after the death.
0: ఎంతకాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
0: పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్
0: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధా సెడ్ ఎట్ వన్ టైమ్.
0: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నానే. వేయబోవన్ని తలుపు.
1: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిట్ ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
1: దీస్ టూ కాల్స్ ద బాడీ సేస్ క్లోజ్, ద కాన్షియన్స్ ఇస్ ఓపెన్. ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్. దట్ మేక్స్ రాధా స్మైల్.
0: నాలోన నిండి వెలిగే వలపు.
1: ఇట్స్ ఆల్ ద లవ్ దట్ ఇస్ ఇన్ మీ.
0: మేలుకుంటే లేదు పిలుపు.
1: ద మూమెంట్ ఐ మే వేక్ దేర్ ఇస్ నో మోర్ కాల్.
0: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వీధి వాకిలి ఏదటో.
1: వేర్ ఇస్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila, wicked.
1: Anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is our
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such
1: as Vaikuntha. Bhagavantuda needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktaha yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktaha.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto gaanam chestunta akkada nenu na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్ట్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said, the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావనం పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming
1: చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధ కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshana naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taalu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within,
1: it will go. Na varaku adi prayanam cheyatam ledu kabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikalnu kuda nu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, lokamanta mimmalnu vimarsistu untundali.
0: You see, all the entire world is
1: attamamalu aagnalu ullanginchi bhaktalu dikkarinchi meeru krishna krishna ani parigettutunnaru deeniki raatri pagalainatti oka samayame lekunda pothundali ee vidhanga lokulu mimmalnu nindistunnaranna.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: O Uddhava,
0: he said, O Uddhava,
1: kaakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kaakulu,
0: the entire society is like crows.
1: Kaaku ee kaakulu kutalku mem kokilaga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ దిస్ వన్ ద అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్
1: స్మాల్ కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ద క్రేన్ లాఫింగ్ ద స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగు లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కాని లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to
1: have దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in the
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక బ్రహ్మజంది మరణించు సమయము నందున బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: బ్రహ్మజంది మరణించు సమయము నందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీరక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యు క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయై పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మెఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: Navamasambulu mosi kani penchi gana buddhulanu nerpi tanayuni yosagedi talli takkuvayaguna.
0: Will mother will ever be low because he carries the child for 9 months and then he is
1: having
0: some child.
1: Tandri perunu,
0: it is for that reason the name of the mother.
1: Kalaru ee vidhamugane annitiki taruni naamambe mundu.
0: Therefore for every purpose in the name of the
1: taruni ee prakruti.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: కనుక ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టుకుంటూ ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is its inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatma ga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathani prabodhinche nimittamai vedantamulu inni vidhamaina margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: పర్మనెంట్. అదే భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

జగత్సర్వం సత్యాదీనం తు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం తత్సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతం

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: The entire universe is under the control of God.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: God is in the hands of truth.
0: సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది.
1: The truth is always after a noble man.
0: అట్టి ఉత్తమునే దైవ స్వరూపుడు.
1: Such a noble man is the very personification of divinity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divinity.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: A person passes through different phases and stages in the waking state.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: The very same person creates himself in the
0: dreaming
1: state. తన భావాలను
0: కూడా కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: తన సుఖదుఃఖములను కూడా కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు వివిధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming and the deep sleep.
0: కాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ that true eternal principle, the principle of the spirit, is unchangeable.
0: Oka kavitam nandu chitrimpapadinatvanti oka poola malanu etuvanti penugali aina kudanu kadirinchaledu.
1: A paper on which a garland is imprinted cannot be separated by any whirlwind.
0: Kagitamunu kadirinchunu kani కాగితమునందు చిత్రింపబడినటువంటి యొక్క పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: ద పేపర్ విత్ ద పిక్చర్ ఆఫ్ ద గార్లెండ్ మైట్ ఫ్లట్టర్ మైట్ మూవ్ బట్ ద గార్లెండ్ ప్రింటెడ్ ఓవర్ దేర్ ఇస్ అన్షేకబుల్.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ and the thoughts of the devotee might change in a different way.
0: కాని హృదయములో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితి కూడాను దానిని చెలించలేవు.
1: But the divinity that got itself imprinted on our heart is unchangeable, unshakable.
0: కనుకనే సాధకుడు చెలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: Manavuni yokka shariramu oka eduru karra vantidi.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: Ee eduru karraku aneka genupulu untuntai.
1: This bamboo has got bends at different places.
0: Aa genupule kama krodha lopa moha mada matsalyam anetunti yokka భావములు.
1: The bends of the bamboo stick represent the six weaknesses of mankind, the anger, the lust, the envy, avarice.
0: మానవుని యొక్క దేహము మానవుని యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: The human body and the human life are compared and called తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన. అమితమైన
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: తుంగభద్ర మీన్స్ ద హ్యూమన్ బాడీ దట్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఇన్ఫినిట్ బ్లెస్.
0: అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైన మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu vinivogapadutunnamo evariki vaaru yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanamu chesi aneka vishayamulu vicharana chesi parishodhana chesi parishilana chesi narudade deeniki ee peru niminchadu.
1: It was Narada who gave this title tungabhadra to the human body after thorough investigation and inquiry.
0: Narudu anaka kevalamu కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వి థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవలరీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఇల్యూషన్, ఇమాజినేషన్.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి, జ్ఞానము అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హాస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్ మిజరీ.
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హ్యాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: అది తుంగభద్ర అని.
1: ద నేమ్ దట్ నారద హ్యాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క, అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: తుంగభద్ర మీన్స్ ఆల్ దట్ విచ్ కన్ఫర్స్ ఇన్ఫినిట్ బ్లిస్, ఆల్ దట్ గివ్స్ దట్ లిమిట్లెస్ ఆస్పిషియస్నెస్.
0: ఇట్టి అయినటువంటి యొక్క నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద

0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
0: మానవత్వం అనగా కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు.
1: ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్.
0: అనేక విధమైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ఫాక్ట్ the human life has been given so many titles, so many interpretations by the ancients basing on their own experiences and in full realization of its inner meaning.
0: Kani itti pavitramainatvanti namamulnu samajamunaku sariyainatvanti reetiga manamu viniyoginchukolekapovatam chethane aneka vidhamainatvanti dukkamulaku guri avutunnamu.
1: As we don't live up to its true meaning, we face so many of the problems in our way.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవరు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: హి హస్ లిమిటెడ్ హింసెల్ఫ్ టు హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, if he has got concern for the community or the society, he will know the meaning of these words.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Jeevitham chaala viluvainatvantidani meeku telustu.
1: You know that life is highly valuable.
0: Manavattam anetvanti atyanta uttamainatvantidani telustu.
1: You also know that human life is no blessed of all.
0: Jantunam narajanma durlabhamu. Ee narajanmalo vachinatvanti yokka దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్.
0: నర ఈ నర అనే రెండు పదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నర.
0: నా అనగా కాదు.
1: నా మీన్స్ నో.
0: రా అనగా మృత్యువు.
1: రా మీన్స్ డెత్.
0: నాశనము కానటువంటి ఒక తత్వం వెనకే నర అని పేరు.
1: నర మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడనగా నాశనము కానటువంటి వాడు.
1: మీనింగ్ హీఈస్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
0: నర, నారద, నారాయణ ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నర, నారద, నారాయణ ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణ చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నర ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
1: వాట్ ఏ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
0: ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: Narunakante daivam verakudu kaadu.
1: God is not separate from man.
0: Daivamu tanakante bhinnanga ledu.
1: God is not separate from him.
0: Tanakanga bhinnam lenatundi vaadu kanukone bhagavantuni manam poojinchanakkaredani vicharam chestu vachadu Narudu.
1: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
0: Yellabdapuman ichcharamo bhavati తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరుడియందు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: Goodness lies in noticing Narayana, the divinity in
0: Narayana.
1: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness. We want to be great. In fact, good people are really noble when compared to great.

0: ఉంటాడు మంచివాడు.
1: Therefore a good one watches the divinity in a human being.
0: కానీ నారాయణ యందు కూడాను నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
1: Where the bad man watches the human element even in the divine.
0: అతనే రావణుడు.
1: And he is the Ravana himself.
0: రావణుడు నారాయణ యందు నరుని చూస్తూ వచ్చాడు.
1: Ravana went on watching the human in God.
0: కానీ నారదుడు నరుని యందు నారాయణుని చూస్తూ వచ్చాడు.
1: But Narada has seen Narayana God in Nara the human.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని.
1: Therefore in every individual there is divinity latent.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములను మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందానికి కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆల్ ద ఫోర్ బ్రదర్స్ they lived in complete unity, therefore they are highly reputed in this world.
0: Ade vali sugrivulu iruvulu kodunu annathammule kaani binnattam varulo undatam valla enni vidhamaina kashtamulu guri ayyaru.
1: In the same text you come across two brothers vali and sugriva where there is no unity between them and what a suffering they had.
0: Pandavulu 5 mandi.
1: Pandavas are 5.
0: 5 mandi kodunu dharmatuni aagnanu purusha charitra vahinchi నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద 5 పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కలియుగంలో కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్ దేర్ ఫోర్ దే పాస్ త్రూ సఫరింగ్.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నియో దుఃఖంలో గురి అవుతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యు విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో because I have become a victim to the anger and desire, I lost my progeny including my son.
0: Desha asuyalu nenu sadhinchukoleka bandhu mitrulanu kuda nu nasanam chesukunnanu.
1: I could not conquer hatred and envy and so I lost my relations.
0: Lokam yokka satyanni gurtinchukoleka naa yokka rajyam ne bhasam chesukunnanu.
1: I could not understand the fundamental truth and therefore I lost my kingdom.
0: Meeru ee vidhanga chesukokandi ani hecharistu poyadu ravanudu.
1: And he cautioned the entire people, don't follow this way, be careful.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తి పరులుగాను ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: రావణుడు ఎంత శక్తి పరుడు.
1: రావణ ఇస్ రియల్లీ మైటీ.
0: మహా తపస్సంపన్నుడు.
1: The one of penance.
0: అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తిని కూడాను కలిగినటువంటి వ్యక్తి.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: కాని ఇండి ఉండి ప్రయోజనం ఏంటి?
1: What for all the faculties?
0: కేవలము రాగ ద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: He could not win over the attachment and hatred.
0: కనుకనే ఇన్ని విధమైనటువంటి రోగములకు గురి అవుతూ వచ్చాడు.
1: Therefore he had to suffer in every possible way.
0: ప్రేమతత్వం అతని ఎందు ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హిమ్.
0: కానీ ఆ ప్రేమనే మన ఎందు హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందు కూడా మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: అమృతస్య పుత్రః అన్నారు మానవుణ్ణి.
1: మాన్వంతు
0: విశ్వే అమృతస్య పుత్రః.
1: మ్యాన్ ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకునలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు.
1: హీఈస్ ఇమ్మోర్టల్ అమృత, బట్ హీ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత.
0: కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ద సన్స్ ఆఫ్ అమృత
0: కాకూడదు, దైవములే కావాలి.
1: And we should become very God himself.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గ్రహించవచ్చు.
1: When we understand the nature in the depth of love, you can understand God in full.
0: పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు.
1: If you consider God separate from you, he is at a distance.
0: పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు.
1: God is
0: అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: Then once you consider God is so intimate, there is no other friend other than God, he is as close as yourself unto
0: you. ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్య తీర్థములు ఎందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles.
0: ప్రప్రథమంలో మనం అక్షర అభ్యాసం చేసుకోవాలి.
1: In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే,
1: when once we pick up learning alphabets A, B, C,
0: తర్వాత G, O, D, God అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చు.
1: Then we can learn the word G, O, D, God.
0: ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే,
1: when once we know words,
0: sentences మనం చదవవచ్చును.
1: We can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: When once you can read sentences, you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent
0: people.
1: Therefore, the ancient people said that God is present in the temple in Pilgrim Center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైన యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: Like this, the sacred ideas are inculcated, entertained in the mind of a beginner.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ద కెపాసిటీస్ అండ్ ద అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకూడను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: నేనున్నటువంటి యొక్క, అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల,
1: ద పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్,
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: సాయినాథ్,
0: దిలీప్,
1: సత్యజిత్,
0: అంత పాట్లే,
1: పాట్లే,
0: తర్వాత శ్రీనివాసు,
1: వీరందరూ
0: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: At times it so happens, even the dead ones also come to have Bhagavan darshan.
0: Kevalam jeevithamto muginatundi vaaru maatrame kaadu.
1: Not only those who are alive in this body.
0: Pranamunu vadalinatundi oka 50 60 samvatsamla vaaru kudanu nannu chuttanikani vastuntaru.
1: Those that left their bodies 50 to 60 years back also come to visit him.
0: Okanoka samayam lopala
1: at one time
0: pagalu kuda vastuntaru kaani veedu chuchinatundi raatri maatrame.
1: They come in the daytime also, but these boys have noticed in the night time.
0: Okanadu nenu tirigi bhajan cheskoni tellavartane 10 gantalaku tirigi vachanu purnachanda auditorium ku.
1: After bhajan, Bhagwan just retired at 10 o'clock.
0: Sare nenu bayiki poyanu.
1: Bhagwan went up.
0: Bayiki poyetappudiki akkada kurchundi ee shariramunaku talli aina Eeswaramma.
1: The mother of Bhagwan, Eeswaramma, was noticed to have been sitting there in that room.
0: Em cheptaru enduku ee vidhanga vastunnavu.
1: Bhagavan asked, why do you come like this?
0: ఇతరులు చూస్తే ఏమన్నా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
1: What would others think of you? Don't come like this, Bhagavan said.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేమి తెలుసు?
1: And mother said, I am the mother. What do you know the mother feeling?
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది, నేను మాతృభావంతో ఉన్నాను.
1: You have got that motherly feeling.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: You have the divine feeling.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: The feeling of a mother is not understood the divine, and the divine feeling is not understood to the mother.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిరిని పోవాలన్నాను.
1: Bhagavan said, tell me immediately, I must go.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యూఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? బీ పీస్ఫుల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈనాడు లోక పరిస్థితి సరి అయినటువంటి స్థితిలో లేదు.
1: ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రపంచమంతైకుడు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్, మ్యానిపులేషన్.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ దట్ ఆల్ దోస్ దట్ కమ్ ఫ్రమ్ ద లవ్,
0: సహజమే.
1: ఇట్స్ నేచురల్ టు యూ టు హావ్ దట్ ఫీలింగ్.
0: అది సహజం కాదు.
1: బట్ టు మీ ఇట్స్ నాట్ నేచురల్.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: భగవాన్, యాజ్ యూ పాస్ బై ఇన్ దట్ డ్యూరింగ్ దర్శన్ లైన్స్, ఎవ్రీబడి విల్ పాస్ ఆన్ ది కర్చీఫ్ టు యూ.
0: కానీ అది చూసినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది.
1: వెన్ ఎవర్ ఐ వాచ్ దాట్ ఐఎమ్ ఫ్రైటెన్డ్.
0: కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి. ఇంకెవరిచ్చినా కర్చీఫ్ తీసుకోకండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ టేక్ కర్చీఫ్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ ఇస్ ఇంటిమేట్ టు యూ, ఇన్ హూమ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: Bhagavan, all are equal to you.
0: Andaru meeku biddale.
1: All are your children.
0: Kaani andaru neeku samaanulu ainappudikini kontha kontha mandi hrudayalu kontha paashaananga untuntai.
1: Though all are equal to you, there are some with stone hearts.
0: Aa kerchief lopulu koncha paashaanam petti meeku anindistuntaru.
1: They may pass on the kerchief to you with a little stone.
0: Adi meeru moothi thurchukunnappudu mee naaluku teruthundi.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: ముగ్గురు పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: ఆడు సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
0: ఒక గంట అయింది రాత్రి.
1: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
0: నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
0: భయం నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికీ భయపడను.
1: ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఎనీబడీ.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: ఐ హవ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్.
0: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము?
1: దోస్ హవ్ కమిటెడ్ సమ్ మిస్టేక్, దే విల్ ఫీల్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచువేషన్.
0: చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు.
1: I have come here because of my attachment towards my son, so I am here.
0: Oi vachinao em kaaranam annanu?
1: All right, you have come, what is the reason?
0: Swami ninner dinam panduga,
1: yesterday was festival.
0: Kaani meeru kotta panchi kattukunnaru.
1: You have got a new dhoti.
0: Deenni chaala pedda kanapadutundani andarni belt lu adukuntu vachavu.
1: And as it looks quite big, you wanted a belt.
0: Ellallandani adigaanu mee daggara enna belt unda, belt unda, belt unda ani.
1: Bhagwan started asking everybody, do you have a belt, do you have a belt?
0: వాడు ఇచ్చే బెల్ట్ కంతా ఏదో ఏమో కప్పుస్ ఏమో అంటారు, అది ఒక బంగారం మాదిరి వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: అలాంటి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: The world is after all like the world of crows. They might not use bangaru. Bhagwan doesn't like anything, he doesn't touch gold.
0: కనుక స్వామి వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: భగవాన్, వై షుడ్ యూ ఆస్క్ ఫర్ బెల్ట్?
0: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: ఐ కాల్
0: స్వామి స్వామి అని ఇక్కడే బృందావన్లోనే పిలిచింది.
1: ఇన్ బృందావన్ వై లీవింగ్ హర్ బాడీ షీ కాల్డ్ ఫర్ భగవాన్ స్వామి స్వామి.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: యాజ్ షీ లవ్స్ భగవాన్ మెటీరియలైజ్ ఎ బిగ్ చైన్ ఫర్ హర్.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మంకు చెప్పాను.
1: As the body was taken to Puttaparthi, he told Ramabrahma. She likes the chain.
0: Kani tirigi aamini boodche samayalo kodanu ee chain matram teeyakandi aamitone undani annanu.
1: Let her be buried with the chain because she likes the chain very much.
0: Appudu aame meralone undedi.
1: The chain was with her.
0: Appudu techi aa chain ichindi.
1: She brought that chain and passed on to Swami.
0: Appudu chucharu Sainath kuda chucharu.
1: All these boys saw the chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పండుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagwan turned back, they were doing namaskar.
0: Em enduku meeru vacharu, mimmalni pilavaledu nenu annanu.
1: Bhagwan sir, I have not asked you to come, why are you here?
0: Swami pilavanakkaledu matalu maatladutunte evarra ee cheekat lopala ee room lo ikkochi maatladetunte vaallu evarani chaala baadha padipoyinaam.
1: The Swami, you don't have to call us, we are hearing the conversation.
0: Cheppanu eeme ee shareeramulaku talli, meeru evaru choodaledu.
1: Bhagwan said, she is the mother of this body. You have not seen her.
0: 20 22 samvatsaram pillalu varu veeru.
1: They are just boys of the age group 20 to 25.
0: Body vadalipetti 30 samvatsaram pain ayipoyindi.
1: She left her body 30 years back
0: ani cheppi appudu ee chain veediki choopinchanu.
1: Then Bhagwan has shown this chain to these boys.
0: Ee vidhanga prati chinna tattvamnu kudanu veellu akkada gurtinchadaniki chaala jagrataga untaru.
1: They are highly careful and watchful to know every simple thing.
0: Kaani manchi pillalu.
1: They are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే
0: దేర్. ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలు ఉన్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagwan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehani vadu tappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padete appudiki kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru. Chaala lepinaru. Ememo chesaru. Em maatladichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Ememo debba tagindemo tala ettadaniki poi prayatnam chesaru. Evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ee naati pillalu inta balamainatti pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagwan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: It was never dark. Why?
0: Bathroom lo light undala, bedroom lo light undala, veranda lo light undala, chikatlo pandukovadam naaku ishtam ledu. Chikati rakshasudi aashistaru.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: Eppudukunu light ni aashistaru. Tamaso ma jyotirgamaya, tamasu kaliginatundi vaade ee jyotini adustuntaru.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it
0: start. సత్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు కొన్ని ప్రకాశంగానే ఉంటుంటాడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్ విల్ ఆల్వేస్ బి ఇన్ ద లైట్.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: బాయ్స్ హ్యాడ్ మెనీ మెనీ ఎక్స్పీరియన్సెస్.
0: ఎప్పుడు కొన్ని కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: They don't waste even a
0: bell
1: second.
0: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: The moment bell is given, they run back to mandir.
0: ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హ్యాడ్ అవర్ ఫుడ్.
0: అబద్ధాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.
1: డోంట్ స్పీక్ లైక్ దే సే స్వామి వి వర్ నాట్ హంగ్రీ.
0: ఇచ్చేది తినిపించేసేది.
1: దెన్ స్వామి విల్ మేక్ దెం ఈట్.
0: మంచి పిల్లలుగా ఉంటుంటారు.
1: They are such good boys.
0: ఆ పిల్లల యొక్క మంచితనం బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ టు పబ్లిసైజ్ దేర్ గుడ్నెస్.
0: అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు.
1: అమాంగ్ దెమ్ సాయినాథ్ ఈజ్ వన్.
0: ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద.
1: సాయినాథ్ ఆల్వేస్ స్లీప్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ భగవాన్.
0: శబ్దమైతే చాలు ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు.
1: ఎనీ లిటిల్ సౌండ్ హీ ఓపెన్స్ ద డోర్.
0: దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు.
1: ద కీస్ ఆర్ విత్ హిమ్ ఓన్లీ.
0: ఎందుకంటే ఒకటూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది, కానీ ఈ మెట్ వచ్చింది తెలిసింది.
1: వెల్ హీ హాస్ లాక్డ్ ఇట్. ది కీస్ ఆర్ విత్ హిమ్ అండ్ హౌ కుడ్ హి హియర్ ద కన్వర్సేషన్.
0: లిఫ్ట్ కు బిగమేశారు.
1: హీ లాక్డ్ ఇట్.
0: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
1: నోబడి కెన్ ఎంటర్.
0: అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది.
1: హౌ కుడ్ షీ క్లైంబ్ అప్? హౌ కుడ్ షీ గెట్ ఇన్?
0: వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
1: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్డ్ హూ ఇస్ షీ.
0: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితోనో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
1: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్, కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
0: ఇచ్చినది ఏమిటి ఆయన అనేది.
1: He asked, what is that she has given? And he gave the chain to him. And he saw that chain. That chain is still with him. It's not possible to decide the divine
0: experiences.
1: God is not separate from you.
0: He said, I and you are one.
1: He said, I and you are one.
0: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
1: వన్ ఇస్ నాట్ ఆల్సో నాట్
0: నీవు నేను వేరు లేదు కాదు.
1: యూ
0: ఒక్కటే.
1: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
0: నేను నేనే నీవు.
1: యూ అండ్ ఐ అండ్ ఐ అండ్ యూ.
0: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్
0: కైండ్. జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద ఇన్వెలర్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: విష్ణు అంటే శంఖచక్ర గదాధారి అంటున్నారు.
1: యూ థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
0: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
0: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
1: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
0: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
1: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
0: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర గదాధారి అంటారు.
1: విష్ణు క్యారీస్ విత్ హిమ్ శంఖ చక్రం.
0: శంఖం అనగా శబ్దము.
1: ద కౌంచ్ శంఖ స్టాండ్స్ ఫర్
0: చక్రం అనగా కాలము.
1: ద వీల్ ఆఫ్ టైమ్.
0: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
1: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాధారి కాదు.
1: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
0: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
1: వన్ ఈస్ ది ఎనర్జీ, అదర్ ఈస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
0: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్.
0: నేను ఒకనొక సమయంలో 30 సంవత్సరం కిందట
1: 30 years back, Bhagavan
0: Burgal Ramakrishna Rao nannu balavantam chesi Tirupatiki teeskellaadu.
1: Burgal Ramakrishna Rao, the then governor, forced Bhagavan to go to Tirupati.
0: Akkada vaadu purohitulandaru kuda chaala gauravanga teeskoni lopaliki garbhagudi lopaliki teeskelli chaala Venkatramanika Swamiki abhishekam chestu vacharu.
1: All priests over there has taken Bhagavan to the sanctum sanctorum with all temple honors.
0: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
1: అన్నారావు వాజ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
0: అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
1: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఇస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్?
0: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
1: And all the jewels are removed, you can see Lord Venkateswara in all his might and grandeur.
0: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: And you will see all the grandeur over there.
0: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కరిపించటము, ఈ శంఖం కరిపించు, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
1: You collect all the jewels with the help of wax, you attach to the idol.
0: ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు, వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
1: Here you have got God in the form of idol akara, but you make it vikara, horrible.
0: You mere cheyakoodu annanu.
1: You should not do that.
0: Appudu Burgal Ramakrishna Rao cheppadu, Swami లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
1: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాస్ దేర్ లైక్స్.
0: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
1: ఐ టు డోంట్ లైక్ దాట్.
0: మీరు చెప్పండి కొంతవరకు, దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఏడ్చిపెట్టండి.
1: Actually, it is painful, and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
0: Kanukani chepte ayana vinnadu gani papa emi cheyalekapoyadu,
1: but he could not help the situation.
0: Ee vidhanga bhagavantuniki alankaram chestu kurchovatamu dani ee vidhamaitundi andanga chusku ivi kaadu manlo undi aa anandamu.
1: You decorate God with all the jewels, but the real jewel is
0: andame aanandam, aanandami jeevita makarandam unnaru.
1: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
0: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
0: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
1: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
0: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
1: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ లాంగ్ గౌన్?
0: అలంకారం కోసం కాదు.
1: It's not any decoration.
0: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యూ.
0: భాగాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
1: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యూ.
0: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
1: Therefore, in the body, the divinity has got to be respected, highly respected.
0: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
1: The name Tungabhadra is given to the body.
0: ఇంత మంగళకరమైనటువంటి దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
1: Such an auspicious body should never be considered inauspicious. No.
0: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
1: The hands and the legs.
0: ముఖం కూడా చూడక తప్పదు.
1: The face will be seen.
0: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాది, అది కూడా నాకు ఇష్టం లేదు.
1: At times he covers with the hair, but he doesn't like it anyway.
0: కానీ నేనేం చేస్తు, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
1: The effulgence is there right from his birth, is not anything attained later.
0: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
1: There is effulgence that follows the divinity.
0: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
0: అప్పి అయినప్పుడే నీరు తాగుతాడు.
1: If you are thirsty, you drink water.
0: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
1: And you cry when you are miserable.
0: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
1: And you smile when you are joyful.
0: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
1: But everything has got a reason behind it.
0: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
1: There a cause
0: ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
1: To explain this cause behind it, the body has to be taken
0: purity,
1: care of.
0: Purity, patience, perseverance, ఈ PPP, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి.
1: Three P's, purity, patience, perseverance are very important.
0: నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ,
1: ప్యూరిటీ భగవాన్ స్టాండ్ ఫర్ ప్యూరిటీ
0: పని చేసినా కానీ నా కోసం కాదు.
1: ప్యూరిటీ ఇస్ ఫర్ యూ.
0: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
1: ద ప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ భగవాన్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: అంత ప్యూరిటీ నా హృదయం.
1: That is Himalayan purity in
0: him. కూడాను అక్కడ ఏమాత్రం కూడా మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
1: Cannot be any simple trays of dirt being there.
0: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను.
1: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నో దేహమైనటువంటి
0: అంత పవిత్రమైనటువంటిది.
1: బాడీ సో ప్యూర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
0: నా యొక్క పేషెన్స్ శాంతం ఎట్లుందంటే
1: పేషెన్స్ ఓ భగవాన్.
0: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
1: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
0: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
1: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ పీస్.
0: అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
1: బట్ సమ్ టైమ్స్
0: చెప్పాలిగా కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదములు ఉపయోగపెడుతుంటారు.
1: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
0: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
1: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
0: నా బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
1: యు బి సీటెడ్ యు డోంట్ హియర్ దెన్.
0: హే కూర్చో అంటే కూర్చుంటారు.
1: సిట్ డౌన్ దెన్ దే విల్ ఫాలో.
0: అప్పుడు శబ్దాన్ని మార్చాలి.
1: దెన్ ది టోన్ హస్ టు
0: చేంజ్. శబ్ద మార్పులు చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటాయి.
1: బై చేంజింగ్ ద టోన్ డివోటీ కెన్ బి సేవ్డ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
1: పాండవస్ వర్ ఇన్
0: ఎక్సైల్ సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
1: పాండవస్ వెన్ దేవర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఎక్సైల్ ఇన్ ద 13th ఇయర్ దే వెంట్ రోమ ఋషి.
0: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
1: అండ్ దే రిటర్న్.
0: యుద్ధం ప్రారంభమైంది.
1: అండ్ బ్యాటిల్ స్టార్ట్.
0: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
1: అట్ ద టైమ్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వార్
0: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
1: దే హావ్ టేకెన్ ఎ వో.
0: ఎవరు?
1: హూ?
0: గురువైనటువంటి వాడే.
1: ద వెరీ ప్రిసెప్టర్.
0: నేను ప్రమాణం ఇవ్వాలి.
1: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
0: నేను తప్పించడానికి వీలు కాదన్నాడు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
0: మీరు ఏమైనా చేయవచ్చును.
1: యూ
0: కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యూఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: తర్వాత
1: లేటర్
0: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు
1: ద సన్ ఆఫ్ ద్రోణాచార్య
0: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
1: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
0: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
1: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
0: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
1: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
0: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
1: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
0: ఎన్నో నాటకాలు ఆడాలా.
1: He has to act in different ways.
0: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్
0: మిస్టేక్స్. ఒక యాక్ట్ చేయాలి.
1: He has to act in every
0: way. దానికి కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి.
1: సీన్ హ్యాస్ టు
0: ప్రతి దానికి కూడా ఒక డ్రామాగా నూపించాలి.
1: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
0: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ రాన్.
0: ఎవరి దగ్గరికి?
1: వేర్?
0: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసు దగ్గరికి పోయాడు.
1: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
0: దుర్వాసు దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
1: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
0: స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
1: స్వామి వాట్ బ్రాట్ యూ హియర్?
0: మాకు ఒక చిన్న పని ఉంటుండది.
1: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
0: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
1: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
0: తమ ఆజ్ఞకు నేను బద్ధుడైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
1: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
0: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
1: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
0: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
1: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్ ఐ ప్రొటెక్ట్ దెమ్.
0: కానీ నాది నాది వేరే.
1: నీ
0: ద్వారా జరిపించేది ఇంకోటి వేరే.
1: ఐఎమ్ సెపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
0: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
1: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
0: కనుక ఒక పని చేయాలన్నాడు.
1: యూ హావ్ టు డూ వన్ థింగ్.
0: ఏం చేయమని చెప్పారు?
1: వాట్ ఈస్ టు బి డన్?
0: కింద ఒక గుంత తవ్వు.
1: And let there be a big pit.
0: పాండవులు కూర్చోబెట్టు.
1: Let Pandavas be seated there.
0: దానిపైన పలక వేయి.
1: Let there be a plank over that.
0: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
1: You have your chair on the plank.
0: కుర్చీ పైన కూర్చో.
1: You sit on that.
0: వస్తారు ఎవరైనా దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు.
1: The other enemies may come.
0: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
1: అశ్వత్థామ may also come.
0: వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
1: దే మే ఆస్క్ స్వామి యు నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవ.
0: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
1: దుర్వాస సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ లైస్.
0: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
1: అరే ఓ సెలబ్రిటీ, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
0: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
1: ఐ టు డోంట్ సే దాట్.
0: సత్యాన్న పరుదన్న, సత్యమే నా యొక్క ప్రథమం.
1: ఇన్ఫాక్ట్
0: సత్యమే చెప్పు.
1: టెల్ ట్రూత్.
0: కానీ శబ్దాన్ని మార్చు అన్నాడు.
1: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
0: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
1: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: ఆస్క్డ్ ఉన్నారు గట్టిగా.
1: హి సెడ్ పాండవస్ దే ఆర్ బీనీత్ మీ.
0: శబ్దమును మార్చాడు.
1: హి చేంజ్ ద టోన్.
0: శబ్దమును మార్చేటప్పటికే
1: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్,
0: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
1: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
0: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
1: బికాస్ దట్స్ వే
0: పాండవ కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
1: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
0: శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
0: అన్ని అవతారములు ఎందుకు కూడాను శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
0: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
1: అండ్ రామా వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
0: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
1: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే.
0: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుంది.
1: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
0: సీతా, నా మాట విను.
1: లిసన్ టు మీ.
0: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
1: ఐ కెనాట్ బి హియర్.
0: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
1: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
0: ఏమిటి అరణ్యం?
1: వాట్ ఫారెస్ట్?
0: నేను కూడా వస్తాను.
1: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
0: నీవు రావడానికి వీలు కాదు.
1: నో, యూ కెనాట్.
0: ఆ రాక్షసులు, ఆ యొక్క క్రూర ముఖములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు.
1: చెప్పేటప్పటికి
0: ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
1: ఓ రామా, యూ ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
0: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
1: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
0: నేను నేను వస్తానని.
1: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
0: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
1: బట్ రామ వెంట్ ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
0: తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
0: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
1: ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
0: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
1: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
0: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
1: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
0: నీవు రాకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ కమ్.
0: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
1: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యు గోయింగ్?
0: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: అండ్ హీ సెడ్ యు గో అండ్ డూ నమస్కారం.
0: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
1: అండ్ సీతా ఫాలోడ్ రామా టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
0: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన, కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ
1: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారోనేటెడ్, బట్ యూఆర్ లీవింగ్.
0: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
1: And I cannot be here even if I
0: am. అరణ్యానికి వస్తానని.
1: అండ్ ఐ విల్ ఆల్సో ఫాలో యూ టు ద ఫారెస్ట్.
0: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యం చెప్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ రామ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ మదర్.
0: తండ్రి వృద్ధుడైనాడు.
1: ఫాదర్ ఇస్ ఏజ్డ్.
0: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
1: అండ్ హీ ఈస్ నాట్ స్పీకింగ్ యాజ్ హీ షుడ్.
0: సతికి పతియే దైవము.
1: అండ్ హస్బెండ్ ఇస్
0: గాడ్. అతని సేవ చేయాలి.
1: యూ హావ్ టు సర్వ్.
0: ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికి నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
1: యూ షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
0: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
1: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
0: అది సీత వినింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్.
0: సీత చాలా తెలివైనటువంటి.
1: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: సరే, ఇంటికి వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్
0: నేను కూడా వస్తున్నానని.
1: హీ సెడ్ ఐఎమ్ ఆల్సో కమింగ్.
0: రావడానికి వీలు లేదన్నారు.
1: రామా సెడ్ నాట్ పాసిబుల్.
0: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
1: యూ టోల్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
0: చంద్రుడు.
1: అండ్ యువర్ మూన్.
0: నేను శీతలమైన వెన్నెలను.
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
0: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
1: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్.
0: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి.
1: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్.
0: మీరు విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన చేస్తున్నారే.
1: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
0: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
1: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
0: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు లేదు.
1: రామా కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య.
0: గట్టికి చెప్పింది.
1: సెడ్
0: చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
1: దెన్ రామ ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెన్.
0: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
1: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
0: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
1: వి షుడ్ నాట్ అటర్ లైస్.
0: కానీ శబ్దం మాత్రం మార్చి,
1: బట్ యు కెన్ చేంజ్ యువర్ టోన్.
0: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యు కెన్ చేంజ్ యువర్ వాయిస్.
0: లోక హితే రతః, ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
1: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
0: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
1: వి షుడ్ హావ్ విజ్డమ్.
0: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్, ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
1: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
1: వాట్ ఎవర్ భగవాన్ డస్, ఇట్ ఈస్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్కైండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్
0: ఇన్ ఇట్. నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడాను ఎక్కడే గాని స్వార్థం నాలో లేదు.
1: ఇన్ భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దేర్ ఇస్ నో సెల్ఫ్
0: అంతకంటే లేదు.
1: There is nothing whatsoever in
0: it. చేసినా మీకోసమే.
1: Everything is for you.
0: ఏ పని చేసినా మీ పని.
1: Everything for you.
0: ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమనే.
1: It's only to confer bliss to you.
0: కనుకనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: embodiments of love, boys and girls,
0: దైవతత్వాన్ని గుర్తించుకోవటం ఎవరికి సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know love.
0: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
1: Nobody can understand God.
0: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
1: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యూ ఫర్గెట్ లేటర్.
0: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్ అవన్నీ.
1: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్, ద యాటిట్యూడ్ దట్ యూ హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్.
0: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
1: ఆల్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
0: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: శరీర సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్.
0: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
0: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నాట్ పాస్ట్.
0: క్రమక్రమేణా కూడాను
1: స్లోలీ
0: స్టార్ట్ ఎర్లీ,
1: డ్రైవ్ స్లోలీ
0: సేఫ్లీ
1: రీచ్.
0: ఈ వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
1: దిస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
0: శాంతాన్ని మీరు పోషించుకోండి.
1: అండ్ హ్యావ్ ద
0: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
1: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంక పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్, పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్. నా ఎన్నుకున్నంత
0: ప్రేమనే, కనుక నేను పలికే పలుకులు కూడాను ప్రేమవే.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హి సేస్,
0: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి.
1: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కలిగించుకుందా చూసుకోవాలి.
1: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ డెర్త్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా మీరు జీవించు రాండి, మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
0: Kaluka mire bhavi bharatodharakulu,
1: you are going to emancipate from this country.
0: Ee vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders, preeders,
1: students, boys and girls are the future leaders of Bharat.
0: Durbhavamunu katti pettandi.
1: Sacrifice bad feeling.
0: Sadbhavamunu penchukondi.
1: Develop good ideas.
0: Sadudeshamto jeevinchandi.
1: Have good aims.
0: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
1: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
0: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
0: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
0: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: కనుక వారిని కూడా మీరు ప్రేమించి, ఆదరించి, ఆశ్రయించి వారు ఆనంద పెట్టండి.
1: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషం పునరు

0: For two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
0: Embodiments of love, students, boys and girls.
1: Dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu Ramayanamulo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanulu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: Ramachandrude Sugrivuni chuche nimittamai ataniki aneka vidhamulainatuvanti vinayamulu chuputu poyyadu.
0: Ramachandra himself approached Sugriva in all humility.
1: Sugrivuni anveshistu vellaadu Ramachandrudu.
0: Rama went in search of Sugriva.
1: Ramachandruni anveshistu vachadu Vibhishanudu.
0: In fact, Vibhishana was in search of Ramachandra.
1: Ramachandruni maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka poorvame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatuvanti yokka snehitulu Ramunaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18
1: days. Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
0: We count them by days, by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokkala ankelu.
0: This number is just worldly way.
1: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunte yokka yuddharangamulandu kauravulu paandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salputune unnaru.
0: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
1: Nirantaramu kodanu sangharshana jarugutune untunnayi.
0: There is a conflict between truth and falsehood.
1: Dharma adharmamulaku hrudayamundu nirantaramu sangharshana jarugutune untunnayi.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
0: It's not possible to everyone to recognize the divinity.
1: అందులో పరతనాభరణ అనులా పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు పరస్త్రీని ఆశించేటువంటి వాడు ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడానూ అర్థం కాదు.
0: ద వన్ విత్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. వన్ ద వన్ హూ వాంట్స్ టు స్టీల్ అదర్స్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు కిడ్నాప్ అదర్స్ ఉమెన్, అండ్ ద వన్ హూ మేక్స్ ఫన్ ఆఫ్ గుడ్ పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయ తత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
0: Those that will understand the innate divinity will be able to

0: నో దిస్.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధంలో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: In the 75 long days of war, thousands on either side
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధ భూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చకుడను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
1: Indrajit mandalinatunte kopamuto,
0: Indrajit highly furious.
1: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
0: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
1: Appudu Vibhishana kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajittu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమోనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: To kidnap a woman is the worst of the sins.
1: ఇది కేవలం రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: You will put your clan to total
1: ruin. నీ రాజ్యమునే నీవు మంట కలుపుతున్నావు.
0: You will burn your kingdom.
1: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: I taught him in varied ways, telling him that's not good.
1: ఇది ఒకానొక సమయములో
0: this at one time
1: కుంభకర్ణుడు
0: కుంభకర్ణ
1: రావణుడు
0: రావణ
1: సూర్పణక
0: సూర్పణక
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: I could not believe the noble path shown by Vibhishana.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: I could not follow the righteous path.
1: కనుకనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: I am forced to this present plight because of that.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: Ravana himself expressed.
1: అనగా
0: meaning
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: Who is responsible for the total ruin of the clan and the kingdom? Am I responsible or your father?
1: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
0: Ravana has burned his kingdom with his own hands.
1: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
0: He didn't understand good words.
1: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
0: A foolish people will never be able to understand the righteous aspect.
1: Adharmame ataniki preeti.
0: He loves unrighteous.
1: Asatyame ataniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame atani pranamu.
0: Wickedness is very life.
1: Itti durbhavamulo durshangamulato koodinatundi ravana yokka hrudayamu ee reetiga maarutundi.
0: How do you expect the heart of Ravana to change with all the wickedness and
1: chetu raatanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his
1: rajyamunu nasam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajitu maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani ee rojula enatunti varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajitu satya satyamlu eruganaatunti moorkhudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmadharmamulu eriginatvanti vaadu nenu.
0: I know what is righteous and right.
1: Dharmadharmamulu telisikoodanu nenu madhyasthudiga undatamu idi manchidi kaadu.
0: Having known what is right, I cannot be neutral.
1: Dharmadharmamulu samajamulaku tappaga cheppi teerali.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: It's not possible to be neutral.
1: నేను రామునితో చేయటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: It's my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము. నా జన్మాంతర సుకృతము.
0: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్.
1: నేనేమైనా భావించు ఉన్నా.
0: యు మే థింక్ ఇన్ ఎనీ వే.
1: కానీ
0: బట్
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసులతో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక విభీషణుడే కాదు.
0: Not only Vibhishana.
1: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గములకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరపెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman.
1: Nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of
1: vaari
0: demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life with a tongue?
1: Sri Ramanugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I have been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచివారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: వన్ యూ రికగ్నైజ్ వెల్.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: దిస్ టంగ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: ది టీత్ కేమ్ లేటర్.
1: అనగా
0: మీనింగ్
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదటి పుట్టింది.
0: ద టంగ్ దట్ సిగ్నిఫైస్ ద పైస్ క్వాలిటీ రైచియస్నెస్ అండ్ నాన్ వయలెన్స్ ఇస్ బోర్న్ ఫస్ట్.

0: పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటి ఈ నాలుక,
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక,
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటి ఈ నాలుక,
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక,
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక,
1: ఇట్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది,
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: This is the quality of noble souls.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: The tongue signifies the noble soul.
0: దీని చుట్టూ దుష్టులు దుర్మార్గులు దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: The noble sacred tongue is surrounded by wicked, bad, sharp teeth, bad people around.
0: ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: The wicked bad people are waiting for a chance to harm the tongue.
0: ఏ ఒక్క విషయాన్ని కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: కానీ నాలుక అంతటితో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించదు.
1: But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవును ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటాది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాయి.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore, tongue represents
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంతకాలం కూడా దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కాని సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. There is no help.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: The son of Ravana, Indrajit, accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: this war field
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: taking Hanuman,
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: Lakshmana is also taken along with him,
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: the son of Ravana,
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: The power of his penance is shown in a particular direction.
0: నల్లటి మారేడు చెట్టు,
1: it's a dark tree, మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణ కుమారుడు,
1: ద సన్ ఆఫ్ రావణ,
0: ఈ విభీషణ్ని మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: ఈవెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్,
0: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజీత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no spirit.
0: Rama ni Lanka kavalani aashinchatam ledu.
1: Rama never wanted Lanka.
0: Ayodhyane tejinchi vachinatundi vaaniki ni Lanka paina taniki enduku abhishtam.
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: Kevalamu Sita nimittame ni Lanka lo praveshinchade kaani lekunte Ramuniki ye aasa ledu.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition.
0: Adu nirmala chittudu.
1: He is one
0: nishwartha parudu. Shanta murti.
1: He is the very personification of peace. Purity.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు నో ద డివినిటీ. రాక్షసులు
0: ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: దే లైక్ దట్.
0: అవియే వారికి ప్రాణము.
1: దట్ దే టేక్ ఇట్ యాస్ దేర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: దే గో ఆన్ థింకింగ్ ఆఫ్ ఇట్ యాస్ లైఫ్ బ్రెత్.
0: ఇలాంటి రావణాసురుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరము కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఇట్.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా
1: వన్ డే యాజ్ హి వాస్ వాటరింగ్ ఎ ట్రీ
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాస్ నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యు గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధం సలిపే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: There as you read this text you find a very old man sitting over there.
0: అతని కన్నీళ్లు కార్చుతు నీ యొక్క ప్రబోధలు చక్కగా ఆనందంగా వింటున్నాడు.
1: That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజ ముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిధి. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్డ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యూ సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: అండ్ యెట్ యు విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
0: ఎక్కడ రామచరితం జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామా,
0: ఎక్కడ రామాయణ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామా హీఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఏ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఏ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యు గివ్ మీ దట్ శాండల్ పేస్ట్.
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాలరూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: రూపములో వస్తాడు.
1: God in what
0: ఎప్పుడు వస్తాడు?
1: When?
0: ఎక్కడ వస్తాడు?
1: Where?
0: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న
1: You may be in the forest.
0: ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటబడియున్నా దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: You may be in a thick forest or you may be in the space.
0: Adavulayandunna.
1: You may be in the forest.
0: Akashamunanunna.
1: Or you may be in space.
0: Pattanamunanunna.
1: A city. You may be a city or a village.
0: Uttameedanunna. Nattetabadiyunna.
1: You may be on the mountain top or a deep sea.
0: Ekkada undinappudiki thanu akkadane thana venta untuntadu.
1: You may be anywhere. God will be with you.
0: Alante Ramachandrudi ee roopamlo vastadu.
1: In what form Rama would come?
0: ఎక్కడ వస్తాడు?
1: వేర్?
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము
1: అండ్ ది సెకండ్ డే
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్ డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంతో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్ ఇన్ ది ఫామ్ ఆఫ్
0: తానే. అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tasarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala viritanam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peetham.
1: That heart is the altar.
0: Aa peetham paina adaniki tappa marokariki neevu chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్మునకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి పరంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారే. వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కాని హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్. Therefore, God is indwelt.
0: Plus daya hrudaya. Dayato kudinatvanti aa hrudayamu.
1: Therefore, hrudaya is the one with compassion.
0: Kanuka aa hrudayamlo aa yokka Ramachandrunni unchuko.
1: So have Rama there.
0: Ani తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసిదాస్.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గం లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to విభీషణ.
0: విభీషణ, నీ ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: Pattiti Ramula padam.
1: You caught hold of his feet, Rama.
0: Adanini gattiga pattuko.
1: Have a strong grip.
0: Atanaina ninnu vadarinchukoni povali.
1: He may leave you.
0: Leka neevaina atanni vadarinchukoni povali.
1: You may have to leave.
0: Kani antavarku matram dini dakkinchukomani cheppadu.
1: But till then never leave.
0: Bhakti ante emiti?
1: What is devotion?
0: Kevalamu Ram Ram Ram Ram ani japam cheyatam aa bhakti.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: హ్యావింగ్ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్, హ్యావింగ్ డిటర్మిన్ నెవర్ లీవ్ అంటిల్ ద టాస్క్ ఇస్
0: కోరినది కోరనే కోరి తిరి కోరినదిడు దాక విడువకుండు.
1: హ్యావింగ్ డిసైడ్ ఆల్రెడీ నెవర్ లీవ్ అంటిల్ దట్ ఈస్ గివెన్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి.
1: యు హావ్ ఆస్క్డ్ ఎనీవే.
0: అడిగినదిడు దాక విడువకుండు.
1: అంటిల్ ఇట్ ఈస్ గివెన్ డోంట్ గో.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఈస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మేట్ ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దట్
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవుడు.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: బికాస్ హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్ కింగ్డమ్ అండ్ ఇట్ పెనెన్స్.
0: చిన్న వయసు లోపలనే విభీషణుడు తపస్సు గావించాడు.
1: సుగ్రీవ డిడ్ పెనెన్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్.
0: ఆ తపస్సు సమయం లోపల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి,
1: అట్ దట్ టైమ్ బ్రహ్మ అపియర్డ్ మానిఫెస్ట్.
0: విభీషణ నీకేం కావాలో కోరుకోమన్నాడు.
1: హి సెడ్ విభీషణ వాట్ డు యు వాంట్.
0: కుంభకర్ణుడు ఏమేమో కోరుకున్నాడు. నిద్ర ఆహారం ఒక దండిగా కావాలని.
1: కుంభకర్ణ ఆస్క్ ఫర్ ఫుడ్ అండ్ స్లీప్.
0: కానీ కోరుకోవటం ఎట్లయిపోయింది? నిద్రను కోరలేదు పాపం కుంభకర్ణుడు.
1: ఇన్ఫాక్ట్ ఇస్ నాట్ ది స్లీప్ దట్ హీ ఆస్క్డ్.
0: నేను ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నానని, నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: సిన్స్ ఐ వికెట్ హీ వాంటెడ్ టు బి కంపాషనేట్.
0: నిర్దయ
1: నిర్దయ
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, సీ దట్ దేర్ వోంట్ బి ఎనీ కంపాషనేట్ ఆల్.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నిర్దయ వితౌట్ కంపాషన్,
0: అన్నాడు వెళ్ళాడు.
1: బ్రహ్మా సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్.
0: నిద్ర వచ్చింది.
1: అదే
0: విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హీ షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర.
0: కూడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: బట్ హీ నెవర్ వాంటెడ్ దట్ హీ షుడ్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్.
0: చక్కగా విష్ణువు దాన్ని పట్టి,
1: విష్ణు కాట్ హోల్డర్
0: దిస్, నేను మానవాధారమును ధరించి తత్వారావితన్ని హతమారుస్తానన్నాడు.
1: విష్ణు డిసైడెడ్ టు కమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ టు కిల్ హిమ్.
0: అప్పుడే రావణుడు గుర్తించాడు.
1: దెన్ రావణ,
0: నా చేతులారా చేసుకున్నటువంటి దోషమే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ మై మేకింగ్.
0: మానవుని మాటనే నేను హెచ్చరించలేదు.
1: ఐ నెవర్.
0: మానవుడు చాలా అల్పుడని భావించుకున్నాడు ఆ రాక్షసుడు.
1: అండ్ ఐ కన్సిడర్ మ్యాన్ సో లో.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్
0: పెనెన్స్. నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్ ఆస్క్ ఫర్ ఎ బూన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి
1: స్వామి,
0: నాకేమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైన యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హి వాంటెడ్ టు బి కన్ఫర్మ్డ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: దేర్ఫోర్ విభీషణ రిమైన్ కంపాషన్.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ అక్యూజ్డ్ హిమ్.
0: తన కుమారుడు అనేక విధముగా బాధించారు.
1: హిస్ సన్స్ ఆల్సో హర్ట్ హిమ్.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: బట్ హి వాస్ నాట్ యాంగ్రీ.
0: దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: హి వాస్ కంపాషనేట్ అండ్ వర్క్డ్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara, yantati varu daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: Asurudaina, bhusurudaina, akanda telivi kalavadaina, daya cheta dhanyulu kavalara.
1: There may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలుచుండిన మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధనులు కావలరా ఎంతటి వారు దయచేత ధనులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give
0: you. దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంక దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టకటిక రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణం ఇస్ ఫుల్ ఆఫ్ సత్య
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హి హస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: current. ఈ నాటి మానవులకు రామ రాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామరాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుగు ఇచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూప నామమునే సత్య ధర్మస్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఇస్ టేకెన్ ఇన్
0: హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of the
0: Kramakrameda kudanu ee okka sugreevunakunu vibhishanunakunu ramulu lakshanudu ee hanumantudu cheppinatundi aadhyatmika bodhalu ee yuddham lopala inka anekanga vastayi.
1: This is the sacred spiritual teaching taught to Sugriva and Vibhishana there in the war field.
0: Kalpi sadhakulakaina kudanu madhyalo durmargulu yokka avantaralu anekanga untayi.
1: All aspirants will necessarily have obstacles
0: untayi. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: The obstacles because of the bad people, wicked people will be there in the family, outside, in society, everywhere.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: Therefore wicked people will come in between as obstacles in your path.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో
1: just as the teeth come in the way of your tongue, so also
0: kaani ni opikito dani bharinchukoni sahinchukoni munduku nattikoni povali.
1: But you have to be patient and face.
0: Motta motta oodipoyedi dantamule kaani naaluku kaadu.
1: First one to drop
0: aa durmargule koolipotaru.
1: The wicked people
0: aa durmargule kaalipotaru.
1: Certainly
0: aa durmargule ninnu veedipotaru.
1: The wicked people will leave you
0: kaani nee ketti pramadam undadu.
1: You will never be put to danger.
0: Ninnu eppudu kudunu daivame kaapaadutuntadu.
1: God will protect you.
0: Daiva rakshane neeku pratyaksha raksha.
1: And God will protect you in the
0: Bhagavan
1: true sense.
0: Bhagavan ninnina chestadu.
1: God will do anything.
0: Andukosamane Tyagaraju kuda cheppadu.
1: So Tyagaraju said
0: vaacham gocharundani నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యవా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రిని తెచ్చి ఇచ్చినావు కాలుని మదమణచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేలుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadikkudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho naa nijamaina address istunnanu raaskomannadu.
1: Take down, I am giving you the exact address.
0: Madbhattaha యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈజ్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్లో లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో అతని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యమును పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka raatiki povalsindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kaani daiva chintanlone naa dehaanni vadultaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamanni bodhinchi vellipomannadu.
1: నారదా గేవ్ దిస్ మంత్ర, ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనలు మనం ముచ్చటించుకుందాం.
1: దీస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 18th discourse on Gita, Bhagavan delivered on 23rd August 1984. In this discourse, Bhagavan enlightens us on the way one should inquire into the temporary nature of the sense objects and thus achieve control of senses. Sri Bhagavan Uvacha.
1: Yogastaha Kuru Karmani. ಆತ್ಮಸ್ಥಿತಿ ಎಂದು ನಿಲಕಡ ಕಲಗಿ ಕರ್ಮನಾಚರಿಂಚು ಅರ್ಜುನ.
2: ಅರ್ಜುನ, ಯು ಎಸ್ಟಾಬ್ಲಿಷ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಇನ್ ದ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಆತ್ಮ ಅಂಡ್ ಡೂ ಯುವರ್ ಡ್ಯೂಟೀಸ್.
1: ಸ್ವಸ್ವರೂಪ ಸ್ಮೃತಿ ಕಲಗಿ ಎವಡು ಕರ್ಮನಾಚರಿಂಚುನು ಅಟ್ಟಿ ಕರ್ಮಲು ಅಮೋಘಮೈನಟುವಂಟಿ.
2: Whoever performs work, being fully aware of his own real identity, the works would be very great.
1: Atti karmalu bandharahitamainatuntivi.
2: Such works are free from bondage.
1: Itti karmalanu acharinchutaku indriya nigrahamu atyavasaram.
2: To perform such acts, control of sense organs is precondition and essential.
1: Itti nigrahamulanu anubhavinchi aanandinchinatunti vaade sthita pragnudu.
2: The one who enjoys such perfect control over sense organs, he may be described as sthita pragna.
1: Shitoshnamulanu,
2: heat and cold,
1: sukhadukkamulanu,
2: joy and sorrow,
1: manabhimanamulanu,
2: honor and dishonor,
1: labha nashtamulanu,
2: profit or loss,
1: samattamuga bhavinchi,
2: considering them with equal mindedness,
1: samayokka swasvarupanu sandhanamulo tanu nimagnudu kavatame sitapragnuni yokka swabhavam.
2: Establishing oneself in the identity of the reality, that is the characteristic of sthita pragna.
1: Samatvam yoga uchyate. Itti samatvamu bhavinchatame sthita pragna yokka swabhavam.
2: It is the nature of sthita pragna to treat everything equally.
1: Mottamodata indriyamulu yokka gunamulanu swabhavamulanu gurtinchina ఇట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు సరి అయినటువంటి సులభ మార్గం ఏర్పడుతుంది.
2: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ అండ్ ది టైప్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, హీ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఫాలో ద పాత్ టు స్థితప్రజ్ఞత్వం.
1: దేహాత్మ భావం ఉండినంత వరకు కూడాను మానవునకు ఇట్టి స్థితి దుర్లభము.
2: సో లాంగ్ యాజ్ ఎ మ్యాన్ హ్యాస్ body consciousness, it is impossible to attain that state.
1: Neevu dehi kani dehamu kaadu.
2: You are the indweller dehi and not deham the body.
1: Neevu dharinchunattu vaadu kani dharimpabadetuvanti vastramu kaadu.
2: You are the one who wears the cloth but not the cloth itself.
1: Neevu nivasinchu vaadu kani నీవు గృహము కాదు.
2: యు ఆర్ ది రెసిడెంట్ ఆఫ్ ది హౌస్ అండ్ నాట్ ద హౌస్.
1: నీవు క్షేత్రజ్ఞుడి ఆయనను క్షేత్రముగా భావిస్తున్నావు.
2: యు ఆర్ క్షేత్రజ్ఞ హింసెల్ఫ్ బట్ యు బై మిస్టేక్ యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ సిమిలర్ టు క్షేత్ర.
1: నశ్వరమైనటువంటి యొక్క పదార్థ భోగములన్నీ కూడాను నశ్వరతత్వమునే పొందుతాయి.
2: ఎంజాయ్మెంట్ ఆఫ్ all impermanent things will give you only impermanence.
1: Anityamainatunti bhogamulu anni kudanu ashantini chekurustayi.
2: Things, pleasures and enjoyments which are not permanent can give you only sorrow.
1: Chanchalamuto kudinatunti oka phalitamulu chanchalangane untayi.
2: Fickle things will lead you to fickle mindedness alone.
1: Kanuka నీవు స్థిరచిత్తుడవై ఆత్మ. శృతి యందు నీవు కర్మలను ఆచరించుటకు పూనుకోమన్నాడు.
2: దేర్ఫోర్ బీ స్టడీ ఇన్ యువర్ మైండ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ రిమెంబరింగ్ ఆత్మన్.
1: మనకు కలిగేటువంటి యొక్క సుఖదుఖములకు కానీ జనన మరణములకు కానీ నీవు ఏమాత్రము కూడాను విచారించరాదు, చెల్లించరాదు.
2: యు వుడ్ నాట్ థింక్, వరీ ఆర్ వేవర్ అబౌట్ ది డెత్ ఆర్ ద బర్త్ ఆర్ అబౌట్ జాయ్ ఆర్ సారో విచ్ అక్రూ టు యూ.
1: జనన మరణములు దేహమునకే కానీ నీకు కాదు, నీవు దేహము కాదు.
2: బర్త్ అండ్ డెత్ ఆర్ రిలెవెంట్ ఓన్లీ టు ద బాడీ, దే డు నాట్ రెఫర్ టు యూ. యు ఆర్ నాట్ బాడీ.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: యు ఆర్ ద పర్మనెంట్ ఎంటిటీ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
2: యు డు నాట్ హ్యావ్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆర్ ఇన్ ద మిడిల్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: యు ఆర్ నైదర్ బీయింగ్ బోర్న్ నార్ యు డై, నెవర్ డూ నార్ డూ యు కిల్ ఎనీవన్.
1: అంతటను చేరియుండి ఆత్మ నీవే.
2: యు ఆర్ ది రియల్ ఆత్మ విచ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు.
2: ఆత్మన్ ఈజ్ బ్రహ్మ అండ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆత్మన్.
1: అగ్ని వేడిగా ఉన్నదనేటువంటి వార్త విని ఎవరైనా శోకిస్తారా?
2: ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఫైర్ గివ్స్ హీట్, వుడ్ ఎనీవన్ గ్రీవ్ ఓవర్ ఇట్?
1: మంచు చల్లగా ఉన్నదనేటువంటి విషయం వింటానే ఎవరైనా దుఃఖిస్తారా?
2: వుడ్ ఎనీవన్ సఫర్ ఫ్రమ్ సారో ఆఫ్టర్ లర్నింగ్ దట్ ఐస్ ఈజ్ కూల్?
1: కారణమేమనగా అగ్నికి దహన శక్తి సహజం.
2: ఫైర్ హ్యాస్ దిస్ బర్నింగ్ నేచర్ విచ్ ఈస్ వెరీ న్యాచురల్ టు ఇట్.
1: మంచుకు చల్లదనము సహజము.
2: కూల్నెస్ ఈజ్ ఇన్సిడెంటల్ నేచర్ ఆఫ్ ఐస్ ఇట్సెల్ఫ్.
1: అదే విధముగానే పుట్టిన ప్రతి వస్తువునకు గిట్టుట సహజము.
2: ఇన్ ది సేమ్ వే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ బోర్న్ మస్ట్ డై. దిస్ ఇస్ నేచురల్.
1: వచ్చిన ప్రతి ఒక్క వస్తువునకు పోవుట దీనికి సహజము.
2: ఎనీథింగ్ విచ్ హస్ కమ్ హ్యాస్ టు గో, దిస్ ఇస్ నేచురల్ టు ఇట్.
1: పుట్టుటలో ఎంత స్వాతంత్రం ఉంటున్నదో పోవుట ఎందుకూడను అట్టి స్వతంత్రం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఈజ్ ఎంజాయిడ్ ఇన్ బర్త్, ద సేమ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఈవెన్ ఫర్ డెత్.
1: వచ్చుటలో తనకు ఎంత భావమున్నదో పోవుట ఎందుకూడను అట్టి భావమే ఉంటున్నది.
2: వాట్ ఎవర్ ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్ వన్ హ్యాస్ ఇన్ కమింగ్, ఈవెన్ ఇన్ గోయింగ్ ఆల్సో ది సేమ్ థింగ్ ప్రివైల్స్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క సుఖదుఖములకు కాని జనన మరణములకు కాని నీవు విచారించటము సరి అయినటువంటిది కాదన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ వరీ ఓవర్ అండ్ బ్రూడ్ ఓవర్ అండ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ న్యాచురల్ లైక్ బర్త్ అండ్ డెత్, జాయ్ అండ్ సారో.
1: ఇట్టి సమత్వమును గుర్తించుటకు వస్తువు యొక్క దోషమును మొట్టమొట గుర్తించాలి.
2: యు షుడ్ రికగ్నైజ్ ద వీక్నెసెస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
1: జగత్తునందు కల సమస్త నశ్వర పదార్థములు కూడాను ఏదో ఒకనాటికి ఇవి మార్పు చెందునవి.
2: ఆల్ ద థింగ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ చేంజ్ వన్ డే ఆర్ ది అదర్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క పంచభూతములు నా యందు కూడా ఉంటున్నవి, నీ యందు ఉంటున్నవి.
2: ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్ పర్వేసివ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఎల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ మీ అండ్ ఇన్ యూ ఆల్సో.
1: ఈ జగత్తు కాదు, మరొక జగత్తు కాదు, ఏ జగత్తునందు నువ్వు వెతికినప్పటికీ పంచభూతముల కంటే భిన్నమైనటువంటి వస్తువు మరొకటి లేదు.
2: బీట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్ వెన్ యూ మేక్ ఎ సర్చ్ యూ విల్ ఫైండ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్.
1: ఏ ఎదుటి వస్తువునందు ఏ పంచభూతములు ఉన్నావో ఆ పంచభూతములు నీయందే ఉంటున్నవి.
2: వాట్ ఎవర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఆబ్జెక్ట్ బిఫోర్ యూ ద సేమ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక నీయందున్నటువంటి పంచభూతములు నీవు తిరిగి కోరటం అనేటువంటిది ఎంత అజ్ఞానం.
2: దేర్ఫోర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ యూ యూ ఆర్ సీకింగ్ ఆఫ్టర్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్.
1: ఏదైనా లోకములో తన దగ్గర లేనటువంటి వస్తువును కోరటం సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎనీ పర్సన్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీ డస్ నాట్ హ్యావ్.
1: కానీ తన యందే ఉండినటువంటి వస్తువును తిరిగి తాను కోరటం అనేటువంటిది ఇది అసహజం.
2: బట్ ఇట్ వుడ్ బి అన్యాచురల్ టు సీక్ ఎ థింగ్ విచ్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నీ దగ్గర లేనటువంటి వస్తువును నీవు కోరాలి.
2: ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ హ్యావ్ యూ కెన్ సీక్ అండ్ ఆస్పైర్ ఫర్.
1: అట్టి పంచభూతములకు అతీతమైనటువంటి ఒక్క వస్తువు, షడ్ వస్తువు ఒక్కటి మాత్రమే, అదే దైవం.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ దట్ ఈస్ డివినిటీ విచ్ యూ డు నాట్ హ్యావ్ ఇన్ యూ.
1: దానిని నీవు అపేక్షించి దానిని లక్ష్యమునందు ఉంచుకొని నీ కర్తవ్య కర్మలు ఆచరించు.
2: దట్ యూ కెన్ ఆస్పైర్ ఫర్, దట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ వ్యూ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విచ్ ఆర్ గివెన్ టు యూ.
1: జ్ఞానముతో కూడినటువంటి కర్మలే శ్రేష్టమైనటువంటివి.
2: ఆల్ ది యాక్టివిటీ విచ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ జ్ఞాన ఆర్ విజ్డమ్ దే ఆర్ సేక్రెడ్.
1: జ్ఞానం అనగా ఏకత్వ దర్శనం.
2: జ్ఞానం రెఫర్స్ టు సీయింగ్ ఓన్లీ వన్ థింగ్ ఎవ్రీవేర్.
1: అనగా ఆత్మ లక్ష్యముతో కూడినటువంటి కర్మలు అతి శ్రేష్టమైనటువంటివి.
2: యాక్షన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అండ్ బేస్డ్ అపాన్ ఆత్మన్ దే ఆర్ సేక్రెడ్ అండ్ దే ఆర్ శాంక్టిఫైయింగ్.
1: కనుక ఇట్టి కర్మలను నీవు ఆచరించి ఇది భగవద్ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా భావించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమన్నాడు.
2: యూ కెన్ డిశ్చార్జ్ సచ్ డ్యూటీస్ అండ్ యూ కెన్ పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్ అండ్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డైలీ రొటీన్ డ్యూటీస్.
1: అట్టి స్థితప్రజ్ఞ తత్వమునకు భారతదేశమున అనాది కాలము నుండి కూడాను అనేక మంది ఋషులు తగిన కృషి చేశారు.
2: A number of rishis right from ancient days have made heroic efforts in getting at the sthita prajna tattva.
1: ఒకానొక సమయంలో అలెగ్జాండర్ గ్రీస్ దేశపు రాజు సింధు నది తీరంలో ప్రవేశించాడు.
2: Once upon a time, king of Greece, Alexander, came to the banks of Sindhu river.
1: భారతదేశమును జయించవలనని, భారతదేశమును కొల్లగొట్టుకునవలనని సైన్యంతో ప్రవేశించాడు.
2: హీ వాంటెడ్ టు కాంకర్ భారత్ అండ్ ప్లండర్ భారత్. ఫర్ దిస్ పర్పస్ హీ కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ.
1: ఆనాడు దారులు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
2: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్ ది రాయల్ రోడ్స్ బట్ దే వర్ సంథింగ్ లైక్ ఫుట్ పాత్స్.
1: ఈ యొక్క కాలిబాటలు సైన్యంతో తాను అడవిలో ప్రవేశించాడు సింధు నది తీరం.
2: దిస్ కింగ్ ఎంటర్డ్ విత్ ఆర్మీ దిస్ బ్యాంక్స్ ఆఫ్ సింధు రివర్ అక్రాస్ ఎ ఫారెస్ట్.
1: ఆ కాలి మార్గంలో ఒక వృక్షం కింద దారికి కాళ్లు చాపుకుని ఒక యోగి ధ్యానంలో ఉంటున్నాడు.
2: ఆన్ హిస్ వే హీ ఫౌండ్ ఏ పర్టికులర్ యోగి.
1: లల్లు కేవలము ఒక రాజబాటలుగా లేక కాలినడకలతో ఉండేటువంటివి.
2: దోస్ డేస్ ది రోడ్స్ వర్ నాట్

0: On his way he found a particular yogi lying down under a tree, spreading his legs and in a feeble mood.
1: అతను పూర్ణ స్థితప్రజ్ఞుడు.
0: He was a person who had reached full sthitaprajnatva.
1: రాజుకు ముందుగా ఒక సిపాయి వెళ్లి అతనిని లేవగొట్టడానికి ప్రయత్నించాడు.
0: One soldier went to this particular person and he wanted to awaken him.
1: కానీ ఈ యోగి ఆ యొక్క సిపాయి దీనిని ఏమాత్రము లక్ష్యం చేయలేదు.
0: బట్ హీ వాజ్ రాదర్ ఇండిఫరెంట్ టు ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సోల్జర్.
1: గ్రీక్ చక్రవర్తి వస్తున్నాడని, అతను మహా గొప్పవాడని, గొప్ప బలవంతుడని, రాజ్యమును కొల్లగొట్టుకున్నట్టుకై వస్తున్నాడని అనేక విధములుగా బెదురు పెట్టాడు.
0: దిస్ సోల్జర్ హెల్డ్ అవుట్ నంబర్ ఆఫ్ థ్రెట్స్ టు దిస్ యోగి, టెలింగ్ దాట్ ది గ్రేట్ ఎంపరర్ ఆఫ్ గ్రీస్ ఈస్ కమింగ్ విత్ ఆర్మీ, హీ వాంట్స్ టు ప్లండర్ ది ఎంటైర్ నేషన్, ఆర్ యు నాట్ అవేర్.
1: ఇతనితో సంభాషిస్తూ ఉండగానే రాజుగారు సమీపించారు.
0: వైల్ హీ వాస్ కన్వర్సింగ్ విత్ దిస్ యోగిన్, ది ఎంపరర్ అలెగ్జాండర్ హింసెల్ఫ్ కేమ్ దేర్.
1: ఇంకా అలెగ్జాండర్ సమీపించినాడు కదా అని ఈ సిపాయికి కోపం వచ్చి, చక్రవర్తిని చూచైనా కూడా వీడు లేచి తగినటువంటి మర్యాదను ఇవ్వకుండా ఉన్నాడని ఖడ్గము తీసి నీ శిరఛేదనం చేస్తానన్నాడు.
0: దిస్ సోల్జర్ వాస్ సో ఎన్రేజ్డ్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎంపరర్ హింసెల్ఫ్ హస్ కమ్, దిస్ యోగిన్ ఈజ్ సో ఇండిఫరెంట్, హీఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఎనీ కర్టసీస్ అండ్ ఎనీ మ్యానర్స్ విచ్ ఆర్ డ్యూ టు దిస్ ఎంపరర్. హీ వాంటెడ్ కట్ హిస్ హెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే యోగి గట్టిగా నవ్వుతూ నిల్చుకున్నాడు.
0: దిస్ యోగిన్ ది మొమెంట్ హీ హర్డ్ దిస్ హీ బిగాన్ లాఫింగ్ లౌడ్ అండ్ స్టూడ్.
1: ఆ యోగి యొక్క ముఖమునందు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ లేవు.
0: ఇన్ ది ఫేస్ ఆఫ్ దట్ యోగిన్ దెర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ ఫియర్.
1: ఆనంద కిరణములు చిందులు దొక్కుతూ ఉన్నాయి.
0: హీ వాస్ జాయస్.
1: ఇతని యొక్క ముఖ తేజస్సును చూచి చక్రవర్తి సమీపించాడు.
0: ఎంపరర్ సా దట్ గ్రేట్ ఎఫల్జెన్స్ ఇన్ హిస్ ఫేస్ అండ్ హీ అప్రోచ్డ్ హిమ్.
1: గుర్రమును దిగి, నాయన నీ శిరఛేదనం చేస్తున్నానని చెప్పినటువంటి ఈ యొక్క సిపాయి యొక్క మాటలను విని నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు అన్నాడు.
0: హీ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్, సార్ After listening to the threats held out by this soldier that he would cut your head.
1: సామాన్య మానవుడు దీనికి భయపడు, లేక దాసుడయ్యో, లేక శరణాగతుడయ్యో, ఏ విధమైనటువంటి ప్రార్థనలకైనా కొంత పాల్పడతాడు.
0: Why are you so laughing so loud? If it were to be an ordinary person, he would immediately surrender, prostrate, ask excuse or do some such
1: thing. కానీ నీవు నవ్వుటకు కారణం ఏమిటన్నాడు.
0: But then, what is the reason for your laughing so loud?
1: అప్పుడు ఈ యోగి చెప్తున్నాడు.
0: దెన్ దిస్ యోగి రిప్లైడ్,
1: నేను సచ్చిదానంద స్వరూపుడను.
0: ఐఎమ్ సచ్చిదానంద స్వరూప ఇట్సెల్ఫ్.
1: నేను నిత్య శుద్ధ బుద్ధుడను.
0: ఐఎమ్ ఎటర్నల్లీ ఫ్రీ.
1: నన్ను ఆయుధములు ఏమాత్రం కూడా ఛేదించలేవు.
0: దీస్ వెపన్స్ కెన్ నెవర్ కట్ మీ.
1: అగ్ని కాల్చలేదు.
0: ఫైర్ కెనాట్ బర్న్ మీ.
1: నీరు ముంచలేదు.
0: వాటర్ కెనాట్ డ్రౌన్ మీ.
1: గాలి తేల్చలేదు.
0: ఎయిర్ కెనాట్ జస్ట్ లిఫ్ట్ మీ అప్.
1: అలాంటి నన్ను ఈ సిపాయి శిరఛేదనం చేస్తానన్నాడు. ఈ అజ్ఞానం చూచి నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
0: సచ్ ఎ పర్సన్ యాజ్ ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ సోల్జర్ థ్రెటన్స్ టు కిల్ మీ ఆర్ కట్ మై హెడ్ అండ్ దేర్ ఫోర్ ఐ వాస్ ప్రొవోక్డ్ టు లాఫ్.
1: ఈ మాట విన్న తక్షణమే గ్రీక్ మహారాజునకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద మోమెంట్ దిస్ ఎంపరర్ హర్డ్ దీస్ వర్డ్స్ హీ వాస్ సర్ప్రైజ్ క్వైట్ అ లాట్.
1: మరణమునకు భయపడేటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నారు, కానీ మరణమనేగా కేవలం లక్ష్యం చేయక ధీరత్వముతో ఈ విధమైనటువంటి ఆత్మతత్వములో ఇమిడినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి మహానుభావులు ఈ భారతదేశం నందుంటున్నారు. ఇలాంటి నైతిక ఆధ్యాత్మిక తత్వముల చేత ఆత్మ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ భారతదేశం నందున్నారు. ఇలాంటి పవిత్ర భారతదేశమునకు ఒక నమస్కారం. ఈ భారతదేశంలో నేను ప్రవేశించడము ఇది మహాపాతకం చేసిన వాడిని అవుతాను అని వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు.
0: This emperor just said that it is quite natural for people to get frightened when they are about to be killed, when they are about to face death. But there are very rarely any person who would be very happy when he is about to die. And in this kingdom, in this Bharat, there are people who have attained a state of excellence in spiritual knowledge and therefore they are not afraid of death. And such a nation I am going to plunder.

0: not want to do that. He told these things and he returned.
1: Chitti Mahapurushulu Bharata Deshamuna Anadi Kalamu Nundi Kudanu Itti Pavitramainatuvanti Atma Tattvanni Itara Deshamulaku Bodhinchi Variki Andinchi Ilanti Desham Yokka Pratishthanu Nilabettutu Vacharu.
0: From times immemorial, such great persons have existed in Bharat and they have lived a life like that, and they have also taught various other nations highest truths and the spirituality.
1: Mukhyamuga indevini nigrahinchukuneetundi vidhanamu teliyaka aneka mandi konni pedamargamulu padutunnayi.
0: Most of the people, not knowing the method of controlling the sense organs, take to wrong paths.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా సులభమైనటువంటి.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ ఈజీ.
1: తెలియని వారికి అన్ని కష్టమే.
0: పీపుల్ హూ డు నాట్ నో ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫికల్ట్.
1: విషయం గుర్తించినటువంటి వారికి అన్ని సులభమే.
0: పీపుల్ హూ నో అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ.
1: కనుక గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: ప్రతి ఇంద్రియ భోగములన్నీ కూడాను దుఃఖమునకు హేతువైనటువంటివి.
0: ఆల్ ది ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సారో.
1: కనుక మొట్టమొదట వస్తువునందున్నటువంటి యొక్క దోషమును మనము వెతకాలి.
0: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద డిఫెక్ట్స్ అండ్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ది ఆబ్జెక్ట్స్.
1: తాత్కాలిక సుఖ సంతోషముల నిమిత్తమై మానవుడు అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ temporary joy and pleasures and enjoyments, man is subjecting himself to a number of difficulties and problems in a permanent way.
1: Rogi ainatunti vaadu apathyamunu tinagori maruguga edo oka padarthamunu teppinchukoni solpanga bhojinchi tatkalikanga aanandistadu.
0: A person who is having a disease, if he wants to just take a thing which is not within the diet prescribed, then he may take it. Temporarily he may be very happy that he has been able to get that.
1: అపత్యమైనటువంటి వస్తువును తాత్కాలికంగా తిని తాత్కాలిక ఆనందాన్ని మాత్రం అనుభవించాడు, కానీ తదుపరి ఆ రోగం అనేటువంటిది బలపడి బలమై అనేక విధములుగా అతన్ని దుఃఖమునకు కష్టమునకు గురి చేసేటువంటి విషయమును తాను ఏమాత్రము కూడా గుర్తించడం లేదు.
0: దిస్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ డిసీజ్ హ్యాస్ వయలేటెడ్ ది డైట్ అండ్ ఎంజాయిడ్ ది ఫుడ్స్ విచ్ ఆర్ ప్రొహిబిటెడ్ బట్ హీ గాట్ ది టెంపరీ జాయ్ బట్ హీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్ ది
1: కాన్సిక్వెన్సెస్ పోయి అతనికి ప్రమాద స్థితిని కూడా అందిస్తుంది.
0: దిస్ మే లీడ్ టు ఎ రాదర్ డేంజరస్ సిచ్యుయేషన్.
1: అదే విధముగానే మానవులు క్షణభంగురమైనటువంటి యొక్క భోగమునకై లొంగి తదుపరి అనేక విధమైనటువంటి దుఃఖములను అనుభవిస్తాడు.
0: ఇన్ ది సేమ్ వే మెన్ యీల్డింగ్ టు టెంపరరీ జాయ్స్ విల్ సఫర్ ఇన్ ది లాంగ్ రన్ గ్రేట్ మెనీ ప్రాబ్లమ్స్.
1: గొప్ప గొప్ప మహారాజులు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఆ భవనంలో సుఖనివాసం చేస్తుంటారు.
0: A number of great kings will construct mansions and big palaces and they enjoy the sense pleasures.
1: పెద్ద పెద్ద వాహనాలంత నిర్మించుకొని దానిలో ప్రయాణం సలపుచు ఇది నేను భోగములు అనుభవిస్తున్నానని భావిస్తారు.
0: They will be having luxurious means of transport and be traveling in that and they will be thinking that they are really enjoying great many luxuries.
1: రకరకమైనటువంటి భోజనములను చేయించుకొని ఇది భోగ భోజ్యములుగా కూడా స్వీకరిస్తుంటారు.
0: దే గెట్ డెలీషియస్ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్.
1: నేను ఈ విధమైనటువంటి భోగములను అనుభవిస్తున్నానని విర్రవీగుతుంటారు.
0: హీ వుడ్ బి థింకింగ్ ఇన్ వెయిన్ గ్లోరీ దాట్ హీఈస్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్.
1: అయితే లోతుగా ఆలోచన చేసి భోగములను నేను అనుభవిస్తున్నానా లేక భోగములే నన్ను అనుభవిస్తున్నాయా అనేటువంటి విచారణకు వస్తే భోగములను తాను అనుభవించడం లేదు, తననే భోగములు అనుభవిస్తున్నాయి.
0: ఇఫ్ వన్ వర్ టు థింక్ ఎ లిటిల్ డీప్లీ వెదర్ హీఈస్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ అండ్ ది జాయ్స్ ఆర్ దీస్ లగ్జరీస్ ఆర్ ఎంజాయింగ్ హిమ్, వన్ హ్యాస్ టు కమ్ టు ది కన్క్లూజన్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ దెమ్ బట్ దే ఆర్ ఎంజాయింగ్ హిమ్.
1: భోగములు తనను అనుభవించటం చేతనే తాను రోగిగా మారిపోతున్నాడు, బలహీనుడుగా అవుతున్నాడు, వృద్ధాప్యమును పొందుతున్నాడు.
0: యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయిడ్ బై ద సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ బికమింగ్ వీక్, హీఈస్ బికమింగ్ డిసీజ్, హీఈస్ ఆల్సో గెటింగ్ ఓల్డ్ ఏజ్.
1: భోగముల్నే తాను అనుభవించి ఉండినటువంటి వాడే అయిందా తాను చిరంజీవిగా ఉండేటువంటి వాడు?
0: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఎంజాయ్డ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ హీ వుడ్ హావ్ బీన్ ఎ చిరంజీవి.
1: మంచి ఆరోగ్యమును పొంది ఉండేవాడు.
0: హీ వుడ్ హావ్ గుడ్ హెల్త్.
1: మంచి బలమును కలిగి ఉండేటువంటి వాడు.
0: హీ వుడ్ హావ్ గ్రేట్ స్ట్రెంగ్త్.
1: ఈ భోగముల వల్ల తన బలమునంతా కోల్పోతున్నాడు.
0: బట్ యాజ్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ హీఈస్ లూజింగ్ ఆల్ హిస్ హెల్త్.
1: తన వాయువు ఆయు ప్రమాణమును కూడాను అంత్యం చేసుకుంటున్నాడు.
0: హీఈస్ గెటింగ్ ది స్పాన్ ఆఫ్ లైఫ్ రెడ్యూస్డ్.
1: కనుక భోగమును తను అనుభవిస్తున్నాయనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించక భోగముల్నే నేను అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నాడు మానవుడు.
0: నాట్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ దట్ హీఈస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ నాట్ రియలీ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ హీఈస్ సింప్లీ బ్లిస్ఫుల్ ఇన్ ఎ రాంగ్ వే.
1: కనుక మనము లౌకిక సంబంధమైనటువంటి యొక్క భోగభాగ్యములు మాత్రమే లక్ష్యమునందు ఉంచుకుంటున్నాము కాని ఈ లౌకిక సంబంధమైనటువంటి భోగభాగ్యములు అస్థిరము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
0: బట్ వీఆర్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ టెంపరీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ది కాన్సిక్వెన్సెస్ దట్ వుడ్ అక్రూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఒకనొక వ్యక్తి ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్లాడు.
0: ఏ పర్టికులర్ పర్సన్ వెంట్ టు ఏ ఫార్మిస్ట్ అస్ట్రాలజర్.
1: అతని దగ్గరికి వెళ్లి అస్తము చూపించాడు.
0: హీ షోడ్ హిజ్ హ్యాండ్.
1: అతను చూచాడు, అయ్యా నీకు ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ది అస్ట్రాలజర్ మెన్షన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఎ లైన్ విచ్ ఈస్ విచ్ ప్రొక్లైమ్స్ దట్ విల్ బి వెరీ వెల్తీ.
1: ఆ మాట వినగానే ఆనందంతో చాలా కులికి సరిగా కూర్చున్నాడు.
0: ద మోమెంట్ హీ హర్డ్ ఇట్ హీ వాజ్ సో మచ్ ఓవర్ జాయ్డ్ హీ సాట్ ఎరెక్ట్.
1: మరీ కొంతసేపు చూచి నీవు చాలా గౌరవ ప్రతిష్టలు అందుకుంటావు అన్నాడు.
0: ఆఫ్టర్ సీయింగ్ ది హ్యాండ్ ఫర్ ఎ వైల్ మోర్ హీ జస్ట్ సెడ్ దట్ యు విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఆనర్.
1: మరింత ఆనందాన్ని అనుభవించాడు పాపం.
0: హీ గాట్ ఎ లిటిల్ మోర్ జాయ్.
1: మరీ కొంతసేపు చూచి నీవు గొప్ప పదవిని పొందుతావు అన్నాడు.
0: After seeing the hand for a while more, he just said that you are going to occupy a very big position.
1: Anade than prime minister ayinattiga aanandinchadu paapam.
0: He felt so happy as if he became the prime minister that very day itself.
1: Tadupari rishikan chuchi neevu goppa sirisampadalato tulutuvutavu annadu.
0: After a while he just said that you are going to just have a lot of wealth and property.
1: Children and
0: children.
1: Marinta aanandinchadu paapam. అంతలోనే చూచి పాపం, అయ్యా ఆయువు రేఖ చాలా చిన్నదిగా ఉంటుండాలి అన్నాడు.
0: ఆఫ్టర్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ హీ జస్ట్ అబ్జర్వ్ ది హ్యాండ్ లిటిల్ మోర్ అండ్ జస్ట్ సేడ్ బట్ యువర్ లైఫ్ స్పాన్ ఈస్ వెరీ లిమిటెడ్.
1: ఆ మాట వినగానే కుంగిపోయాడు పాపం.
0: ద మోమెంట్ హీ హర్డ్ దిస్ హీ గాట్ సో మచ్ డిజెక్టెడ్ హీ ష్రాంక్ ఆల్మోస్ట్.
1: దీని అంతరార్థం ఏమనగా ఎన్ని సిరి సంపదలు ఉండినప్పటికీ ఎంత భోగభాగ్యం అనుభవించినప్పటికీ ఎంత అధికార పవర్ను తాను చేపట్టినప్పటికీ ఆయువు స్థిరమైనటువంటి లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ ఎవర్ వెల్త్ ప్రాపర్టీ యు మే హావ్, వాట్ ఎవర్ చిల్డ్రన్ యు మే హావ్, వాట్ ఎవర్ పొజిషన్ యు మే ఆక్యుపై, వాట్ ఎవర్ ఆనర్ యు మే గెట్, బట్ ఇఫ్ యు డు నాట్ హావ్.
1: అనగా తానే స్థిరము కానటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థిరములు ఎట్లవుతాయి మనకు?
0: ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ హౌ వుడ్ దీస్ థింగ్స్ బి పర్మనెంట్ ఫర్ యూ?
1: ఎంతమంది రాజులు, ఎంతమంది మహారాజులు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగత్తును వీడిపోయారు?
0: హౌ మెనీ కింగ్స్ అండ్ హౌ మెనీ ఎంపరర్స్ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ హ్యాడ్ దే టు లీవ్ దిస్ వరల్డ్?
1: నిరత సత్యప్రవుహి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
0: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ పర్టికులర్ ల్యాండ్ హ్యాస్ హ్యాడ్ హి నాట్ టు గో?
1: ఎల్ల లోకములీల యశుక శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచుచనన?
0: కింగ్ మెల హూ రూల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విత్ హిమ్?
1: హృదయమునకు అలంకృతి చేయు మరదాత సిరిదూట గట్టుకు జనుగజనన?
0: మాందాత హూ వాస్ ఎ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కృతయుగ కుడ్ హి టేక్ ఎనీథింగ్ విత్ హిమ్?
1: జలది చేతి ఊకట్టి అలనాటి శ్రీరాముడి పుడుగుపై ఉన్నవాడా?
0: కింగ్ రామ హూ కన్స్ట్రక్టెడ్ హూ బిల్డ్ ది బ్రిడ్జ్?
1: రాజులు ఏగినారు,
0: So many kings have gone.
1: ఒక్కరుని వెంటకొని పోవరు ఈ ఉరివి తలము.
0: Not even one person would carry a little of our.
1: నీ మాత్రము నీదు సిరియు సంపదలు తలను కట్టుకపోదు ఆ ధర్మ హృదయ.
0: ఓ ధర్మ హృదయ, యూ వుడ్ యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ విత్ యూ?
1: కనుక ఈ గడిచినటువంటి చరిత్రను నీవు ఒకతూరి విచారిస్తే ఈ నశ్వరమైనటువంటి యొక్క పదార్థముల యొక్క విషయము నీకు చక్కగా అర్థమవుతాయి.
0: If you think and reflect over the past and the history of the mankind, you'll be able to just understand how impermanent things
1: are. సత్యనిత్యమైనటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయములు కానీ ఈ జగత్తులో కానరావు, లేవు.
0: Therefore, true and permanent things, entities, persons, principles, objects, you don't obtain them in this world.
1: నీ యందు ఉన్నవే బయట ప్రపంచమునందు నీవు చూస్తున్నావు.
0: Whatever you are having inside you, you see them externally.
1: నీ యందు ఉన్నది, నీ యందు లేనిది, సర్వత్రా ఉన్నది, ఒక్కటి మాత్రమే.
0: The thing which is in you and which is all around, which is all pervasive, there is only one thing like that.
1: Adiye satyam shivam sundaram.
0: That is satyam shivam sundaram, truth, auspiciousness and beauty.
1: కనుక అట్టి సత్యానికై నీవు తగినటువంటి ప్రయత్నము చేయి.
0: Therefore, for attaining such permanent truth, you make
1: అట్టి నిత్య స్థానమునకై తగిన ప్రయాణము సలుపు.
0: For such permanent place, you make an effort to travel and reach.
1: అట్టి సుందరమనేటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు పొందు.
0: Such divinity, which is the very embodiment of beauty, try to obtain and attain that.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Discharge your duties.
1: ఇన్ని విధముల బోధన చేసి స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము కూడా నువ్వు బోధించి కట్టకటప్పటికి అర్జును యుద్ధములో దింపాడు.
0: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ ఆల్ దీస్ వేస్ టు అర్జున అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ, హీ మేడ్ అర్జున ఎంటర్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అనగా ప్రతి ఒక్క లక్ష్యం కూడాను నా యందు ఉంచి నా ఆజ్ఞను శిరసా వహించి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Keep all your attention and concentration in me and obey my command. Discharge your duty.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించు నిమిత్తమై కాయము నీకు ధరించడం.
0: For the purpose of discharging your duties, body has been given to you.
1: కాయమును కాలముతో పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మను నీవు చేపట్టాలి.
0: For making your body and the time sacred, you have to take up your duties.
1: Karma valane janmamu labhinchinadu kanuka karma dwarane nee janmamu saarthakam chesko.
0: Only on account of action you have got this birth, and by action itself you sanctify this life.
1: Lokamulo aarane deepamu okkate unnadi.
0: The only light which does not get extinguished in the world, there is only one.
1: Adi atma,
0: and that is atman.
1: కరెంటు ఉండినంత వరకు బల్బులు వెలుగుతాయి.
0: సో లాంగ్ యాజ్ హావ్ ఎలక్ట్రిసిటీ, దీస్ బల్బ్స్ బర్న్.
1: కరెంటు పోతానే బల్బులు వెలగవు.
0: ద మోమెంట్ ఎలక్ట్రిసిటీ సీజెస్, దెన్ ది బల్బ్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
1: ప్రమిదలో తైలము ఉండినంత వరకే దీపం వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ హావ్ ఆయిల్ ఇన్ ద ల్యాంప్, ది ల్యాంప్స్ లైట్.
1: తైలము ఖర్చు అవుతానే ఈ యొక్క దీపం వెలుగదు.
0: ద మోమెంట్ ది ఆయిల్ గెట్స్ ఎగ్జాస్టెడ్, ది లైట్ సీజెస్ టు. ది
1: టార్చ్ లో బ్యాటరీ ఉండినంత వరకే ఈ లైట్ కూడాను నీకు వెలుగుతుంది.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ బ్యాటరీస్ ఇన్ ది టార్చ్, ది టార్చ్ ఫంక్షన్స్.
1: ఈ సెల్స్ లోపల బ్యాటరీ అయిన తర్వాత ఏమాత్రము వెలుగు నీకు కనిపించదు.
0: సేమ్ వే ఇన్ ది సెల్స్ ఆర్ నాట్ having power, you will not be able to just get the battery.
1: Surya chandradul agnilu kudanu variki etti current avasaram ledu, etti tailamu avasaram ledu, etti batterylu avasaram ledu, kaani varu kudanu pralaya samayam lopala varu kudanu cheekatini anubhavistaru.
0: Sun, moon and fire, which do not need any such fuel as batteries or oil and electricity, they are
1: varu kudanu tamaka ప్రశాంతిని కూడా నువ్వు కోల్పోతారు.
0: దే ఆల్సో లూజ్ దేర్ లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ ద ఎండ్.
1: కనుక సూర్యచంద్రాదులే తమ ప్రకాశమును కోల్పోయేటువంటి పరిస్థితి యందు నీ యొక్క ఇది ఏమాత్రం.
0: వెన్ సన్ అండ్ మూన్ దెమ్సెల్స్ ఆర్ లైక్లీ టు లూజ్ దేర్ ఎఫల్జెన్స్, వాట్ అబౌట్ యూ?
1: పిచ్చివాడా, పెనుకొండలే పిండి చేసినటువంటి వానికి గులకరాయి ఎంతరా అన్నాడు.
0: ఓ డియర్ చైల్డ్, For a person who can pound the mountains itself, what to speak of small pebble?
1: Surya Chandradula itti nasvaratvani pondhe samayamlo nee jeevitam emiti?
0: When sun and moon themselves are likely to
1: nee bhogamulu emiti?
0: What to speak of you?
1: Nee dehabhimanam emiti?
0: Your body consciousness?
1: Nee bandhumitrulu yokka shokam emiti?
0: The grief arising out of your relatives and friends?
1: Idi kevalam ajnanamulo munigipothunnavu.
0: You are getting drowned in ignorance?
1: నీ కంటిదారాల యొక్క కాలువలో కొట్టుకుని పోతున్నావు.
0: యు ఆర్ సింప్లీ బీయింగ్ వాష్డ్ అవే బై ది టీయర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్.
1: లేము,
0: అరైజ్,
1: జాగ్రత్తగల మేలుకొమ్ము,
0: బికమ్ అవేకన్,
1: ఉత్తిష్టత, జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత,
0: అరైజ్ అవేకన్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఇస్ రీచ్
1: అని చెప్పారు.
0: దస్ కృష్ణ టాట్ అర్జున.
1: ఇప్పుడు సూర్యచంద్రాదులు జగత్తుని ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon are shining in the world.
1: అయితే సూర్యచంద్రాదులు జగత్తును ప్రకాశింపచేయవచ్చును కాని భగవంతుని ప్రకాశింపచేయలేవు.
0: Sun and moon make light and provide illumination for the world, but they cannot illumine God.
1: దీపములు ఆ ఇంటి అందున్నటువంటి యొక్క పదార్థములను ప్రకాశింపచేయవచ్చునే కాని భగవంతుని ప్రకాశింపచేయలేవు.
0: Lights inside the house may illuminate the objects inside the house, but not God.
1: అయితే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశిస్తున్నారనేటువంటిది మనకు ఏ విధంగా తెలుస్తుండాలి?
0: How are we understanding the fact the sun, moon and fire are burning?
1: దేని ఆధారముతో మనము ఇవి ప్రకాశిస్తున్నాయని గుర్తించగలుగుతున్నాము?
0: With the support of what have we been able to recognize that these things are giving effulgence?
1: కన్నుల ద్వారా మనము దీనిని ప్రకాశించినట్టుగా గుర్తిస్తున్నాము.
0: We have been able to recognize this through our eyes.
1: కన్నులే లేకపోతే సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం కూడాను కేవలం అంధకారంగానే ఉంటుంటది మనకు.
0: If you do not have eyes, the shining and the effulgence of sun and moon that cannot be seen by you.
1: అయితే కన్నులు ఏ యొక్క ప్రకాశంతో ఇవి ప్రకాశిస్తున్నాయి?
0: These eyes, with the help of what are they shining and able to see?
1: మనము నిద్రించినప్పుడు లేక అంధులైనటువంటి వారి యందు ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు, ప్రజ్ఞ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: When a person is sleeping or in a person who is blind, a particular type of effulgence is shining.
1: కనుక కన్నులకంటే బుద్ధి మహా ప్రజ్ఞతో కూడినటువంటిది, ప్రకాశంతో ఉండినటువంటిది.
0: Therefore, more effulgent than the eyes is intelligence.
1: ఒక చిన్న కథ.
0: One small story.
1: ఒక గుడ్డివాడు, కుంటివాడు ఇద్దరు స్నేహం అయ్యారు.
0: One blind man and one lame man, they became friends.
1: ఇరువురు చేరి బిచ్చమెత్తడానికి ఊరు ఊరు ప్రయాణం చేస్తూ వచ్చారు.
0: They went from village to village begging.
1: కుంటివానికి కన్నులున్నాయి, గుడ్డివానికి కాళ్ళున్నాయి.
0: The blind one has the legs and the lame one had eyes.
1: కాళ్ళు ఉన్న గుడ్డివాని యొక్క వీపు పైన కుంటివాడు కూర్చున్నాడు.
0: The blind man sat on the shoulders of the lame person.
1: ఈ కుంటివానికి కన్నులున్నాయి కనుక తమ్ముడు ఇట్లా బయలుదేరు, ఇట్లా రోడ్డు పో, ఈ రోడ్డు పో అని తాను స్టేరింగ్ తిప్పుతున్నాడు పాపం.
0: The one who is blind and who is having eyes, he was able to just direct the other.
1: ఈ విధంగా ఒకరినొకరు సమర్థించుకొని అర్థం చేసుకుని ఇరువురు కూడాను గ్రామ గ్రామము ప్రయాణమై వెళుతున్నారు బిచ్చాడు.
0: In this way, with the help of each other, they were able to just go from village to village for begging.
1: ఒక మార్గ మధ్యం లోపల ఎక్కడో పెద్ద దోసకాయ తోట కనిపించింది, ఒక వనం కనిపించింది.
0: ఇన్ ఆన్ ద వే దే కేమ్ అక్రాస్ ఎ పర్టికులర్ గార్డెన్ వేర్ కుకుంబర్స్ వర్ అవైలబుల్.
1: ఈ పైన కూర్చున్నటువంటి కుంటివాడు చెప్పాడు, తమ్ముడు ఇక్కడ చాలా దోసకాయలు ఉంటున్నాయి, కొంచెం ఆకలి కూడా వేస్తుంటుండది, కొన్ని దోసకాయలు తీసుకుని దాన్ని తిని ఆకలి తీర్చుకొని తిరిగి ఇంకో గ్రామం మనం ప్రయాణం అవుదాం అన్నాడు.
0: ద లేమ్ పర్సన్ టోల్డ్ ద బ్లైండ్ వన్, బ్రదర్, there are a number of cucumbers here, we'll just go there and eat a little, take a little rest, then we'll proceed.
1: ee kannulu leni vaadu cheppadu, anna evarana kaapala geetla unnaremo jagrataga chusko annadu.
0: The blind one told the lame person, brother, just be careful, there may be some watchman here watching over this particular field.
1: Aa evvaru manushulu kanipinchaledra annadu.
0: He said there is no one in the sight.
1: దానికి ఏమైనా కంచికించి గట్టి ఏమైనా గేటు గీటు పెట్టారేమో యోచన చేసుకో అన్నాడు.
0: ప్లీజ్ థింక్ అబౌట్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఇస్ ఫెన్స్ అండ్ ఎ గేట్ ఫర్ దిస్ పర్టికులర్ గార్డెన్.
1: ఈ కుంటివాడు చెప్పాడు, మనుషులు లేరు, కంచె లేదు, గేటు లేదు, ఏమీ లేదు, ఎవరు లేరా, కొన్ని తినేసిపోదాము అన్నాడు.
0: దిస్ లేమ్ పర్సన్ సెడ్ దేర్ ఇస్ నైదర్ ఫెన్స్ నార్ గేట్ ఎనీ వాచ్మెన్, విల్ గో అండ్ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ అండ్ దెన్ విల్
1: గుడ్డివాడు చెప్పాడు, అన్నా ఇవి మంచి దోసకాయలు కాదైతే, ఇదేదో చేదు దోసకాయలుగా ఉంటుంటాయి, లేకపోతే మంచి దోసకాయలు అయితే కంచగట్టకుండా కాపలా గాయకుండా ఉంటారా, వద్దు వద్దు అని వెళ్ళిపోదాం పా అన్నాడు.
0: బ్లైండ్ పర్సన్ ఇమీడియట్లీ టోల్డ్, బ్రదర్ దీస్ మే నాట్ బి ది నైస్ వన్స్ ఆర్ టేస్టీ వన్స్, దే మస్ట్ బి బిట్టర్ ఫ్రూట్స్, అదర్వైజ్ విల్ దర్ బి హౌ కెన్ యూ హ్యావ్ వితౌట్ సెన్స్ వితౌట్ ఎ వాచ్మెన్ ది ఎంటైర్ ఫీల్డ్.
1: కన్నులు ఉన్నవాని కంటే కన్నులు లేని వాని యొక్క ప్రజ్ఞా ప్రకాశం చాలా అధికంగా కనిపించింది.
0: హియర్ యూ కెన్ సీ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ హూ మైట్ నాట్ హ్యావ్ ఐస్ బట్ హూ హ్యాడ్ ఇంటెలిజెన్స్.
1: కనుక కన్నులకు బుద్ధి ప్రకాశాన్ని అందిస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ లెన్స్ షైనింగ్ అండ్ ఎఫల్జెన్స్ టు ది ఐ.
1: అయితే బుద్ధికి ఏ ప్రకాశం నుంచి ఇది బుద్ధి ప్రకాశిస్తుండాలి?
0: దెన్ హౌ ఫ్రమ్ విచ్ ఈస్ దిస్ ఇంటెలిజెన్స్ గెటింగ్ ఇట్స్ పవర్?
1: ఇది ఆత్మ యొక్క ప్రకాశంతోనే బుద్ధి ప్రకాశిస్తుండాలి.
0: ఇంటెలిజెన్స్ ఇస్ షైనింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అండ్ ఫ్రమ్ ఆత్మ.
1: కనుక బుద్ధి వల్ల మన నేత్రములు, నేత్రం వల్ల సూర్యచంద్రాదులు, సూర్యచంద్రాదుల వల్ల జగత్తు ప్రకాశిస్తుంటుండాలి.
0: దేర్ఫోర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ది ఐస్, ఫ్రమ్ ఐస్ సన్ అండ్ మూన్, అండ్ ఫ్రమ్ సన్ అండ్ మూన్.
1: కానీ మనం ఇటు నుండి మనం ప్రయాణం చేస్తే జగత్తు ప్రకాశమునకు సూర్యచంద్రాదులు ఆధారము.
0: From the other side we proceed to try to understand, for the light in the world sun and moon are responsible.
1: Surya chandradulu prakashanni anubhavinchadaniki kannulu pradhanamu.
0: For enjoying the light of the sun and moon eyes are responsible and important.
1: Kannulunu prakashimpa cheseetvanti buddhi.
0: It is intelligence which is making the eyes see.
1: Buddhini prakashimpa cheseetvanti atma.
0: It is Atman which is making intelligence shine.
1: Atmane gamyamu.
0: Therefore the goal is Atman.
1: Atmane main switch.
0: That is the main switch.
1: Kaluka atti Atmanu neevu aaradhinchumannadu.
0: Therefore such Atma you please worship.
1: Ee Atmane lakshyam nandunchukomannadu.
0: Keep Atman in your view.
1: ఈ ఆత్మను లక్ష్యం నందుంచుకున్నప్పుడే నీవు స్థిత ప్రజ్ఞుడు కాగలవు అన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ కీప్ ఆత్మన్ ఇన్ యువర్ వ్యూ అండ్ ఇన్ ఆల్ దట్ యు డు దెన్ ఓన్లీ
1: స్థిత ప్రజ్ఞుడు. అనగా మరికొంతమంది మరికొన్ని విషయాల లోపల కూడాను లౌకిక ప్రజలను కొంతవరకును కంగోగలు చేసే దానికోసమే ఉపయోగపెడుతుంటారు.
0: దిస్ వర్డ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ఎంప్లాయిడ్ బై సమ్ పీపుల్ ఇన్ డిస్క్రైబింగ్ ది వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ యాటిట్యూడ్స్ ఆల్సో టు కన్ఫ్యూజ్.
1: అజ్ఞానులైనటువంటి యొక్క సామాన్య మానవులకు స్థిత ప్రజ్ఞంటే సులభమైనటువంటి మార్గంలో ఏదో ఒకటి చెప్పి వారిని మోసపుచ్చుతుంటారు.
0: సమ్ పీపుల్ ట్రై టు కన్విన్స్ ది మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఫర్ ఆర్డినరీ పీపుల్ బై గివింగ్ ది రాంగ్ మీనింగ్.
1: అది ఎట్లనగా
0: ఎక్స్ప్లెనేషన్ కింద
1: అందరూ మేలుకున్న సమయంలో స్థిత ప్రజ్ఞుడు నిద్రిస్తుంటాడు.
0: ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇస్ డ్యూరింగ్ టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవేక్ స్థిత ప్రజ్ఞ విల్ బి స్లీపింగ్.
1: అందరూ నిద్రించే సమయంలో స్థిత ప్రజ్ఞుడు మేలుకొని ఉంటాడు అన్నాడు.
0: స్థిత ప్రజ్ఞ వుడ్ బి అవేక్ వెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: అట్లయితే రాత్రిపూట నైట్ డ్యూటీ చేసే స్టేషన్ మాస్టర్లంతా ఉంటుంటారు, గుర్ఖాలంతా ఉంటుంటారు, వీళ్ళందరూ నిద్రపోయేటప్పుడు ఈ స్టేషన్ మాస్టర్లు గుర్ఖాలు మేలుకొని ఉంటారు.
0: ఇఫ్ దట్ ఈస్ సో దట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్స్ అండ్ నైట్ వాచ్మెన్ దే విల్ బి అవేక్ వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్.
1: పగలపూట అందరూ మేలుకున్నప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరూ వారు నిద్రపోతుంటారు.
0: డ్యూరింగ్ ది డే టైమ్ వెన్ ఆల్ పీపుల్ ఆర్ అవేక్ పీపుల్ హు హావ్ డన్ ది నైట్ డ్యూటీ దే వుడ్ బి స్లీపింగ్.
1: ఈ అర్థాన్ని స్థిత ప్రజ్ఞులుగా మనం తీసుకుంటే నైట్ డ్యూటీ చేసేటువంటి స్టేషన్ మాస్టర్లు, గుర్ఖాలు, వాచ్మెన్ వీరందరూ స్థిత ప్రజ్ఞుల కిందని చేరుతారు.
0: ఇఫ్ వి టేక్ దిస్ పర్టికులర్ మీనింగ్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ద గుర్ఖాస్ అండ్ ద నైట్ వాచ్మెన్ అండ్ ది స్టేషన్ మాస్టర్స్ ఆల్ దీస్ ఆర్ స్థిత ప్రజ్ఞాస్.
1: అది కాదు సరైనటువంటి అర్థము.
0: దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞ.
1: నశ్వరమైనటువంటి ఈ జగత్తును పైన ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క జగత్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంటారు.
0: All those people who base their lives on this impermanent world, they will be fully awake to this world and its objects.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగ భాగ్యములు యందు స్థిత ప్రజ్ఞుడు అలక్ష్యంగా నిద్రిస్తుంటాడు.
0: స్థిత ప్రజ్ఞ ఆన్ ది అదర్ హ్యాండ్ వుడ్ బి స్లీపింగ్ అండ్ ఇమ్యూన్ టు దిస్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సెక్యులర్ ఆబ్జెక్ట్స్.
1: సామాన్యమైనటువంటి మానవులు ఆత్మతత్వములో కేవలము నిద్రిస్తుంటారు, అనగా జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటారు.
0: Ordinary people will not be alive to the beauty of the Atman. They will be having a sleeping attitude.
1: Jagat vishayam lopala ati jagrataga melukoni untaru.
0: But on the other hand, this world which is full of the sense objects, they will be extremely careful and awake.
1: Anaga ఆత్మ లక్ష్యముతో జీవించేటువంటి వాడు, జగత్ లక్ష్యాన్ని విస్మరించేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని.
0: దేర్ఫోర్ స్థితప్రజ్ఞ ఇస్ వన్ హూ ఇస్ స్లీపింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హూ ఇస్ ఫుల్లీ అవేర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్.
1: కనుకని స్థితప్రజ్ఞుడనగా సర్వసంగ పరిత్యాగి అన్నిన్నీ త్యజించి ఎక్కడో అరణ్యమును చేరేయటం కాదు.
0: Therefore, Sita Prajna does not mean the one who has renounced the entire world and has gone to the forest.
1: Neevu anni panulu cheyi.
0: You do all the works.
1: Nee jagat sambandhamainatu vruttullo neevu undu.
0: You do live in the things which are incidental to your daily
1: duty. Kani lakshyamunu atma lakshyamunandu unchuko.
0: But keep your concentration and your attention on Atman.
1: అయితే ఇలాంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం ఏమిటి అని కొంత సందేహం రావచ్చు.
0: దెన్ ఏ డౌట్ మే అరైజ్, సచ్ పీపుల్, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సచ్ పీపుల్ టు డూ ది డైలీ వర్క్స్.
1: మేము జ్ఞానులము కదా, స్థితప్రజ్ఞులము కదా అని వారు స్తంభించి ఉంటుంటే అజ్ఞానులను ఉద్ధరించడం అనేటువంటిది ఇది వీలు కాదు.
0: ఇఫ్ స్థితప్రజ్ఞ టేక్ టు దట్ యాటిట్యూడ్ అండ్ డూ నాట్ డూ ద వర్క్, దే వుడ్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ ది
1: ఆర్డినరీ. ఉద్ధరించి ప్రకాశములో ప్రవేశింప చేయడానికి స్థితప్రజ్ఞులైనటువంటి జ్ఞానులు వీరు ఆదర్శప్రాయులుగా ఉంటుండాలి.
0: స్థితప్రజ్ఞాస్ అండ్ దీస్ వైజ్ మెన్ విల్ హావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో దట్.
1: వారి కర్మలతో ఎట్టి ఫలము లేకపోయినప్పటికీ, ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ అజ్ఞానులు ఉద్ధరించే నిమిత్తమై వారు ఈ కర్మలలో ప్రవేశించాలి.
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, దే డు నాట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ విత్ ద వర్క్, బట్ స్టిల్ ఫర్ ది సేక్ ఆఫ్ గుడ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇగ్నోరెంట్ పీపుల్ దే హావ్ టు టేక్ అప్ దీస్ వర్క్స్.
1: కనుకని అర్జున, నీవు ఆదర్శప్రాయమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు తయారు కా.
0: దేర్ఫోర్ అర్జున యు హావ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: నీవు కృష్ణుడికి సన్నిహిత సంబంధుడు.
0: You are a close person to Krishna.
1: Aptudavu.
0: You are dear to
1: Bandhulavu.
0: You are a relative of
1: Bhavavu.
0: You are brother-in-law.
1: Inni rakamlainatundi sambandha bandhavinto koodinatundi innu aadarshaprayuduga nenu ee jagattuku nirupinchali.
0: I want to prove you as an example and an ideal person to the world because you are in such great number of ways related to
1: antarathamanu hrudayam nanduchukone Krishnudu.
0: Keeping all this inner significance in the heart, Krishna
1: nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga teeskoni nenu ee jagat lopala konni rakamainatundi yokka aatma tattvanni prakatinchadaniki praveshapettadaniki nenu poonukunnanu annadu.
0: Krishna told Arjuna, I'll only use you as instrument. You will be instrumental in my doing a number of things for the world.
1: కృష్ణుడు చెప్పినవన్నీ కూడాను కేవలము లోకాదర్శ నిమిత్తమై, మానవ కళ్యాణ నిమిత్తమై, ఆత్మజ్ఞాన నిమిత్తమై అందించినటువంటివి.
0: వాట్ ఎవర్ కృష్ణ హ్యాస్ అటర్డ్ అండ్ టోల్డ్ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ సెట్టింగ్ అన్ ఐడియల్ ఫర్ ద వరల్డ్, ఇట్ ఇస్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. అండ్ దట్ ఇన్ యూ హ్యాస్ గివన్.
1: తనకు ఇట్టి బోధ వల్ల కానీ, ఇట్టి జ్ఞానోపదేశం వల్ల కానీ తనకు వచ్చేటువంటి లాభం కానీ, కలిగేటువంటి నష్టం కానీ ఏమాత్రము లేదు.
0: బై టీచింగ్స్ ఆఫ్
1: ముందు ప్రవేశించుతాడు.
0: డ్యూరింగ్ ఆల్ ఇన్కార్నేషన్స్ గాడ్ విల్ అండర్టేక్ యాక్టివిటీ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ,
1: కానీ సామాన్యమైన మానవులు దానిని అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్
1: అట్టి దైవత్వాన్ని గుర్తించలేరు.
0: దే వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ గాడ్.
1: అందుకోసమని కృష్ణుడు కూడాను చెప్పాడు, అర్జున.
0: Therefore, in that particular context only, Krishna told Arjuna,
1: yedo neeku ratsaradunai nenu nilchukoni neeku ratham che nadapatam anetundi driving cheyatam anetundi naaku chaala utsaham ullasanga untundi nenu ee paniki raledu.
0: Arjuna, I have not accepted the charitorship of your chariot because I like it, I am enthusiastic and I love that particular thing. It's not because of that.
1: Arjuna, nee gurrambulu tholunatte paniki nenetiki naa intilo leve gurrambulu.
0: It is not for the sake of the horses of this chariot that I have come. Don't I have the horses within me?
1: Kanuka naaku aa gurralu leka ratham leka edo nee rathanni nee gurralni tolalanani uddeshamto vachinattuga nu bhavistunnavu. Nenu unnatundi aaradugula vyaktini kaadu.
0: You may be thinking that I don't have the horses or I don't have the chariots of my own and therefore I have taken up this for
1: something. Neeku dehaatma bhavana anetundi dehamulo baaga raktamlo cheripoyi untundali.
0: Your this body consciousness is saturated with you and it is in your blood.
1: నీకు దేహాత్మ భావను దూరం చేసి పరమాత్మ తత్వాన్ని లోపల చేర్చే నిమిత్తమే నేను ఇంత నాటకం ఆడుతున్నానన్నాడు.
0: ఐ ఆమ్ ఎనాక్టింగ్ ది ఎంటైర్ ప్లే ఇన్ ఆర్డర్ టు సీ దాట్ యు ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఎవరితో కూడా ఊరికే వర్ణించుకునేటువంటి స్వభావం భగవంతుని యందు ఉండదు.
0: God doesn't have any liking to be described and praised by anyone.
1: కనుక ఎప్పుడు చూచినా కూడా అర్జునుడు బావా బావా బావా అని ఈ భావమర్దుల యొక్క సంబోధనలే తాను చేస్తుండేటువంటి వాడు.
0: అర్జున వాజ్ జస్ట్ అడ్రస్సింగ్ కృష్ణ యాజ్ బ్రదర్ ఇన్ లా త్రూఅవుట్.
1: ఒకనొక సమయంలో కృష్ణుడు యమునా తీరం దగ్గర ఇసుక దిన్నెల పైన చెప్పాడు, అర్జున నిరంతరము నన్ను బావా బావా బావా అనుకుంటున్నావు, ఈ సులభంగా ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నీతో నేను బావా అనిపించుకోవటం నాకు ఇష్టం లేదన్నాడు.
0: కృష్ణ వన్స్ టోల్డ్ అర్జున ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున ఇన్ ద శాండ్స్, అర్జున ఐ డోంట్ లైక్ టు బి కాల్డ్ బ్రదర్ ఇన్ లా ఫర్ నథింగ్ అట్ ఆల్.
1: వితౌట్ లోకములో భగవంతుని అనేక మంది వర్ణిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు.
0: ఇన్ ద వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ బి ప్రైజింగ్ గాడ్.
1: కానీ ఈ పొగుడుతలో భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ దిస్ సచ్ ప్రైజెస్ గాడ్ డజంట్ అగ్రీ అండ్ యాక్సెప్ట్.
1: ఏదో ఒక ఆఫీసర్ను ఒక అధికారను వర్ణన చేసి అతని దగ్గర ఏదో కొన్ని విధమైనటువంటి ఫలితమును పొందే నిమిత్తమై ఈ లోక సంబంధమైనటువంటి వృత్తులు ఎందు ఈ పొగడింపులు ఉండవచ్చు.
0: సచ్ ప్రైజ్ మే బి న్యాచురల్ అండ్ కామన్ ఫర్ పీపుల్ టు గో టు సమ్ ఆఫీసర్స్ ఫర్ సమ్ ఫేవర్స్ అండ్ ప్రైజ్ దెమ్. దిస్ మే బి న్యాచురల్ దేర్.
1: కానీ కారణం లేని పొగుడుతలు,
0: praise which does not have sufficient reason,
1: artham lenitundi pogadatalu,
0: praise which does not have any reason,
1: kevalam panneeru vantivu maatrame ani cheppadu.
0: It is only like the perfumed water.
1: పన్నీరును వాసన చూస్తూ కూర్చోవచ్చునే తప్ప దానిని త్రాగుతూ కూర్చోకూడదన్నాడు.
0: పర్ఫ్యూమ్డ్ వాటర్ కెన్ బి ఓన్లీ స్మెల్ బట్ ఇట్ కెనాట్ బి టేకన్ యాజ్ డ్రింక్.
1: వారి వర్ణనలు నీవు వినవచ్చునే కానీ హృదయానికి తీసుకోకూడదు.
0: సచ్ ప్రైజ్ యు మే బి ఓన్లీ హియరింగ్ బట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్ టు ద హార్ట్.
1: ఏది సత్యమైనట్టు అవి మాత్రమే భగవంతుడు హృదయానికి తీసుకుంటాడు.
0: ఓన్లీ ట్రూ థింగ్స్ గాడ్ యాక్సెప్ట్స్ అండ్ టేక్స్ ఇట్ టు ది హార్ట్.
1: అయితే నీ నుంచి బావా బావా అనేటువంటి పదమును తీసివేయటం అనేటువంటిది నాకు కూడా ఇష్టం లేదు.
0: బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ వాంట్ యు టు గివ్ అప్ కాలింగ్ మీ బ్రదర్.
1: నేను వద్దన్నా కూడా నీవు బావా బావా అనటం మాత్రం నీవు మానవు.
0: ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యు నాట్ టు డు ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కాలింగ్ మీ బ్రదర్ ఇన్ లా.
1: కనుక నీకు నిజంగా నేను బావగానే చేసుకుని నేను ఆనందించాలి అని అప్పుడు సుభద్రనిచ్చి పెళ్లి చేశాడు.
0: Therefore he said, I really want to become your brother-in-law, and offered Subhadra in marriage, and he became brother-in-law to Arjuna.
1: ఈ సుభద్రని ఇవ్వటము బలరామునికి ఇష్టం లేదు.
0: ఆఫరింగ్ సుభద్ర ఇన్ మ్యారేజ్ టు అర్జున బలరామ డిడ్ నాట్ లైక్.
1: కట్టకడిపటికు ఈ పెళ్లి సమయంలో కూడా బలరాముడు లేడు.
0: ఈవెన్ డ్యూరింగ్ ద మ్యారేజ్ టైమ్ బలరామ వాజ్ నాట్ దే.
1: తాను అరణ్యవాసం బయలుదేరాడు.
0: He went to a forest.
1: అప్పటి నుంచి కూడా కృష్ణుని పైన కూడా బలరాముడు ద్వేషాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ బలరామ వాజ్ నాట్ హ్యావింగ్ లవ్ ఫర్ కృష్ణ.
1: అనగా కృష్ణుని యొక్క స్వభావం ఏమిటంటే ఏ ఒక్క విషయం కూడాను మాటతో పాటు క్రియను కూడాను ఆచరించేయాలి.
0: దేర్ఫోర్ వన్ థింగ్ అబౌట్ కృష్ణ విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇస్ దట్ అలాంగ్ విత్ వర్డ్ యాక్షన్ షుడ్ ఫాలో.
1: ఇది మానవుని యొక్క నిజ స్వభావం అన్నాడు.
0: దిస్ ఈజ్ ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఏది తలస్తాడో అది చెప్పాలి.
0: వాట్ ఎవర్ యూ థింక్ హీ యు హావ్
1: ఏది చెప్పునో అది చెయ్యాలి.
0: వాట్ ఎవర్ యూ సే యూ విల్ హావ్ టు డూ ఇట్.
1: కనుక మనోవాక్ కర్మలను ఏకత్వం గావించుకునేటువంటి ఒక నిజ తత్వమే దైవత్వం.
0: Divinity is unity of thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఇది నిజమైనటువంటి మానవుని యొక్క మానవత్వం అన్నాడు.
0: ద రియల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకని ఈనాడు యుద్ధ భూమి ఎందు కూడాను నిన్ను స్థితప్రజ్ఞుడి గావించి నీవు ఇంద్రియానికంతా కూడాను వశం చేసుకున్నటువంటి వాడి గుడాకేశుడిగా నీకు నిరూపించి తదుపరి నేను ఇతరులకు బోధించాలి, అంతవరకు నేను ఇతరులకు బోధించటకు వీలు కాదన్నాడు.
0: హీస్ టోల్డ్ అర్జున ఐ వాంట్ టు మేక్ యూ ఎన్ ఎగ్జాంపుల్ దేర్ ఫోర్ ఐఎమ్ టీచింగ్ యూ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అండ్ ఐ వాంట్ టు మేక్ యూ వన్ స్థిత ప్రజ్ఞ అండ్ దెన్ ఓన్లీ టీచ్ అదర్స్.
1: మొట్టమొదట నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అండర్స్టాండ్ మై
1: నేను దేహస్వరూపుణ్ణి కాదు.
0: ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
0: యు ఆర్ ఆల్సో నాట్ ద బాడీ.
1: నీవు నేను దేహిని.
0: We are both of us are the indwellers, dehi.
1: కనుక ఈ దేహి అనేటువంటి దాన్ని సత్యంగా గుర్తించినప్పుడు దేహభ్రాంతి నీకు ఏమాత్రము ఉండదు.
0: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నాట్ దేహ యు విల్ నాట్ బి హావింగ్ దేహభ్రాంతి ఆర్ బాడీ కాన్షియస్నెస్.
1: దేహము క్షణికమైనటువంటిది, క్షుద్రమైనటువంటిది.
0: బాడీ ఈజ్ మీన్ అండ్ టెంపరీ.
1: దేహి సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: గాడ్ ఈజ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
1: కనుక నీవు ధరించేటువంటి వస్తువు కాదు, ధరింపబడేటువంటి వాడు.
0: You are not the cloth. You are the one who wears that cloth.
1: కనుకనే దేహో దేవాలే ప్రక్తో జీవో దేవ సనాతన.
0: Therefore, it is said that this body is the temple of God and the indweller is God Himself.
1: అనిత్యం అసుఖం లోకం క్షేమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకం క్షేమం ప్రాప్య భజస్వమాం.
0: This world is impermanent and this world is full of sorrow.
1: కనుకనే ఇది అనిత్యము అసుఖమైనటువంటిది కనుక నిత్య సుఖములతో కూడినటువంటి దైవత్వాన్ని నీవు ఆశ్రయించు.
0: As this world is impermanent and not
1: ఎవరిని ఆశ్రయించుకూడను ప్రయోజనం లేదు.
0: There is no use in taking refuge
1: in any మార్పు చెందినటువంటివి.
0: All these people will be
1: ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆరో గుణము ఒక దైవం ఒక్కడే.
0: The only sixth quality which an entity is God who does not
1: understand. అతనే ఆరని దీపము.
0: He is the one lamp which does not get
1: extinguished. ఆ దీపాన్ని నీవు ఆశ్రయించు.
0: You take shelter in it.
1: అదే పరంజ్యోతి.
0: That is పరంజ్యోతి.
1: అదే జీవన జ్యోతి.
0: That is జీవన జ్యోతి.
1: అదే అఖండ జ్యోతి.
0: This is అఖండ జ్యోతి.
1: అదే అద్వైత జ్యోతి.
0: This is also the light of అద్వైత.
1: కనుక అట్టి దానిని ఆశ్రయించమని బోధించి అనేక విధములుగా అజ్ఞానంతో కూడినటువంటి యొక్క అర్జున్ యొక్క హృదయాన్ని పరిశుద్ధం గావించి ప్రకాశింపచేశాడు.
0: కృష్ణ మేడ్ the heart of Arjuna, which was full of impurities, he purified it and made it shine after explaining these things in a number of ways.
2: That was the 18th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 23rd August 1984, Bhagavan enlightened us on the way one can achieve control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

మరివంపు లేకున్నా మ్రాను తిద్దవచ్చు, మరివంపు లేకున్నా తిద్దవచ్చు రాయి తిన్నగాను. మనసు తిద్దగలరయా మరివంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరివంపు లేకున్నా.

0: it is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం, గగనం, శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంటీ. ఎంటీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు, ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కాని ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మాస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దర్ ఆర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,00,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణమునకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ the light goes right from the
1: kanurappa paatu anaga chanam lopalle
0: just within a moment
1: 16,000 kota mile duram pothundadi prakasham.
0: The light travels at the speed of 16,000 crores of miles.
1: Kani
0: but
1: inka konni nakshatramulu yokka velugu neti kudanu ee bhoomi pai sokaledu.
0: The light of some stars has not yet reached earth.
1: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రం యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: సిన్స్ ఇట్స్ ద లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ లైట్ విత్ ది ఎర్త్.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఏ ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
1: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో.
0: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించినవన్నీ కూడా నువ్వు భూతాకాశములైనప్పుడు
0: ఆల్ దట్ యు సీ
1: మన కనిపించినవి మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్.
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వము కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్స్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి ఒక స్వరూపములే.
0: ఆల్ దట్ వి సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వి సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కాని పదార్థములు కాని ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కానీ చిత్తాకాశమును గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: బట్ వీ కెన్ ట్రై టు ఎంక్వైర్ ద డెప్త్ ఆఫ్ కాస్మిక్ మైండ్.
1: సర్వ రూపమును కూడాను సమస్త జగత్తు కూడాను అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపములతో ధరించి ఉన్నాయి.
0: ది ఎంటైర్ కాస్మోస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: కనుకనే మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబమునే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: ఆత్మ అని పిలిచారు.
0: That is the self or atma.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: Atma has no form.
1: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము,
0: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనము,
0: ఎవర్ఫల్జెంట్,
1: సనాతనము,
0: ఎన్షియంట్,
1: నికేతనము,
0: విక్టోరియస్,
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
0: ఇట్స్ ఎటర్నల్, ప్యూర్, అన్సలీడ్, ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రం చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 900,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 900,000 మైల్స్.
1: కొన్ని 9,000 నక్షత్రం మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 మైల్స్ అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో బై దర్
1: చేసినప్పటికీ వారు చిత్తాకాశం వరకు మాత్రమే పోగలరు కానీ చిదాకాశాన్ని ముట్టలేరు.
0: ఏ సైంటిస్ట్ కెన్ గో అప్ టు కాస్మిక్ మైండ్ బట్ దే కెనాట్ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనుకనే ఆ చిత్తాకాశం దర్శించడమే ఆత్మ సందర్శనము అన్నారు.
0: టు హ్యావ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
0: హవెవర్ వేదాంత could prove to some extent
1: idi bhutakasam yokka pratibimbame chittakasam chittakasamunu minginatvantide chidakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutakasanni minginatvantide chittakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittakasamunu minginatvantide chidakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
0: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలు నువ్వు చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాలు నీవు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు ఎక్స్‌పీరియన్స్,
1: ది వన్ యు థింక్ యు ఆర్,
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము?
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింపజేస్తుంది.
0: So all that is thought, the whole cosmic mind is in cosmic consciousness.
1: కనుకనే దీనిని ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశం.

0: నీ మనసు లోపల స్మరింపజేస్తుంది.
1: సో ఆల్ దట్ ఈస్ థాట్ ఆఫ్ ఈస్ రిమైండెడ్ రికాపిచులేట్.
0: కనుకనే ఈ చిత్తాకాశములకు తరువాత పోయేటువంటిది
1: that which transcends the
0: mind, you think you are anyan, kare divan, you really are.
1: That which transcends this is the one you really are.
0: Adi atma tattvam,
1: that is cosmic consciousness.
0: Adi nijamainatundi yokka prakruti yokka swarupam,
1: that is the true nature.
0: Daivam yokka aanandamu,
1: it is divine bliss.
0: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
1: దేర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
0: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
1: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్.
0: కనుకని ఈ ఐ ఒక ఏకాక్షరమే.
1: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్.
0: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుదా వదంతి అన్నారు.
1: వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్.
0: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
1: యు మే కాల్ ఎనీబడీ,
0: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
1: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హి విల్ సే ఐ.
0: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
1: హి సేస్ గిరి గారు, హి సేస్ ఐ.
0: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
1: ఎనీవన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
1: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఆకాశ?
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇమ్మెజరబుల్.
0: అగోచరమైనటువంటిది.
1: నాన్ అపారెంట్.
0: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఇట్?
0: కనుక
1: సో
0: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవరు ఏమి చెప్పలేరు.
1: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
0: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
1: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
0: అనేటువంటిది గగనం.
1: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
0: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
1: వాట్ ఈస్ దట్ యు నో?
0: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
1: యు మే సీ సమ్ క్లౌడ్స్.
0: ఎంతవరకు కనిపిస్తాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్?
0: కొంతకాలం వరకు కనిపిస్తాయి.
1: టు ఫర్ సమ్ టైం.
0: అవి కూడా మల్లమైపోతున్నాయి.
1: లేటర్ దే టు పాస్ ఆఫ్.
0: అవి కూడా చలనమైపోతున్నాయి.
1: దే టు మూవ్ అవే.
0: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
1: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
0: అది ఏ ఐ.
1: దాట్ ఈస్ ఐ.
0: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
1: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
0: దీనిని వేదాంతము.
1: దిస్ ఇన్ వేదాంత.
0: ప్రతి ఒక్క విషయమును కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐ యామ్ బ్రహ్మ.
0: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుంటాది.
1: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
0: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
1: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
0: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
1: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
0: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
1: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కమ్.
0: అహం అహం బ్రహ్మాస్మి.
1: అహం అహం ఐ.
0: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
1: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
0: కనుక నే అహం అనేటువంటిది నేను.
1: సో అహం ఈజ్ దిస్ ఐ.
0: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
0: కనుక నే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
1: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
0: నాయన నీవెవరో తెలుసుకో.
1: నో థై సెల్ఫ్. Know who you are.
0: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
1: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
0: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
1: ఇఫ్ ఐ సే హూ ఆర్ యూ,
0: నేను అనిల్ కుమార్.
1: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
0: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమార్?
1: హూ గేవ్ దిస్ నేమ్?
0: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
1: యువర్ పేరెంట్స్ క్రిస్టెన్ యూ. సో
0: ఈ పేరు పెట్టకమునుపు నీ పేరేమి?
1: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
0: నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: కనుక నేను ప్రతి విధానికి కూడా

0: ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
1: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్, యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెం.
0: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
1: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
0: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
1: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్,
0: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
1: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు. అహం.
1: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
0: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వం.
1: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కనుక మనం గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
1: సో వి స్పీక్ ఆఫ్ కాస్మా,
0: చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్.
0: కొంతవరకు విచారించవచ్చు.
1: వీ కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
0: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
1: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic mind.
0: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
1: And then cosmic consciousness has no form.
0: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
1: the formless
0: ఎట్టి ఆకారము చెప్పవచ్చును.
1: What form can you decide?
0: కనుకొని అహం అహం అన్నారు.
1: So it is said అహం ఐ.
0: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
1: in every matter in philosophy
0: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
0: ఏమిటి అహం?
1: వాట్ ఈస్ అహం?
0: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
1: ఇస్ ఇట్ ఇగో?
0: ఈ అహంకునికి ఒక ఆకారం ఉంది కదా.
1: దిస్ ఇగో హ్యాస్ సమ్ ఫార్మ్.
0: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
1: బట్ ది ట్రూ ఐ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
1: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనినే వేదాంతము అనేక రకమైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
0: కనుక ఇది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్పేస్.
0: అహం అనే రూపము కాదు.
1: నాట్ ఎ ఫార్మ్.
0: అహం అనే శబ్దము కాదు.
1: నాట్ సౌండ్.
0: ఎట్టి శబ్ద రూపములు లేనటువంటి యొక్క తత్వమే అహం.
1: ఇట్ హాస్ నో సౌండ్ నాట్ ఫార్మ్.
0: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
1: Somebody said, find out who you are.
0: రెండవ దినం వచ్చాడు.
1: He came on the following day.
0: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
1: Sir, I have known.
0: ఏమిటి నీవెవరు?
1: Then who are you?
0: నా పేరు రామయ్య.
1: I am రామయ్య.
0: ఇంకా నీవెవరు అని రెండవ తూరి అడిగే తప్పికి మా తండ్రి పేరు మల్లయ్య.
1: And then he said, Mallayya is my father's name.
0: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
1: Your mother is Pullamma.
0: Yellamma, Pullamma, Ramayya, Rangayya. ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
1: These are all the names. Venkaya, Pullamma, Tom, Dick and Harry.
0: ఇవి ఏవి నీవు కాదు.
1: They are not your names either.
0: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
1: They are all result of association.
0: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
1: They are relating to local vernacular.
0: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
1: They are for introduction.
0: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
1: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: కనుక మొట్టమొదట నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
1: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
0: అహం. అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: ఈ ఆత్మ అన్న,
1: ఆత్మ,
0: నేను అన్న,
1: ఐ,
0: అంతా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆత్మకు వేరొక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: నేనే. ఐ ఐ ఐ.
1: ఇట్ ఈస్ ఐ. ఐ అలోన్.
0: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
1: ఇఫ్ యు నో ఐ, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
0: అహం రామయ్య.
1: అహం రామయ్య.
0: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
1: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
0: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
1: Ramaya comes only after I.
0: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
1: After I, no other thing need to be there.
0: కాబట్టి అహం ఒక్కటే.
1: So అహం is one.
0: అది ఏ నేను.
1: That is I.
0: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
1: Know this nature of I.
0: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
1: This is the secret of philosophy.
0: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటిది అంటూ ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
1: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫార్మ్.
0: కదిలిక ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్
0: మెదిలిక ఉండేటువంటిది.
1: ఇట్ స్టాండ్స్ దేర్.
0: ప్రయాణం సలిపేటువంటిది.
1: ఇట్ మూవ్స్ అబౌట్.
0: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
1: యు సీ డైరెక్ట్లీ.
0: కానీ
1: బట్
0: దీని ప్రతిబింబంలే చిత్తాకాశము.
1: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
0: దీనికి అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
1: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబంలో ఉండేటువంటిది కూడాను ఇది కాదు నిజమైనటువంటి ఆకాశం.
1: ద రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ద ట్రూ వన్.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైనటువంటి ఆకాశము.
1: సో the cosmic consciousness is beyond reaction reflection
0: chidakasham.
1: That is cosmic consciousness.
0: ee chidakasham yokka tattvanni
1: the nature of chidakasha
0: ye pertho kani
1: cannot be referred
0: ye roopamto kani ucharinchataku veelu kaadu
1: cannot be referred to either by name
0: okaru samayam lopala uttar desham lopala ganganadi teeram lo oka vyakti gaazulu ammukuntu undinadu.
1: There in North India close to Ganges one bangle seller was there.
0: Akkadi nunchi edo oka swarupam aa gangalo nunchi bayal deerindi.
1: A form emerged out of Ganges.
0: Vachi ayya naaku gaadulu thugutava ani adigindi.
1: That form came and said, sir, would you make bangles?
0: Tappaku thugutanamma.
1: The bangle seller said, why not?
0: Inna naa cheti size teginatundi thodigoyindi.
1: That form extended its hand.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గివ్ ద బ్యాంగిల్
0: తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: హీ సెడ్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ది అల్మైర అండ్ ద లాకర్ యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ.
0: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: He went round.
0: Address ema chikkindi.
1: He could get the address.
0: Atanni vicharinchadu.
1: He could know.
0: Ayya mee bidda aa ganga nadilo vachi gaadulu todukkundi.
1: He said, your daughter purchased bangles.
0: Atanu cheppadu, naaku pendle kaalaide naaku biddalu ekkada unnaru annindi.
1: He said, I am unmarried. How is that I have a daughter?
0: Ledu. ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెడ్ ట్రూత్.
0: చూడు ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నాడు.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షి మెన్షన్డ్ ది ఫాదర్స్
0: నేమ్. పేరు అదేనా?
1: ఇజంట్ యువర్ నేమ్?
0: అదేను అన్నాడు.
1: yes,
0: it's mine. ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: when that is true, why not this?
0: చూచాడు పలాని గూటిలో పోయి చూడండి.
1: he said, find out there.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: I don't know the existence of the place where money is kept.
0: లోపల వెళ్లి చూచాడు.
1: He went
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
1: he went in and saw the money. Enough for the bangles.
0: ఆయన ఎవరో తెలుసిన?
1: You know who she is?
0: గంగా శిష్యుడు. గంగా భారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
1: He is the one who worships Ganga Bharati.
0: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
1: ఐ వర్షిప్ గంగాదేవి.
0: గంగాదేవి నా ఆరాధన దేవత.
1: షీ ఈజ్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: సిన్స్ ది నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్డ్ ఐ వాంట్ టు గో.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: ది బ్యాంగిల్ సెల్లర్,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: దేర్
0: అమ్మా,
1: మదర్,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: I could see you when I gave you bangles.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: You also were there.
0: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: Why is it I don't see you?
0: నా డబ్బు నాకు చేరింది.
1: I received
0: money. నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
1: I have come here to declare your presence.
0: ఆమె చెప్పింది.
1: She said,
0: ఇదిగో నీ కృతజ్ఞత అని చెయ్యి పైకి ఎత్తింది.
1: Here is my hand.
0: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And they're full of bangles. He could see.
0: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
1: The father saw.
0: గంగా,
1: గంగా,
0: గంగా, గంగా అస్తములు మాత్రమే కనిపించింది.
1: అండ్ గంగా హీ కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
1: ఇట్ జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
0: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మేనిఫెస్టేషన్.
0: చూచాడు,
1: హీ సా
0: ఇంద్రా లోకమాతామా రమామంగళ దేవత భార్గవీ లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ ప్రేజింగ్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
0: ఆమె చెప్పింది,
1: షీ సెడ్,
0: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
1: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
0: నాకు ఎట్టి స్వరూపము లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
0: అసెంబ్లీ. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్ ఆఫ్ సీక్.
0: ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు.
1: హి సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: హి ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
0: హస్తస్య భూషణం దానం.
1: చారిటీ ఇస్ ద జ్యువెల్.
0: కంఠస్య భూషణం స్మరం.
1: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
0: తల్లి నీ హస్తం చూచాను.
1: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
0: నేను ఇంకా తరించాను.
1: I'm liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
1: He fell under the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కాని నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: God appears in the form of your choice, but it's not the true form.
0: తనకి ఏ ఆకారము లేదు.
1: He has no form.
0: రామకృష్ణ పరమహంస కూడాను.
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్లో ఉంటూ ఉండి
1: in కమర్పూర్
0: ఒక దినము
1: వన్ డే
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్.
0: భరించుకునలేక గంగానదిలో పోయి పట్టానికి పోయాడు.
1: హి వాస్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాల్లో నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హి కుడ్ ఓన్లీ గో నీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హి వెంట్.
0: తల్లి జగన్మాత.
1: ఓ మదర్.
0: ఎందుకు నన్ను కనిపించడం లేదు?
1: How is that I don't see?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: Why don't allow me to merge in you?
0: భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: I cannot bear the separation any longer.
0: అప్పుడు
1: then
0: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి.
1: Well, how can you see me?
0: రూపము లేదు.
1: I have no form.
0: ఒకే రూపమే.
1: Only one.
0: అది ఏ నా యొక్క రూపము? ఆత్మ ఆత్మ ఆత్మ అని.
1: I am the form of the self or ఆత్మ.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
0: రాముడు నాకు సాక్షాత్కరించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్
0: సీ నాకు సాక్షాత్కరించాడు.
1: సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్ రామ
0: సాక్షాత్కరించాడు.
1: భగవాన్ అపియర్.
0: అనేక మంది చెప్తూ ఉంటారు.
1: పీపుల్ సే సో.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
0: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
1: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానం దూరం చేయాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో.
0: ఆత్మకి నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
1: వి షుడ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఆత్మకి ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: ఆత్మకు ఆనందమే రూపము.
1: బ్లిస్ ఈజ్ ఇట్స్ ఫామ్.
0: అది ఏ నిత్య ఆనందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీమ్ హ్యాపీ.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యం.
1: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: అల్టిమేట్.
0: ఏకం. నిత్యం. విమలం.
1: ప్యూర్.
0: అచలం. సర్వదీ సాక్షిభూతం.
1: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
0: ఇది ఆత్మ యొక్క వర్ణన.
1: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
0: దీనికి ఏకా ఆకారములు ఉంటున్నాయి.
1: What is the basis from?
0: ఆకారము లేవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలని పట్టు మనం పట్టకూడదు.
1: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్.
0: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
1: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: దైవంలో ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
1: యు కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్.
0: కనుకనే ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
1: ద నేచర్ ఆఫ్ కాన్షియస్
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
1: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
1: ద బిలాంగ్ టు కాస్మాస్.
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి.
1: ద ఆల్ వ్యాన్
0: చెదిరిపోయేటువంటివి.
1: ద మూవ్ అవే
0: మరుగుపడేటువంటివి.
1: ద గెట్
0: మాయమయ్యేటువంటివి.
1: ద చేంజ్
0: అంతర్ధానమయ్యేటువంటివి.
1: ద డిసపియర్
0: అన్ని కూడా మనకు వెనుకకు వెళ్తుంటాయి.
1: ద జస్ట్ ఆర్ విత్డ్రాన్.
0: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటిది.
1: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: ఏ ఆనందం.
1: దాట్ ఈస్ బ్లిస్.
0: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫామ్.
0: ఆనందం ఒకే ఆకారమే.
1: ఇట్ హాస్ ఓన్లీ వన్.
0: నవ్వుకోవటమే ఆనందము.
1: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే.
1: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే
1: హౌ డస్ ఇట్ స్మైల్?
0: మందస్మిత వదనం.
1: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
0: అది శబ్దము లేనటువంటి ఒక నవ్వు.
1: ఇట్ హాస్ నో సౌండ్.
0: ఏ నోరు తెరవనటువంటి నవ్వు.
1: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
0: ఆనందాన్ని అందించే నవ్వు.
1: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
1: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకని అది ప్రహసన్ అన్నారు.
1: సో ఇట్ ఇస్ ప్రహసన్.
0: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్.
1: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే హాసన్.
1: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
0: కనుకనే భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
1: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
0: ఇవన్నీ సినిమా నవ్వులు.
1: ది అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకునే దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
1: కానీ
0: ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
1: దేర్ ఇస్ వన్ సర్టన్ సైన్.
0: అది కృతజ్ఞత అన్నారు.
1: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
1: వాట్ ఈస్ టు బి గివెన్ టు గాడ్?
0: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఒళ్ళు సర్ది లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
1: వెన్ యు ఆర్ సిక్ గాడ్ కమ్స్.
0: ఇంజక్షన్ ఇచ్చేటప్పటికి
1: ఆ
0: ఇంజక్షన్ మందుకు తగినంత విలువ ఇస్తాము.
1: అండ్ వి పే ది బిల్.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
1: దేర్ ఎండ్స్ గ్రాటిట్యూడ్.
0: ఆకలి వేస్తుండాలి.
1: వి ఆర్ హంగ్రీ.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నాం.
1: టు అపీస్ హంగర్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
1: మదర్ సర్వ్స్ ఫుడ్ అండ్ కరే.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
1: దెన్ వన్స్ యు ఈట్ ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: ఏదో బాధలు పడుతున్నావు,
1: యు ఆర్ సఫరింగ్.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధలు నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
1: సమ్వన్ విల్ కమ్ క్లోజ్ టు యూ, ఐ లీవ్ యూ ఫ్రమ్ సఫరింగ్.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండాలి.
1: ఫర్ ఎనీ హెల్ప్ దట్ యు రిసీవ్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
1: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ
0: వాటర్ ఇస్తున్నాడు.
1: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు. ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు. అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
1: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్.
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీన్ని తగిన విలువగా వస్తుంది.
1: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
0: ఏమి నేను ఇచ్చేది?
1: వాట్ ఇస్ దట్ యు గివ్?
0: ఏ హృదయం నొసగితే ఈశ నాకు.
1: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్.
0: మైడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
0: మరగ వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
1: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
0: అంజలికి తింటూ అందుకో అయ్యా నీవు అన్న.
1: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
0: అంజలికి తింటూ
1: ఐ.
0: అది ఏనీ యొక్క కృతజ్ఞత.
1: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే కూరుడైపోతాడు.
1: యూఆర్ అన్గ్రేట్ఫుల్ రైట్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
1: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
1: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
0: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
1: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
0: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
1: And you can always be
0: blessed. చిన్నవులతో నీవు చిందులు దొక్కుతావు.
1: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము.
1: This is the result.
0: ఒకానొక సమయం లోపల.
1: At one time.
0: కృష్ణ భక్తుడు.
1: Devotee of Krishna.
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
1: He started chanting Krishna's name.
0: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
1: In what form can I recite?
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
1: Because the forms are depicted in different ways.
0: ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
1: Shall I worship that or this?
0: ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
1: What specific form?
0: సందేహం కలిగింది.
1: He could not decide.
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
1: They are all the pictures of the nature.
0: దైవం మనుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ పిక్చర్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
1: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
1: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము.
1: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
1: హీస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము.
1: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: ఇది కృష్ణుని యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
1: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక గివ్ అండ్ టేక్.
1: It's give and take.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
1: It's a byway channel.
0: It
1: gives bless and receive. That is gratitude. Otherwise, you cannot experience ecstasy, bliss in reality. You will have bliss even in dream.
0: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు నవ్వుతూ పోవాలి.
1: యూ కెన్ గో స్మైలింగ్
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
1: యూ కెనాట్ గో విత్ ఎ సీరియస్ ఫేస్
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
1: ఎ మ్యాన్ విత్ సీరియస్ ఫేస్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్
0: ఎప్పుడూ ఆనందంగానే ఉంటుండాలి.
1: స్మైల్ స్మైల్ ఆల్ ది వే
0: ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
1: బ్లిస్ ఇస్ ద ట్రూ ఫామ్
0: కనుక నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
1: సో వన్ షుడ్ స్మైల్ అండ్
0: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి, దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు.
1: వరీస్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టికల్స్ కమ్ అండ్
0: గో, పోతుంటాయి.
1: దే కమ్ అండ్ గో,
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్,
0: వచ్చింది పోయినాయి.
1: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్,
0: అంతేగాని నిలిచినవి కావు ఇవి.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్,
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
1: నిజమైనటువంటి
0: భక్తులు మనం అనుకుంటాము.
1: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు, అమ్మకేదో జ్వరం వచ్చింది, నాన్నకేదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
1: యూఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిమెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్, హౌ కెన్ యూ బ్లెస్?
0: అమ్మా నాన్నలు ఎవరు?
1: హూ ఆర్ పేరెంట్స్?
0: ఈ దేహాన్ని కన్నటువంటి అమ్మా నాన్నలే.
1: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
1: హూస్ బాడీ ఇట్ ఇస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
1: దాట్స్ నాట్ గ్రాటిట్యూడ్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
1: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
1: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము,
1: నేచర్ ఆఫ్ ది స్పేస్,
0: చిత్తాకాశము,
1: the cosmos,
0: భూతాకాశము,
1: చిదాకాశము,
0: భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
1: ఫర్గెట్ కాస్మాస్.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
1: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
0: కానీ క్రమక్రమేణ ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
1: వన్స్ వీ మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్, వీ రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుక చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
1: సో వీ షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
1: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
1: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
1: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
1: దట్స్ దేర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
0: వర్ణించేటువంటి తత్వములు,
1: దే గో బై
0: భ్రమించేటువంటి తత్వములు,
1: ఇట్ ఇల్యూజ్
0: తరించేటువంటి తత్వములు,
1: ఇట్ మూవ్స్ యు.
0: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
1: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్
0: యు.
1: దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
1: దట్
0: త్వం
1: దౌ
0: అసి
1: ఆర్ట్.
0: ఈ తత్ అనేటువంటిది అది.
1: దట్
0: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
1: దట్ దౌ
0: రెండింటి యొక్క ఏకత్వమే అసి.
1: దట్ దౌ ఆర్ట్
0: తత్వమ అసి. అదే తత్వం అసి.
1: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
0: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
1: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

0: మనసు కారణమన్నిటికి మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్ దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ది ఇన్నర్ విజన్, ద వేద అండ్ అవిశ్వాస, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వములో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ అస్ టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttar.
0: Yoga.
1: Yoga, Purva Mimamsa and Uttar Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamulanu vivarinchavalanannanu, vastuvulanu prakatinchavalanannanu, deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manam anaga kolata.
1: It is measure.
0: Pra anaga mundu.
1: Pra means earlier.
0: Denini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything we need a standard, a measure.
0: Kolata baddha cheta konni vastuvulanu, battalanu, ityadi కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ది మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ది మెజర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: దర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెజర్స్.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: వన్ ఈజ్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: దెన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: దెన్ స్టాండర్డ్ ఆన్ సిమిల్ ఎగ్జాంపుల్.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: దట్ ఈస్ ద స్టాండర్డ్ బేస్డ్ ఆన్ సౌండ్.
0: ఈ 4 ప్రమాణములు కూడా చేతను మానవుని ఎందుండేటువంటి సర్వ సంశయములు కూడా నివారణ గావించి,
1: దీస్ మెజర్స్ విల్ సర్టన్లీ సాల్వ్ సర్టన్ డౌట్స్,
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి,
1: విల్ మేక్ us realize the significance of human life,
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి,
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్,
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ద డైరెక్ట్ ప్రూఫ్ విచ్ యు ఆర్ ఏబుల్ టు సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యు సీ విత్ ది ఐ ఇస్
0: డైరెక్ట్. చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: దట్ విచ్ యు లిసన్ టు ఇస్ డైరెక్ట్.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: వాట్ యు డూ విత్ ది హ్యాండ్స్ ఇస్ డైరెక్ట్.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను.
1: ఐ.
0: కన్ను చూచినది.
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా, పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షమవుతాయా?
1: Do you call it a direct proof when you see it with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిని వచ్చినట్టే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: Inka మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: వెన్ యు బాయిల్ బటర్ యు గెట్ ఘీ.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారింది.
1: Milk has become curd.
0: పెరుగు వెన్నగా మారింది.
1: The curd gave
0: వెన్న నెయ్యిగా మారింది.
1: Butter became ghee.
0: ఇది దేనిలోన తిరిగి మరి చేరదు.
1: This ghee will not become anything else later.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: the butter that came out of
0: ముక్కలు చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: The butter will never mix up with the buttermilk.
0: పాలలో వేసినా కలవదు.
1: It will not dissolve even if it is milk. It remains as it is.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: Where
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది, తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: This butter came out of milk, came out of curd, came out of buttermilk, but it will never get dissolved.
0: దీనిని న్యాయమీమాంసం అని కూడాను చెప్పవచ్చు.
1: This also can be said న్యాయమీమాంస.
0: అనగా మీమాంసం అనగా,
1: మీమాంస meant
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షనే మీమాంసము.
1: The end that you arrive at in discussion is మీమాంసా.
0: నెయ్యి పూర్తి అయినటువంటిది కట్ట కనపడి అంశము.
1: ఘీ ఇస్ ద ఫైనల్ స్టేజ్.
0: నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake.
0: మరొక అంత్యము లేదు.
1: It has no further
0: పాల end. పాల యొక్క అంత్యము నెయ్యే.
1: The end of the milk is ghee.
0: అదే చివరి నిష్కర్షనే మీమాంసం అన్నారు.
1: The final stage is మీమాంసా.
0: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ, to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of nyaya are explained by Gautama.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one though who taught this nyaya.
0: ఈ సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ని దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: They remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గర్రవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the early saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్ దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్త జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ Science to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: So modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైన దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: Science is not bad.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
1: Science has not denied God.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: Only some scientists take it that way.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: దీనిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్పబుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటుంది.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: These glow worms pride themselves because they are bright in the night.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: Before the sunlight, what are they after all?
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది?
1: Before the wisdom of those saints, how fractional, how dismal is the knowledge of science. That just like glow worms.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్యప్రకాశం వంటిది.
1: This knowledge of the scientists of those times equal to the effulgence of sun.
0: Kanuka vicharana cheta indriyamulanu maatrame lakshyam ga unchukoni idiye pratyaksha pramanam anukotamu idi pedda ajnaname.
1: Therefore with all the inquiry to limit our knowledge to the senses is
0: parishodhana cheyali.
1: We should inquire.
0: Kevalam yantra parishodhana kaadu.
1: Not merely mechanical.
0: Mantra parishodhana kaadu.
1: Not inquiry, machine.
0: Hrudaya parishodhana.
1: We have to investigate with heart.
0: Ee hrudaya parishodhane nijamaina pramanam.
1: Inquiry with the heart is the true standard.
0: Yantra parishodhane alpa pramanam.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the result.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the computer.
0: ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడలు పిండి వస్తుంది.
1: If you keep the dough there, you get the flour.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at a computer.
0: అంతా ప్రమాదమే, ప్రమాణం కాదు.
1: Everything is danger, no result.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కర్వీ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీనన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా, అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: విజ్డమ్? ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: దేర్ ఫోర్ ద డైరెక్ట్ ప్రూఫ్ ఈస్ ద ప్రూఫ్.

0: Can that justice be wisdom?
1: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
0: Can they be the centers of justice?
1: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటుపడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
0: What sort of a justice is it is when you strive, struggle for a living?
1: ఇది న్యాయం కాదు ఆనాటి కాలంలో.
0: This is not the justice of those times.
1: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
0: Without any distinction of I and mine and others, the justice is established in those times.
1: ఏ మతములో కూడాను ఇలాంటి న్యాయము సక్రమమైన మార్గాన్ని అనుసరించింది.
0: Every religion speaks of the justice in this proper direction.
1: హజ్రత్ ముహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
0: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
1: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో.
0: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
1: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్,
0: సేమ్ పనిష్మెంట్ ఎవ్రీవన్.
1: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
0: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
1: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
0: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
1: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
0: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
1: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
0: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ద వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లక్స్.
1: న్యాయం,
0: దిస్ ఇస్ జస్టిస్.
1: తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
1: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
0: ఆఫ్టర్ 50 విప్లాషెస్ ద సన్ ఫెల్ అండ్ డైడ్.
1: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
0: దెన్ హి వాస్ క్రిమేటెడ్.
1: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజ్రత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
0: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్, 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్.
1: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
0: హి సెడ్ లెట్ దిస్ స్టోన్ విచ్ ఇస్ ది విప్లాష్.
1: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
0: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్చిటీ దేర్.
1: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని
0: టుడే వీ హావ్ ద ఫీలింగ్స్ మై పీపుల్
1: వారైతే 10 సంవత్సరాల శిక్ష,
0: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
1: తన వాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
0: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
1: పేపర్ కూడా చూస్తుంది.
0: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
1: ఇది తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
0: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
1: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
0: The justice is not the one which has got this knack and low feeling of devices.
1: న్యాయము న్యాయమే.
0: Justice is justice.
1: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
0: It was Gautama who taught this న్యాయం.
1: ఇది న్యాయ దర్శనము.
0: This is న్యాయ దర్శన.
1: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
0: In this న్యాయ దర్శన, the first one is direct.
1: రెండవది అనుమాన ప్రమాణము.
0: The second is doubt of this doubt.
1: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
0: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
1: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
0: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
1: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
0: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
1: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
0: You find the smoke.
1: అగ్ని కనిపించటం లేదు.
0: You don't see the fire.
1: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
0: Basing on the smoke, you believe the fire present there.
1: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
0: You find
1: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
1: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
0: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్. దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
1: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
0: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
1: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
0: ఇన్ దిస్ డివైన్ నేచర్,
1: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
0: ద బాడీ విత్ ద సెన్సెస్,
1: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
0: ద మైండ్ విత్ ద హార్ట్,
1: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
0: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
1: కనుకనే అనుమాన ప్రమాణమనగా
0: ద ప్రూఫ్

0: డౌట్ ఇస్
1: విషయాన్ని ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద మ్యాటర్
1: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము
0: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్
1: ఇంకా ఉపమాన ప్రమాణము
0: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్
1: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి
0: వాట్ డు యు మీన్ బై ఉపమాన ప్రమాణ
1: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి
0: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్
1: సముద్రం ఉంటుండాలి
0: హియర్ ఇస్ ఓషన్
1: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి
0: యు గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్
1: అలల నుంచి నురుగు వచ్చింది
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫామ్
1: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి
0: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యు ఫైండ్ ద సీ వాటర్
1: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును
0: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్
1: పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల
0: ప్రాతిభాషికమనగా
1: నురుగు
0: వ్యావహారికమనగా
1: జలము ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం
0: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ద ఓషన్ వాటర్ ద వేవ్ అండ్ ద ఫోమ్ ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ
1: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండి
0: అవుట్ ఆఫ్ దిస్ పారమార్థిక ద ఓషన్ వాటర్
1: ప్రాతిభాషికము అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి
0: యు ఫైండ్ ద వేవ్స్ ప్రాతిభాషిక
1: ఆవిర్భవించినటువంటి ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఎందే
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ ప్రాతిభాషిక
1: ప్రాకృతమనేటువంటి ఒక నురుగు ఉంటుండాలి
0: యు ఫైండ్ ది ఫోమ్ ద ప్రకృత
1: కనుక పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము వ్యావహారికమే నురుగు
0: దేర్ఫోర్ దిస్ వ్యావహారిక ద ఫిజికల్ ఈజ్ ఫోమ్
1: ఈ ప్రాతిభాషికమైనటువంటిది అలా
0: దిస్ ప్రాతిభాషిక ఇస్ వేవ్
1: పారమార్థికమే సముద్రము
0: పారమార్థిక ఇస్ ఓషన్
1: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం
0: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టుడ్
1: కేసు ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి
0: హౌ డు యు డిసైడ్ థింగ్
1: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం
0: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్
1: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో
0: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్
1: సత్యాన్ని గుర్తించడానికి
0: టు నో ది ట్రూత్
1: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే
0: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్
1: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను
0: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్స్
1: ఈ ఉపమానాల చేతనే
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్
1: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది
0: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్
1: అక్కడ చూడు చందమామ ఉంటుండాలి
0: దేర్ యూ సీ ద మూన్
1: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను
0: ద మూన్ యూ సీ
1: అందరాని చందమామను
0: The moon whom you cannot catch.
1: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ
1: అదిగో అక్కడ ఉందటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు కాదు కాదు ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది
0: When you say there is moon, where do you look all around? Therefore, look on the top of the tree, look on the top of the staircase.
1: చందమామను వేలితో చూపించినట్టుగా
0: Just as the moon is directed to the finger.
1: ఉపమానాల చేత
0: విత్ ఎగ్జాంపుల్స్
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడా అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు
0: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్
1: దీనిని ఉపమానము అన్నారు
0: దిస్ ఈస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము
0: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు ఇదే శబ్ద ప్రమాణం
0: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్
1: ప్రత్యక్షం
0: డైరెక్ట్
1: అనుమానం
0: డౌట్
1: ఉపమానం
0: ఎగ్జాంపుల్
1: శబ్ద ప్రమాణం
0: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది
0: ది శబ్ద ప్రమాణం
1: ఇదే సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్
1: ఈ సత్య ప్రమాణమును
0: దిస్ ట్రూత్
1: ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: వేదములు వేదాంగములు ఉపనిషత్తులు భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి
0: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
1: ప్రమాణములు చేత ఏమవుతుంది ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది
0: హౌ డు యూ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ ప్రూఫ్
1: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగద్రొక్కాలి
0: We should subdue the nature of the senses.
1: చూచిన కన్నులకు
0: The eyes that see,
1: విన్న చెవులకు
0: the ears that
1: తలసిన మనసుకు
0: and the mind that
1: thinks, విచారించినటువంటి బుద్ధికి
0: and the intellect that
1: అతీతమైనటువంటి స్థితిని పోవాలి
0: We should go beyond.
1: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు
0: Therefore, the intellect is beyond the senses.
1: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి
0: Therefore, we leave the direct proof and also proof of the doubt and also example and travel to the south.
1: Sakala vidyalu nerchi
0: having acquired
1: of
0: education. You can be successful in congregation.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: Having acquired all forms of
1: education.
0: You can also fight in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: Having been born as a king, you can rule the kingdom.
1: Hema godanamulliyavachu.
0: You can also offer the cow and the gold.
1: Gaganamandunna chukkalu lekkagonavachu.
0: You can count the stars across the sky.
1: Chandramandalamaina cheravachu.
0: You can reach even moon.
1: Ashtanga vidyalu anni nerchagavachu.
0: You can acquire all the eight forms of knowledge.
1: Kani.
0: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equal. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకొని శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడాను మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable.
1: You can hear the pramanamule.
0: They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore, of all this, it is singing the name of glory of the Lord is a pramana.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సద్దించి.
0: Therefore, at one time, Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోట్ ఇస్ సింగింగ్ గ్లోరీ,
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is
1: శబ్దం.
0: శబ్ద బ్రహ్మ
1: ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దము కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ద సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్
1: బాడీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణము నుంచి బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is sound.
1: ప్రమాణములు ఎందుకొడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And this Nyaya justice is inner current in all the four.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మనము శబ్ద స్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఇటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వీ డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద
1: కూడా. ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుండాలి?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైనటువంటి మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వాజ్
1: విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ద సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ద సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: దిస్ బ్లిస్ బై లిసనింగ్ ఇస్
1: సామానందమే సాధన.
0: దట్ వి లిసన్ టు దట్ దట్ ఇస్ సామ.
1: ఈ సామము యొక్క గుణము ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సాంగ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది ఏ సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: అనుకునే సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్.
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది.
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్.
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కులను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్.
1: ఋగ్వేదము తేజోమయుడైన భగవంతుణ్ణి
0: ఋగ్వేద గాడ్ హూ ఇస్ ఆల్
1: బ్రిలియంట్ మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్
1: గీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్.
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్ నాట్ అదర్వైజ్.
1: చాలా మందికి మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో,
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు,
0: మెనీ రిసైట్ పోయమ్స్,
1: మాటలు చెప్తుంటారు,
0: దే స్పీక్,
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యు ప్రొటెక్ట్ మీ, వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ యూ రిసైట్ బై వే ఆఫ్ పోయమ్ రామ యు ప్రొటెక్ట్ మీ, దెన్ దెర్ విల్ బి నో రియాక్షన్.
1: రామ నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది.
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెట్ ది హార్ట్ అట్రాక్ట్.
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీన తత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్పి వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ది మర్జర్.
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్టు పట్టిస్తుంది, దేవుని బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: ఆ తర్వాత నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me, నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కదల కఠోరంగా ఉంటుంటాలి.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకని భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God,
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నియో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts,
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: making our heart ecstatic,
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossoming
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శనం
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యు లిజన్ వన్స్ and understand clearly, nothing you need to do in human life.
1: Karukane ee yokka chaddarshanam anta kudanu
0: all these six darshanas
1: srishti yokka rahasyani nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvantivi.
0: Prove, publicize, teach the secrets of nature.
1: Kanuka vidyarthulu ee bharatiya vangmayamunu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్.
1: భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్, దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్.
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు సలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు us.

యజ్ఞయాగ తపంగులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు. యజ్ఞయాగ తపంగులు

గల తీర్థములకే అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yagnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanamuttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకంగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: Unnata padamulo nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam labhinchavalananna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటికి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great
1: kalakarudu kavachunu.
0: He may be an accomplished artist.
1: Kani atma gnaname lekundina ivi anni kudanu nirupayogamulu avutayi.
0: But if one doesn't have the knowledge of atma, all these things would be useless.
1: Tarati shokamatmavit annadi upanishattu anaga శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మ జ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లైర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో, దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై సమస్త కళలకు నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu kevalamu chitta suddhi kalinatunti vyaktulaku maatrame labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta suddhi labhinchetunti margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yokka shaktulu, deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ ఆర్ సీక్రెట్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: Performing good acts and sacred acts will help a person to purify the heart.
1: Ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: Gnana adiyavatu kaivalyam idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: Kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కానీ పవిత్రమైనటువంటి పఠనాలకు కానీ విద్య అవసరం కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yetti vidyalu manam laukikamainatuvanti vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నము గావించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించటం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢముగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నవి.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ austerities and spiritual exercises one undertakes, if one doesn't have faith, all that would become a waste.
1: యో మద్ భక్తః సమే ప్రియః, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: నీవే తప్ప నితత్తరం వెరుగ, అనన్య భక్తి అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఫెయిత్.
1: ఈ అనన్య భక్తి అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అనన్య భక్తి?
1: ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమనో అక్కడనే శ్రద్ధ.
0: వేర్ దెర్ ఈస్ ఫుల్ ఫెయిత్ దెర్ ఈస్ శ్రద్ధ.
1: ఎక్కడ శ్రద్ధనో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడ జ్ఞానం.
0: Where there is earnestness, there you get wisdom.
1: ఎక్కడ నిజమైనటువంటి జ్ఞానము అక్కడ సాధన.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: ఎక్కడ సాధన అక్కడ సాధ్యం.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: ఈ సాధ్యం అన్నను, పరమభక్తి అన్నను, అనన్య భక్తి అన్నను ఒక్కటే.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, they all convey the same thing.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యము ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ కూడా పరతత్వనకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కాని, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: ధరకు చేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడయ్యా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ was Nanda born? How much of money did Kuchela have? What type of education the king elephant had? And what was the age of Dhruva? How much of capacity did Shabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
2: భగవంతుని పొందుటకు ధన కనక వస్తు వాహనాదులు కాదు ఆధారం.
1: If you want to attain God, wealth and such other worldly
2: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
1: It is scholarship is not required either.
2: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
2: Kani ee naadu swarthamu apavitramu,
1: but today selfishness, unsacredness.
2: Ee kunti yokka manasuto ee naadu madhavuni chintinchadaniki prayatnistunnaru.
1: Today man is trying to contemplate God with a dirty mind.
2: Ilanti manasunaku ee naadu kudanu bhagavantudu labhyam kaadu.
1: God will not reveal himself to such a polluted mind.
2: Manasekam vachasekam karmanyekam mahatmanam. Ee manasikanga vachikanga kayakanga bhagavantuni chintinchadaniki prayatninchali.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
2: Ee naadu acharana veru talampulu maru veru.
1: Today man thinks in one way and man's deeds are different.
2: Kevalamu aadambaramainatundi sadhanalo ee naadu alavalamaipoyindi ee sadhana.
1: All these spiritual exercises have become a big show these days.
2: Ahankara aadambaramulaku bhagavantudu labhyam kaadu.
1: A person who is egoistic and who is showy, God will not reveal himself.
2: Kanukane chitta siddhi nimittamai manam aacharinchetundi karmalu ఫలరహితమైనటువంటివిగా మనము, స్వార్థరహితమైనటువంటివిగా, అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: Therefore, whatever acts are performed, they will have to be performed without expecting the fruits, without selfish thoughts and with a sacred feeling.
2: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
2: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, పుత్రుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
2: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటుంది.
1: To light the lamp of wisdom, everyone has a right.
2: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయవచ్చు.
1: Each according to his capacity can make an effort to acquire wisdom and knowledge.
2: Aithe samanyamga prati manavuniki kudanu konni vidhi karmalu untunnayi.
1: But for everyone there are certain duties enjoined on him by the scriptures.
2: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
2: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
2: Nishiddha karma ani modavadi.
1: The third one is నిషిద్ధ కర్మ.
2: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
1: ది ఫోర్త్ వన్ ఇస్ ప్రాయశ్చిత్త కర్మ.
2: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
2: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
2: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
2: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మల్లో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
2: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ

0: క్రమంలో వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ ఎ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్
0: సూర్యగ్రహణము చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహముల శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లునార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
0: సామాన్యమైనటువంటి యొక్క మానవులు సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ which will have to be performed by every ordinary human being, a family man.
0: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
0: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
0: pantalu pandali.
1: Proper time to have good harvest.
0: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
0: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamnu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundi sukhamnu anubhavinchali.
1: He should enjoy this world
0: vallaga iha paramulu yokka sukhamu nimittamu loka kalyana nimittamu aacharinchetvanti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
0: Loka sarvastha sukhino bhavantu. Ee yuga yugamana nundi taratarala nundi kudalu hindava jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
0: Ee vidhamainatundi vichara hrudayam chetane భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుంది.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
0: లోకం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
0: మనమున్నటువంటి యొక్క జీవితము.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఎర్త్.
0: మన లోకం అంటే ఏమిటి?
1: What do you mean by
0: అనుకునే దీనికి సారూప్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఫోర్ స్టేజెస్ సాలోక్య సామీప్య సాయుధ్య సారూప్య.
0: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ హ్యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
0: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉండినటువంటి కొండలు గుట్టలు నదులు ఈ యొక్క పట్టణములు ఇవన్నీ చేరినటువంటివని కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ దట్ మౌంటైన్స్ ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
0: మనోమూలం ఇదం జగత్. మనస్సు లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
0: ఈ మనోలోకమును స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకున్నప్పుడు నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్ సీక్రెట్ ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్ యూ విల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచం మనకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్ you need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
0: Karukane drishtini batti srishti unnadi.
1: The entire creation depends upon your own vision, your own gaze.
0: Mana netramuni batti shastram untundi.
1: The entire scriptures depend upon your own way of looking.
0: Manalo undinatundi yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
0: Kalukara pavitramainatundi yokka manasto prarthana kalipinappudu paramatma tattvam aneetundi anugrahinchadaniki avakasam untundi.
1: Therefore if you only you can pray the ultimate the almighty lord with a sacred mind.

0: you will be able to just get the correct fruit.
1: ఆత్మడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
0: The most important thing is with a feeling you have to pray.
1: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
0: If you want to pray like that, is yajnas yaga or incidentally going to help you?
1: Svarthamu parathamu ishamu paramu rendinti yokka cherikiga untundadi.
0: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
1: Ishamuna sukimpa hematarak vidya paramuna sukimpa dhamma vidya.
0: The hematarak vidya, the education associated with world will give you joy in this world. And Brahma Vidya will give
1: you... లౌకిక విద్యలు అన్నీ కూడాను ఇహమునకు మాత్రమే ఆనందమును చేకూర్చగలవు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్, ది ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ ఓన్లీ జాయ్ ఇన్ దిస్ వరల్డ్.
1: బ్రహ్మ విద్య తన యొక్క పరలోకమునకు కూడాను ఆనందాన్ని అందించడానికి వీలుగా ఉంటుంది.
0: నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ విల్ గివ్ యూ ది రియల్ జాయ్ అండ్ రియల్ హ్యాపీనెస్.
1: కనుకనే కామ్యకర్మలనగా తనకు తన లోకమునకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము అని.
0: కామ్య కర్మస్, ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
1: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములు అన్నీ కూడా ఇప్పుడు ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
0: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
1: మూడవది నిషిద్ధ కర్మ.
0: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
1: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
1: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
0: Your mind depends upon the food that you take.
1: Kalukare sattvika aharamu atyavasaramu.
0: Therefore, sattvic type of food is essential.
1: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatuvanti aharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
0: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
1: Madhyapanamu, mamsaharamu ityadi mattu padarthamulanni kuda vadali pettali.
0: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
1: Yetti aharamu atti talampulu.
0: Your thoughts depend upon the food.
1: Kanukane manamu nishiddha karmalanuga manamu tyajinchavalsinatundi karmalu pratyekanga konni untunnavi.
0: Nishiddha karma therefore refers to the types of actions which you will have to give up.
1: Idi ahara vihara nimittamai manu acharinchavalsinatundi pradhana kartavyamulu.
0: These are all things which are associated with the type of food and the type of habit that you have.
1: Nenu etti pravartanalo nenu untunnanu ani telakataanu parichinchukovali.
0: One has to examine for oneself what type of behavior he has.
1: Nenu cheppina maataku talachina talapuku naa pravartana sariga unnada leda ani chintinchali.
0: Is there synchronization between my thought, word and deed? One has to think for oneself.
1: Kaani naa talampu evariki teliyadu kada ani neevu maatalu yendu పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు కానీ లోకేశ్ ఎరుగు.
0: బట్ ఇఫ్ యు థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
1: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
0: You may hide your thoughts from the world and worldly people, but the one who is established in your heart, he knows everything.
1: Lokanni vanchinchavachchu.
0: You may deceive the world.
1: Lokanni marugaparchavachchu.
0: You may make the world not know what your thoughts are.
1: Lokaniki kannulu kandale gattavachchu.
0: You may close the eyes of the world.
1: Kaani bhagavantuni kannulu gantalu gattadaniki veelu kaadu.
0: But it is impossible to close the eyes of the Lord.
1: ఏనాటికైనా కూడా ఈ ఫలము మనకు తప్పినది కాదు.
0: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
1: కర్మఫల సిద్ధాంతమును మాత్రం తప్పక విశ్వసించక వీలు కాదు.
0: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
1: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
0: భారతీయ కల్చర్ ఇస్ వన్ విచ్ బిలీవ్స్ ఇన్ ది యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
2: కనుకనే భాగవతమందు కూడాను కర్మమున పుట్టు జంతువు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే చను, కర్మము నరునకు దైవము, కర్మము సుఖదుఃఖములకు కారణమిల్లను.
0: ఇన్ భాగవత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ మ్యాన్ ఇస్ బోర్న్ ఇన్ యాక్షన్, మ్యాన్ డెవలప్స్ ఇన్ యాక్షన్, మ్యాన్ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ యాక్షన్. ఫర్ ఎవ్రీథింగ్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్, బీ ఇట్ ఫర్ హిస్ హ్యాపీనెస్, ఫర్ జాయ్ ఆర్ ఫర్ సారో, ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: కారణం కర్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క జీవితం.
0: ది లింబ్స్ ది యాక్షన్ అండ్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మ్యాన్.
2: కనుక మానవుని యందు పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్.
2: పవిత్రమైన భావములను అభివృద్ధి పరచుకోవాలన్న సాత్వికమైన ఆహారం అత్యవసరం.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ సేక్రెడ్ థాట్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ టేకింగ్ సాత్విక్ ఫుడ్.
2: ఇది మితముగాను హితముగాను కూడా ఉండాలి.
0: ది సాత్విక్ ఫుడ్ ఆల్సో మస్ట్ బి ఇన్ ప్రాపర్
2: సాత్విక ఆహారం అని కూడాను అధికంగా మనం భుజించరాదు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సాత్విక్ ఫుడ్ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఎక్సెస్.
2: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
0: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
2: జీవితము దీర్ఘ ప్రయాణం,
0: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
2: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
2: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
0: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ నాట్ బి గివెన్ అప్ బై మ్యాన్.
2: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి వాడినటువంటి యొక్క పైరులంతా పెరికి వేయాలి.
0: If you want to cultivate a piece of land, it is necessary to take weeds out first.
2: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
0: After you remove the weeds, you have to plow the land and make it ready. Then only you can sow the seeds.
2: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
0: Then only you will be able to reap the harvest that you have expected.
2: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
0: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ నాట్ బి గివెన్ అప్ దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
2: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
0: It is in this context we will have to recognize that in day to day life these nishiddha karmas actions will have to be given up. Fourth one,
2: idi kevalam pariharathamai gaavinchavalsinatundi.
0: This has to be performed for reaping certain fruits.
2: Manam telisiyo teliyako enniyo vidhamulaitu doshamulu paapamulu chesi untam.
0: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
2: Kalukuni viti paapa pariharathamai manam gaavinchavalsinatundi karmalu konni untunnavi.
0: In order to pay for and expiate these types of sins,
2: vitine bharatiya maharshulandre kodanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
0: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path
2: aneka saadhanalo kuda nu vaalu saadhinchi shodhinchi
0: they have entered into certain spiritual exercises, they have inquired into
2: manavulaku avasaramainatundi yokka margamulu kuda nu bodhinchinaru.
0: They have also taught the certain things which are useful for man.
2: Aviye పవిత్ర క్షేత్ర దర్శనములని, పవిత్ర నదీ స్నానములని ఈ పాప పరిహారార్థమై కొన్ని నియమములు నియమించుతూ పోయారు.
0: ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సిన్ యూ హ్యావ్ టు విజిట్ సర్టన్ సేక్రెడ్ ప్లేసెస్, పిల్గ్రిమ్ సెంటర్స్
3: అండ్ యూ హావ్ టు టేక్ బాత్ ఇన్ సర్టన్ సేక్రెడ్ రివర్.
2: దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
3: టు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్స్ అండ్ ఇఫ్ యూ వర్ టు టచ్ ది లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు
2: ఓవర్కమ్. మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై, మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
3: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యూ హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
2: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో, నిశ్చల భక్తితో, ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
3: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
2: కొంతమంది మొక్కులు కూడాను కొంచెం విచిత్రమైనటువంటివిగా ఉంటాయి.
3: Some people would have taken vows in a very strange way.
2: ఓ వెంకటరమణ స్వామి, నా కార్యము, నా బిడ్డలు పెళ్లి, నా కొడుకులు చక్కగా ఉత్తీర్ణులై చక్కగా పాస్ అయితేగిన నేను వచ్చి నా కొడుకుల చేత నీకు అతనికి తలలో ఉండేటువంటి యొక్క వెంట్రుకలు నీకు అర్పిస్తానని మొక్కుంటారు.
3: వన్ ఓ మేబీ దట్ హీ మే సే ఇఫ్ ఐ గెట్ ఆల్ ప్రాస్పరిటీ, ఇఫ్ మై సన్ పాసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, వెల్ ఐ విల్ బ్రింగ్ మై సన్ టు యూ ఓ వెంకటరమణ.
2: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి యొక్క చిత్రమైనటువంటి యొక్క మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
3: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
2: పేపర్ లో ఉంటుంది 10 లక్షల లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
3: అనదర్ టైప్ ఆఫ్ వాయిస్ స్వామి, వెన్ దెర్ ఈస్ ఎ లాటరీ విచ్ ఈస్ లైక్లీ టు గెట్ 10 లాక్స్ ఫర్ దిస్ ఫస్ట్ ప్రైజ్, ఇఫ్ ఐ గెట్ దట్ పర్టికులర్ థింగ్ ఐ విల్ ఆఫర్ యూ 100 రూపీస్.
2: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
3: వెన్ వన్ అండర్టేక్స్ సచ్ వర్క్, what type of feeling do they have towards God? This has to be examined by us.
2: Nee 100 rupayal kosam bhagavantu ikkada kaachukoni untunnada?
3: Do you think that God is waiting for your 100 rupees?
2: Sarvagnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantu ikkada nee vicheyatundi 100 rupayalu entadi?
3: For God who is omnipresent, omnipotent and omniscient, what is
2: tana gaurikalopane aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachedattu cheyi. అనగా చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
3: లుక్
2: ఎంత తెలివి తక్కువ.
3: లుక్ అట్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హీ సేస్ వెల్ ఓ గాడ్ బై యువర్ ఓన్ కెపాసిటీ ఇఫ్ యూ కెన్ జస్ట్ గెట్ మీ 10 లాక్స్ రూపీస్ ఐ విల్ గివ్ యూ 100 రూపీస్. ఫర్ గాడ్ హూ హాస్ గాట్ దట్ కెపాసిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ 100 రూపీస్?
2: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
3: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
2: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
3: People are trying to offer the useless hair to God and aspiring to get quite a lot of prosperity.
2: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
3: This is not a proper prayer. This is not proper devotion either.
2: నీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
3: There is one most valuable thing which you have with you.
2: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
3: That is the valuable heart. You offer it to God.
2: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈసే నాకు మరిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవు ఇచ్చినటువంటిది నీకు అర్పిస్తున్నాను. ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
3: మీరా హాస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
2: ఇచ్చింది ఎవరు?
3: హూ హ్యాస్ గివన్ యూ?
2: నీవే.
3: ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ గివన్.
2: ఇది నీకే అర్పితం చేస్తున్నాను.
3: ఐ కెన్ ఆఫర్ దట్ విచ్ యూ హ్యావ్ గివన్ టు యూ.
2: కానీ ఇంతటి వివేకం అందరికీ కలగటం లేదు.
3: But unfortunately, all people do not have this kind of wisdom.
2: Gangalo nilchukuntaru, Godavari lo nilchukuntaru, Krishna lo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Ganga neelu Gangake arpitam chestunnaru. తానేదో వీళ్ళ తాతల సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
3: ద గ్రేటెస్ట్ వీక్నెస్ ఈస్ టు థింక్ దట్ యు ఆర్ ద డూయర్, యు ఆర్ డూయింగ్ ఇట్.
2: నీవు చేసేది ఏమీ లేదు.
3: యు ఆర్ డూయింగ్ నథింగ్.
2: నీవి కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసిందంతా తానే చేస్తాడు.
3: ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్, ఇట్ ఈస్ హీ హూ డస్ వాట్ ఎవర్ ఇస్ టు బి డన్ విల్ బి డన్ బై హిమ్.
2: పసిబిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
3: మదర్ కీప్స్ ది ఇన్నోసెంట్ స్మాల్ చైల్డ్ ఇన్ ద క్రేడిల్.
2: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణమునకును ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
3: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
2: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
3: For an aspirant who has surrendered himself totally, God will look after him.
2: Aithe andarikini itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
3: But all people are not able to attain this state of surrendership.
2: Idi chetakadani kudanu manam nirutsahanga nispruhaku manaku guri kaakudadu.
3: There is no need for feeling desperate with the fact that you
2: have prayatnam manam cheyali.
3: Whatever we can, we'll have to do.
2: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
3: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
2: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
3: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
2: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
3: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
2: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
3: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
2: శాస్త్రముల యొక్క సారము,
3: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
2: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
3: The goal of everything is only God.
2: Margamulu veru veru.
3: The ways are different.
2: Kani margamulu puraskarinchukoni bhagavantiki kudanu verani bhavinchukotam veritanam.
3: It is foolish to think that God is different because the paths are different.
2: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nandinchukoni dhanyulu kavadaniki tagina krishi manam cheyali.
3: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
2: Manam enno rakamainte pushpamuto pooja chestunnamu.
3: We are worshiping the Lord with a different type.
2: Kontha mandi gulabi pushpam le techi pooja cheyalanukuntunnamu.
3: Some people think that they'll have to worship the Lord with rose.
2: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamule arpitam gavinchalani aashistuntaru.
3: Some people think that they'll have to offer lotus flower.
2: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
3: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్ అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
2: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
3: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
2: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
2: సర్వభూతాంతరాత్మ
3: ఎంటైర్ వరల్డ్ ఈజ్ సాచురేటెడ్ అండ్ పర్మియేటెడ్
2: యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
3: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్, ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్, హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
2: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము, ఉచ్చరిస్తున్నాము, కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
3: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ the unity or the unifying principle, but we are practicing the diversity.
2: Kontha mandi daivaniki droham cheyataniki prayatnam chestuntaru.
3: Some people are trying to deceive even God.
2: Kani idi varu daivaniki droham chestunnaru anukuntaru. Chala porapatu daivaniki evvaru kodanu droham cheyaleru. తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
3: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీ ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
2: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ, ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ, ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
3: విత్ వాట్ ఎవర్ క్రికెట్ థాట్స్, విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్, దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. హీ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
2: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
3: Be it good or bad, whatever one does, he is doing it for himself.
2: Kanuka ikti satyanni guttinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
3: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
2: Loka shanti nimittamai yagna yagadalu jarugutuntayi.
3: The yagnas and yagas are performed for the peace of the world.
2: Anaga emi daivamunu prasannulu gaavinchinappudu prasannuni gaavinchinappudu jagattanta prasannataga untadi.
3: The whole idea behind that is, if you can please God, the entire world is pleased.
2: Kanuka daivamunu prasannulu gaavinchukuneetundi okka margame ee yagna yagadi kratavulu.
3: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
2: దీని యందు మరొక అంతరార్థం కూడా ఉంటున్నది.
3: There is one more inner significance in this.
2: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
3: It is God who has given everything to this world.
2: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
3: The duty of a sadhaka is only to return what God has given him.
2: ఆ అర్పితము చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
3: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
2: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
3: In the worldly view, we think that we are offering something to God.
2: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
3: We get the feeling as of joy and happiness only when we offer.
2: దీనిని పరిష్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
3: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యు బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
2: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
3: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
2: సమస్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
3: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
2: సమాజంలో మనం ప్రవేశించాలి.
3: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
2: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
3: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
2: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
3: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the world, entire universe?
2: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
3: Peace of the world depends upon peace of the society.
2: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
3: Peace of the society depends upon peace of the individual.
2: Vyakti shantiga undinappude samajanni shanti roopamlo teechididdavachu.
3: Only when the individual is enjoying peace, he can
2: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
3: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
2: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపాలు.
3: ది ఇండివిజువల్, ది సొసైటీ అండ్ ద వరల్డ్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ.
2: అన్యోన్య ఆశ్రయాలు.
3: They are mutually dependent.
2: Avinabhava sambandhalu.
3: There is integral relationship between them.
2: Kanuka vyakti yokka aanandanni motta motta manam abhivruddhi parchukovali.
3: Therefore we have to develop the individual happiness.
2: Ee aanandanni manam samajamulato nimpali.
3: We have to fill the society with the joy which individual gets.
2: Samajamto nimpinatundi aanandamto లోకాన్నంతా కూడా మనం వ్యాపింపు చేయాలి.
3: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, యూ హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ.
2: సంతోషమును కూడా స్వార్థంగా నింపుకోకూడదు.
3: Even when you fill yourself with the joy, it should not be selfish joy.
2: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
3: You should not live the life of solitariness and selfishness like a drop of oil in water.
2: ఎవరిని ద్వేషించకూడదు.
3: You should not hate anyone.
2: ఇది ఏ భగవద్గీత యొక్క సారాంశం.
3: This is the essence of
2: అద్వేష్ట సర్వభూతానాం.
3: Don't hate any living being.
2: ఎవరు ద్వేషించినా నిన్ను నీవు ద్వేషించుకున్న వాడే.
3: హూమ్ సో ఎవర్ యూ హేట్ యూఆర్ హేటింగ్ యువర్.
2: నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లెలు, నా పుత్రులు, నా భార్య అని ఇంత మాత్రమే కేవలము ఒక సంకుచితమైనటువంటి యొక్క చిన్న కుటుంబంగా నువ్వు భావించరాదు.
3: యూ షుడ్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నారో ఫ్యామిలీ బాండ్స్ ఆఫ్ యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్, యువర్ బ్రదర్.
2: మీ విశ్వ కుటుంబంగా నీవు భావించాలి.
3: యూ మస్ట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్
2: హృదయాన్ని విశాలంగా చేసుకోవాలి.
3: యూ షుడ్ బ్రాడన్ యువర్ హార్ట్.
2: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
2: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
3: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
2: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
3: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of mantra.
2: Mantramulu veru, matalu veru kadu.
3: Words and mantras are not different from each other.
2: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swarupanga roopondindi.
3: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
2: Taavu pettinatundi prati padam kudanu oka punya kshetranga roopondindi.
3: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
2: Chuchina chupulu anni kudanu pavitramainatundi oka saundarya chupuluga maaripoyinayi.
3: Whatever looks are given, they all those looks will be sacred looks.
2: Karu sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
3: Everything becomes auspicious.
2: Sarvamunu sundaranga bhavistu vacharu.
3: Everything looks beautiful.
2: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
3: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
2: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
2: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
3: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
2: హృదయం శివం,
3: ఆత్మ ఈజ్ సత్యం,
2: మన భావం సుందరం.
3: హార్ట్ ఈజ్ శివం.
2: మన హృదయం నందే ఉంటున్నాయి.
3: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
2: దీనిని యంత్రం, మంత్రం, తంత్రం అన్నారు.
3: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం, మంత్రం అండ్ తంత్రం.
2: మన దేహమే ఒక యంత్రము.
3: అవర్ బాడీ ఇస్
2: మన శ్వాసమే ఒక మంత్రము.
3: అవర్
2: మన హృదయమే తంత్రము.
3: అవర్ హార్ట్ ఈజ్
2: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
3: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐఎమ్ దట్.
2: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము, నీవే దైవం, నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
3: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
2: mama merigina maruni mishambulo manase variki gurudandi. The mantra kante pedda guruvu lelu.
3: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
2: Karuka samasta shastramuli endu kudanu chakkani oka chitkaaga cheppinatundi oka mantramu lopala daivatanni nee hrudayam nande pratishtinchukomani cheppindi.
3: All the scriptures have declared that you should establish God in your own heart.
2: ee karmakanda indundirekunte rahasyanni tirigi ee karmakanda gnana margam varaku ye vidhanga prayanam avutundani manamu ee vachetundi ee 7 dinamallo dinni poorthi manamu chudagalutam.
3: The secret of karmakanda associated with action and how this becomes gnana kanda, we will be spending time to understand these things. Without wasting time,
2: kayamunu nirupayogaparchaka,
3: without misusing your body,
2: kartavyanni nirvartinchi
3: discharging one's duty,
2: janmanu sarthakam chesukondi,
3: sanctify your lives,

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: Happiness is born out of total love. The truth, sacrifice, peace and forbearance, we acquire them because of the total love. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Yatho vacho nivartante apraapya manasa saha. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు.
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మేనిఫెస్ట్ ఇన్ ద డివైన్.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యూ మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టు
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
0: దేర్ఫోర్ ది ఎటర్నల్ ట్రూత్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: ఇంతే కాదు, ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆల్జీబ్రా నంబర్.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాయి.
0: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్ సేమ్.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్న చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ గాని, తల్లి బిడ్డల ప్రేమ గాని, లేక భార్యాభర్తల ప్రేమ కాని, ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్, మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last?
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడాను అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్, ఇట్ ఈస్ ఈగోలెస్, ఇట్ ఈస్ బ్లిస్ఫుల్.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో దిస్ బ్లిస్ఫుల్ సెల్ఫ్లెస్ ఈగోలెస్ డివైన్ లవ్ యు కెన్ ఓన్లీ నో ఇట్ త్రూ లవ్ ఓన్లీ.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆర్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్ విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ ఎటర్నల్ లవ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ హార్ట్.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: ఇట్స్ నాట్ దట్ ఇట్స్ బోర్న్ దేర్, ఇట్ ఇస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈ నాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ డర్టీ.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
0: హీ హాస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ నో నౌ?
1: ఈనాటి మానవుని యొక్క ప్రేమ నిరంతరము మారుతూనే ఉంటుంది.
0: ద హ్యూమన్ లవ్ టుడే చేంజెస్ ఎవ్రీ టైమ్.
1: పుట్టినప్పుడు తల్లి ఒడిలో కూర్చొని తల్లి ఒడియే తన యొక్క స్వర్గంగా భావిస్తుంది.
0: ఆఫ్టర్ బర్త్ ద చైల్డ్ కన్సిడర్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ యాజ్ ద వెరీ హెవెన్.
1: కానీ పెరుగుతూ కొంతవరకును ప్రాపంచిక సంబంధమైనటువంటి విద్యల్లో ప్రవేశిస్తుంది.
0: లేటర్ ద చైల్డ్ ఏజెస్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు, ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: అండ్ ద చైల్డ్ ఫర్గెట్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ థింక్స్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ద స్కూల్ లేటర్.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకుని నెట్టుకుని ముందుకు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: Later he forgets all the
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: Later he becomes a householder.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైన ప్రతిగా భావించి దానిని లక్ష్యమునందుంచుకుంటాడు.
0: He considers his family as permanent and forgets everything rest.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది. ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
0: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. హీ ఫర్గెట్స్ హిజ్ ఓన్ ఫ్యామిలీ బికాస్ మనీ హిజ్ ఎయిమ్, మనీ హిజ్ హిస్ గోల్.
1: కష్టపడటకీ ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించటం చేత దీనిని విశ్వసించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారినటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we will know this love which is eternal and truth.
1: Yat drushyam tannasyam. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
0: All that you see is bound to vanish at one time or other.
1: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
0: All that disappears is not truth.
1: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives, it will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటారు.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world, do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు ఇంక మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్లా సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son, how do you expect others to give property?
1: ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యం కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the
1: body. దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there is no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి
0: divine
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the

0: Heart of the modern man is highly polluted and dirty. There is no sacred love there.
1: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: actual.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో ఏ ఈగలో ఏ దోమలో ఏ విధమైనటువంటి పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్ కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దీస్ స్వీట్స్.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
1: Anaga emiti indulo unnatundi antaratham.
0: What is the inner significance here?
1: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
0: Sweetest feelings must be preserved, kept safe and secure in our
1: hearts. Ee sareyinaatundi anubhuti aneetundi jeena shaktini manam sampadinchukovali.
0: We should have that digestion of experience.
1: Aa jeeninchukunna tarvata ee okka shareeramulaku tagina pushti santushti yerpadutundi.
0: It's only after digestion our body will be strong enough.
1: Ade vidhamgane manam vinna vishayamulanu chadivina vishayamulanu gurtinchinaatundi vishayamulanu మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హర్డ్ ఆల్ దట్ వీ రీడ్
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వీ షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసేయగదే కృష్ణ గానముసేయగదే కృష్ణ గానముసేయగదే.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి.
0: But human heart today is a barren land.
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు.
0: It's only on sand the water just sings.
1: మధురమై నిల్చు రేగని మసకలోన.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara ninkipovu.
0: Whereas in a sand,
1: water
0: is absorbed.
1: Regadi masakalona.
0: In a fertile land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: Kanuka sarva sadhanalu kudanu chitta shuddhi nimittamai yerpadinatuntive kaani kevalamu prapancharitu lopala deetito aataladukuneetunte oka swabhavam kaadu.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatunte prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడును ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్, వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుంది.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైక్ ఎ సిక్ పర్సన్, ఎ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They're all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is atma.
1: Aite ee premaku aneka anubhootulu matram untuntai.
0: However, this love has so many experiences.
1: Chakkara undi.
0: Here is sugar.
1: Chakkaraki emi roopam ani chepte oka isuka vale tellaga untundani cheppavachchu.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: Kani దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, యూ విల్ సే ఇట్ ఈస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life, in this world.
1: Anityamainatunte prema lo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వర్ల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: సాడ్నెస్. భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, selfish love, is like light in a room.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్
1: అవుట్సైడ్. ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది సమంజస ప్రేమ.
0: సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడాను ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ
1: రైజ్. అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దెర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతు భారత గ్లానిర్భవతు అనగా ఏమిటి, కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అదే యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the Spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహిష్ లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the Spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the Spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బై నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశే

దేశముతో ప్రేమ సుధావర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జెర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమ

0: భుజగసేయనం. ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగసేయనం. వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: 1000 పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
1: Lord reclines on the serpent with 1000 hoods, but yet he remains as the embodiment of peace.
0: Anaga ee vela kolidi sirasulu kalinatunti okka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1000 hoods, he always remains in peace.
0: Enduvalla shantiga untunnadu.
1: Why? What
0: the reason? Tanu krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయవాసనలు సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హెస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
0: విషయవాసనలు అనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines on the serpent, he maintains his peace. Where is Narayana?
0: Sarvula hrudayamu Narayana yokka sthaname.
1: Narayana resides in the altar of the heart of everybody.
0: Hrudayam anetuvanti korikalaku ye matramu avakasam ivatam ledu.
1: So the heart should not entertain any desire.
0: Ee korikalaku avakasam icchetuvanti emiti?
1: What is the due scope for the desire? It's on the mind.
0: Ide anni vidhamainatvanti yokka ee yokka tuntari pannu chestundetuvanti.
1: Is the mind behind all this mischief?
0: కనుక ఈ మనస్సును మొట్టమొట్ట మరల్చాలి హృదయం వైపున.
1: Therefore you have to direct the mind towards God. అది
0: మరల్చాలి ప్రేమ చేతనే.
1: You can direct it through love only.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: It's not possible to direct.
0: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
1: You can only control it only with love.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: Mind is expansive, it's so vast.
0: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: Prema kudanu ee yokka deeniki lobadi untunnattu kaadu. Manasu jagattuku lobadi untundi kaani jagatte premaku lobadinattundi.
1: In fact the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: Kanukane master nu manam sarinatti aadharanga teeskunnappudu ee chillari devatalanta kuda manlo praveshisthayi.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: Sugrivudu వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: సుగ్రీవ డిసైడెడ్ టు ఫైట్ విత్ వాలి అండ్ డివైస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వార్ఫేర్ అండ్ ప్లాన్.
0: ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ ప్రెసెంట్ దేర్.
0: హనుమంతుడు కూడా సామాన్యుడు కాదు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడా ప్రవేశపెట్టాడు.
1: హస్ గాట్ ఆల్ ది ఎక్స్పర్ట్.
0: విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు.
1: Hanuman experimented, has got enough of experience.
0: Kani valani champalante valito vijayanni sadhinchalanante valikante ekku balavantudainatuvanti vaani snehanni nenu pondali.
1: In order to conquer, in order to kill vale, I should have a friend who is mightier, stronger than
0: appude nenu valani cheyinchadaniki veelavutundi. Kani valikante shakti takkuvaga undinatuvanti vaanto nenu friendship chesthe prayojanam emiti?
1: Then only vali can be defeated. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: Kanukane Ramunu kudanu parichinchadu Hanumantudu.
1: So Rama also examined Hanuman.
0: Ye Vali ye vidhamainatundi balanni pravesha petti ye vidhamainatundi shaktini nirupinchado aa yokka shaktini kudanu Ramunu nirupinchamani koraadu.
1: The strength and the power of Vali are to be seen in Hanuman.
0: Antakante adhikanga nirupinchadu Ramunu.
1: And Hanuman has proved he excelled Vali in every aspect.
0: Appude Ramulu yokka snehanni kori tanakante vaadikante adhikamaina shakti gala vaadu kanaka itani sneham chesinappude nenu vaalito vijayanni sadhinchavachunani drudha nammakanni pondukunnadu.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: Okanoka samayam lopala,
1: at one time
0: Vali sandhyavandanam aachukunte samayam lopala,
1: while he was offering his prayer during twilight,
0: aa samayalo ravanasudu vachadu.
1: Ravanasura came.
0: Na sandhyavandanamatu emaina vimuktam kalugutundo emo ani, vignam kalugutundo emo ani vachina ravanni oka chetulo adumkunnadu.
1: Because he doesn't want anyone to come in between, why, as he is in prayer, he kept Ravana in his arms.
0: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి ఒక దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరుడైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు వీళ్ళందరూ కూడా అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: At that time, every strong man came there.
0: Then cheptunnadu Vibhishanudu, Rama, itanni maatram nee anagadottavante inga jagattanta kuda nee sadinchina vaadu avtavu, lankananta poorthi nee hastagatham gaavinchukunna vaadu avtavu annaru.
1: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
0: itane Ravanu katte mahashakti sampannudu,
1: he is more powerful than Ravana.
0: Athani kante pedda vaadu,
1: is elder than Ravana.
0: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రాముడు.
1: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామా వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్ధం పోరాడుమని చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: దట్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పి చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్ విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైం.
0: తర్వాత రామచింతన చేశాడు.
1: Then he thought of Rama.
0: తదుపరి లేచి
1: he got up.
0: స్వామి ఇది నా బలహీనత.
1: Said స్వామి this is my weakness.
0: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
1: Such weakness should not be there in me.
0: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
1: When your love is there full in my heart, why should I be weak?
0: మంచిదే కానీ నీవు పడిపోవటానికి కారణమేమిటి?
1: So okay, then why did you fall on the ground like that?
0: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువలన ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్
0: విభీషణ కొడుకు
1: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పిన తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
0: Vibhishana, enduku ee vidhanga chesavu?
1: Vibhishana, why did you do like
0: porapaatu kada?
1: Is not a mistake.
0: Nee modale naaku cheppakudadu naa kumarudani.
1: Why did not tell in the beginning that he is your son?
0: Cheppadu.
1: Then he said,
0: swami elanti vishayam nandaine kudanu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatunte vaadu evadaina sare sambandha bandhavyanni emaatram kudanu pettukokoodadu.
1: Swami, in war field let him be anyone. We should not go by our relationships in times of war.
0: Meerandaru kudunu bandhutvaniki ematramu ee yuddhamlo pravesham ivvakoddu.
1: There's no consideration on grounds of blood relationship.

0: ఇవన్నీ యుద్దంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నీకు నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanamu lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి.
1: This love should be a permanent attachment towards God.
0: లోక సంబంధమైనటువంటి బంధములంతా కూడాను ఏదో ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కానీ బంధ విమోచన జరుగుతుంది.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంకెళ్ళు.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like an
0: iron chain. Sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండెడ్ బై ది సాత్విక
0: చైన్. సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana anetundi vadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuniki sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gavinchukunnatundi vadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్.
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: దేర్ఫోర్ వేదా డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రహెండ్.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇతి స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టి. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed taught by Veda.
0: Hudaya grande nase iti shruti. Shruti anaga vedam.
1: Shruti is Veda.
0: Ide vedam cheppinatunte oka ghanamainatunte oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veeru kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: హీ యూజ్ బొంబాస్టిక్ వర్డ్స్.
0: లబ్ధపుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి, ఈ విధంగా అనేక రకములుగా చెబుతూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: హీ యూజ్ ఆల్ బొంబాస్టిక్ వర్డ్స్. Not in one word would you ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: Ee ratnamunaku inta viluva ani evaru cheppaleru.
1: No one can estimate its value.
0: Kanukane Tulasidas kudanu namaratna dana payu payore maine ramaratnam anaga rama anetundi oka naamam anetundi pedda ratnam annadu.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నారు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds.
0: అన్ని బయలు పెట్టే ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside.
0: చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమరత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకనే ప్రేమ అనేటువంటి బజారులో, ప్రేమ అనే అంగడి లోపల,
1: అండ్ ద షాప్ ఆఫ్
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతనొక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred, eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord, you will
0: not get it.
1: It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara,
0: students,
1: భారతీయ సంస్కృతి యందు సమస్త పదార్థములు కూడాను దైవ స్వరూపమే.
0: As per the culture of Bharat, every matter is divine.
1: దైవము కానటువంటి పదార్థము, దైవం లేనటువంటి జీవము ఈ జగత్తులో కానరాదు.
0: There is no material nor a living creature without divinity.
1: రాయి మొదలుకొని రత్నం వరకు,
0: right from stone to the diamond,
1: chima modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachhi modalukoni garuda varaku,
0: from a bird,
1: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the ant hill and the mountain.
1: ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడా మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గముని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయమంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకి నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: The faith of Bharat has got a lot of significance.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమ తత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గోన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ and all other living creatures.
1: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమనో బ్రహ్మనో.
1: ఇన్ ఎనాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The divinity is all pervasive.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: You don't need to doubt. God is present everywhere, here and everywhere.
0: రోడ్డుపైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఎ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇస్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్, ద మౌంటైన్, ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ద ఫ్లయింగ్ బర్డ్.
0: భారతీయులకు పెట్టిన పేరు పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: But among Bharatiyas, there is one step higher than this brotherhood.
0: Sarvulu yendu undinatundi yokka aatmatattvam okkate aneetundi yokka tattvanni prathirimpa chesinatundi prachara prabodhana salpinatundi yokka bharatiya sanskrutanni moodattvam cheppukotamlo intakante murkhatvam marakatu ledu.
1: It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sanghikamaina yokka dharmamu అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడా కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ, మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: Idiye chirakalam nundi kudanu mana bharat deshamulandu abhivruddhi ganchi itara deshamulaku kudanu ee aadhyatmika sampattini andinchi aneka jagamulu susthir shanti bhadrataku chekustu vacharu.
1: It is only this culture of bharat that has shared its ritual cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: Sanghikamaina yokka jagattunandu ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్, ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: అంతా భగవంతునిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ది మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of
0: atoms. ప్రతి అణువు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతని ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: సో
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం చేత ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version,
0: we are
1: not able to know the truth.
0: వట్ట కూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyenu dushrutam vilam.
1: Doing all wrong actions has become a second nature.
0: Sripati poye.
1: The devotion is lost.
0: Jivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్, యూ కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని.
1: I have gone through all texts.
0: Purtiga chuchiti sarvashastramu.
1: I have gone thoroughly all sacred texts.
0: Nishulamaina vidyalanu nerchiti nanchunu garvamelam.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: Nishulamaina mochi paramatmuni bhaktito kolvaleni ee prakruti vidyalanniyunu. దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: పుస్తకము పఠించితిని.
1: ఐ హావ్ గోన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గోన్ థరలీ ఆల్ సెక్స్.

0: O man, with all your knowledge and education about which you pride yourself, if you cannot join both your hands and offer prayer to God, all your education is useless.
1: కేవలం పొట్ట కూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
0: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్. నిద్ర
1: నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
0: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer.
1: జన్మ దుర్లభం, మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
0: Having been born as a human, is that what we should have?
1: ఇదే మనం సాధించవలసినటువంటిది.
0: Is it that we should achieve?
1: ఇదే మనం పొందవలసినటువంటి ఆనందము.
0: Is that kind of happiness should we get it?
1: కాదు కాదు.
0: No.
1: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
0: Our purpose is different. Our goal is different. Our aim is different.
1: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము, అనిత్యము, అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: But on the other hand, we go by all falsehood and we think of all that is ephemeral and transient.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
0: This modern education, secular knowledge is needed.
1: ఇది కాదని నేను చెప్పటం లేదు.
0: భగవాన్ డజంట్ సే నో టు దట్.
1: యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
0: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
1: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
0: This is all worldly knowledge.
1: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
0: ఇట్ ఇస్ వన్ నేచర్ ఆఫ్
1: మనది, నివృత్తి యొక్క లక్షణం.
0: బట్ వీ షుడ్ ఫాలో ది ఇన్వర్డ్ పాత్.
1: ప్రవృత్తి అనిత్యము, అశాశ్వతము.
0: దట్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ మొమెంటరీ అండ్ టెంపరరీ.
1: సత్యము, నిత్యము.
0: దట్ విచ్ ఇస్ విత్ఇన్ ఇస్ ట్రూ.
1: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి.
0: Therefore we should make every effort to travel within, follow the inward path.
1: ఏవి ప్రయోజనం?
0: What is the use?
1: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
0: Books are full of reading material, but the heads are full of mud.
1: కాని పుస్తకములో ఉంటుండాలి knowledge.
0: There's knowledge in the books.
1: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
0: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
1: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్, బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
1: కారణం ఏమిటి? సంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: The reason is our company. Tell me your company.
1: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికే మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
0: On the other hand, if you take, absorb all the material contained in the book,
1: kanukane pustakam yokka knowledge kaadu manaku kavalsinatundi. So mastakam yokka knowledge adi a practical knowledge.
0: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
1: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
0: You can acquire practical knowledge by following the spiritual path. Yat
1: bhavam tad bhavati.
0: As is the feeling, so is our experience.
1: మన భావము, మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
0: When our feelings and faith are pure and sacred, you will be successful too.
1: శ్రీనాథ్ చెప్పాడు.
0: శ్రీనాథ్ said,
1: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
0: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
1: Ah, people andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaarinti jyothini veliginchukoni poyetundi vaaru.
0: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
1: ఎందుకనగా ఆ శ్రీమంతుడి ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా నువ్వు శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
0: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday or other.

0: ఆయన పురస్కరించుకుని రేపల్లె యందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఏ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇంటి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఏ న్యూ బ్రైడ్ ఏ డాటర్ ఇన్ లా హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్ బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర.
0: నష్టం రాసిన రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి నన్ను.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 ఇయర్స్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ అని
0: చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani atta gariki high temperature vachesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుందని కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు.
1: డివినిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ and not your scholarship, not the worship or anything whatsoever.
0: గొప్ప పండితులంత ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కాని గొప్ప తపస్వీలంత ఉంటున్నారు.
1: You also know one of
0: మహా యోగులంత ఉంటున్నారు.
1: Of yogis.
0: మహా త్యాగులంత ఉంటున్నారు.
1: There are men of sacrifice. ఎవరికి
0: ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లెలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లెను వదిలిపెట్టిపోయాడు అని నిరంతరం కూడాను కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్లె షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్ట వాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతుంటూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్ వాట్ హ్యాపెన్ టు యూ, వై డు యూ అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్.
0: ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti. The
0: aa jyoti lo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti the light, andaru forgotten herself.
0: Kudi emiti neeku em kanipinchindi ani chepte appudu aame cheppinappatiki ee gopikalanta road anta dance aadtu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించె

0: మంట అది ఏ వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటం.
1: They will forget the knowledge they have already on.
0: జ్ఞాపశక్తంతా కూడా మందబడిపోవటము.
1: They lose their memory.
0: ఈ విధంగా మానవుని యొక్క శక్తులంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: Like this all the energy is lost.
0: ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే.
1: But Suguna thought of Krishna all the time.
0: ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: a village by name bangra
0: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu sai baba ku
1: an ardent devotee of sai baba was there. Hemant pandit
0: అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హి రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హి గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హి సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హి సా ఎ మైటీ పర్సనాలిటీ.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హి కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: హీ సేడ్, అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: Ani appudikappude ratri 3 gantalappudu repati dinam baba na intiki bhojananiki vastadu ma intiki bhojananiki vastadu ani oke aananda padipothunnadu.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that baba will be.
0: Ee arapulu inindi bharya aami lechindi.
1: Wife heard all the shouts and she too got up.
0: Emtandi meekem swapnama lekapothe inkemena okka giliya endukosam meeru itla avastha padutunnarani.
1: And the wife started asking him, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఇస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు ఉండేటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హి మానిఫెస్ట్ టు దోస్
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ హి.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటిదినం మన ఇంటికి వస్తాడు.
1: హి ఇస్ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫాలోయింగ్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ద వైఫ్ ఆల్సో సెడ్ what else I want, baba is coming.
0: Tellavaru lechindi,
1: she got up next morning,
0: kadigindi paatralanta subram chesindi pratyekanga kontha vantalanta undindi.
1: She means she kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam undindi,
1: she made payasam rice pudding
0: chesindi.
1: She made another sweet,
0: oka vada chesindi,
1: she prepared vada
0: anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా.
1: బోత్ ఆఫ్ దెమ్ హస్బెండ్ వైఫ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ బాబా.
0: చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడి ఆకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది,
1: ఇట్ వాస్ 12 o'clock,
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా అతను చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ంట్
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్? హీ విల్ సడన్లీ కీప్ అప్ హిస్ ప్రామిస్.
0: అతను సత్యస్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: హీ ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్, హీ సత్యనారాయణ.
0: అతనికంటే వేరొకటి మరి లేదు.
1: దేర్ ఇస్ నో
0: అదర్. బాబు వచ్చే తీర్తాడు.
1: బాబా ఇస్ షూర్ టు కమ్, హీ ఇస్ డెఫినెట్ టు కమ్.
0: అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు.
1: హీ విల్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్
0: అని భార్య నచ్చ చెప్తున్నాడు.
1: And he convinced his wife.
0: సరే 2 గంటలైంది.
1: It was 2 o'clock in the afternoon.
0: వచ్చే దాడులు కనిపించలేదు.
1: No trace of his arrival.
0: సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు.
1: Right from the front door, 2 Muslims came.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: They said,
0: ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ టూ ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ, యూ బోత్ అపియర్ టు బి మేకింగ్ సో మెనీ ప్రిపరేషన్స్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిలేషన్స్ ఫర్ ద లంచ్ దిస్ ఆఫ్టర్నూన్, బెటర్ యూ అటెండ్ యువర్ వర్క్ అండ్ టేక్ దిస్ ప్యాక్. దే సెడ్
0: ప్యాక్ తీసుకున్నాడు.
1: అండ్ హీ కలెక్టెడ్ ద ప్యాక్.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened,
0: వెళ్ళిపోయారు.
1: అండ్ దే లెఫ్ట్.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: యాజ్ హి ఓపెన్డ్ ది బండిల్ ద ప్యాక్, హీ సా బాబాస్ పిక్చర్స్.
0: నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: సేయింగ్ బాబా యూ హావ్ కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దిస్ పిక్చర్ అండ్ దే హగ్డ్ దిస్ పిక్చర్.
0: భక్తి అంత పిచ్చిగా ఉంటుంటది.
1: ద డివోషన్ లుక్స్ సో మ్యాడ్.
0: పిచ్చిరు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
1: సాయిబాబా ఈ సచ్చిదానంద, హీ విల్ క్యూర్ ఆల్ యువర్ మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్ అగైన్.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి బట్టిస్తున్నాడు?
1: వై షుడ్ యూ మేక్ అస్ మ్యాడ్?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని బట్టిస్తాడు.
1: హీ విల్ గివ్ యూ రిలీఫ్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్ అండ్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: హీ కెప్ట్ ది ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లీఫ్.
0: బాబా నీవు భుజించే తీరాలి.
1: బాబా యు మస్ట్ ఈట్ ఫుడ్ సర్.
0: ఈ రూపకంగా వచ్చావు,
1: యు హావ్ కమ్ ఇన్ దిస్ ఫామ్
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సర్.
0: ఫోటోను అక్కడ పెట్టాడు. అది నిలిచడానికి వీల్లేదే, ఒక తంబర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను.
1: అండ్ హీ మేడ్ దిస్ ఫోటో స్టాండ్ అగేన్స్ట్ దిస్ టంబ్లర్.
0: కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్, యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: You will wipe out all the tears that we shed for the world. You will make our
0: shed 20 continue rule teppistadu.
1: You will make us shed the tears pining for you.
0: Kanuka baba ninnu bujinchali annadu.
1: You must take this food.
0: Kanulu muskuni prarthistunnadu.
1: He closed his eyes and started praying.
0: Kattalo undinatvanti yokka oka vada ledu.
1: There on that plate, so many items are served. But vada was missing.
0: Varya, anna mantha kudnu kuppa madri vodichindi. Adi chedri poyindi. Andulo aidi vreelu kanipistunnayi.
1: The rice was served at the center, and they could find the prints of all the five fingers on
0: Baba
1: the rice.
0: Tinnadu, Baba tinnadani, anna mantha thane nidesistunnadu.
1: Baba has partaken
0: Baba
1: this
0: prasadam,
1: food.
0: Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed. And he started eating all the rest.
0: Anati paristhitulaku, anati vidhamainatundi yokka, cheryalu anati bhaktulaku truptiga undetundi.
1: Such miracles, such mysteries satisfied devotees of those times.
0: Cheppin tarvata edo oka roopamlo vachetundi vaadu.
1: When once he said, I will come, he became in form of
0: sarvaswarupudu anetundi daniki moola kaaranam emiti. Kukkaga vachi bonchesetundi vaadu.
1: To say that all forms are his, well, he came in the form of a dog. He comes in the form of a heba fellow and partakes all the food served on the plate. He comes in the form of another dog and partakes. He assumed those forms then.
0: Vastanu mee intiki vachi bonchestarante pratyakshanga nenu potanu bonchestaru.
1: Now it is not so.
0: Aneka mandiki chepparu. నాయనా ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so. When he says, I'll come to Bombay, he will come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly participating.
0: Why? ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings
0: ఆనాడు
1: now
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is along the trend of
0: ఆనందంగా ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt the
0: data.
1: Never doubt any of his statements.
0: When
1: once you have total faith, he will fulfill his promise. That is God's word. That's one nectarine promise. That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్స్ బౌండ్ టు హ్యాపన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటాది.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది
0: ఆపర్చునిటీ.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయినా సరే,
1: let any difficulties come on the way, but never forget God. Hold on to faith.
0: నేను కూడాను మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుందో అట్లనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడి హీ ప్రామిసెస్ టు కమ్, but he will come in the form he decides.
0: Kani kontha mandiki ee yokka antarathani gurtinchukolenatti vaallu baba meer vastarani kaachukunnani mammalni enduku inta nirasha chesaru, enduku mammalni inta kashta pettaru, enduku ee paapam chesamani vaaru chaala baadha padetunte vaallu.
1: Those that have not understood the inner significance, they used to say, baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come? Nenu
0: vacharu mee intiki.
1: He said, madcap, I
0: came.
1: But you have driven me out holding a stick on hand.
0: Yemti baba, mimmalni mem karra isukoni taramgottama anta paapuluma memu ani varento baadha padetuntaru.
1: They felt so sad, baba, are we sinners to drive you out?
0: Vachane nalla kukka roopamlo vachanu.
1: I came in the form of a black dog.
0: Anaga yemti,
1: what does it mean?
0: అన్ని జీవులు ఎందుకును భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందకి ఉంటుందంటే దాన్ని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshipping
0: it.
1: Whatever that is close to God deserves all worship.
0: The If
1: you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it
0: again. అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాము.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: సన్నిధిని బట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది.
1: It is sannidhi, the proximity that gives the pennidhi, the prosperity.
0: ఆ సమీపత్వాన్ని పురస్కరించుకునియే ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరమైపోతే ఇది ముఖం చూచేటువంటి వారు కూడా ఉండరు.
1: When once the proximity is lost, no one will look at our face.
0: కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము.
1: We are present in the presence of God.
0: ఏది చూచినా భగవత్ తత్వమే.
1: But everything is
0: ఎక్కడ చూచినా భగవత్ తత్వమే.
1: God is everywhere.
0: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: It is the divinity that neither comes nor leaves.
0: కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం ఇందుకరడు అందులేదని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present there or not.
0: ఎందెందు చూచినా అందంతే కలడు.
1: Wherever you search, you will find him there.
0: అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు.
1: At what Vinayaka also shown.
0: ఒకానొక సమయంలో మీకు తమాష్ చేయదల్చి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు.
1: పార్వతి పరమేశ్వర they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya Itra.
1: They called Vinayaka Subramanya, come on.
0: Chudandi ee naadu oka pari pettaru meeku.
1: Today there is a competition.
0: Urike Udupi Krishna kadupu varu ettalenu em cheyali tineseedi kucchuledi ee vidhanga untunte pani ekka jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetundi konchem maneseyandi oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమైనా సెడ్ మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot is
0: ఎంత ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu peacock nemali.
1: Subramanya has got peacock.
0: Dani kurchunnadu bail deraadu.
1: He sat on its back and started. Otundadi
0: peacock manchi speed ga vellipothundadi.
1: Peacock is going at a very high speed.
0: Kaani elukunu kuda daggarku raman cheppaledu inka Vigneshwarudu.
1: And Vinayaka has not asked
0: the rat to come close by. Dani pai ekkaledu.
1: And he didn't try anything.
0: Ye chintanu cheyaledu.
1: He didn't think of.
0: Kurchunnadu atte kurchunnadu.
1: He sat there only.
0: Inka anta dooram lopala సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తి పడురా నీవు,
1: ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతని మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చూడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన పిట్ట నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్.
0: బట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది.
1: సుబ్రహ్మణ్యుడు
0: నీవు ఫస్ట్,
1: You are first to go around this entire universe.
0: Antaratmani prabodhinchadamlo vinayakudu first.
1: Vinayaka stands first in explaining the inner significance.
0: Andukosamani kaadu chutti vachaa kaabatti palanidi annaru. Palani anaga ade palani. Koyambattu daggara palani antundade ade palani annaru.
1: And she presented this palani, the fruit is presented to Subramanya. Palani is the place palani. There in Tamil Nadu. Palani.
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్
0: అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers
0: talk more. భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు. తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: he forgets himself. కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కాని నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: Search for God is meaningless.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు.
1: భగవద్గీత mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో
1: so many paths
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం
1: listening singing
0: విష్ణు

0: సర్విట్యూడ్
1: స్నేహం ఆత్మని
0: ఫ్రెండ్షిప్ సరెండర్
1: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: నైన్ పార్ట్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
1: ఆమె వినింది.
0: షీ హర్డ్ దిస్.
1: అయ్యో
0: షీ సెడ్
1: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే, భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ, వేర్ ఇస్ మై ట్రూ.

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుచున్నాను.
1: I'm searching. I'm in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I'm in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుంది.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుంది.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love. చేతిలో
0: పెట్టుకున్న చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know
0: the taste at all. వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర మురళీ ఘనశ్యామ.

Bravo.

0: Sairam, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Tamundu Yantano Chakkaniga Matanu Atadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకములో మనము అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైం, ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tiruguchundu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teliyaka neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, shastriyamaina kaakunda dehamunu, manasunu, buddhini, propertyni meeru practistunnaru, avie meeku kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lolunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat, kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానిని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కాని భగవంతుడు ఇది కాదు. అనురణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider లోకము
1: అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున మత ఆలయమున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రమిత ద్వీపము ఎవరు పట్టగలరు.
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు.
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేదు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఏ ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యూ వాచ్ దట్ ద ఫామ్ దట్ యూ వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హెస్ ప్రెసెంట్ టు యూ నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే.
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే, ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు.
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: లైక్ అవర్ హెడ్ ప్రీస్ట్,
1: హెడ్ ప్రీస్ట్ వంటి వాడు వారికి బుద్ధి చెబుతున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellallo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కాని ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them their waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: అండ్ ద ఘీ దట్ యు ఆఫర్ టు ద ఫైర్,
1: అంతా కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: విల్ ఆల్వేస్ గివ్ యు రిజల్ట్స్ ఇన్ మల్టిపుల్స్ ఇన్ ఫ్యూచర్.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: వెన్ వన్స్ యు జస్ట్ డిస్ట్రిబ్యూట్ స్ప్రే ఆల్ అరౌండ్ ద 5 బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ,
1: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటలు వడ్లు వస్తున్నాయి.
2: ఇన్ 3 మంత్స్ టైం యూ కెన్ కలెక్ట్ 50 బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today is only one thing.
1: మన హృదయం లోపలి ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడా ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: ఆల్ దట్ యు హావ్ ఆఫర్డ్ టుడే విల్ కమ్ బ్యాక్ టు యు ఇన్ ద ఫిజికల్ ఫామ్, విల్ హెల్ప్ యు, ఎంకరేజ్ యు, సపోర్ట్ యు ఇన్ ఫ్యూచర్.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: బట్ ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ డు నాట్ గెట్ ఇన్ టు దిస్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇట్స్ కంటెంట్. దే గో బై ది ఎక్స్టర్నల్ రిచువల్.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుండాలి.
2: వాట్ ఎవర్ యు ఆఫర్ టు గాడ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు థౌసండ్ ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
2: దిస్ ట్రూత్ ఇస్ రియలైజ్డ్ బై గౌరీ.
1: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యుర్ యుర్ సో యంగ్ బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడి రావాడమ్మ, తాను కప్పింది పురి చర్మమ్మ.
2: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
2: అండ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ బై ద స్నేక్స్.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ ఇట్ లవ్.
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: హి హస్ గాట్ ద బుల్ యాస్ ద
1: చారియట్. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: అండ్ హి గోస్ ఆన్ మూవింగ్ డే అండ్ నైట్.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కానీ నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: మై హస్బెండ్ సర్టన్లీ నాట్ ఎ బెగర్.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి విల్ ఫీడ్ ఎవ్రీబడి, హి డజంట్ బెగ్ ఎనీవన్.
1: కనుక అప్పుడు చెప్తాడు శివుడు.
2: శివ రిప్లైస్,
1: పార్వతి పోయి మీరు చెప్పినవన్నీ కూడా ఈశ్వరుడు చెప్తుంది.
2: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిపోర్టెడ్ ఈశ్వర బై పార్వతి.
1: అప్పుడు అయ్యా, మీరు తల నిండా జడిలవాడు, కప్పినదే పురి చర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున కూటికి ఇరువలేదు.
2: యు గాట్ ఆల్ ద హెయిర్ ద ఫోర్ లాక్స్ ఆన్ ద హెడ్. and you have covered yourself with the skin of a tiger, and you beg why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg. Ishwara replies this way.
1: Parvati.
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get
1: ఎలుకలు.
2: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువ దేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే నీలరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: In fact, that which deludes us is one thing, the reality is another.
1: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: No one can understand in depth the inner reality.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: They go by the outlooks externally.
1: The outlooks anta kodanu kevalam oka package ivanti.
2: The outlooks equal to a package.
1: Ee package ni tiste gaani padartham kadaka.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: Kanukane daivattam anetuvantidi ani prakruti anetuvantidi into aidu bhootamul cheta chikkabadi unnadi.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: Kama, krodha, lobha, moha, madana, achyajam.
2: Besides this, we also find the things like the desire for this thing.
1: Ee package in thesis,
2: you have to remove the whole package.
1: Akkada neeku chakkani aanandamainatuvanti oka swarupam kanipistundi.
2: There you find the blissful form, the reality.
1: Kanuka manamu ee package ni pettukoni mana poradukodadu.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ అట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: వాట్ ఈస్ ఇన్సైడ్ నో వన్ కెన్ సే.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల చూస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్, you find very dark, cold stuff.
1: Kani divyattam nandu atlu gaadu.
2: But it's not so in respect of divinity.
1: Baita chuste kevalam bhautikamainatvanti dehamu, bhautikamainatvanti buddhi, bhautikamainatvanti yokka indriyamulu anipistu untayi.
2: From the outside, you just think of the physical brain and the psyche, the intellect and the senses.
1: Dehamu pancha bhautikamu.
2: Body is senses.
1: Dehamu kuraka tappa eppudu.
2: It's bound to fall somewhere or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There are nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పెడకూడదు.
2: Therefore we say, and the psyche, the intellect and the senses.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూరక తప్ప ఎప్పుడు
2: is bound to fall.

0: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూచి తృప్తి పెడకూడదు.
1: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
0: దైవత్వము మన యందే, మనమే దైవత్వంగా ఉన్నాము.
1: Divinity is within us. In fact you are God.
0: You are God.
1: You are God.
0: God is not everywhere.
1: Don't say that God is everywhere. You are God.
0: Everywhere is man.
1: Everywhere you find only the man, the external form.
0: కాని గాడ్ అనేటువంటిది ఎందు సర్వ జీవులు ఎందు కూడా ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. గాడ్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: డివినిటీ అనేటువంటిది ఎక్కడుంది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: నీకు మొట్టమొదట నీవు ఈ ప్యాకేజీని తీసేసి,
1: ఫస్ట్ రిమూవ్ దిస్ ప్యాకేజ్.
0: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
1: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
0: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
0: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
1: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
0: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
1: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
0: నీ యొక్క ప్యూరిటీని డివినిటీగా మారుతుంది.
1: And the very purity within you transforms into divinity.
0: Because you are not one person.
1: You are not one person.
0: The one you think you are.
1: The one you think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: Neeve atmatattvamu.
1: You are the embodiments of divine atma.
0: Atti atmatattvamai nee undi.
1: Being that atma, the supreme.
0: Nee dehamu manasu buddhi aneetuvanti veetipaina aadharapadi.
1: If you just identify yourself with the body, the mind, the senses and intellect,
0: ivanni kudunu kuripoyetunte ve raalipoyetunte ve,
1: they're bound to fade out, they're bound to vanish from there.
0: Kavu deeni vishayame repratiram purnapati chakkaga bodhisthanu.
1: Bhagavan will explain clearly all these aspects tomorrow.
0: Kanuka ippatike time ayipoyindi.
1: It's already time up.
0: Meeru manchiga దివ్యమైనటువంటి నామస్మరణ, ఈశ్వర స్మరణ చెయ్యండి.
1: భగవాన్ డైరెక్ట్స్ యూ టు డూ నామస్మరణ సంకీర్తన. సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నౌ.
0: నమ శివాయ.
1: నమ శివాయ
0: ఐదు అక్షరముల యొక్క పదము.
1: ఫైవ్ లెటర్డ్ వన్.
0: ఐదు అక్షరముల పదమే.
1: దట్ వెరీ వన్. ఫైవ్ లెటర్స్.
0: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
1: Goes around all the five levels of the world.
0: ఈ ఐదక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
1: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: అబ్సల్యూట్లీ ప్యూర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మలస్తుంది.
1: ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఈస్ ఎటర్నల్. ఇట్ ఈస్ ఇమ్మార్టల్. ఇట్ ఈస్ బ్లెమిష్లెస్. ఇట్ ఈస్ పర్మనెంట్.
0: ఇట్టి తత్వాన్ని మీరు రేములో పెట్టుకోవాలి.
1: That nature and that spirit, you have contained it in your heart.
0: Brahma srishtikartani.
1: God is the creator.
0: Vishnu rachanakartani.
1: That Vishnu sustainer.
0: Shivudu antimulani.
1: And we say that Shiva is the annihilator.
0: Ee kevalamu bahyamainatvanti okka lokamulo ee vidhamaina artham cheptu vastunnaru.
1: The meaning given from the worldly point of view.
0: Shivudu veru, Vishnu veru.
1: Never consider that Ishvara and Vishnu are separate.
0: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
1: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
0: మూడు చేరి ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
0: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం. బీటిల్ నట్ వేసుకున్న తర్వాత బీటిల్ లీవ్స్ తీసుకుంటాం.
1: అండ్ దెన్ యూ ఆల్సో రిసీవ్ ద బీటిల్ లీవ్స్.
0: బీటిల్ లీవ్స్ తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
1: అండ్ యూ అప్లై సమ్ లైన్ టు ద బీటిల్ లీఫ్.
0: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
1: ఆల్ ది త్రీ ఆఫ్ ద పాన్ గివ్స్ యు ద రెడ్ కలర్.
0: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్?
0: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
1: ఇస్ ఇట్ బికాజ్ ఆఫ్ బీటిల్ నట్?
0: లైక్ బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
1: ఆర్ బీటిల్ లీఫ్?
0: లైక్ చున్నం నుంచి వచ్చిందా?
1: ఆర్ ద లైన్?
0: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
1: ఆల్ ది త్రీ హావ్ త్రీ డిఫరెంట్ కలర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: యూనిటీ, the harmony of all the three gave something new, the red color.
0: Kanuka Brahma, Vishnu, Maheshwaru, Muguru Cheri.

0: ఈ విధంగా మీరు దైవత్వాన్ని వేర్వేరుగా భావించి
1: యు కన్సిడర్ డివినిటీ ప్యూర్
0: మనస్సును చెడగొట్టుకోకండి.
1: అండ్ దట్స్ ఫైర్ యువర్ మైండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
1: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమన్స్ట్రేట్.
0: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
1: ఆల్ ద వరల్డ్లీ ట్రెజర్స్ ఆల్ ది వరల్డ్లీ ప్రాపర్టీస్ పొజెషన్స్ అక్విజిషన్స్ ఆర్ యూస్లెస్.
0: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ స్టార్టెడ్ అప్రోచింగ్ ఇండియా.
0: వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అండ్ హి వాస్ అకంపనీడ్ బై బిగ్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
1: హి వాస్ వెరీ క్లోజ్ టు దట్ రివర్ సింధు.
0: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
1: దట్ రివర్ సింధు ఈస్ వెరీ క్లోజ్ టు కాశ్మీర్.
0: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు క్రాస్ దట్ సింధు రివర్.
0: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: దెన్ హి హాడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
1: ఆల్ డాక్టర్స్ ఎగ్జామిన్డ్ హిమ్.
0: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
1: అండ్ ద హార్ట్ అటాక్ ఇస్ సో సీరియస్ ఇన్ సివియర్.
0: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్న.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ సర్వైవల్.
0: సంతోషమే.
1: అండ్ హి సెడ్ ఫైన్ అండ్ హ్యాపీ.
0: నేను ఆనందంగా ఉన్నాను.
1: ఐఎమ్ క్వైట్ హ్యాపీ హి సెడ్.
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
1: అండ్ హి సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ వి కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్.
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును?
1: అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై ది టూ హ్యాండ్స్ ఆర్ కెప్ట్ అవుట్ సైడ్ ద కాఫిన్.
0: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
1: అలెగ్జాండర్ ద గ్రేట్ ద మైటీ.
0: వేలాది మంది సైన్యం ఉంటుండాలి.
1: And he has got large battalion of army.
0: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
1: అండ్ గట్ మెనీ సోల్జర్స్ టూ.
0: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
1: అండ్ హి గట్ సో మెనీ రిలేషన్స్.
0: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు ఒట్టి చేతితో పోయాడు.
1: ఆల్ ది ప్రాపర్టీ విత్ ఆల్ ది ఆర్మీ విత్ ఆల్ ది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హి వాస్ లీవింగ్ ఆల్ అలోన్.
0: ఏం తీసుకుని పోయాడు?
1: వాట్ ఇస్ దట్ హి ఇస్ టేకింగ్ విత్ హిమ్?
0: ఏమి తీసుకుని పోయాడు?
1: నథింగ్.
0: నిలిచిన సత్యప్రౌడి తెరండి నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
1: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ ఎంపైర్ అడ్హీరింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హాస్ హి నాట్ లెఫ్ట్ దిస్
0: ఎల్ల లోకములేలు ఎలక సూర్య నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్న
1: కింగ్ అలా హూ ఓన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్ అట్ ది ఎండ్?
0: జరిది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
1: ఈ రామచంద్ర హూ కన్స్ట్రక్టెడ్ ద బిల్ that bridge across the ocean, do you find him today?
0: Endarendra rajulu yeginaru.
1: Many kings left.
0: Okkarunu povani charamunu konchamaina cheyi pattukoni.
1: Could anybody collect, take with them even a fistful thing?
0: Oka naya paisa kuda tisukoni povadani.
1: They could not carry with them even single naya paisa.
0: Inta mattini kuda tisukoni povali.
1: Not even the dust.
0: Katcha ganapadiki idiye bhagavantudu ichinatvanti oka sariyainatvanti oka meaning.
1: And this is the true meaning when God said these words.
0: Manavudu nenu ento goppa vaadni nenu kotisthuni nenu goppa vaadni ani cheptuntaru.
1: People go on declaring that they are really great, they are affluent, they are rich.
0: Onna Hyderabad lopla,
1: the other day in Hyderabad,
0: oka ekara bhoomi,
1: one acre of land,
0: 40 crore
1: worth, about 40 crores
0: 40 crores ichi oka ekara bhoomini konnaru.
1: A person purchased that one acre of land at the cost of 40 crores.
0: Ayana poyadu registration chesadu.
1: He went to the registration office, got it registered.
0: Intiki vastu undagane tirigi praram poyindi.
1: While returning home he died.
0: Ee enta koti teeskoni telivi aa kooti gudanu nochukoledu.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: Kanaka dhanam manaku pradhanam kaadu.
1: Not the money that is important.
0: Kanaka manaku gunamae pradhanamu.
1: The character that is important.
0: దైవం యొక్క బలమే ప్రధానం.
1: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఆ దైవ భావంను అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
1: ఆఫ్ కోర్స్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: Too much money is very bad.
0: అది ప్రాణం తీస్తుంది.
1: It may even kill you or them.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: Do require money to the extent to maintain our family.
0: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: Also extend support and help to society.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: In fact, society is there beside us.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: Without society, you do not exist.
0: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: Therefore, we should help serve the society.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: Therefore, first the self, then help, says Bhagavan.
0: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: The human life runs well with these two, self and help.
0: Selfish గా ఉండకూడదు.
1: But you should never be selfish.
0: Fish is better than selfish.
1: Fish is better than selfish.
0: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
1: Don't be fish, but be in the self.
0: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
1: Like this you can spend your life full of joy.
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
0: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ఎ ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
0: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్.
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఇస్ హ్యాపీ.
0: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
0: పీస్ వద్దా మీకు అన్నారు.
1: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
0: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయట అంత పీసెస్.
1: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ ఫైండ్ పీసెస్.
0: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
0: నా పీస్ నాకు.
1: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
0: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ be in quest of the peace within.
0: ee vidhanga manam jeevithanni elabadam chaala dhanyamayutundi.
1: And it is only working for one's own emancipation if we spend life.
0: Enni sadhana chesina, enni grandhamulu chadivina, enta phd teesina, andaru kattagadabadiki anni odile petti poyevade.
1: You may get very high degrees, you may have scholarship and knowledge, you have to give them up when the end approaches.
0: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
0: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
1: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
0: అప్పుడే మనకు శాంతి.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
0: ఈ పీస్ మీరు కోరండి.
1: డిజైర్ ఫర్ పీస్,
0: ఇది నా యొక్క కోరిక.
1: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
0: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
0: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: యూ మే హ్యావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
0: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
0: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీడి కుటుంబం చాలా గొప్పది.
1: వెరీ గుడ్
0: మార్గబంధు.
1: మార్గబంధు
0: వీడి తాత,
1: గ్రాండ్ ఫాదర్,
0: ఫాదర్
1: ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
0: అతను మా కాలేజీకి వచ్చాడు.
1: కేమ్ టు అవర్ కాలేజ్.
0: ఢిల్లీ కాలేజీ వదిలి
1: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మా కాలేజీకి వచ్చి చేరి
1: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
0: 3 సంవత్సరాలు అయిపోయింది.
1: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
0: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి పిహెచ్డి పిహెచ్డి స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాడు.
1: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ along the lines of Sai teaching.
0: ఎవ్వరితోన చేరడు.
1: Doesn't join anybody.
0: ఒంటరిగా కూర్చుంటాడు.
1: All alone by himself.
0: స్వామి యొక్క ఆజ్ఞలు నిర్వహిస్తుంటాడు.
1: Obeys the command of Swami.
0: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
1: Since then, he starts giving very good talks.
0: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
1: He is going through all the texts composed by Adishankara.
0: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టు ఉంటాడు.
1: And he has got all the composition of Adishankara right now with him.
0: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
1: There are lots and lots of boys of this type in our institutions.
0: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెడు.
1: All the boys around, they are knowledgeable people.
0: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
1: Another boy here.
0: వీడు కూడా మా స్టూడెంట్.
1: Was also our student.
0: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ.
0: వారికి పేరే వేదనారాయణ.
1: His name is వేదనారాయణ.
0: ఆ వేదం లోపల చాలా ఆరితేరినట్టు.
1: He's an expert in Vedic literature.
0: Last year. President పిలిపించి.
1: President invited him.
0: Award ఇచ్చాడు.
1: Gave him award, national honor. Best teacher's award.
0: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
1: And President asked him, with this award, where do you go?
0: I'm going to Puttaparthi.
1: Sir, I'm going to Puttaparthi.
0: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
1: I have settled there in Puttaparthi.
0: నేను ఇంకెక్కడ పోను.
1: I don't go anywhere.
0: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉండు నాయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: ఈజ్ అ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: బట్ స్టిల్
0: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసి వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
1: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
0: Monna medical intopala chaala first class vachesaru.
1: The recently held medical entrance test, many secured first classes.
0: Engineering college lo first class vachadu.
1: They stood first in engineering entrance test.
0: Ekkada ma chinna palle.
1: And this is a small hamlet village.
0: Adike.
1: That Alike is a small village.
0: Alike lo chadivechinattu pillavaru.
1: Alike is a very small village.
0: Vallu iddare first class.
1: And in fact there are two toppers, first class students.
0: Vallu iddariki kudanu scholarship icchanu.
1: Bhagavan gave them scholarships.
0: Vallu iddarini kudanu America ku pampala.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెమ్.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: స్టూడెంట్స్ హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇనుము గోల్డ్.
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
0: ప్యూర్ గోల్డ్ ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
0: ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పెడుతుంటారు.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: అది చూచి పల్లెల వారికి అందరికి కూడాను చాలా అయ్యో మా స్వామి పంపించారమ్మా మిమ్మల్ని అని ఎంతో ఆనందిస్తుంటారు.
1: The villagers are very happy watching these boys serving them. Oh, Swami sent you here, and they enjoy their presence.
0: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు. ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: They decorate the whole house, they pray, and they'll be waiting to receive prasadam.
0: ఇప్పుడు తిరిగిపోయాయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
1: And later, this project, boys visiting all the villages to distribute the prasadam will be undertaken.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students are not restricted to studies only.
0: సాంగ్స్ నందు కూడాను.
1: In music, they're first.
0: Dance.
1: Dance.
0: అన్ని విధాలుగా కూడాను మా పిల్లలు స్టడీగా ఉంటారు.
1: In every field, they're number one, toppers.
0: మేము చెప్పుకోకూడదు.
1: We don't say just to inform you, let you know.
0: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
1: There's nothing that our boys cannot do.
0: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: They go to different places, but they're very careful in maintaining their character.
0: చాలా జాగ్రత్త.
1: They're highly careful.
0: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
1: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
0: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
1: And you should be very careful, watchful.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
1: ఇదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: ద గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ షెడ్యూల్ ఫస్ట్ క్లాస్.
0: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
1: దే ఆర్ గర్ల్స్
0: సేవ చేయడానికి పల్లెలు పోతే
1: when they go to different villages
0: పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
1: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
0: ఆడపిల్లలే.
1: Girls do that.
0: రాతి కట్టడాలు కట్టి.
1: And they build houses for those villagers.
0: చోని ఇండ్లు.
1: The houses are built of stone.
0: మంచి కప్పు వేసి.
1: A good roof is raised.
0: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు. ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
1: ఎనీవన్ గోస్ టు దెమ్ అండ్ క్వశ్చన్స్ దిస్ వే అబౌట్ ద రూఫ్ ఇస్ దేర్ ఎనీ లీకేజ్ దే సే నో స్వామి ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే నో లీక్స్ నథింగ్.
0: అట్లనే మా మగ పిల్లలు కూడా అంతే.
1: బాయ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్.
0: అనంతపురం
1: బెంగళూరు
0: పుట్టపర్తి ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
1: And students should belong to all the three campuses.
0: Three campuses ku poi akkada bridge lo inke emaina padipoyunte vaatantha kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
1: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct them.
0: Kanuka pillalante kevalam chadukovadaniki maatrame pothunnarani maatram kaadu.
1: Therefore the students don't come here merely for learning.
0: లర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: డోంట్ కమ్ హియర్ మియర్లీ ఫర్ లర్నింగ్.
0: నీకు టైం చిక్కినప్పుడు లర్న్ చేసుకో.
1: వెన్ యు హావ్ టైం, yes, you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: వాట్ యూ షుడ్ డూ ఇస్ సర్వీస్, సర్వ్ అదర్స్.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: వై గాడ్ హాస్ గివెన్ యూ దిస్.
0: అందరూ మమై వాంసు జీవలోకే జీవభూత సునాతన.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎటర్నల్.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: Serve everybody, be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంతా సత్యసాయి పిల్లలు.
1: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
0: Vaalu kevalam dress kudanu white, topal kudanu white.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: Hrudayam kudanu pavitramainatundi.
1: Their heart is sacred and pure.
0: Atuvanti deenni pothunta.
1: That is the position, the standard of our students.
0: Kanuka ee chustune unnaru dinnamu pidalu నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: మస్ట్ హావ్ బీన్ వాచింగ్ ఎవ్రీ డే హౌ స్టూడెంట్స్ ఫాలో భగవాన్ స్టాండింగ్ ఇన్ ఐదర్ వే హెల్పింగ్ హిమ్ సపోర్టింగ్ హిమ్.
0: ఈ అబ్బాయి MBA.
1: This boy on that side is an MBA graduate.
0: This boy also MBA.
1: The other boy is also an MBA student.
0: MBBS student. In the church now.
1: There's another boy who is doing his medicine MBBS.
0: The Vaidehi any medical college better.
1: He's studying there in Vaidehi Medical College, established by Adikeshavu.
0: Adikeshavu did Amdani chairs to Nara.
1: Adikeshavu is admitting all such students. And is providing seats to all our
0: students. By medical college seat gavalante leva idachali ivvali.
1: Outside, if you want to get a medical seat, you need to pay capitation fee with 250 lakhs of rupees.
0: A 50 lakhs ekakunda monthly 3,000.
1: Above all, you need to spend 3,000 every month.
0: Kani maaku daggara 50 naya paisa kuda teesukoledu.
1: But Adikeshavu has not collected even 50 naya paisa from our students.
0: Maa pillalandaru chechaaru.
1: They were all given free admission.
0: Tan chaala tyagi.
1: And is one of sacrifice.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
1: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
0: సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
1: హీ ఇస్ వెరీ క్లోజ్ టు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఈ ఒక బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూడు కట్టాము.
1: దేర్ ఆర్ త్రీ సెట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
0: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
1: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
0: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
1: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ది మెటీరియల్ దే నీడ్.
0: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
1: యు గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
1: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యు నీడ్ టు పే హెవీలీ.
0: అందరూ మన హాస్పిటల్ కి వస్తుంటారు.
1: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
0: నేను మూడు ప్రమాణాలు చేశాను.
1: భగవాన్ హాస్ టేకెన్ 3 vows.
0: మూడు ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
1: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
0: దేహంలో తగినటువంటి వస్త్రము.
1: అండ్ ద క్లోథింగ్.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
1: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
0: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: కానీ దిక్కుని దిగేకి వీలు లేదు.
1: But it's not possible to reach water.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: So many years passed, but they could not have even a drop of water.
0: 80 crores.
1: Bhagavan spent 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: All pipes are laid out.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
1: The other day, the newspaper brought out this item.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: And water is supplied from Pundi to Madras.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
1: All citizens of Madras have drinking water supply today.
0: బీదరే సాధారణ అనే భేదం లేదు.
1: There is no distinction poor in the rich whatsoever.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: అంతా
0: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ 50 బస్సెస్ రీచ్ ప్రశాంత్ నగర్.
0: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
1: ఆల్ ద డివోట్స్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ కేమ్ ఓవర్ హియర్. స్వామి హౌ ఆర్ వి టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: నాకు గ్రాటిట్యూడ్ వద్దు.
1: భగవాన్ సార్ ఐ డోంట్ వాంట్.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
0: కనుక మీకు ఏం కావాలి కాదు.
1: They said, what do you want?
0: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: They asked, Swami, we don't have drinking water.
0: చుట్టూ సముద్రం ఉంది.
1: You have got the sea around.
0: త్రాగడానికి నీరు లేదు.
1: But you don't have drinking water.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
0: నిన్నటి దినమే.
1: Only yesterday.
0: మంచి టైం కు.
1: At the exact time.
0: Madras చేరినాయి నీరు.
1: Water reached in Madras.
0: రేపు మనం పూర్ణాహుతి దినము.
1: ఆన్ ది పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై పాయింట్.
0: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
1: టుడే వీఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్ దే సే.
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి.
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
0: Sarval, sarval.
1: Serve all.
0: అందరికి మీరు సర్వ్ చేయాలి.
1: Serve all.
0: మా పిల్లలకి అందరికి చెప్పడం అదే నేను.
1: That is the teaching of Bhagavan to our students.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే, నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their family.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చేయి.
1: Better you don't get in the college that day. Give importance to service.
0: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకని దీని దినానికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
1: Therefore, buildings are in construction continuously, more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల,
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు,
1: find the time it taught there.
0: 1200 మంది ఉన్నారు.
1: 1200 children.
0: వారిని తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: Children cannot be away from their parents. They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
0: అక్కడికి వచ్చి చూసి, ఇవ్వ మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: Parents, as they come and watch their own children, they are very much surprised how happy they are here.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: In fact, we have been showering love much more than their own parents.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: Never consider our children, students, ordinary.
0: వారు ఎంత గొప్పవారు.
1: They are really great.
0: దేశానికి అంతా కూడా నువ్వు నాయకుడుగా కావాలి.
1: They are going to be the leaders of this country.
0: వీళ్ళు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: They are going to be ideals of this country.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: That only makes us happy.
0: ఎంత ఐడియల్స్ బాయ్స్ అవుతారా?
1: Are you prepared to be ideal masters?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 27th discourse on Gita Bhagavan delivered on 9th September 1984. In this discourse, Bhagavan teaches us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagavan Uvacha.
1: Nirvayare Sarva Bhuteshu. Yetti Prani Endukudanu Dveshamu Lekunda Vairamu Lekunda ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎన్మిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతములియందు సర్వాత్మభావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ the hearts of every human being in all the its fullness. This is the statement of Gita.
1: Yavarini dveshinchina daivamunu dveshinchinatunte vaadu avutavu.
2: Whomsoever you hate, you would be hating God himself.
1: Sarva bhuta tiraskaram keshavam pratigacchati. Yavarini neevu dushinchinappatikini tiraskarinchinappatikini అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డైటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్డ్ ఎ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మభావమునే ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
1: సర్వభ్రాతృత్వం కాక సర్వాత్మభావమును బోధించింది.
2: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇట్ హాస్ టాట్ ది యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మా ఇన్ ఆల్ హ్యూమన్
1: ఈశ్వర సర్వభూతానాం.
2: ఇట్ మీన్స్
1: అన్ని భూతములు యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది.
2: ఇట్ హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ఆత్మన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ బీయింగ్స్.
1: కనుకనే సుఖ దుఃఖ సమేపిత్వ అన్నట్టుగా సుఖదుఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
2: జస్ట్ యాజ్ ఇట్ హాస్ టాట్ దట్ ది హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కేవలము మానవ జీవితమనే కాక పశుపక్షి మృగాదులు ఎందుకూడను దైవత్వమైనటువంటిది నిరూపింపు చేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమంగా పంచుకోమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఎనిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
1: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
2: That is how it applies to the existence of Atman in all the human beings, not merely in the human beings.
1: Krimiketi kaadu modalukoni Brahma Rudradula varaku kudanu ee jeevattam anetundi aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the Brahma, the ultimate Brahman, The same divinity is existing uniform.
1: కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: That is why త్యాగరాజు also prayed to Rama, stating that in the ant as well as in Brahman, in the form of Keshava and Rama, you have been just living and you save me, he has prayed.
1: కాని ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం, బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హీ సీస్ యాంట్ హీ కిల్స్ ఇట్, హీ డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్, బట్ వెన్ హీ సీస్ బ్రహ్మన్ హీ ప్రేస్.
1: చెప్పటం వేరు, చేయటం మరొకటి.
2: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హీ హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ స్టార్ట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్, థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయా కరుణతో మనం చూడాలి.
2: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్నీ కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by Bhagavad-gita.
1: సర్వ జీవులు ఎందు కూడాను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పొజిషన్ అండ్ పవర్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ కైండ్నెస్ దెన్ ఇట్ ఆల్ దట్ విల్ బి ఎ నల్లిటీ.
1: కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం.
2: కైండ్నెస్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని, విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ హౌ ది డిస్క్రిమినేషన్ will be applicable to this kindness, human
1: bhutadaya anaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chusi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress, going to their help and rescue.
1: Vari baadanu vari dukkamunu వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్, దర్ సారో, దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దెర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ దట్ కైండ్నెస్ ఈస్ ది సేమ్ యాజ్ డివినిటీ.
1: దయగల హృదయమే దైవ మందిరం అని కూడా విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ that heart which has kindness is temple of God.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: There are number of weaknesses in human beings.
1: నిర్దయుడైపోతుంటారు.
2: They lose kindness and become cruel.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: They become very cruel.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee arta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshipping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకని మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడంటే సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: Therefore we will have to recognize in the very first place that God is existing in every human heart.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: How should we give expression to this particular feeling of
1: ఇది కేవలం అభ్యాసముతో మనం లభించేటువంటిది కాదు.
2: It is not a thing which we can just merely get by practice.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: We have to transform our heart.
1: నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others pain and others sorrow as his own pain and sorrow.
1: ఒక గ్రామములో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఇస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది పేద కుటుంబం.
2: ఇట్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కాని పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ది నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: Anduvalla evarini aashrayinchalekapoyadu aa rogi.
2: That person with disease was not able to just take protection.
1: Kamakramina kudano aahara paaniyam lekunda శరీరం కృశించిపోతుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ వాంట్ ఆఫ్ ఫుడ్ ది బాడీ వాస్ బికమింగ్ వీకర్ డే బై డే.
1: ఇది గుర్తించింది ఈ బాలిక.
2: దిస్ గర్ల్ రికగ్నైజ్ దిస్.
1: తన ఇంటి నుంచి దిన్నము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుకు తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
2: ఎవ్రీడే షీ వాస్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్, బట్ షీ యూస్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ee vidhamga 10 dinamlu jaripetappatiki adu koncham punju vesukunnadu, koncham shakti vachindi paapam aa patient ku.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: Okanaadu aa bidda tirigi intiki vache samayamlo aa bidda chethulu pattukoni chaala deenanga adigaadu ee okka rogi.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledandruku telusina leka ekkadaina dongatanam chestunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda pastu undi naaku pedutunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said,
1: aa balaki cheppindi, ayya neenu dongatanam aneetundidi naalo e maatram kudanu ledhu, naa tallidannulku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padarthamlo okkati ledhu, neenu neeku icheetundi petti padartham kudanu naa tallidannulku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard earned money you have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచ.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you the
1: aa bidda yokka tyagamunaku, aa bidda yokka yuktiki, aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient, was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: neeti ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrulu yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatti kutumbanni chuchinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, we would always try to help others.
1: ముగ్గు పాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health, he was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adi krutagnata. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్నము ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, గుడ్ ప్రాస్పరిటీ అండ్ ఇన్ ఎవ్రీ వే బి హెల్ప్ఫుల్ టు ద పేరెంట్స్ ఆఫ్ దిస్
1: గర్ల్. నేను ఎట్లయినా బీదవాడిని, నేను రోగిష్టిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి ఈ దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు.
2: He told to God that, well, I am a diseased person. I would not be able to be of any use to the world. And out of gratitude, I am just praying to you.
1: ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
2: He prayed to the Lord that you will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్షలేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
2: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
1: ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటను కట్టుకుని ఆ ఇంటికి వెళ్లి, అమ్మా, నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
2: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్క్డ్, ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్ప్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
1: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయా హృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
2: గాడ్ సెడ్ దట్ ఐ వెంట్ టు దట్ పర్టికులర్ చౌల్ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పేషెంట్. ఐ ఆమ్ జస్ట్ గివింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దిస్ చైల్డ్ షుడ్ గ్రో అండ్ బికమ్.
1: ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం పద్దెనిమిది ఆ ఛత్రంలో నివసించాను.
2: I lived in that chowdhury to test this girl for about 10 days. I lived there.
1: ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది.
2: This child's heart is
1: పవిత్రమైనటువంటిది.
2: Very sacred.
1: దయగల హృదయము.
2: It is full of kindness.
1: అదే నా మందిరము.
2: That is my temple.
1: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
2: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
1: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహానీయుని పాదం పైన పడి, స్వామి, ఇంత ధనమునకు మాకు అధికారం లేదు.
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
1: receive. శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు.
2: Whatever is our capacity, we'll accept only that.
1: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
2: Wealth beyond one's own capacity
1: అశాంతిని అందిస్తుంది.
2: It will bring lack of
1: అహంకారమును చేకూరుస్తుంది.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: It will make one forget the principle telling that you use this for her happiness, for her progress, for her.
1: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహానీయుని పాదం పైన పడి, స్వామి, ఇంత ధనమునకు మాకు

0: వన్స్ ఈగో
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
0: ఇట్ విల్ మేక్ వన్ ఫర్గెట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: మాకింత ధనం వద్దు మహానుభావ అని ప్రార్థించారు.
0: ఓ గ్రేట్ మ్యాన్, వీ డోంట్ వాంట్ సో మచ్ ఆఫ్ వెల్త్, దే ప్రేడ్.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
0: మీన్ వైల్ దిస్ పర్టికులర్ పర్సన్ డిసపియర్ లీవింగ్ ది ఎంటైర్.
1: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
0: ద పర్సన్ హూ కేమ్ దేర్ వాజ్ నాట్ మెయిర్లీ ఏ గ్రేట్ మ్యాన్.
1: అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీని రక్షించడానికి ఈ ధనం అంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
0: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvulu yendu undinatvanti yokka jeevatattvamu daivatvanga viswasinchamani chaattu vacharu.
0: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premala vallane daivam labhistadani kudanu viswasistu vacharu.
0: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantidu daivattam atuvantidiga manaku labhyamavutundi.
0: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam viswasincharadu.
0: We should not believe God as he existing in a particular place.
1: Sarvatra untunnadu ante satyanni manam kontha varaku chaatadaniki anubhavithulu kavali.
0: We have to experience and declare that God is all pervasive.
1: Aithe ilanti sadbhavanu manam ee reethiga penchukovatam sadhyam avutundi.
0: How can we develop such a good feeling?
1: Deeniki antar bahistha sarvavyapya narayana ani pillalu purushasuktamlo chepparu. Adhe vidhamge antar bahir shuddhi deeniki atyavasaramu annaru.
0: As was told by the students here in the prayer Purusha Sukta, that God exists both inside and outside.
1: Paramatmudu lopala velupula unnadu.
0: God is existing inside and outside.
1: Kanuka bhagavantudu lopala maatrame unti antarshuddhi maatrame manaku chalu. Bayata kuda unnadu kanuka bahirshuddhi kuda manaku avasarame.
0: If God is existing only inside, inner purity would be sufficient. As God is existing externally, external purity is also required.
1: Kanuka daivamu antarbahir తత్వం నందు ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడాను మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
0: As God is existing both inside and outside, we should have both inner purity and outer purity, then only we would be able to attain full
1: బహిర్శుద్ధి. అంటే ఏమిటి?
0: What is the meaning of external purity?
1: మొట్టమొదటి బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము.
0: ఎక్స్టర్నల్ ప్యూరిటీ మైట్ మీన్ కీపింగ్ అవర్ బాడీ ప్యూర్ అండ్ వేరింగ్ గుడ్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
0: ది బుక్స్ విచ్ యు రీడ్ యు షుడ్ కీప్ దెమ్ క్లీన్.
1: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యము చేయకుండా చూసుకోవాలి.
0: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వీ షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్.
1: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
0: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
0: వేర్ దెర్ ఈస్ ఇంప్యూరిటీ సమ్ టైప్స్ ఆఫ్ డర్ట్ అక్యుములేట్.
1: మాలిన్యం చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
0: వేర్ దెర్ ఈస్ డర్ట్ సమ్ ఇన్సెక్ట్స్ గ్యాదర్.
1: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగం ప్రారంభమవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు డిసీజెస్.
1: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
0: Therefore, should not allow impurity to enter.
1: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
0: Therefore, in the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
0: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
0: Our mouth is the main.
1: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
0: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms.
1: మనం ఎంత ప్రదేశాల్లోనో మనం చూస్తుంటుంటాము, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
0: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
1: అదే విధంగానే ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో

0: అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: ఇన్ ది సేమ్ వే వేర్ ఎవర్ దేర్ ఇస్ డర్ట్ ఆల్ దీస్ ఇన్సెక్ట్స్ ఆర్ లైక్లీ టు అక్యుములేట్.
0: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
1: నాట్ మెయిలీ దట్, ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ వి హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
0: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇల్లును చూచి ఇల్లాలను చూడమంటారు.
1: దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
0: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటాదో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి. దీని అర్థం,
1: ది మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ దట్ ది క్లీన్నెస్ ఆఫ్ ది హౌస్ రిఫ్లెక్ట్స్ ద క్లీన్నెస్ ఆఫ్ ది డ్వెల్లర్స్.
0: ఇది దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమని.
1: ఆల్ దిస్ హాస్ టు బి డన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఇల్లు కానీ పరిసర ప్రాంతములు కానీ పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
1: బీట్ ద హౌస్ ఆర్ ద సరౌండింగ్స్ వెన్ దే ఆర్ క్లీన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
1: వెన్ వీ హ్యావ్ గుడ్ హెల్త్ విల్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: We'll have to keep ourselves clean entirely in order to have good health and joy.
0: Manaku rendu chokkalu rendu pantlu undina chalu, okati dharinchi rendo danni parishuddhanga utiki danni dharinchukundam.
1: We may have only two pairs of clothes, one we should wear, the other we should clean. Afterwards we'll have to just wear that.
0: Dinnahu rendu marchana akkaraledu,
1: there is no need for changing.
0: Okati undina chalu mana shaktiki.
1: It may be even one for a particular day.
0: Unna danni subhranga pettukovali.
1: But keep clean whatever we have.
0: Satyamainta varukunu ee yokka ashuddham manapaina cherakunda chochukovali.
1: Should not allow ourselves to become dirty.
0: Baita matramu tellani dressulu veskuni lopala nallaga unte prayojanam ledu.
1: Wearing externally whitish dress keeping the heart impure is no good.
0: Kanuka దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we'll have to make efforts for inner purity also.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటిగా ఉండాలి.
1: For this purpose, we should keep our feelings sacred.
0: తలంపులు పవిత్రమైనటువంటిగా ఉండాలి.
1: Thoughts must be sacred.
0: పరోపకార సంబంధమైనటువంటిగా ఉండాలి.
1: Thoughts must be for the service of others.
0: అసూయ భావములు కానీ ద్వేష భావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
1: We should not allow jealousy and hatred to enter into us.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: We should always develop feelings which are full of joy.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: We should not unnecessarily bother ourselves about others' affairs.
0: సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: We should think good of all others.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: In this particular context only, in the dharma of Vedas, it has been just said, let the whole world be happy.
0: Vedikulu yokka lakshyamani kudanu bhavincharu.
1: This is the very object and purpose of people who believe in Vedas.
0: Kanuka hrudayam lopala pavitramainatundi divyamainatundi bhagavantuni naamamu chintinchu avali.
1: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: Only when we take care to see, to maintain inner purity and external purity, we'll be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
0: Prahladudu cheppaaru, aaru shatruvulu neevu jayinchinappude neevu sariyainatundi uttamudu avutavu ani.
1: Prahlada has declared that only when you conquer six enemies, you can be considered as a great man.
0: Ippudu kevalamu neevu rajuga untunnavu, neevu aaru shatruvulu jayisthe chakravartiga maaripothavu annadu.
1: He has said that you are only a king now. If only you can conquer six enemies, you can become an emperor.
0: ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహములను మార్చలేవు. ఈ ఆరు శత్రువులు ఎందుకు మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్ హేట్రిక్ అండ్ దీస్ సిక్స్.
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: We should not allow these six enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
0: కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూచుకోవాలంటే అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూచుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
0: ee dukkhamulanu sheetoshtamulanu laabhanashtamulanu samananga chuchukovatam chaala asaadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు అన్నాడు, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్
0: సర్వుడు ఎందు ఉండేటువంటి ఒక ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: అన్నింటికీ మూలం ఏదో,
1: that particular thing which is the very
0: annintiki nee keelakam edo,
1: which is the very secret of all,
0: annintiki nee gamyam edo,
1: the goal of all,
0: danini manam pattali,
1: we should catch hold of that.
0: Adi atma tattvam,
1: that is the principle of all.
0: Danini manam pattinam ante ivanni sulabhanga manaku vasham avutayi.
1: If we can catch hold of that, everything else can become.
0: Chettunu kotta dalchinatundi vaadu kommalanu aakulanu teedi vestu unte prayojanam ledu.
1: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
0: Veerunu kotti vesthe chettu koolipothundi.
1: If he cuts at the very root, the tree can be felled.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టి వేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: ఇఫ్ వి కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ డివినిటీ ఇట్సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడాను కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
1: If we really want to catch hold of the divinity itself in our daily life, we'll have to practice this sadhana.
0: కనుక పూతదైన మనం పెంచుకోవటం,
1: developing compassion for all,
0: sarvatma bhavana manam abhivruddhi varchukotam,
1: developing sarvatma bhavana,
0: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhivruddhi varchukotam,
1: developing the inner and external purity of the body and the mind,
0: ee vidhamaina tundi yokka nitya charyal lopala nitya jeevitham lopala sadhanu salipinappude daivattam manaku sulabhamga artham avutundi.
1: Only when we practice all these things in daily life will be able to recognize divinity.
0: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
1: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
0: అంతటితోనే మనం ఆపకూడదు మన సాధన. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి దాన్ని కూడా రెండో వద్దుగా పెట్టుకోవాలి.
1: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
1: Our life may be compared to a
0: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
1: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
0: గ్రామములను ముంచి వేస్తుంది.
1: It may destroy villages.
0: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయం మనం తీసుకోవాలి.
1: We have to take such measures to see that this river reaches the ocean.
0: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఓషన్ విచ్ కెన్ బేర్, విచ్ కెన్ ప్రొటెక్ట్, విచ్ కెన్ టేక్ గివ్ షెల్టర్, విచ్ కెన్ అబ్జార్బ్ ఆల్ దీస్ రివర్స్.
0: కనుకనే ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం,
1: హౌ టు మేక్ దిస్ లైఫ్ టు రీచ్ ది ఓషన్,
0: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ టూ బ్యాంక్స్ కన్స్ట్రక్టెడ్,
0: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామాలను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి
1: చేరిపోతుంది.
0: ఏమిటి ఈ గట్లు,
1: వాట్ ఆర్ దీస్ టూ బ్యాంక్స్?
0: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
1: This has been described as the eight syllable mantra.
0: ఏమిటి అష్టాక్షర నామం?
1: What is that eight syllable name?
0: ఓం నమో నారాయణ కాదు.
1: ఓం నమో నారాయణ, is that so? No.
0: కాదు.
1: It is not
0: samsayatma vinasyate. Idi samsayatma vinasyate, nissamsayuduga ni untundu ane gattunu oka vaipuna kattuko.
1: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
0: Rendu vaipuna shraddhavan labhate gnanam, idi 8 aksharalu. Idi ee shraddhanu oka vaipuna penchuko.
1: The other side, shraddhavan labhate gnanam, eight lettered mantra, have
0: nissamsayam aneetundi oka gattu, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
0: ఈ ఉపాయముని, జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
0: నాయన, మానవుని యొక్క గమ్యము అదే.
1: ది అల్టిమేట్ ఎండ్ ఆఫ్ గోల్ ఆఫ్ మ్యాన్.
0: గమ్యమును మరవద్దు.
1: Don't forget about the
0: లోకమును నమ్మవద్దు.
1: Don't believe the world.
0: మరణమునకు భయపడవద్దు.
1: Don't be afraid of death.
0: ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు.
1: I'm teaching you these three as three important mantras.
0: కనుకనే గమ్యము దైవము.
1: The goal is God.
0: దైవాన్ని మరవకూడదు.
1: Don't forget about God.
0: ఈ లోకాన్ని నమ్మకూడదు.
1: This world should not be believe.
0: మరణానికి భయపడకూడదు.
1: Should not be afraid of death.
0: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: Take these three as three mantras and sanctify your life.
2: That was the 27th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: It is from truth the whole universe has emerged, and ultimately it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam Brujat, Priyam Brujat, Nabrujat Satyam Apriyam, Satyam Vada, Dharmam Chara. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై, అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండినా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారములకు సూర్యుడు అతి ప్రమాణం.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి. ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్, అండ్ ద రెయిన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రాప్, అండ్ దాట్ కాన్స్టిట్యూట్స్ అవర్ ఫుడ్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: ఉపనిషత్తులు చెప్పినట్టుగా ప్రతి వాక్యమునందరూ కూడాను మూడు పదములు ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: ఇన్ ఉపనిషత్స్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ డిక్ట.
1: ఈ ఆహారమునకు, ఈ ఆకలికి, ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని, సంతృష్టిని కలిగించి జీవితానికి హాయిని చేకూరుస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ద సన్ లైట్ వీ హ్యావ్ ద ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: satyamu anaga kevalam unnadi unnattu cheptamu, chusindi chusinattu palakatamu, idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard, and what is thought of.
1: ee moodu aksharamlandu unnatundi okka mottamadadi satyu, ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ee pranamulo ee aneetundi aakali unnadi.
0: In this life there is ee, the appetite.
1: Yam aneetundi suryudu ee aakalni teerustunnadu.
0: Yam, sun, appeases our hunger.
1: Satyam anaga pranamu, pranamulandu unnatundi aakali, aakalni teerchetundi suryudu. ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్, అండ్ ద సన్ గాడ్ హూ సేషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న, శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ హస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ద సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, if we read it in the reverse direction, what meaning we get?
1: Satya,
0: satya,
1: ya anaga yamaneemadulu techa manavudu tapasu chesinappudu.
0: Ya stands for prescribed code with which we have to do penance.
1: Sakaram antundi satyamu.
0: Sa stands for satya, the truth.
1: Sakshatkaristundi,
0: it manifests.
1: సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్యస్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: సత్యం. కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యము.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తి సత్యము.
0: సత్య, ద ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడిహరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: So where is truth? Satya jnanam anantam brahma.
1: Satyame jnanamu.
0: Truth satya is jnanam, wisdom.
1: Jnanam anaga emiti?
0: What is wisdom?
1: Advaita darshanam jnanam.
0: The experience of non-duality is wisdom.
1: Rendu kani okkate.
0: Only one and not two.
1: Adi e satyam.
0: That is truth.
1: Iti satyamunu jnanam cheta labhinstundi ani artham.
0: It only meant one can acquire truth out of wisdom, jnana.
1: Ee jnanam anaga anantamainatuvanti jnanam.
0: Jnana, wisdom is infinite.
1: Edo anto into grandhamulu dwara manam chadukunnatuvanti jnanam jnanam kaadu.
0: It is not fractional knowledge or textual information.
1: Anantamaina swarupame jnanamu.
0: Jnana is infinite in its form.
1: Deeniki aadi ledu antyamu ledu.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతిక రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ వన్ by telling that what had happened, what we have seen and thought over.
1: వేదములకంతా కూడా నువ్వు సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
0: సత్య ది ట్రూత్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ది ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వి గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ట్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
0: This sat satya is fundamental life.
1: అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
0: సత్ ఈస్ ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టించబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఈస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఈస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటిది చిత్తో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పాను.
0: భగవాన్ సెడ్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: Therefore, సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగిటివ్ అనేటువంటిది సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రమే ఉండదు.
0: చిత్ ద నెగిటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
1: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినప్పుడు,
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్,
1: సత్ వాటర్ చిత్ చక్కెర,
0: సత్ ఇస్ వాటర్ చిత్ ఇస్ షుగర్,
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్తు లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్తు ఈ రెండు కలిసినప్పటికీ ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లెస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu paanakam ani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu cherinappude iniki paanakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swaroopamlo unnadu.
0: The form of God
1: paanakamlo ani chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె,
0: జస్ట్ అస్ ది
1: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: since ancient times the sages did deep penance.
1: ఈ సత్చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: Many sages were making repeated attempts.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్య అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
1: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హి కేమ్
1: వేదః వేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్ అన్నాడు. వేదః వేతం పురుషం ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సూర్యుని కాంతియే కాదు, తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హెస్ గోట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశం అనేటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intense
1: ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the
1: ఈ విధంగా కూడాను అవస్థల త్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్యస్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus. దీనికి
1: కాల భేదములు లేదు.
0: It has no difference.
1: దీనికి వయ భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాము.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you realized?
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience in waking or sleeping.
1: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మ సచ్చులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మ సచ్చులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మ సచ్చులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: పశుపక్షిమృగాదులు కూడా ఈ చర్మ సచ్చులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులు కూడా ఈ యొక్క చర్మ సచ్చులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ సచ్చులతో చూస్తున్నారు.
0: In this world all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుండాలి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
0: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యు
1: సీ.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యు కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యు కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యు కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you. Immediately then,
1: ఈ సత్య స్వరూపుడు వారి యొక్క నొసటిపైన బటన్ వేలు పెట్టాడు.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము.
0: We have seen him in all brilliance, in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular
1: place. అది అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు రణీయాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్.
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనమును రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలిపి ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యం నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమసపరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: దేర్ఫోర్ దిస్ ట్రూత్ విచ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద లైట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ ద డార్క్.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము
0: The truth which is divine.
1: భౌతికమైనటువంటి యొక్క చీకటిలో
0: in this physical darkness
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి.
0: But it sees all.
1: అది ఎవ్వరికీ కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలు అని, ఎంతయో సుజ్ఞానశాలు అని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: It could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన సత్వ స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్ అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: But I am the light in combination with the darkness.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: Meaning the unity of the two.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: Its unity is the combination of good and bad.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: Since you are determined to see me, know that this is all my form.
1: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: I am the cosmic form, the universal form.
1: Sahasrashirsha purusha sahasraksha sahasrapat.
0: With all the thousands of heads, thousands of feet.
1: Inni taranu, inni swarupamulu, inni vidhamaina chaitanyamulu unnatundi tattvamu ee rithiga meeru gurtinchagalaru.
0: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
1: Okkoka shariram nandu okkoka chaitanyam kanipistundali.
0: There is chaitanya awareness in every form.
1: Kaani inni chaitanyamulu meeku kanipinchadam ledhe.
0: But you don't see your own chaitanya.
1: Kaani అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటము.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: వన్ హ్యాస్ టు విజువలైజ్ దట్ బ్లిస్ఫుల్ ఫామ్.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: అండ్ హూ ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు సీ దట్ బ్లిస్ఫుల్
1: ఫామ్? ధ్యానాన్ని కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: ఏదో ఒక కన్నులు మూసుకుంటున్నారు.
0: We close our eyes.
1: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
0: We assume a form.
1: కానీ ఇవన్నీ కూడా ప్రతిబింబ స్వరూపంలే కానీ ప్రత్యక్ష స్వరూపములు కాదు.
0: They are only reflections but not the direct forms.
1: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్ ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ
1: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై టాక్ ఫ్రమ్ హియర్.
1: కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్.
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ది
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: And reason comes down in the form of
1: reality. ని కప్పిపుచ్చేస్తుంది.
0: And it covers the reality.
1: ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: These two emanate from the navel.
1: ఇప్పుడు ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
0: if you want to converse with a person,
1: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
0: యూ షుడ్ గెట్ ఇన్ టు హిమ్.
1: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
0: యూ షుడ్ నో హిస్ పొజిషన్.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అర్థవంతం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది ఎఫెక్ట్స్ దేర్ బై.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో హిమ్ ఇన్.
1: అదే విధంగానే
0: యాక్షన్
1: రియాక్షన్.
0: సిమిలర్లీ యాక్షన్
1: సౌండ్ రీసౌండ్
0: సౌండ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఉంటుంది.
0: But there is reaction, reflection.
1: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once with a click camera, flash.
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది రియాక్షన్.
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is this sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is it you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమందించుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్
1: ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kalpane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పటం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంక ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: అండ్ హీ డజంట్ నో వాట్ ఇట్ ఈస్.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హావ్ నోన్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
1: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజెస్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
0: దేర్ ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు,
0: వి సే సంథింగ్ ఇన్ వన్ మోమెంట్.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు,
0: లేటర్ వి సే డిఫరెంట్.
1: అది సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్. నాట్ టూ.
1: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: హౌ కెన్ దట్ బి వన్?
1: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫార్మ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండగా కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వును మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యూ స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హెజ్ ఇట్ కమ్?
1: అది నీలంజంది నుంచి వస్తుండది.
0: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆ ఆనందమైన కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యువల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యూఆర్ డ్యువల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: యూ థింక్ దట్ ఇట్ హాస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్ విత్
1: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్
1: ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is always blissful.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: Bhagavan always smiles.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాలు పేసి చూసారా?
0: Did you find Bhagwan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి face రాదు.
0: No, Bhagwan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagwan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: Some are blissful for some time and are serious at other times.
1: అప్పుడే చూసినప్పుడు ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యు కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
0: అండ్ యు కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యు కెనాట్ అక్వైర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్.
1: అయినటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యు షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎట్ట ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉప అనగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉప మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: And that is truth in reality.
1: ఒక్కొక్కసారి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటది.
0: You may not smile, but vibrations make you smile.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: There is no vibration today.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: No vibration.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: No reaction, no reflection, no resound.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: This is true bliss.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యూ కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్,
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు,
0: దేర్ ఇస్ వన్ సేజ్,
1: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హీ ఇస్ ఋష్యశృంగ.
1: ఋషిశృంగుడు అని.
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
0: వెన్ హి వాస్ దేర్,
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల,
0: అలాంగ్ ది సేమ్ పాత్,
1: అరణ్యంలో సంచరిస్తూ,
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరం 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమె సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
1: Krinda padindi
0: and the fruit fell on the ground.
1: Deenni ettukodaniki prayatnam chestunnadu Dharmajudu.
0: Dharmaja was making an attempt to lift it up.
1: Cheta kaledu.
0: He could not.
1: Draupadi kuda cherindi.
0: Draupadi assisted.
1: Aayi kuda maha shakti swarupuni.
0: She is also powerful.
1: Agnijwala nunchi udhavinchinatundi.
0: She is born out of fire.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై, కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్డ్ దేర్.
1: ఏమిటి, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఈయన చూచాడు, తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు, ఆ ఫలము కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా అన్న.
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్?
1: మా యొక్క సోదరుడు అయినటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ హాస్ టు లిఫ్ట్ దట్ గాంధీవ.
1: ఏమిటో అది ఎత్తే సమయంలోపల, అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్? మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడం చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్ బోత్ హ్యాండ్.
1: తన బలము, తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
0: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరుచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
1: Rishishingudu anaga romam namanta kudunu ashramanta prakinchindi.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage.
1: Ee bhimulu sahadevudu veellandaru tokkutundi tappudiki vettaga lestu vachayi.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: Trigave poorthi leyangane inkappudu Rishishingudu kopam vastundi.
0: And the Rishishinga would be furious.

0: పాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు,
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్
0: నీవే తప్ప ఇతపరం బెరుగా.
1: వి డోంట్ హావ్ ఎనీబడి.
0: మన్నింపందగు దీరు నిన్ను.
1: యు షుడ్ రిఫ్యూజ్.
0: రాధే కృష్ణ కాపాడవే సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు.
1: He saw.
0: ఆ ఫలములు కూడా చూచాడు.
1: He saw the fruit too.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: He said, "It's not possible for you to be here."
0: ఒక విషయం చెప్తున్నాను.
1: I'm telling you now.
0: నీకు సత్యానికైనటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, "Swami, we always followed you."
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అది తప్పని చెప్పాడు.
1: So he
0: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: Dharmaja, all of you be here.
0: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
1: I'll go to the ఆశ్రమం.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ దేర్.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్లా చేస్తానో అట్లా ఉండాలి అన్నారు.
1: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ అట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగ ఆశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
1: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసి వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
0: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుంటున్నప్పటికీ దృష్టి ఏమో వారిపైన ఉంటుంది.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది భగవంతుని యొక్క దృష్టి.
1: హి వాజ్ థింకింగ్
0: ఏ పనులు చేస్తున్నప్పుడు వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋష్యశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ఋష్యశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ సేడ్, ఓ కృష్ణ, యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటమేటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సేడ్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యు.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవర్స్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మంది నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ద సిక్స్.
0: కానీ ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్, ఈవెన్
0: ఏమాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషిశృంగుడు.
1: ఋషిశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋష్యశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశాడో వీరికందరికీ ఋషిశృంగుడు కూడా వచ్చేది నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్, హీ వాజ్ ఫాలోడ్ బై ఋషిశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋషిశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫై హిస్ యాంగర్,
0: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ ది వోంట్ ఫీల్ ది రాట్ ఆఫ్ యాంగర్,
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: పాండవ షుడ్ నాట్ బి కర్స్
0: అతనికి గోధుమ రాకూడదు
1: అండ్ ఋషిశృంగ వుడ్ నాట్
0: గోధుమ వచ్చే శక్తి ఇంకెవరు భరించుకోలేరు
1: వెన్ వన్స్ హి ఇస్ యాంగ్రీ నోబడి కెన్
0: బేర్ ఋషిశృంగుడికి కోపం చల్లార్చాడు
1: సో ఋషిశృంగ వాస్ పాసిఫైడ్
0: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు
1: లేటర్ కృష్ణ వెంట ఆన్ టెలింగ్
0: వీరు మహారాజులు
1: These are all emperors.
0: పాండు రాజులు
1: దర్ పాండు కింగ్
0: చక్రవర్తులు
1: దర్ ఎంపరర్స్
0: ఇలాంటి పాండు రాజులంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్
0: అప్పుడు చెప్పాడు చి నా ఆశ అల్పమైనటువంటిది
1: మై డిజైర్ ఇస్ సో
0: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్
0: రండి అని ఆ ఋషిశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు
1: అండ్ ఋషిశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్
0: ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు
1: అండ్ హి టచ్డ్ దట్ ఫ్రూట్ విత్ హిస్ పవర్ ఆఫ్ ద మంత్ర
0: తాకేటప్పటికే చేతి పైన వచ్చి పడింది
1: అండ్ హి కుడ్ కలెక్ట్ దట్ ఫ్రూట్ ఇన్ హిస్ హ్యాండ్
0: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు
1: అండ్ దెన్ హి పాస్డ్ ఆన్ ద ఫ్రూట్ టు
0: కర్ణగా ఈ ఫలం ఎలాంటిది
1: వాట్ సార్ట్ ఆఫ్
0: అమృత ఫలము
1: ఇట్ ఈస్ అమృత ఫల
0: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జననమరణం లేదు
1: ద వన్ హూ పార్టేక్స్ దట్ ఫ్రూట్ విల్ నాట్ హ్యావ్ బర్త్
0: లేదు ఇంకా
1: అండ్ దే నథింగ్ వాట్స్ ఎవర్
0: అలాంటి ఫలము ఆ ఋషిశృంగుడి యొక్క ఫలము
1: దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఫ్రూట్
0: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవస్
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
1: ఆఫ్టర్ సిట్టింగ్
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు
1: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ దట్
0: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలియదా
1: And Krishna said, "Don't you know that I don't eat fruit? I don't touch any fruit.
0: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
1: Better you eat," he said.
0: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టడు.
1: And then and now, God has not touched any fruit.
0: మీ కోసం వచ్చింది మీరే భుజించాలి.
1: You have come here and you eat.
0: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు
1: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్
0: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది
1: అండ్ యు హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యు
0: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు
1: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్
0: కనుకనే ప్రతి భక్తుడు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం
1: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాస్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్
0: అప్పుడు కట్టగలపటికి కృష్ణుడు కూర్చున్నాడు
1: ఫైనల్లీ కృష్ణ సాట్
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషిశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి
1: ఋషిశృంగ వాస్ షెడ్డింగ్ టియర్స్
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణ దగ్గర బట్టలు లేవు
1: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్
0: నాయన నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు కన్నీటి దారాలు కాదు
1: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్
0: ఆనంద బాష్పములు
1: ద టియర్స్ ఆఫ్ బ్లిస్
0: ఇదిగో నీ జన్మం ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్నట్టు తాకాడు
1: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషిశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్
0: తన ప్రాణము కృష్ణుడిలో చేరిపోయింది
1: అండ్ దెన్ ఋషిశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్
0: స్వామి మాకు కావాల్సింది ఏముంది
1: స్వామి వాట్ ఇస్ దట్ వి వాంట్
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాం
1: ఇన్ఫాక్ట్ వి హాడ్
0: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలోనూ ఎన్ని నిందలో మేము అనుభవించాం
1: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో
0: ట్రబుల్ మాకు ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు
1: Help us to liberate ourselves.
0: కాదు కాదు ఇంకా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: Krishna said not now many things should happen.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో థర్డ్ సీన్ లో ఫోర్త్ సీన్ లో లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
1: And this actor has got a role in every scene till the end.
0: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంక నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, leave me with this scene.
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు. మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said, there are many lots.
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to
0: know. కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించకమునిపై నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు కూడా ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact, human life is gifted to know the truth.
0: ఈ జన్మం ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాం
0: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
0: ఉండండి అని చెప్పి చెప్పి
1: హీ వాంటెడ్ దెమ్ టు లివ్.
0: కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.
1: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
0: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
1: దే హావ్ నోన్ ది నేచర్ ఆఫ్
0: కృష్ణుని ఆజ్ఞ మనం ఉన్నంత వరకు చూచా నడుచుకోవస్తుంది.
1: దే హావ్ డిసైడెడ్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: ఈ అర్జునికి నకుల సహదేవులకు ద్రౌపది కూడా చెప్పాడు.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ధర్మజ టు హిస్ బ్రదర్స్ అండ్
0: ద్రౌపది. ఆనాడు వారు ప్రామిస్ చేశారు ధర్మజునికి.
1: దెన్ ఆల్ బ్రదర్స్ మేడ్ ఎ ప్రామిస్ టు ధర్మజ.
0: స్వామి మీరు ఏ విధంగా నడిస్తే దాన్ని మేము అనుసరించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
1: ఆల్ బ్రదర్స్ సెడ్ స్వామి వి విల్ ఫాలో యు ఇన్ విచ్ ఎవర్ వే యు ప్రొసీడ్.
0: ఆ ప్రమాణ పూర్వకంగా
1: they promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతీ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడికి పోయినాడు?
1: వెర్ హాస్ హి గాన్?
0: ఎక్కడ కనిపించేది? అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు కృష్ణ జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుని శిశుపాలని దంతవక్రుని వీళ్ళందరినీ చంపిన తర్వాత
1: ఆఫ్టర్ కిలింగ్
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాటర్స్
0: కంసునికి
1: అంకల్
0: అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్డ్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు
1: ద్రౌపది
0: ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే
0: స్వామి
1: స్వామి
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయము లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి కన్నులు మూసుకోండి.
1: హీ సెడ్ గో టు వేపల్లె క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ ఫాస్ట్
0: స్లీప్. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: దట్ నైట్ దే వర్ ఫాస్ట్.
0: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
1: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్
0: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
1: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
0: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే రీచ్డ్
0: సామాన్లు అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: దట్స్ హౌ దే రీచ్డ్.
0: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు దానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
1: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్. ఆన్ కమింగ్ టు నో ది కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్ షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
0: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
0: ధర్మజుడు ఎక్కడా లేవడానికి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
0: భీముణ్ణి పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భీమ.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: యు మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
0: అర్జున్ పిలిచాడు.
1: హీ కాల్డ్ అర్జున.
0: అర్జున నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
1: హీ సెడ్ మేక్ ఎవ్రీ అరేంజ్మెంట్ టు కారోనేట్ యువర్ సన్.
0: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునికి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
0: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమా వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెన్డ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: at the same time.
0: ఒక భయంలో అంత్యక్రియలు.
1: One time obituary.
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము.
1: Another moment coronation.
0: మూడవది సర్వసంగ పరిత్యాగము.
1: And third total renunciation.
0: తల్లి యొక్క అంత్యక్రియలు.
1: And the obituary.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
1: The last rites, coronation, everything happened at the same moment. Is it possible? Nowhere it happens.
0: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియలు అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడి యొక్క దీని అంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from
0: there. నేను వెళ్తున్నాను.
1: He said, I'm returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa ashrama.
0: Mem siddhame swami annaru.
1: Brother said, we are ready swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజ వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు. ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: లెట్ ఎనీబడి లీవ్ మీ.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
0: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ
0: ధర్మజుడు. నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ. ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము.
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్డ్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: He could have outward view.
0: ఏమిటి కంట ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ,
1: ధర్మజ
0: నీవు ఎప్పుడు అబద్దం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్దం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
0: అది కూడా అబద్దం ఏం కాదు.
1: కుంజరహ
0: వినిపించకుండా మాత్రం అత కుంజరహ అన్నాడు.
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు. ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
0: ఆ అబద్దం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య. దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపగుడికి.
1: And he went.
0: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
0: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikku vastunnadu.
1: After the visit he started returning.
0: Ee dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment
0: is sargapattaname nee vellali annadu.
1: And now you should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖము మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఇటు ఉండేది మేము కూడా వస్తామన్నారు. రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యు కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: ధర్మజ యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు.
1: హి సెడ్,
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజను.
1: ఐఎమ్ యమధర్మ.
0: ఆ యమ అన్నిటి తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యువర్.
0: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
0: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అని చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: సో సేయింగ్ హి సెంట్ హిమ్ టు హెవెన్.
0: అన్నింటి యొక్క అంతరాత్మని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అస్పెక్ట్స్.
0: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివని ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
1: మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
1: Even if you have to sacrifice your life, speak truth.
0: Satyam nasti paro dharma, daniki michina dharmam meruklaledu.
1: There is no other dharma beyond satya.
0: Kaliga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
1: So lead your life along the path.
0: Bharat deshananta kuda tirigi satya vratamto meeru uddarinchandi.
1: Follow the path of truth of Bharat.
0: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
1: Be away from all unrighteousness and injustice.
0: Satya margamlo meeru santoshapadandi.
1: And be happy in following the path of truth.
0: కనుక ఇటు సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హీ వాజ్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హీ ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the true education.
0: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
1: Never speak lies anywhere.
0: సత్యాన్ని మీరు పలకండి.
1: Speak truth always.
0: ఆనందంగా మీరు అనుభవించండి.
1: Experience bliss.
0: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ భరత దేశంబు ఆరంజ్ పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తులవెన్నియున్నా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌరా భరతదేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు

0: Bharat may be compared to an orange fruit in which each particular part, that pola, may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. Brahmana Kshatriya Vaishya Sudradulu Yeka Garbha Jatulatamchu Kansaraya. అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా. గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్య. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. ద్విజుడు దుర్గుణుడైనా కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే. పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే. ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్యా. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా. అయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
0: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. బ్రాహ్మిన్స్ ఆర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, శూద్రాస్ ఆర్ లైక్ యంగర్ బ్రదర్స్. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Sudra only. Even if it is a Sudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity, then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine atma.
1: Prachina kalam nundi bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
0: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
0: యాజ్ వీ హ్యావ్ గివెన్ అప్ టుడే ట్రూత్ అండ్ రైచియస్నెస్, వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ద యూనిటీ అమంగ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్ అండ్ ఆల్సో నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్రూవ్ ది సొసైటీ.
1: తూర్పున బంగాళాఘాతం, పశ్చిమమున అరేబియా సముద్రము,
0: ఆన్ ద ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆన్ ద వెస్ట్ దెర్ ఇస్ అరేబియన్ సీ.
1: ఈ రెండింటికి మధ్య సంగమ స్థానమే హిందూ మహాసముద్రము.
0: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రము,
0: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం, ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
0: ఇన్ ద సేమ్ వే ది బ్రింగింగ్ అబౌట్ ద యూనిటీ బిట్వీన్ ది ప్రాస్పరిటీ వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఈజ్ భారత్.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమునకు భారతదేశమే ఒక ఆట పట్టు.
0: ది కంట్రీ ఆఫ్ భారత్ is the birthplace wherein the coming together of the jiva and brahma is established.
1: Bharata anaga kevalam oka desamunaku kani oka vyaktiki kani oka kalamunaku kani sambandhinchinatundi kaadu.
0: When we say bharat, it is not with reference to any particular individual, any country or any circumstance.
1: Aneka puranamulu yandu వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
0: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ a person called Jadabharata has ruled this country, the country has been given the name of Bharat.
1: Shakuntala Dushyantuni kumarudainatundi Bharatudu ee desamunu palinchadam cheta deeniki Bharat desam ani peru vachinadani mari konni puranamulu cheppavachchu.
0: Certain other scriptures might mention that as Bharat, son of Shakuntala and Dushyanta, has ruled this country, the name has been given to this country as Bharat.
1: Sri Ramachandrani sodarudainatundi Bharatudu రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
0: సటన్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్ దేర్ ఫార్.
1: అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టేది?
0: దెన్ at what time has this word bharat taken its origin?
1: Jada bharatuniki poorame ee bharata anetundi peru undatam cheta kada ee jada bharatuniki bharata ani peru puchinchar.
0: The name bharata has been given to jada bharata because this word bharat has existed even before jada bharata came into existence.
1: Shakuntala dushyantuni kumarunaku poorame ee bharata anetundi peru undatam cheta kada aa yokka kumarunaki ee peru pettaru.
0: As there was this word Bharat in existence even before the birth of Bharat to Shakuntala and Dushyanta,
1: adhe vidhamugane Bharata anetundi peru anadiga undinatundi.
0: In the same way, this name Bharat has been there in existence ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
0: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
0: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
0: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఎ పర్టికులర్ కంట్రీ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్ ఆర్ టు ఎ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: యావత్ మానవ జాతికే ఈ భరత అనేటువంటి శబ్దం అన్వయిస్తుంది.
0: దిస్ వరల్డ్ భరత్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: భా అనగా
0: భా మీన్స్
1: దివ్య జ్ఞాన స్వరూపమైనటువంటి తత్వమునకు బకారం అని అర్థము.
0: భా ఆర్ బకారా స్టాండ్స్ ఫార్ ద
1: స్వస్వరూప జ్ఞానమే భా.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
0: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
0: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
0: ఎ భారతీయ వాజ్ ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
0: దట్ ఈజ్ ఫేసింగ్ ద డిమానిక్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ విత్ ద పవర్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజో బలము.
0: ది హియర్ బలం ఆర్ ద స్ట్రెంగ్త్ రెఫర్స్ టు ద శాంత బలం అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ క్షత్రియాస్.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
0: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
0: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ బలం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత. అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
0: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
0: హూ ఎవర్ హీ బీ టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్ టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్ హీ హస్ గాట్ ద రైట్ టు
1: సంపన్న దేశము.
0: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
0: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్ ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
0: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీదు దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
0: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఈస్ రాంగ్లీ గాట్ ఇఫ్ వీ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
1: మనది బీదు దేశము కాదు.
0: వీఆర్ నాట్ ఎ పూర్ కంట్రీ.
1: ఇది సంపన్న దేశము.
0: దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ రిచ్.
1: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపై దండెత్తి ఎందుకు వచ్చారు?
0: ఇఫ్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఎ వెల్తీ అండ్ రిచ్ కంట్రీ, వై డిడ్ దిస్ మొగల్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యూరోప్ ఇన్వేడ్ దిస్ కంట్రీ టు ప్లండర్?
1: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
0: We have wealth and richness, but we have not been able to protect it.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
0: There is all types of wealth and prosperity in Bharat, but there is no unity among them.
1: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
0: We have been able to get freedom, but not unity.
1: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
0: ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్.
1: గజనీ మహమ్మదు భారతదేశంలో పంజాబు పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనుములు బంగారును ఒంటెలపైన ఎత్తుకుని పోయారు.
0: వెన్ గజనీ invaded India and attacked the Punjab, he plundered 700 mounds of gold from here to his place.
1: Nagarkota yandu 30 gajamula vedalputo 15 gajamula poduvuto undinatvanti oka rajita gruhamune nirminchinappudu aa gruhanni kudanu punalato todukoni teeskonu vellaru.
0: This place Nagapatna had 30 feet by 50 feet a golden room. It 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
1: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
0: After being born in such a rich country, if we do not have such pride and richness of thought,
1: ఏ కార్యమునందు చూచినా కూడాను స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
0: Whatever work we undertake, we are swayed by selfishness and self-interest.
1: Prema swarupulara swarthamunu tejinchali,
0: embodiments of divine love,
1: aikamatyamunu chepattali,
0: give up selfishness,
1: desham yokka aikitalo aanandanni anubhavinchali,
0: and we should enjoy bliss within the nation.
1: Nijamuga bharat deshamu enta pavitramaina desham anetundidi meeku gurtinchavalsinatundi avasaram unnadi.
0: There is a need for you to realize what a sacred country Bharat is.
1: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి ఈ దేశమునందు కూడాను చూడలేము.
0: వాట్ ఎవర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్, nowhere else in the world it is available.
1: ilanti bharatadesham nandu sarva shaktulu kuda undi kudanu nishaktuluga manam bhavistunnamu.
0: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
1: Idi kevalam mana bhranti maatrame.
0: This is only our own delusion.
1: Ee bhrantini dooram chesinappude మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ వీ కెన్ ఎంజాయ్ ఆత్మిక్
1: బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది.
0: వీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ఓన్లీ వెన్ వీ గివ్ అప్ భ్రమ డెల్యూజన్.
1: భారతదేశమునకు భాగ్యము మనకుండా
0: వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ రిచ్ కంట్రీ లైక్
1: ఇతర శక్తులు మనము కోరనేలా
0: వై షుడ్ వీ ఆస్క్ for someone else to give something?
1: హైందవ ధర్మ హిమాత్రులు మనకుండా
0: when there is the dharma of హైందవాస్ like Himalayan mountain itself?
1: క్షీరసాగరమును కోరలేల
0: where is the need for begging for?
1: సర్వమును కూడాను మానవుని యందు భారతదేశం యందు ఆవిర్భవించి ఉన్నది.
0: There is everything in Bharat which is available for all the people in Bharat.
1: కనుక భారతీయులై పుట్టి
0: భారతీయాస్
1: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంత ఈ మీదే బాధ్యులారా. ఈ భారతదేశం యొక్క భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
1: ఏనుగెట్టిన తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ an elephant which does not know its own strength.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
0: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
1: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
1: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
0: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయస్, గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్కాంటినెంటల్ for having people who are great souls.
1: Paschatya veerula paradronichiyu swatantramunu ganna samarabhoomi.
0: This is a land wherein people have driven away all the foreign invaders and established freedom.
1: Panditya chala prakhyati ganchina pratibha choopinchina bharatabhoomi.
0: This is the Bharat which has shown its mettle in terms of scholarship and poetry.
1: Sangeeta sahitya shastriya vidyalandu dheeshakti chupina divya bhoomi.
0: This is the divine land which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.
1: Ilanti pavitramainatundi divya bhoomi yandu manavude janminchukodanu. ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
1: మధుర భావం లేని మన దేశం అందన్న మాతృభావము కన్న మాన్యముందా?
0: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్. దిస్ ఈజ్ ద డివైన్ ల్యాండ్ which has shown its supremacy in all fine arts, music, literature and dance drama.

0: types of feelings. The feeling of motherhood is the greatest and the sweetest.
1: మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము.
0: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
1: దేశాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ అవర్ మదర్
1: దేశ క్షేమాన్ని ఆశించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ విష్ ది గుడ్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
0: వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ నేషన్.
1: ఐకమత్యం అత్యవసరం.
0: ఫర్ దిస్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
1: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కానీ మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్ డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్ బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
1: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
0: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
1: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
1: Prema tattvanni manam penchukovali.
0: We have to develop love in us.
1: Jeevitamanta premamayanga marchukovali.
0: We have to transform our lives into lives of love.
1: Kanukane aanati dwaparyugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhirudhi parchukoni krishnamrutamunu korinatunti jeevulu aa gopikalu.
0: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
1: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
0: A life without love is a useless bellow.
1: Manavudu prema swaroopudu.
0: Man is the very embodiment of love.
1: Ee prema nu manamu satya roopamainatundi reetiga marachukovali.
0: We have to turn our love towards truth.
1: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
0: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: దివ్యమైనటువంటి యొక్క భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
1: భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to bring back those glorious days of Bharat once again.
1: Anni desamunakunu upadhyaya sthanamunu akalni alankarinchinatundi Bharat desamu.
0: Bharat occupied the place of the preceptor and the master for all
1: the deshiyulandaru kodanu shanti bhadratta kosam Bharat desamunu aashrayistunnaru.
0: All the other countries approached Bharat for acquiring peace.
1: Ilanti paristhitilo bharatiyulo bharatiyane tattvanni gurtinchukolekapotam ini oka duradrushtam.
0: When that is the real situation, if bharatiyas have not been able to realize their own greatness, it is unfortunate.
1: Bhautika jagattunaku jeeva lokaniki manasika seemaku sangika jeevitaniki moolamai aadharamai undinatvanti okka divya satyamunaku ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్, పొలిటికల్, వరల్డ్లీ, స్పిరిచువల్, ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
1: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయార్థములందే మనము ప్రతిబింబింప చేసుకోవచ్చును.
0: వీ హ్యావ్ టు మేక్ such a sacred history of Bharat reflect with all its glory in our own hearts.
1: Nirantaramu bhautikamu bhautikamu laukikame ee rendinti inde mana jeevithanni ankitam gaavinchukuntunnam.
0: We are dedicating our life wrongly to worldliness and all physical comforts and aspects.
1: Ee bhautikamaina sukhamulu enni undi prayojanam emti?
0: What is the use of having any number of physical comforts?
1: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
1: ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పదములు ఏలినా, దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
1: గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop virtues and good qualities.
1: Enni chaduvunundi gunamu swalpamunna phalamedemi vaani viluvadevi.
0: Whatever education one may have, if one doesn't have good qualities, what is the use of all that education?

0: వాట్ ఈస్ ది రిజల్ట్
1: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైనా చాలు మంచి భూమి
0: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్ బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్
1: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్
1: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి
0: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్
1: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి
0: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్
1: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి
0: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్
1: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్
1: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ వాట్ ఈస్ ది కాజ్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్
1: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు
0: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఇస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్
1: మీ అందే మీ యొక్క దేశమునందే మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండిన ఇంత దూరం ఇన్ని శ్రమల కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్
1: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది
0: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్
1: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి ఒక జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి
0: This divine magnet of love has been able to attract all these the people who may be compared to iron filings.
1: We have not invitation veyaledu.
0: We have not invited
1: evariki ramani aahvanam pampaledu.
0: We have not sent any invitation to anyone.
1: Kani idi prema sambandhamainatundi yokka hrudaya sambandhamaina ee aanandam chetane andarini ikkada laagagalugutu untundadi.
0: This place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between
1: you and me. Deenikantaikunu pavitrame deeniki moola karanam.
0: The basis for all this is sacredness.
1: Pavitrata ekkada untunnado akkadane prema aavirbhavistundi.
0: Wherever there is sacredness love surges forth.
1: Prema pavitramulu rendinti yokka cheriga chetane aanandam labhyam avutundi.
0: If love and sacredness join together then there will be bliss.
1: Manu enni yogamulu chesinappudiki nee prayojanam ledu.
0: Whatever work we do is no
1: ఎన్ని యాగములు సల్పినప్పటికి నీ ప్రయోజనం లేదు
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ యూ కండక్ట్
1: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైన యోగాభ్యాసం చేస్తుంటారు
0: సమ్ పీపుల్ పర్ఫార్మ్ ది యోగా ఎక్సర్సైజెస్ ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్
1: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు
0: దే ఆల్సో డెవలప్ ద పవర్ ఆఫ్ కుండలిని
1: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే
0: బట్ ఆల్ దిస్ ఈజ్ ఫిజికల్ ఇన్ ఇట్స్ నేచర్
1: గాలిని తీసుకోవటం పూరకమనియు గాలిని వదలటం రేచకమనియు దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు
0: ఇన్హేలింగ్ ఈజ్ కాల్డ్ పూరక ఎక్సేలింగ్ ఈజ్ కాల్డ్ రేచక అండ్ హోల్డింగ్ ది బ్రెత్
1: నిజమైనటువంటి యోగ శక్తి
0: దిస్ ఈజ్ నాట్ ది రియల్ యోగిక్ పవర్
1: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము
0: ఇన్హేలింగ్ గుడ్నెస్ దట్ ఈస్ పూరక
1: చెడ్డను మనం వదలటమే రేచకము
0: ఎక్సేలింగ్ అండ్ గివింగ్ అప్ bad things
1: mantini mana hrudayamulo nilupukotame kumbhakam
0: retaining good things in our own heart that is kumbhaka
1: ee yoganiki prati okkaru kuda nu saginatunte arhule
0: and for this every human being has the authority and
1: ee divyamainatunte yogani prati manavudu kuda nu acharinchali
0: this divine yoga must be practiced by every human being
1: adi nijamainatunte bharatiyuni yokka pradhanamainatunte lakshyam
0: this is the most important aspect every bharatiya should pay attention to
1: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా
1: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు ఇది చిన్న కుగ్రామం
0: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్
1: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు
0: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ it that has made this small village such an important place?
1: ఇది ఒక యోగమని కాని, ఇది ఒక భాగ్యమని కాని, ఇది ఒక అదృష్టమని కాని భావించరాదు.
0: Do not consider this either as a yoga, a bhagya, or some fortune, good fortune.
1: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
0: These are all the powers of thought of man.
1: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
0: Every sacred thought has the power to fulfill itself.
1: దీనిని పురస్కరించుకునే వేదాంతము యద్భావం తద్భవతి అని పలికింది.
0: It is in this context Vedanta has declared, as man thinks, so it becomes.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
0: Therefore, every human being should develop good thoughts in him.
1: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారి అవుతాడు.
0: Then he will get the authority to acquire good things in life.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: ఈ ప్రశాంతి నిలయములందు మీకు తగినటువంటి వసతులు లేకపోయినప్పటికీ,
0: although there are no facilities suitable for all of you in prashanti,
1: ఎన్నో విధములైనటువంటి సుఖములు అనుభవించేటువంటి శ్రీమంతులు వచ్చినప్పటికీ,
0: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
1: ఇక్కడ అన్ని విధములు కూడాను అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
0: You have been able to achieve a yoga here in which you have been able to adjust yourselves.
1: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
0: Consider this as a big sadhana.
1: సర్వ సుఖములో ఉండినటువంటి సాధన కానేరదు.
0: Having all comforts cannot confer sadhana on you.
1: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
0: All these difficulties and inconveniences also give us joy and happiness.
1: Kashtam lekunda phalam manaku labhinchadu.
0: Without working hard one would not get the fruits thereof.
1: Ee kashtam anetundi oka tapasuga manam maarchukovali.
0: We should transform all these difficulties into penance.
1: Sukhamulo tamasu perugutundi kaani tapasu peragadu.
0: It is the joys will not give you the penance at all.
1: Kana ఇన్ని శ్రమలకు మీరు ఓర్చుకుని ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో ఇమిడి ఉంటున్నారంటే ఇదే నిజమైనటువంటి ఏకత్వానికి సరైనటువంటి చిహ్నం.
0: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ బేరింగ్ ఆల్ ది ఇన్కన్వీనియన్సెస్ అండ్ డిఫికల్టీస్, దిస్ ఇస్ ది ప్రూఫ్ పాజిటివ్ ఫర్ యూనిటీ.
1: అయితే ప్రతిదానికి నీ పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ నెససరీ.
1: పురుష ప్రయత్నం లేకుండా ఏ చిన్న కార్యము కూడా మనం సాధించలేము.
0: నాట్ ఈవెన్ అ స్మాల్ థింగ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ హ్యూమన్ ఎఫర్ట్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక కర్మయోగిగా మారాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ కర్మయోగి.
1: ఆ కర్మనే ధర్మంగా రూపొందుతుంది.
0: దట్ కర్మ యాక్షన్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్
1: ఆ ధర్మనే జన్మము సార్థకంగా విస్తుంది.
0: అండ్ దట్ ధర్మ ఇట్సెల్ఫ్ విల్ శాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
1: కనుక దైవభావమును హృదయమునందుంచుకొని కర్మయోగములో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యమని విశ్వసించాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్, అండర్ టేకింగ్ యాక్షన్, ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
1: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
0: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
1: భారతీయం. ఏనాటికి కూడాను ఒక బీద దేశము కాదు.
0: భారత్ ఈజ్ నెవర్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవడం చేతనే దేశంలో అనేక రకములైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ది అవుతున్నాయి.
0: యాజ్ దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్,
1: తగినటువంటి త్యాగమును మనం అభివృద్ది పరచుకోవాలి. మీకందరికీ తెలుసును, ఒక నెల ముందుగానే ఎంతమంది విద్యార్థులు ప్రాణములు కోల్పోయినారు.
0: యు నో వెరీ వెల్ అబౌట్ ఎ మంత్ అగో హౌ మెనీ స్టూడెంట్స్ లాస్ట్ దేర్ లైఫ్స్.
1: కారణం ఏమిటి దీనికి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై,
0: in order to give them some kind of encouragement,
1: ee vidhamainatundi avasthalaku guri gaavinchinaru.
0: The people have been made to lose their lives.
1: Vidyanu oka swechaga oka anugrahamcheta oka free ga andinchetundi oka margaani manam abhivruddhi parchali.
0: We have to develop a method by which education becomes autonomous and
1: which is really vidyanu matram abhyasinchali.
0: For the sake of learning alone, education must be.
1: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
0: Then there will not be this kind of problems in the students.
1: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా, ఏ యొక్క తారతమ్యం కాకుండా, వీరు ముందు జాతి వారు, వీరు వెనుక జాతి వారని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
0: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, గవర్నర్, అండ్ ఇఫ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ పాలసీ ఇఫ్ వీ కెన్ గివ్,
1: ఎన్ని కోట్లు మనం వ్యర్థం చేస్తున్నాము
0: ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్,
1: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క భవిష్యత్తుకు తగినటువంటి దీన్ని మనం సార్థకంగా గావించుకుంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
0: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
1: ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ కూడాను ఈ యొక్క విషయమునందు ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా ఇందా ఇవ్వాలి.
0: Every spiritual organization also should undertake to give free education.
1: మీకందరికీ తెలుసు,
0: all of you know,
1: తిరుపతి లోపల కావలసినంత ధనమంతా ప్రోగవుతుంటుంటారు.
0: There is so much of wealth accumulating in Tirupati.
1: వీరందరూ కూడా అక్కడ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు?
0: Why not they give free education to students there?
1: ఎన్ని కోట్లు వ్యర్థమైపోతుండాలి?
0: How many crores of money is being wasted there?
1: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడాను, ఒక సంవత్సరం పారైనా కూడాను దేవాలయం ముఖం చూడటం లేదు.
0: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even
1: turn to the...
0: How can devotion be developed among students?
1: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకును ఉచితమైనటువంటి వైద్యము, ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
0: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
1: ఆ విధమైనటువంటి అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
0: విత్ దీస్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్స్ ఇన్ వ్యూ, వీ హ్టార్టెడ్ వన్ బిగ్ హాస్పిటల్.
1: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని ప్రార్థించారు.
0: మెనీ పీపుల్ ప్రేయర్ దట్ దిస్ హాస్పిటల్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ సమ్ సిటీ.
1: పట్టణంలో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ వర్కింగ్.
1: ఏ వైద్యాలయం నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం.
0: వాట్ ఎవర్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ ఆర్ స్టార్టెడ్ ఎనీవేర్, ఇట్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ ప్రపోజిషన్. బిజినెస్, బిజినెస్ అండ్ బిజినెస్.
1: కానీ ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
0: బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ మెల్స్ లుకింగ్ అట్ ద పూర్ అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్.
1: పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
0: విత్ వ్యూ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ టు ఆల్ పీపుల్ అండ్ స్పెషలీ టు ద పూర్ ఇన్ ప్రశాంతి నిలయం. వీ
1: హర్నింగ్ ఎటువంటిదో హయ్యర్ వైద్యం కూడా అటువంటిదిగా మనం చేయాలి.
0: వీ హ్యావ్ started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
1: ఈ గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళ్తున్నారు.
0: When people get problems of heart, they spend
1: money to
0: go to America. What about poor people?
1: వారిని చూచేటువంటి వారు ఎవరు?
0: Who is there who can fit?
1: పట్టణానికి వెళ్తే కలర్ నీళ్ళైనా వాళ్ళ ముఖాలు కొట్టరు.
0: If these poor people want to go to city, people do not care.
1: అలాంటి దురవస్థను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
0: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
1: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ, లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
0: వెదర్ ఇట్ ఈస్ a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
1: దీని ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం.
0: Right in the beginning itself we have decided to make it
1: 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం.
0: ట్వంటీ సెకండ్ నవంబర్ 1991
1: ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: No one has been able to understand Sai's sankalpa.
1: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
0: Sankalpa and action are simultaneously taking.
1: ఇది ఎలాంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకేతో జరుగుతాయి.
0: This may be compared to the sound and the bullet which run when a gun is operating.
1: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప.
1: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
1: నాలో ఏ యొక్క కొసయందుకు స్వార్థం అనేది లేదు.
0: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
1: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
1: వీరు పరులని నేను భావించడం లేదు.
0: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్
1: సమ్వన్. నా వారే నా వారే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్ మైన్ అండ్ మైన్.
1: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమునే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడా మీకు చిక్కదు.
0: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
1: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
0: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాజ్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
1: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
0: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
1: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ,
1: అనేక మందికి ఈ విధమైనటువంటి ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
0: So many people get the doubt, how is it that such things have been accomplished here?
1: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
0: దిస్ బాడీ హస్
1: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
0: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ నెవర్ స్ట్రెచ్
1: ఎవరిని నేను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్ ఎనీ.
1: అడుగను అడగబోను అడగలేదు.
0: ఐ హావ్ నెవర్ ఆస్క్డ్, ఐ విల్ నెవర్ ఆస్క్ అండ్ ఐ విల్ నెవర్ ఆస్క్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్.
1: ఇది ఎట్ట జరుగుతూ ఉండాలి?
0: దెన్ హౌ ఆర్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్?
1: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడా అడ్డు లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డెర్త్ ఆఫ్ మనీ ఫర్ గుడ్ వర్క్.
1: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
0: ఇఫ్ ఓన్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇఫ్ వన్ థింగ్స్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ గుడ్ డన్.
1: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రం తృప్తిని అందించవు.
0: ఫర్ పీపుల్ హు ఆర్ నారో మైండెడ్ దే కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: విశాలమైన హృదయం,
0: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
1: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలరు?
0: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
1: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
1: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: Develop love in you.
1: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావం భావించండి.
0: కన్సిడర్ ది ఎంటైర్ హ్యూమానిటీ యాజ్
1: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
0: బిలీవ్ ఫర్మ్లీ దట్ ఎవ్రీ వన్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఎవరి ఎందును ద్వేషం కానీ అసూయత కానీ మీరు అభివృద్ది గావించుకోకండి.
0: డూ నాట్ డెవలప్ హేట్రెడ్ ఆర్ జెలసీ అగెన్స్ట్ ఎనీవన్.
1: ఎవరి మనసును నొప్పించకండి.
0: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
0: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
1: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ది గావించండి.
0: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈస్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
1: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: వైల్ ఐ వాజ్ కమింగ్ ఇన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. ఐ ఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
1: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: I have infinite joy and
1: ఏనాడు ఏ క్షణమైనా నేను విచారం చేసినటువంటి క్షణం లేదు.
0: నెవర్ నాట్ ఈవెన్ ఎ మోమెంట్ హావ్ ఐ వరీడ్ మై సెల్ఫ్ అబౌట్ ఎనీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: అన్ని కూడాను అనిత్యములే.
0: Everything is
1: అన్ని కదిలిపోయేటువంటి మేఘములే.
0: ఎవ్రీథింగ్ ఇస్ అ పాసిబిలిటీ.
1: దీనికి విచారం చేసే ప్రయోజనం ఏమి?
0: వై వరీ అబౌట్ సచ్ ఎ థింగ్ అట్ ఆల్?
1: జనన మరణానికి కూడాను ఏమాత్రం కూడాను మనం చింతించరాదు, పొంగకూడదు, పొంగకూడదు.
0: ఈవెన్ ఫర్ లైఫ్ అండ్ డెత్ నో వన్ షుడ్ బాదర్ వన్ సెల్ఫ్ అండ్ వన్ షుడ్ నాట్ సింక్ ఆర్ వన్ షుడ్ నాట్ బోస్ట్.
1: మనం పుట్టే సమయంలో ఇంత వస్త్రమైనా మనం తీసుకుని రాము.
0: వెన్ వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ వీ డోంట్ బ్రింగ్ అస్
1: మనం పోయే సమయంలో మన వారికి మనం అడ్రస్ ఇచ్చి పోము.
0: వెన్ వీఆర్ లీవింగ్ దిస్ వరల్డ్ వీఆర్ నాట్ ఈవెన్
1: వారు మన వారు ఎట్లవుతారు. కనుక ఇవన్నీ కూడా నువ్వు జగత్తు యొక్క పరిణామములే.
0: ఆల్ దీస్ ఆర్ నేచురల్ చేంజెస్ ఇన్ ద వరల్డ్.
1: ఉన్నంత వరకు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా కూడా జీవితాన్ని గడపాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దేర్ బి యూనిటీ అమంగ్ us, లెట్ us అచీవ్ జాయ్.
1: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
0: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
1: విస్తరించి జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? Giving up God, having firm faith in this world.
1: భగవంతుని విశ్వసించండి.
0: Have firm faith in God.
1: జాతి మత భేదములను ద్వేషములను ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
0: Do not develop any differences based upon caste, community, religion or nation.
1: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
0: All names and all forms.
1: సహస్రశీషా పురుష సహస్రాచ సహస్రపాద్.
0: Thousands of eyes, thousands of heads, thousands of
1: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
0: This entire area here is a Vishwavirat, this cosmic form of the Lord.
1: Kanuka itti divyamainatti bhavanni vishwasinchi divya naamanni smarinchi jeevitanni dhanyam gaavinchukondi.
0: Have this firm faith in this divine thought, divine ideas and sanctify your lives.
2: Bhajana bina sukha shanti nahi.

0: సంసారోయమతీవ విచిత్ర యవత భార్య ఇంకెవడో బిడ్డడు, యవత భార్య ఇంకెవడో బిడ్డడు, ఎంత చిత్రమో అది సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo yavadatenuntimo tatramu indulo terayumutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma swaroopulaina vidyarthulara, gadachina 8 dinamula nundi Shankara Bhagavatpadalu rachinchinatvanti tana shishyulu kudanu anduku koodinatvanti భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వ వేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, And in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of Prajnana, Sujnana and Vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate Kanta Yavaru Manaku Bharyalu Bharya Anaga Yavaru Bharta Anaga Yavaru Ame Modata Yedo Tana Tallidandulaku Biddavale Tanu Janminchi Tadupari నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు, ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: Who is your wife? Who is the husband for that wife? You must recall that whom you now call your wife was born as a daughter to some parents. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: Pravahamula yendu aneka chettukommala kottukoni vachi madhya madhya konni konni prantamulalo avi rendunu cherutu తిరిగి వీడిపోతు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ దట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీస్ దట్ లై నియర్ ది రివర్ కమింగ్ టుగెదర్ ఇన్ ది స్ట్రీమ్ మూవింగ్ టుగెదర్ ఫర్ సమ్ డిస్టెన్స్ separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: One branch of a tree which comes out of that tree into the river is like one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్వరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డా అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru ni putrudu.
1: Who is your child?
2: Kevalamu, oka janmantara karma phaltamu cheta, runana bandham valla, neeku itanu biddega puttinade kani, ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను, ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యు షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దర్ ఇస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చెనో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamo ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయ మట్టికింత మాయలో పడనేల.
1: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిల్లరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వమందెచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? వీ డు నాట్ నో హూ వీ ఆర్. వీ డు నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
2: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని, మాధవుని దూరము చేసుకుని, దివ్యత్వమునకు అతి దూరమై, ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వి గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kani kayamunaku kayamu etti sambandhamunu kodunu శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. వీ షుడ్ అటాచ్ నో సిగ్నిఫికెన్స్ టు ఎనీ రిలేషన్షిప్ ఆఫ్ వన్ బాడీ టు అనదర్ బాడీ బై వే ఆఫ్ ఎ బాడీలీ కనెక్షన్.
2: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు, మదిన్ తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: One day the యువరాజ, the Raja's son, with a view to hunt, he was moving about in a forest.
2: Itanu aranyamulo sancharinchi kontha alasi poyi edo daha nimittamai taanu aneka pranthamulanta vetukutu oka aashramanni cherukunnadu.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
2: ఆశ్రమం చేరిన తక్షణమే అతి రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు, తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ and some cold water to drink and asked him to take rest.
2: Aa vidhamainatundi vishranthi nimittamai yerpadinatundi pradeshamunandu aa rajakumarulu nivasinchaka ee aashrama peddanu darshinchali ani taanu koraadu.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest, but he wanted to look at the elders who live in that ashram.
2: Tachchaname aa rajakumarunni ఆ ఆశ్రమ వాసి లోపల అనేక రకములైనటువంటి పెద్దలు ఉండినప్పటికీ ఆశ్రమ అధికారి అయినటువంటి యొక్క పెద్ద స్వామి చింతకు తీసుకుని వెళ్లారు.
1: ది ఇన్మేట్స్ ఇమీడియట్లీ టుక్ దిస్ ప్రిన్స్ not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
2: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
2: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
2: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
2: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
2: Antadito poka, nayana, ni dustunu naku vadalepetti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
2: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: ది ప్రిన్స్, బికాస్ హీ ఇస్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
2: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
2: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు, అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ the first person to meet was the Prime Minister of the kingdom. He told the Prime Minister that the prince had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
2: Ah, mantri, itanu cheppinatuvanti vaartalaku ye maatramu kodanu marpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్ టోటలీ అన్చేంజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్ లుక్ యు ఆర్ ఎ సన్యాసి You are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
2: Vellini tachaname rajunu darshinchi aa dustulu rajunuku appa cheppi golluna yedchadu. Yedchina tachaname raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, He handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
2: Nayana,
1: see, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.

0: నాయన, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్, బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo, Dasilu, ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
1: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, the sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
0: Appudu Rajamata, sannyasi, ee vicharamunaki emaatram kudunu kaaranam lede, edo oka chatram lopala margamadhyamlo prayanikulu aneka mandi digutu untuntaru, kaani aa chatramlo digutaru, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ ది సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chowtry a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and eat.

0: Each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world, many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
1: Sari. ఈ తల్లి కూడా ఏదో మారుతల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమే పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
0: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter.
1: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్ళి తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నువ్వు నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడా నువ్వు ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
0: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
1: Aa Rajakumarani bharya chaala gattiga navvi sanyasi edo okka aranyam lopala varshamu dwara gaali dwara konni chettu kommalu virugutu untayi. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విరిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి, కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటుంది, కనుక ఇరువురికి ఆనందమనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందమనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే, కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
0: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river. And in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
1: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు, రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is a Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
1: తిరిగి అక్కడికి వెళ్లిన తర్వాత ఈ రాజకుమారుని ఎందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
0: ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్ ది ఆశ్రమ్ హీ హ్యాడ్ ఎ డిజైర్ టు టెస్ట్ ఇఫ్ ది ప్రిన్స్ హ్యాస్ ది జితేంద్రియ ఆస్పెక్ట్ ఇన్ హిమ్.
1: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
0: హీ వెంట్ టు ది ప్రిన్స్ అండ్ హీ టోల్డ్ హిమ్ దట్ హీ హాడ్ గాన్ టు ది కింగ్డమ్ అండ్ హీ హాస్ సీన్ ది కింగ్డమ్ హావింగ్ బీన్ ఓవర్ రన్ బై ది వేరియస్ ఎనిమీస్ అండ్ దీస్ ఎనిమీస్ హావ్ taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
1: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు, హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
0: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
1: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
0: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
1: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
0: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
1: Kanuka, vari vaipana 7 mandi, mana vaipana 3 matrame nilchiri. Ee 7, 3 padiga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandi ni lakshala mandi nanta kudanu ee yuddham aneetundi mirigi vesa kada ani partapistu untuntadi.
0: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
1: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. Sanjayudu anaga samjithyemithi Sanjayahani anaga indriyamunu arikattukunnatvanti vadu Sanjayudu.
0: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
1: Amma, ee padimandi yokka tattvanni paramatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatvanti yokka leelalu aadutunnadu. Padi, okati, prakkana sunna. అనగా ఈ సున్నా అనేటువంటిది ఈ భూమికంతా ఒక ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం జీరో అంటున్నాము. ఈ జీరోకు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడిని ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే పది వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ జీరో జీరోనే అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడాను ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
0: సంజయ్ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God, and we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నకాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
0: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బీన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
1: Idi antai kudanu maya.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ
2: ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: We may ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is Maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: దానికి శంకరుల వారే చక్కని ఉదాహరణ చెప్పాడు.
2: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
1: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
0: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
1: Kanuka, idi pagati kala, adi ratri kala, rendu rendu kalale, kalalanta kalale annadu.
0: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
1: కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
0: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, that this is permanent. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
1: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatuvanti yokka anubandhamulu kani unnanta varaku మన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి, కానీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకుని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
0: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
1: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరుల వారు కూడా మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో ఫాదర్ దేర్ ఇస్ నో రిలేషన్ దేర్ ఇస్ నో వెల్త్ దేర్ ఇస్ నో హౌస్ బివేర్ బివేర్ ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ or by growth or by death is something which is painful, but the death is a great pain. Beware. This is what Shankara has said.
1: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali, undinanta varaku mana manasunu nischalamainatuntidiga pettukovali, chalinchinatuvanti manasunu bhraminchinatuvanti drushtini manam abhivruddhi parichukoni శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
3: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
1: Parulacheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu unnanta varakunu paradheenamu kaaka swasaktito tama karmalu taanu chesukuneetundi yokka shaktini kudanu manam pelchukovali. Deham oka padav vantidi. ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితమనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
3: యు షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
1: I think. మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
3: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. ఇఫ్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ డిటీరియరేట్స్ ఇన్ ది మిడ్ స్ట్రీమ్ దెన్ దేర్ విల్ బి ట్రబుల్ అండ్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలేక ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
3: దేర్ ఇస్ నో డేంజర్ ఇఫ్ దిస్ బోట్ రిమైన్స్ ఇన్ వాటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్, బట్ ఇఫ్ వాటర్ ఎంటర్స్ దిస్ బోట్ దెన్ దేర్ ఇస్ డేంజర్.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూసుకో.
3: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
3: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: విద్యాం విద్యాం సర్వస్య భూషణం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: సౌందర్యము, సౌశీల్యము, సౌజన్యము, సౌభ్రాతృత్వము, ఇవి ఎన్ని ఉండినప్పటికీ సంస్కృతియే లేకుండినా ఇవన్నీ కూడాను నిరుపయోగములే.
1: దేర్ మైట్ బి ద బ్యూటీ, ద క్యారెక్టర్, ఫ్రెటర్నిటీ అండ్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. విదౌట్ కల్చర్ దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఈ సంస్కృతి లేనటువంటి జీవితము కేవలము దేవుడు లేని గుడి వంటిది.
1: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ టెంపుల్ వితౌట్ గాడ్.
0: నీరు లేని పైరు వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ద ఫీల్డ్ వితౌట్ వాటర్.
0: కరెంటు లేని వైరు వంటిది.
1: ఇట్స్ ఎ వైర్ వితౌట్ కరెంట్.
0: ఇట్టి జీవితము ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ విధమైనటువంటి సుఖశాంతులు పొందగలదు?
1: How do you expect this life to have all the peace and happiness in this vast world?
0: ఈ నాటి ప్రపంచములొ అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఆర్జించి అనేక విధములైనటువంటి పరిశోధనలు సలిపి విజ్ఞాన శాస్త్రమునందు అతి ప్రవీణులని పేరు పొందిన అమెరికా, రష్యా దేశములు కూడాను ఎంతో గర్వించుచున్నవి.
1: Today in the present day world, the countries like America and Russia, they pride themselves because of their capacities and progress in the field of science and technology.
0: కానీ ఈనాటి పరిస్థితులు యందు ఈ రెండు దేశముల వారు కనిపెట్టినటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ విధమైనటువంటి యొక్క దేశం కూడాను దీనికి సాటి రాదు అని వెర్రవీగుతూ వచ్చారు.
1: They are so egoistic because no other country would ever equal them in science and technology.
0: కాని ఏ వేద కాలం నుండియో ఈ భారతదేశము ఈ వైజ్ఞానిక శాస్త్రం నందు అనంతమైనటువంటి యొక్క అభిరుచులను చూచింది, అనుభవాలు అనుభవించింది, ఆదర్శాలు అందించింది.
1: But yet, right there in Vedic times, Bharat has experienced all that is present in science and technology as you find today.
0: ఈనాటి భారతదేశం యొక్క చరిత్ర ఏ వేద కాలం నుండో ప్రారంభమైనటువంటిది.
1: The history of Bharat dates back to the Vedic times.
0: ఈ వేదమునందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క మంత్రములు,
1: all the sacred mantras in Veda,
0: శక్తివంతమైనటువంటి యంత్రములు,
1: all machinery which are powerful,
0: మహా తీవ్రమైనటువంటి యొక్క తంత్రములు,
1: and all the technique which is so serious, commenced long back.
0: ఆధ్యాత్మిక జీవితమునకు ఈ వేదమే ఒక ప్రాణముగా ఆధారం చేసుకుంటూ వచ్చింది.
1: For the spiritual life, Veda is the foundation, its very breath.
0: ఈ వేదములందు అథర్వణ వేదమును అనేక దేశీయులు పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: Among Vedas, Atharvana Veda is investigated by many foreigners.
0: జపాన్ వారు, జర్మనీ వారు ఈ అథర్వణ వేదమును అనేక విధములుగా పరిశోధనలు సల్పుతూ వచ్చారు.
1: People from Japan and Germany conducted several experiments based on Atharvana Veda.
0: భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రములు ఇట్టివి అట్టివని ఎవ్వరు కూడాను వర్ణించలేరు.
1: No one can narrate or extol the sanctity of the sacred texts of Bharat.
0: మొట్టమొదట భారతీయుల మాట నుంచి వచ్చినటువంటి పదము వేదమే.
1: It is the word that is spelt out first by Bharatiyas in the beginning.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను భారతీయుడైనటువంటి వాడు మొట్టమొదట వేదము అనేటువంటి పదమును పలుకుతూ వచ్చాడు.
1: Therefore, every Bharatiya started uttering this word Veda right from the beginning.
0: దీనిని గ్రిఫ్ట్ అనేటువంటి జర్మనీ దేశస్థుడు అనేక విధమైన పరిశోధనలు సల్పుతూ వచ్చాడు.
1: Several experiments were conducted by a German scientist by name Grift.
0: ఈ వేదము నుండియే మహా గొప్ప సైంటిస్ట్ అయినటువంటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును కూడాను ఆవిర్భవింపచేశాడు.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ వేదిక్ టెక్స్ట్ విశ్వామిత్ర ఇన్వెంటెడ్ దిస్ గాయత్రి మంత్ర.
0: ఈ యొక్క విశ్వామిత్రుడు కేవలం ఒక గాయత్రి మంత్రమును ఉచ్చరించడమే కాకుండా,
1: నాట్ మియర్లీ చాంటింగ్ గాయత్రి మంత్ర,
0: ఆదిత్య తేజస్సు అనేటువంటి దాని నుంచి అనేక పరిశోధనలు చేసి అజ్ఞాయాశ్రము,
1: హీ మేడ్ సెవెరల్ ప్రకాశాశ్రము, అగ్నేయాశ్రము,
0: ఇలాంటి గొప్ప గొప్ప అస్త్రం సిస్టములంతా కూడాను తాను కనిపెడుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఆదిత్య తేజస్, విశ్వామిత్ర డిస్కవర్డ్ సెవెరల్ పవర్ఫుల్ వెపన్స్.
0: అట్టి అస్త్రములన్నీ కూడాను రామచంద్రుడికి అర్పితం చేస్తూ వచ్చాడు.
1: He handed over all this mighty powerful weaponry to
0: Ramachandra.
1: How many thousands years back that thing happened?
0: Kanaka Bharatiyanu vijnana shastramandu venukapadinatunte vaaru kaadu.
1: Bharatiyas are never backward in science and technology.
0: Bharatiyanu sodinchi sadinchinatunte vidichinatunte danini ee naadu videshiyulanta kudanu aadharam chesukuntunnaru.
1: What all that has been investigated, inquired and researched by Bharatiyas and dropped is followed by foreigners today.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మరికొన్ని ఈనాడు సాధారణంగా జరుగుతున్నటువంటి విషయంలో ఏరోప్లేన్స్.
1: వాట్స్ జనరల్లీ హ్యాపెనింగ్ టుడే ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్.
0: కానీ వారు అమెరికాలోని రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు 1903 సంవత్సరంలో కనిపెట్టారు.
1: వి సే దిస్ ఏరోప్లేన్ ఇస్ డిస్కవర్డ్ దేర్ బై రైట్ బ్రదర్స్ ఇన్ అమెరికా ఇన్ 1903.
0: కానీ 1896 లోపలనే జర్మనీ వాడు కనిపెట్టాడు.
1: హౌఎవర్ జర్మన్ డిస్కవర్డ్ ఇట్ ఇన్ ఇయర్ 1896.
0: దీనిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు?
1: హూ డిస్కవర్డ్ ఇట్?
0: లిలిత్. లిలిత్
1: ఇస్ ఇలిప్స్.
0: లిలిత్
1: లిలిత్
0: లిలిత్
1: లిలిత్
0: కనిపెట్టాడు. కానీ కట్టగడపడి కింద పడి మరణించాడు.
1: హౌఎవర్ హీ ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: 1895 లోపల కూడాను మన భారతీయులు కనిపెట్టారు. మొట్టమొదటి కనిపెట్టినటువంటి వాడు
1: భారతీయస్ ఆల్సో డిస్కవర్డ్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇయర్ 1895.
0: శివరాం బాపు చీతటర్జీ అని బాంబే ఉన్నటువంటి వాడు,
1: రెసిడెంట్ ఆఫ్ బాంబే. శివరాం చటర్జీ, శివరాం బాపూజీ చటర్జీ,
0: అతను 1500 అడుగులు పైకి వెళ్లాడు.
1: ఎస్ గాన్ అప్ టు ద హైట్ ఆఫ్ 1500.
0: అతనికి తగినటువంటి సహాయం కూడాను ఆనాటి బరోడా రాజా మహాదేవన్ గోవింద రణ అనేటువంటి అతను అనేక విధముల సహాయం చేశాడు.
1: ఆల్ పాసిబుల్ హెల్ప్ ఈస్ రెండర్డ్ గివెన్ టు హిమ్ బై వన్ బిలాంగింగ్ టు బరోడా, మహాదేవన్ గోవింద.
0: కనుక 1895 లోపలనే భారతీయులు కనిపెట్టారు ఈ యొక్క విమానం యొక్క శాస్త్రాన్ని.
1: దేర్ఫోర్ భారతీయస్ ఇన్వెంటెడ్ దిస్ ఏరోప్లేన్ ఇన్ దియర్ 1895.
0: ఇంత మాత్రమే కాదు, గణిత శాస్త్రం అంతా కూడా భారతదేశం నుంచి వెలువడినటువంటిది.
1: All mathematics is the one that belongs to Bharat.
0: Roman language lopana kudanu ee Bharatadesham yokka galita shastrame prarambhamayindi.
1: In the Roman language all that belongs to Bharat.
0: Ee vidhanga vicharam chesi chuste annenti endu Bharatadeshame mundanje vestu vachindi.
1: If you inquire in this way you'll understand Bharat is proceeding ahead.
0: Kaani duradrishtam sattu Bharatadeshamlo ఐకమత్యం లేకపోవటం చేతను, అసూయ పెరిగిపోవటం చేతను దీనిని సరైన మార్గంలో ప్రచార ప్రబోధన సల్పలేకపోతూ వచ్చారు.
1: Unfortunately, because of the absence of unity and growing jealousy, this could not be propagated far and wide.
0: ఇంకా వైద్య శాస్త్రం నందు,
1: in the field of medicine,
0: భారద్వాజ మహర్షి ఈ వైద్య శాస్త్రాన్ని కనిపెట్టాడు.
1: It is the sage Bharadwaja who invented this medicine.
0: శాస్త్ర విద్యల చేత ఈ యొక్క శాస్త్ర పరిశోధనలు కూడా కనిపెట్టాడు.
1: హీ ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ది అస్త్ర,
0: అనగా ఈనాటి ఆపరేషన్ అన్ని కూడా ఆనాడే భరద్వాజుడు కనిపెట్టాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద మోడర్న్ సర్జరీ ఈస్ దాట్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ భరద్వాజ. దెన్
0: ఇంకా ప్రపంచమునకు ఒక ధర్మం కావాలి.
1: వరల్డ్ నీడ్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః, అది ఏ జగత్తును రక్షించేటువంటిది.
1: ఇట్ ఈస్ ది ధర్మ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: ఈ ధర్మశాస్త్రమును మను చక్రవర్తి కనిపెట్టాడు.
1: It is the Emperor Manu who just discovered this code of conduct, dharma.
0: Nyaya Shastramanu Gautamudu kanipettadu.
1: Law is discovered by sage Gautama.
0: Inga Arthika Shastramanu Chanakyudu kanipettadu.
1: The economics is the one of Chanakya.
0: Ivanni kudanu sakala vidyalu kudanu భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ భారత్.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములను ఈనాడు విద్యార్థులు గుర్తించుకునలేక విదేశీయులపైన ఆధారపడిపోతూ వస్తున్నారు.
1: ది కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ ఆఫ్ భారతీయస్ are not known to the modern students, therefore they depend on foreigners.
0: శక్తులు కూడాను యంత్ర మంత్ర తంత్రములంతా కూడాను భారతదేశం నుంచి వెలువడినటువంటివి.
1: All weapons, all techniques are out of Bharat only.
0: ఇంతే కాదు,
1: not only this,
0: స్త్రీ జాతి యందు కూడాను గతించినటువంటి పతిని కూడాను బ్రతికించుకున్నటువంటి సావిత్రి, ఆమె యొక్క శక్తి సామర్థ్యములు కూడాను అత్యవసరమే.
1: It's also most essential to know of Savitri, a woman who could bring back to life her dead husband.
0: తన పతి మరణ నిమిత్తమై సూర్యోదయం కూడా కాకుండా ఉండాలని సుమతి అనేక విధములుగా చేసింది.
1: సుమతి ఆల్సో డిడ్ హర్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ వుడ్ నాట్ బి సన్ రైజ్.
0: ఇలాంటి గొప్ప శక్తులు భారతదేశం ముందు స్త్రీ పురుషుల యందు నాటి మొదలు నేటి వరకు కూడాను ప్రకాశిస్తూనే వస్తున్నవి.
1: సచ్ మైటీ పవర్ ఈజ్ షైనింగ్ అమంగ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ భారత్ దెన్ అండ్ నౌ.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు. గొప్ప అనంతమైన సముద్రం వంటిది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ కెనాట్ బి ఎక్స్టోల్డ్, కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: ఈ సముద్రం ఎన్ని పంపు చెట్లు పెట్టి కొట్టినప్పటికీ ఇది ఒక్క ఇంచు కూడా తక్కువ అయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ డ్రా వాటర్ విత్ హెల్ప్ ఆఫ్ ది పంప్ సెట్స్ అవుట్ ఆఫ్ ది ఓషన్. ఇట్ విల్ బి నాట్ డర్ట్ ఆఫ్ వాటర్.
0: సమత్వం యోగముచ్చతే, సమత్వంతో ఉండేటువంటిది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయింటైన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: ఎన్ని నదులో వర్షాకాలంలో ప్రవహించి చేరిపోతున్నాయి సముద్రంలో.
1: You know, many of the rivers merge in ocean.
0: కానీ ఒక్క ఇంచు అయినా కూడా పెరగటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ గ్రో ఈవెన్ అన్ ఇంచ్.
0: నిత్యము సూర్యుని యొక్క ఆవిరి చేత ఎంతో జలం ఆవిరైపోతుండాలి.
1: యూ ఆల్సో వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్ బికాజ్.
0: కానీ సముద్రం ఒక ఇంచు అయినా కూడా తరగటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వాటర్ ఈవెన్ ఫర్ అన్ ఇంచ్ ఇన్ అన్ ఓషన్.
0: పెరిగి తరగనటువంటి యొక్క సముద్రం యొక్క స్థితియే భారతీయ సంస్కృతి.
1: The ocean that doesn't rise, that doesn't come down, reflects the culture of Bharat.
0: ఎవరు ఎన్ని విధములైనటువంటి ప్రమాదములు సంభవింపజేసినప్పటికీ ఈ భారతదేశం నందు సంస్కృతి అనేటువంటిది నేటికి ప్రాణంతోనే ఉంటున్నది.
1: In spite of repeated foreign invasions, the culture of Bharat still exists.
0: ఎన్ని దేశముల వారు ఈ యొక్క సంస్కృతిని నిర్మూలము గావించాలని ప్రయత్నించారు.
1: Many foreigners attempted to destroy the culture.
0: కానీ ఒక్కరు కూడా దీనిని కదిలించలేకపోయారు.
1: None can shake it.
0: కనుక సంస్కృతి అంటే చాలా శాశ్వతమైనటువంటి యొక్క ఆత్మస్వరూపమే సంస్కృతి.
1: కల్చర్ ఈస్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కానీ ఈ కల్చర్ ను అతి సూక్ష్మంగా తీసుకుంటున్నారు విదేశీయులు, మన భారతీయులు కూడాను.
1: బట్ ద ఫారినర్స్ అండ్ భారతీయస్ టేక్ ఇట్ ఈజీ.
0: ఇది కేవలము వే ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక చిన్న పదంతోనే ముగిస్తున్నారు.
1: హౌఎవర్ దే కన్క్లూడ్ బై సేయింగ్ ఇట్స్ కల్చర్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే ఏమిటి, వే అంటే ఏమిటి అనేటువంటిది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ ద వే.
0: లైఫ్ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: లైఫ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
0: ఇది ఎన్నో విధమైనటువంటి యొక్క తీవ్రతను, పవిత్రతను, ఆదర్శాన్ని, అనుకూలాన్ని, ఆనందాన్ని కూడా అందిస్తూ వచ్చింది.
1: It's only out of life we enjoy all kinds of convenience, comforts and set an ideal to the rest of the world.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్చర్ తత్వాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలి.
1: ఎవ్రీ భారతీయ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ కల్చర్.
0: ఈ భారతదేశం యొక్క కల్చర్ ఒక భారతదేశమునికే పరిమితమైనటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు భారత్ ఓన్లీ.
0: యావత్ ప్రపంచమునకే ఇది ఆధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: All should live together.
0: అందరూ కలిసిమెలిసి జీవించాలి.
1: All should live in harmony.
0: అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి.
1: They should be blissful together.
0: అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటుండాలి.
1: They should live in all friendship and coordination.
0: కనుకనే ఇది మానవత్వమునకే చెందినటువంటిది ఈ యొక్క సంస్కృతి.
1: Therefore culture belongs to human society by and large.
0: ఏ దేశమునందు పుట్టిన రంగులు వేరు కావచ్చును, పేర్లు వేరు కావచ్చును, రూపములు వేరు కావచ్చును.
1: We may be born in any other country, we may have separate names.
0: కాని మానవత్వం ఒక్కటే.
1: But the humanity is one.
0: కనుక ఎక్కడికి పోయినప్పటికీ మానవత్వం ఒకే జాతి.
1: Humanity is just one race.
0: ఆ జాతికి ఏ విధమైనటువంటి భేదములు లేదు.
1: It has no differences whatsoever.
0: ఇట్టి భేదములు లేనటువంటి జాతి భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat speaks of that human society without any differences.
0: ఇంతే కాదు,
1: not only this.
0: ఇంకను అనేక విధములైనటువంటి యొక్క భాషా విషయాలను కూడాను యావత్ ప్రపంచమున కూడా ప్రబోధ చేసినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ఆల్ ది లింగ్విస్టిక్స్ అండ్ ది లాంగ్వేజ్ టు ది వరల్డ్.
0: ఈ ఆర్థిక శాస్త్రం లోపల
1: in economics.
0: అనేక విధములైనటువంటి యొక్క ఉడిదుడుకులు బయలుదేరాయి.
1: There are so many problems.
0: కానీ దాన్ని అన్నింటినీ తట్టుకొని నెట్టుకొని సాధిస్తూ వచ్చింది భారతీయ సంస్కృతి.
1: It is the culture of Bharat that could resist and proceed ahead in spite of financial
0: ఈ చాణక్యుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేస్తూ వచ్చాడు.
1: చాణక్య refer to so many of the changes to the financial economic problems.
0: ఆనాటి నుండి నేటి వరకు కూడాను ఈ ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఈ యొక్క చాణక్య శాస్త్రాన్ని పురస్కరించుకోలేకపోవడం చేతనే ఈ దేశం ఇన్ని రకమైనటువంటి అవస్థలకు ఉరి అవుతూ వస్తుంది.
1: This country is passing through the present plight because it is not taking into consideration all that is written by Chanakya's economics.
0: ఈ యొక్క చాణక్య తత్వం అంతా కూడాను దైవాన్వేషణ అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది.
1: The entire text of Chanakya depends upon this search for God.
0: కానీ మధ్య మధ్య కొంతమంది పండితులు అన్వేషణ అనగా వెతకటము అని దీనికి ఒక అర్థం చెప్తారు.
1: Many scholars say inquiry means search.
0: కానీ ఇది వెతకటం కాదు.
1: It's not searching.
0: సర్వత్రా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎక్కడ?
1: The divinity which is all pervasive, where do you search for it?
0: సర్వజీవుల యందు ఉండినటువంటి ఒక దైవత్వాన్ని వెతికేది ఎవరు?
1: Who is going to search for the divinity which is present in all beings?
0: అయితే అన్వేషణ అనే పదమును ఎట్లా పుట్టింది?
1: Then how do you say this inquiry or search?
0: ఇది ఒక జపం చేతను లేక ధ్యానం చేతను లేక భజన చేతను లేక పూజల చేతను లభ్యమయ్యేటువంటిది కాదు.
1: It's not the one that you would get out of worship or meditation or penance.
0: ఇవన్నీ కూడా కేవలం స్థిర చిత్తమునకు సహాయములు చేసేటువంటి ఒక సత్కర్మలే.
1: They're all good acts to maintain the stability of the mind.
0: దైవాన్వేషణ అనగా ఏమిటి?
1: What do you mean by search for God?
0: రాగ ద్వేష అహంకారములను వదిలించుకోవటమే అన్వేషణ.
1: The inquiry or search for God means to giving up one's own attachment and hatred.
0: ఒక నిప్పు ఉండాలి.
1: Here is fire.
0: ఈ నిప్పును అలక్ష్యం చేయటం చేత దానిపైన నిమురు వచ్చి కప్పుతుంటుండాలి.
1: As you neglect fire, it will be covered by ash.
0: కానీ ఈ యాష్ ని ఏ విధంగా తీయాలి?
1: How can you remove the ash?
0: ఈ యాష్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from it came?
0: అగ్ని నుంచి వచ్చింది.
1: It is out of the fire.
0: కలుకనే అగ్నిని మూసివేసింది.
1: It covers the very fire.
0: మేఘములు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from you get clouds?
0: సూర్యుని యొక్క తేజస్సు నుంచినే వచ్చాయి.
1: It's only because of sunlight.
0: కానీ సూర్యుని తేజస్సు నుంచి వచ్చినటువంటి మేఘములే సూర్యుని కప్పివేస్తున్నాయి.
1: The product of the sunlight covers the very sun itself.
0: ఒక బావిలో ఉపయోగం చేయనటువంటి ఒక నీరు ఉండినప్పుడు ఆ నీటి నుంచినే ఒక పాచి ప్రారంభమవుతుంది.
1: The water which is neglected for a long time in a well will be covered by moss.
0: ఆ యొక్క పాచి ఏ నీరుని కప్పివేస్తుంది.
1: The very moss covers the water.
0: మన కంటిలో దృష్టి ఉంది.
1: We have vision, sight.
0: కానీ ఇక్కడ కేటరాక్ట్ బయలుదేరేటప్పటికి దృష్టిని కవర్ చేసేస్తుంది.
1: When once the cataract develops,
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got?
0: కంటి నుంచినే వచ్చింది.
1: It's out of the
0: eye. బయట నుంచి వచ్చి చేరలేదు.
1: It has not come from outside. కంటి
0: నిప్పు నుంచి వచ్చినటువంటి నిమురు పోవాలంటే ఉఫ్ అని ఊపాలి.
1: So in order to remove ash, which is the product of the fire, you have to blow it off.
0: ఆ నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: When once ash is gone, you will see the fire.
0: చల్లని గాలులు వీచినట్టంటే మేఘములు కదిలిపోతుంది, సూర్యుడు కనిపిస్తాడు.
1: When there's cool breeze around, the clouds will pass off.
0: సూర్యుడు కొత్తగా ఉద్భవించలేదు.
1: Sun has not come afresh.
0: అదే విధంగానే పైన కప్పినటువంటి యొక్క ఇది తీసివేస్తే నీరు కనిపిస్తాయి.
1: When once you remove the moss, you will see the water.
0: కంటిలో పుట్టినటువంటి పొరను తీసివేస్తే దృష్టి మనకు వస్తుంది.
1: When once you remove the cataract, you will have the
0: అదే విధంగానే మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అహంకారము ఈ మూడు కూడా చేరి మానవత్వం అనే దివ్యత్వాన్ని మరిపింపజేస్తుందాడు.
1: Therefore the divinity within the humanity is hidden there because of attachment, hatred and ego.
0: కనుక రాగ ద్వేష అహంకారములను మనము దూరం వేసి చేస్తామంటే మన యొక్క దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once we give up this attachment, hatred and ego, you will have the manifestation of the divinity within.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్రములను ప్రాచీన కాలము నుండి కూడాను భారతదేశము ప్రజలకు ఆదేశిస్తూ వస్తుంది.
1: Such sacred texts have been propagated since ancient times in Bharat.
0: కానీ ప్రాచీన కాలములో సంస్కృత భాష అందరికీ తెలిసినటువంటిదిగా ఉండేది.
1: In olden days, Sanskrit is known to all.
0: రాను రాను భారతదేశంలో సంస్కృత భాషనే అడుగంటిపోయింది.
1: As days passed, the Sanskrit is neglected.
0: భారతీయ చరిత్రలన్నీ కూడాను వ్యాఖ్యలన్నీ కూడాను వ్యామోహంలన్నీ కూడాను సంస్కృతంతోనే నిండినటువంటివి.
1: All the interpretations and texts are written in Sanskrit only.
0: భారతదేశంలో ఉంచినటువంటి యొక్క ఈ యొక్క సంపదను ఏ విధంగా కూడాను ఎవరు కూడాను తీర్చుకోలేరు.
1: No one can exactly receive all the wealth contained here.
0: ఇటువంటి సంస్కృతిని మనము ఈనాడు మర్చిపోయి లేనిపోని సంస్కృతిలో మనం బాటపడి మన దివ్యత్వాన్ని మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten such a sacred culture. We are deluded and we have forgotten our true form and nature.
0: వాంఛలు పెరిగిపోతున్నాయి.
1: The worldly desires are on the rise.
0: అంతర్భావం సంబంధమైనటువంటి వాంఛలు తరిగిపోతున్నాయి.
1: The inner feelings are lost.
0: కనుకనే మొట్టమొదట అంతర్భావములను ఆవిర్భవింప చేసుకోవాలి.
1: Therefore inner feelings should develop.
0: బాహ్యమైనటువంటివన్నీ క్షణభంగురాలు.
1: All the external is momentary.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు యువకులు,
1: you are young.
0: ఈ యవనం లోపల అనేక రకములైనటువంటి యొక్క అలలు పొరలు తెరలు పుడుతుంటాయి.
1: In the stage of youth there are bound to be the waves and covers or layers over there.
0: దీనిని శంకర్లు వారు చెప్పారు,

0: ఏమిటిది? యవ్వన గర్భం మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది.
1: What for is the pride of youth? It comes in between and passes off.
0: ఒక అర నిమిషం లోపల కదిలిపోయేటువంటిది.
1: In a half moment it moves.
0: అలాంటి దానిని మనం శాశ్వతంగా భావిస్తున్నాం.
1: You take it permanent.
0: శాశ్వతమైన ఆనందాన్ని క్షణభంగురంగా విశ్వసిస్తున్నాం.
1: You consider eternal bliss momentary.
0: ఇది కాదు. మనం నేర్చే విద్యలు అన్నీ కూడాను ఒక సంస్కారంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: All the forms of knowledge that we acquire should give us culture.
0: దీనిని శంకర్లు వారు మరొక రీతిగా కూడా ఉపదేశం చేస్తూ వచ్చారు.
1: శంకర్ టాట్ ఇన్ అనదర్ వే.
0: ఈ కలియుగ ప్రభావం చేత మహాపండితులు కూడాను పాణీ గ్రంథమును ఉచ్చరిస్తూ ఉంటుంటారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ స్కాలర్స్ రిపీటెడ్లీ రీడ్ ఒక గ్రామర్ రిటెన్ బై
0: పాణి. అనేటువంటిది చాలా గొప్ప విలువైనటువంటిది.
1: గ్రామర్ రిటెన్ బై పాణి హైలీ.
0: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీల్లేదు.
1: వితౌట్ గ్రామర్ దే కెనాట్ బి లాంగ్వేజ్.
0: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
1: Today grammar is not necessary.
0: ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు.
1: Is not the language which is original.
0: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతున్నది.
1: Today we find artificial language.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సంస్కృతి కాని సంస్కృతం కాని లేదు ఇందులో.
1: Today there no sanskriti, the culture sanskrita the sanskrit.
0: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
1: They just repeat words.
0: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
1: Then Kashi Shankara, accompanied by disciples,
0: ఒక వృద్ధుడైనటువంటి పండితుడు దుక్నుంకరణే అని వల్లిస్తున్నాడు.
1: An old scholar went on repeating the grammar principle, దుక్నుంకరణే.
0: విన్నాడు శంకర్లు వారు.
1: Shankara heard this.
0: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
1: What is this madness? What's this madness?
0: ఏమిటి ఈ యొక్క గ్రామర్ యొక్క సంబంధము?
1: What for is this grammar?
0: దుక్నుంకరణే అంటే ఏమిటిది?
1: What does it mean?
0: దుక్నుంకరణే ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
1: In what way does it help you?
0: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
1: ఇట్ వోంట్ గివ్ ఎనీ హెల్ప్.
0: పిచ్చివాడా,
1: ఇది
0: కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
1: యు థింక్ దట్ ఇట్స్ గోయింగ్ టు రిడీమ్ యూ.
0: భజ గోవిందం

0: ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ మ్యాట్ క్యాప్, ఇన్ వాట్ వే దిస్ గ్రామర్ ప్రిన్సిపల్ డిక్రంకరణే ఈస్ ఆఫ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు యూ? ఇట్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ గోవిందం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ గోవిందం?
0: కేవలం నీ యందే ఉంటుండాలి.
1: He is within you.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు.
1: Divinity is not present outside.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః, లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుండాలి.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: హౌ?
0: తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఇవన్నీ కూడా దానికి కప్పబడినటువంటి,
1: దే ఆల్ కవర్ ఇట్ అప్.
0: ఈ కప్పబడినటువంటి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: ఇఫ్ యూ రిమూవ్ ఆల్ దిస్ కవరింగ్ బ్యాడ్ క్వాలిటీస్, కనుక
0: నీ మానవుని యందు అనేక శక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ సో మెనీ అబిలిటీస్.
0: ఈనాటి సైంటిస్ట్లు అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని ఎందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ద పవర్ దాట్ ఇస్ ఎక్స్పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు జరపటం లేదు.
1: దే ఓన్లీ ఇన్వెస్టిగేట్ ఇన్ ద ఔటర్ వరల్డ్ బట్ దే డు నాట్ ఎక్స్పెరిమెంట్ విత్ హిమ్.
0: ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: హియర్ ఇస్ ఎ మ్యాన్. If you just click your camera, you will have his photograph.
0: Aithe elanti picture vastundi?
1: What sort of picture?
0: Nee deham paina ye ye bhagamulu unnayo, ye ye vastamulu vesukunnavo, ye ye rangulu untunnayo, avanni vastuntai.
1: You will get there in the picture, you are dressed in the color and your form.
0: Aithe bahyamaini vastunnayi kani antarmainatundi raavatam ledhu.
1: You get only the external but not the internal.
0: Adhe x-ray photo teesesthe lopala unnatundi bones, ee nerves, ee muscles anni kudanu vachesestayi.
1: But in an x-ray photo, you'll find your bones and nerves and the muscles there.
0: కనుక ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఈ బాహ్యమైన ఫోటోగ్రాఫర్ వంటిది.
1: The modern education is something like an external photograph.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో ఉంటుంది, లోపల ఉన్నటువంటి అంతా కూడా కనిపించేటువంటి.
1: Where a spiritual culture is like an x-ray photo that speaks of within.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం.
1: Spirituality is essential.
0: ఈనాడు నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: టుడే వీ హ్యావ్ ది ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మొరాలిటీ రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు.
1: విశ్వామిత్ర అండర్ టు పెనెన్స్ ఇన్ దోస్
0: డేస్. తపస్సు చేయటం చేత ఆదిత్య హృదయము అనేటువంటి దాన్ని కనిపెట్టాడు.
1: హీ డిస్కవర్డ్ ఆదిత్య హృదయం.
0: ఈ ఆదిత్య హృదయం నుంచి కూడా అన్ని అస్త్రములు కూడా ప్రారంభమైనాయి.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద వెపన్స్.
0: అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు శరణు చొచ్చాడు?
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద మైటీ పవర్ వై డిడ్ విశ్వామిత్ర
0: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
1: వై షుడ్ హీ గో టు రామ టు కిల్ ఆల్ ద డెమన్స్?
0: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్.
0: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చెయ్యాలా ఒక విధమైన యాగం చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పెనెన్స్ హీ ఆల్సో వాంటెడ్ టు కండక్ట్ యాగ.
0: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి హింసలకు పాల్గొనకూడదు.
1: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
0: యాగ దీక్షను పూనాడు.
1: Yes, he is determined to conduct yaga.
0: ఆ దీక్షను ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కానీ ద్వేషములు కానీ అందులో ఆవిర్భవించరాదు.
1: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
0: కనుకని తాను బ్రహ్మగా నిలిచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు.
1: As he stood there as a chief priest to conduct the yaga, he wanted the help of Rama.
0: రాములు అనగా ఎవరు?
1: Who is Rama?
0: దశరథ మహారాజు కుమారుడు కాదు.
1: Not the son of Dasharatha.
0: రమేతి ఇతి రామః ఆత్మా రాముడు.
1: He is the one of the spirit, Atma.
0: అది ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆత్మ సర్వలు ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: నో కాన్షియస్నెస్.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ. కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
0: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
0: అది ఏ దైవాజ్ఞ.
1: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ వీ అండర్టేక్ వేరియస్
0: ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఫర్ దట్ మ్యాటర్.

0: ఏకంగా ప్రేమిస్తే చాలు అదే ఆవిర్భవిస్తుంది.
1: If you love wholeheartedly, you will have the practice.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: చిన్న బిడ్డను కింద పెట్టింది, అమ్మ పై మిద్దెలో పనిచేస్తుండాలి.
1: Mother is working on the terrace with the child on the downstairs.
0: బిడ్డ నిద్రపోతుండాలి.
1: Child is sleeping.
0: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
1: The child got up and cried.
0: లేచేటప్పటికి ఆ అరిచేటప్పటికి తల్లి పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
1: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
0: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
1: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ కరెస్డ్ ద బేబీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు కష్టములకు గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
1: హీ క్రైస్ ఫర్ గాడ్.
0: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
1: వేర్ ఎవర్ హీ ఈస్ గాడ్ విల్ డిసెండ్ ఇమీడియట్లీ.
0: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
1: ఇఫ్ యు ప్రే హోల్ హార్టెడ్లీ,
0: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
1: ఇఫ్ యు లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్, పైనింగ్ ఫర్ ద లార్డ్.
0: అంతేకాని పై నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
1: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
0: ఏడిస్తే చాలు పరిగెత్తుస్తుంది.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
0: మానవులందరూ కూడాను,
1: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of birth.
0: చచ్చినప్పుడు ఏడ్చినారు.
1: You cry at the time of
0: death. మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
1: In between you cry for several reasons.
0: ధర్మజ్ఞాని కలుగుతుండా ఉద్ధరింప ఏడ్చినారా?
1: In the absence of dharma did you ever cry?
0: దేని కోసం ఏడ్చినావు?
1: What for you cry?
0: ఏడుపు కోసం ఏడ్చినావా?
1: You cry for crying sake.
0: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
1: We don't cry for God.
0: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
1: The same thing is stated by రామకృష్ణ పరమహంస.
0: స్వామి, నీకైనట్టుగా మా కూడా సాక్షాత్కారము త్వరలో జరుగుతుందా అన్నారు.
1: Some asked him, Swami, is it possible to see God as you see him?
0: తప్పక జరుగుతుంది.
1: He said, certainly.
0: నేను నీవు ఎట్ట మాట్లాడుతున్నామో దైవంతో నీవు మాట్లాడవచ్చు.
1: He said, just you and I talk here, you can also converse with God.
0: అయితే ఎట్లా?
1: How?
0: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
1: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
0: pine?
1: You cry for God in the same way.
0: తప్పక దైవం ప్రత్యక్షమవుతాడు.
1: Certainly God will manifest.
0: దైవం ఎక్కడో లేడు.
1: God is not elsewhere.
0: అనియందే ఉంటుండాలి.
1: He is within you.
0: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
1: You are not able to know that.
0: అనేక మంది ముక్కు పైన అద్దాలు పెట్టుకుంటారు.
1: Many will have glasses on above the nose.
0: కానీ ముఖం కడుక్కున్నప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు.
1: They wash their face, they keep it aside the glasses.
0: తన ముక్కు పైన ఉన్న అద్దములు ఎక్కడ వెతికితే చిక్కుతాయి?
1: The glasses which are present on the very nose, where do you search for them?
0: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
1: The present situation,
0: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
1: Glasses are present above the nose, but he is in search of the glasses.
0: దైవం ఎక్కడ అని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడ అని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
1: The one who is in search of God is searching for his own self.
0: ఎక్కడ వెతుకుతాడు తనం తాను?
1: తానే
0: దైవం.
1: హీస్
0: గాడ్. సర్వత్రా దైవమే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో
0: మెటీరియల్ దైవం లేని వ్యక్తియే లేదు.
1: దేర్ ఇస్ నో పర్సన్.
0: దైవం లేని శబ్దమే లేదు.
1: దేర్ ఇస్ నో సౌండ్ వితౌట్ గాడ్.
0: దైవం లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ వితౌట్ గాడ్.
0: కనుకనే ప్రతి విషయమునందును, ప్రతి వస్తువునందును, ప్రతి వ్యక్తి యందును దైవత్వం ఇమిడి ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్, ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్, ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ.
0: ఎట్లా తెలుసుకోగలవు?
1: హౌ డు యు నో దట్?
0: ఇప్పుడు నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
0: నీ కంటి కనిపిస్తుందా?
1: డు యు సీ ఇట్?
0: లేదు.
1: నో.
0: కానీ చెవులకు వినిపిస్తుంది.
1: హౌ ఆర్ యు లిసన్ ద
0: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రమే దేవుడు లేడనే అర్థం.
1: యాజ్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ కెన్ యు డినై గాడ్?
0: ఆ గాలియే లేకపోతే నీ వెట నిలచగలగావు?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
0: గాలి ఉంది,
1: దేర్ ఇస్,
0: కానీ కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ.
0: దాన్ని పట్టుకోవడానికి చేత కాదు.
1: యు కెనాట్ క్యాచ్ ఇట్.
0: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యు కాన్ డూ ఇట్ యు కెనాట్ డినై ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్.
0: కనిపించకుండానంత మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యు కెనాట్ సీ విత్ ద నేకెడ్ ఐ యు కెనాట్ డినై.
0: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
1: I exist so God is also present.
0: ఎందుకంటే దైవతత్వంతోనే నేను ఉండగలిగాను.
1: Because I live with the divinity only.
0: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
1: That sort of self confidence should be present.
0: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: వితౌట్ దిస్ ఫెయిత్ హౌ డు యు అక్వైర్, హౌ డు యు నో గాడ్?
0: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాల.
1: అట్లీస్ట్
0: అదే చెప్పాడు. ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: సో యూ షుడ్ హావ్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
1: When you have these both, you will know the inner sense.
0: నీ పైన నీకు ఫెయిత్ లేదు.
1: You have no faith in yourself.
0: దైవం పైన ఫెయిత్ లేదు.
1: You have no faith in God.
0: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
1: Then how do you acquire divinity?
0: ఇది అసాధ్యం.
1: It is impossible.
0: ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
1: You may take 1000 births. It is impossible.
0: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
1: Because you are not able to know that
0: ఎక్కడో పోనక్కర్లేదు.
1: You don't need to go any far.
0: ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for him.
0: కనుకనే ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
1: All our inquiries are funny.
0: సైన్స్ లో కానీ
1: ఐదర్ ఇన్ సైన్స్
0: ఇంకా ఆధ్యాత్మికంలో కానీ నైతికంలో కానీ
1: మొరాలిటీ
0: భౌతికంలో కానీ
1: ఫిజికల్
0: లౌకికంలో కానీ
1: ది వరల్డ్
0: అన్నింటి ఎందు కూడా మనం వెతుకుతున్నటువంటి అంతా కూడా కృత్రిమమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
1: ఆల్ అవర్ సర్చ్ ఈస్ ఆర్టిఫిషియల్
0: కానీ ప్రేమతో వెతకాలి.
1: But we should search with love.
0: దాన్ని తెలుసుకోవడానికి అది ఒక్కటే సరియైనటువంటి ఒక అస్త్రం.
1: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్ ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంక ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: Without the instrument of love, other things are useless.
0: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెక్ట్స్ అంతా ఉంటున్నాయి.
1: There are so many insects that you don't see with your eye.
0: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
1: But take the lens, you can see.
0: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
1: You can see with the lens.
0: మిగతా దానికి కనిపించవు.
1: Not otherwise.
0: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవితోపాధి కోసం నిమిత్తము మనం విద్యను అభ్యసిస్తున్నాం.
1: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
0: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
1: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యు డూ ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
0: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త పరిశోధనంతా చేస్తూ వస్తున్నారు.
1: Many countries have undertaken research in science.
0: కానీ ఈ నాటివి కాదు.
1: They are not of this day.
0: ఏనాడో ఏ వేల కాలంలో నుంచి కూడా జరుగుతూ వస్తుంది అది భారతదేశంలో.
1: In Bharat it has been going on since thousands of years.
0: హిరణ్యకశిపుడు ఏనాటి వాడు?
1: హిరణ్యకశిపుడు what time he
0: was? అతను గొప్ప సైంటిస్ట్.
1: He is a great scientist.
0: అతను అనేక రకములైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
1: He inquired, investigated five elements.
0: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
1: He had full control on them.
0: భూమిని క్రమక్రమేణా తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
1: He could also move earth planet.
0: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు.
1: He also reached moon.
0: క్రమక్రమేణా నక్షత్ర మండలానికి పోవడానికి కూడా ప్రయత్నించాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్ స్టార్.
0: ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణ కొంచెం మార్పు చేయాలని చేశాడు.
1: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది స్టార్.
0: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
1: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
0: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
1: డూ యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపుడు?
0: దాంట్లో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
1: సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
0: భారతదేశం యొక్క దివ్య శక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
1: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ట్ బి నోన్ టు
0: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
1: దో హీ సో యంగ్ హీ స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
0: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
1: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
1: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: ఇంద్రియాలోకము చిత్తము గెలువనేరవు.
1: You could not conquer your senses and your mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without sense control, what is the fun of controlling other things?
0: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
1: You say I have learnt all.
0: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
1: My teachers also taught everything.
0: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు, tell what your teachers taught you.
0: చదివించిరి నను గురువులు.
1: My teachers made me learn.
0: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని.
1: ఐ స్టడీడ్ ఆల్ దట్ రిలేటింగ్ టు ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి.
1: ఐ హావ్ నోన్ ఆల్ ది సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫాదర్.
0: ఏమిటి ఆ నాలెడ్జ్?
1: వాట్ ఈస్ దాట్?
0: ఆ మర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ ద సీక్రెట్?
0: ఓం నమో నారాయణాయ.
1: ద సీక్రెట్ ఈస్ ఓం నమో నారాయణాయ.
0: ఓం
1: ఓం
0: అది ప్రణవనాదము.
1: దట్ ఇస్ ప్రణవ.
0: అదే ప్రారంభంలో పూరిపోయినటువంటిది.
1: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్.
0: అది ఆది శబ్దము.
1: ఇట్ ద ఫస్ట్ వర్డ్.
0: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ 8 అక్షరాలు పుట్టాయి.
1: ద 8 లెటర్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ దట్ ప్రైమల్ సౌండ్.
0: ఆ కా చాట తాప యశ.
1: ది 8 లెటర్స్ ఆర్ ఒరిజినేటర్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్.
0: ఈ 8 అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
1: ఆల్ వేదాస్ ఆర్ ద ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ దీస్ 8 లెటర్స్.
0: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడా అభివృద్ధి గావించిన సారస్వతుడు.
1: సో ఇట్స్ ఆల్ ది వేదిక్ అండ్ ఉపనిషదిక్ లిటరేచర్.
0: ఇది ఏ అకాచేట తప యశ అని.
1: These are the 8 letters present in all those texts.
0: ఈ 8 అక్షరములతోనే అనంతో వై వేదః అన్నారు.
1: The infinite knowledge is composed with these letters.
0: మీకు తెలుసిన పిల్లలకు
1: స్టూడెంట్స్ నౌ
0: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
1: In an English language there are 26 letters.
0: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
1: With these 26 letters you can compose big volume.
0: అన్ని 26 లెటర్స్ ఏ
1: ఆల్ ఎవరీథింగ్ కంటైన్స్ దిస్ 26 లెటర్స్.
0: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలెన్ లోపల.
1: Violin has 4 wires.
0: నాలుగు వైర్లు వైలెన్ లోపలనే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
1: With these 4 wires of a violin you can play many tunes.
0: అదే రకంగానే ఈ ఆకాచాటాతాపాయశ అనేటువంటి 8 అక్షరాల లోపలనే వేదమంతా ప్రారంభమైంది.
1: With these 8 letters all Vedas are composed.
0: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కారణకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
1: And it is out of the primal sound it is called Shruti, that which is heard.
0: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
1: That which is acquired by hearing, audition.
0: ఇప్పుడు ఈ వినికిడి చేతనే 3 మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదము.
1: In Veda 3 things started at the beginning.
0: అది త్రయి అని.
1: దట్ ఈస్ త్రయి
0: అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
0: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
1: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
0: మంత్రం అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మంత్ర?
0: ఓం నమో నారాయణాయ, ఓం నమశివ, ఇది కాదు మంత్రం.
1: ఇస్ నాట్ నమో నారాయణాయ.
0: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
1: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రికాపిచులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ దీస్ త్రీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ మంత్రము?
1: దిస్ ఇస్ మంత్ర.
0: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
1: సచ్ మంత్ర ఇస్ థాట్ ప్రీవియస్లీ లాంగ్ బ్యాక్.
0: ఈ మంత్రం యొక్క శక్తి,
1: ద పవర్ ఆఫ్ మంత్ర,
0: ఎంతనో ఉంటుండాలి.
1: ఇట్స్ మైటీ.
0: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఆఫ్ ప్రణవ హ్యాస్ గాట్ దట్ మైటీ ఇన్ఫినిట్ పవర్.
0: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
1: హౌ డు యు గెట్ ఇట్?
0: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
1: ఇట్ హ్యాస్ గాట్ దీస్ ది అకార ఉకార మకార.
0: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
1: బట్ వీ సే ఇట్ ఇన్ ది సేమ్ వే.
0: గాడ్ అని ఒక పేరు పదం వచ్చింది.
1: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
0: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
0: జీఓడి. మూడు అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
1: దేర్ ఆర్ 3 లెటర్స్ జీఓడి గాడ్.
0: అదే విధంగానే ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
0: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
1: 3 హియర్ ఆ ఊం.
0: ప్రతి శబ్దమును కూడాను కొన్ని పదములు చేరినప్పుడే, ఇది ఒక అక్షరము చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బదిలీ అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ది లెటర్స్ దట్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
0: కనుక ఆ ఊ ఉమ్.
1: సో ఆ ఊ ఉమ్
0: దానిని భూర్ భువ సువః గాయత్రి మంత్రంలో భూర్ భువ సువః.
1: దిస్ ఈస్ సెడ్ ఇన్ గాయత్రి మంత్ర. భూర్ భువ సువః.
0: భూలోక భూవర్లోక సువర్లోకము అన్నారు.
1: దిస్ ఈస్ భూలోక భూవర్లోక సువర్లోకం.
0: ఎక్కడ ఉంటుంది భూలోకము?
1: వేర్ ఆర్ దీ?
0: ఈ భూలోకం అనగా ప్రకృతి అని అంటున్నారు. కాదు కాదు.
1: వి సే భూలోక ఇస్ నేచర్. నో,
0: ఇది మెటీరియలైజేషన్, బాడీ.
1: దిస్ భూలోక ఇస్ ద బాడీ, మెటీరియలైజేషన్.
0: మెటీరియలైజేషన్ అదే భూలోక. భూర్ అదే దేహము.
1: సో ద ఫస్ట్ వన్ భూ, దట్స్ బాడీ.
0: ఇంకా భువహా.
1: సెకండ్ భూవ
0: అదే వైబ్రేషన్.
1: భూవహ వైబ్రేషన్.
0: ఆ వైబ్రేషన్ లైఫ్, ప్రాణము.
1: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్, ప్రాణ.
0: సువహ.
1: సువహ
0: అది రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞాన, స్పిరిచువల్.
0: ప్రజ్ఞానం, ప్రాణం, దేహం, మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహ.
1: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ప్రజ్ఞాన, ది స్పిరిచువల్, ప్రాణ, ద లైఫ్ అండ్ దేహ, ద బాడీ.
0: కనుక ఈ భూర్భువస్వం అంటే భూలోకం, భూర్లోకం, స్వర్లోకం, ఎక్కడెక్కడో లోకాలు, ఇవి ఎక్కడో లేవు, అంతా మన దేహమే.
1: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ 3 సెపరేట్ వర్ల్డ్స్, భూలోక, భూర్లోక,
0: స్వర్లోక. యు థింక్ యు ఆర్ దట్ ఈస్ బాడీ.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే లైఫ్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద లైఫ్.
0: ది వన్ యూ రియలీ ఆర్ అదే మన జ్ఞానం.
1: The one you really are is prajnana, spiritual.
0: Prajnanam Brahma annaru.
1: This prajnana, spiritual, is Brahman.
0: Daivam anetundi ekkadalo ledu.
1: So God is not separate from you.
0: Viluvaleni ilipe pettayandu.
1: In this iron safe which has no value.
0: ఐరన్ సేఫ్ కి ఏమీ విలువ లేదు.
1: ఐరన్ సేఫ్
0: కానీ దాని లోపల పెట్టేటువంటి నగలకంతా చాలా విలువ ఉంటుంది.
1: బట్ ది జ్యూవెల్స్ ఆఫ్ ఐరన్ సేఫ్ ఆర్ హైలీ వాల్యుబుల్.
0: కాబట్టి మన దేహం అనేటువంటిది విలువలేని ఇనిపి పెట్టే.
1: సో బాడీ ఈజ్ అన్ ఐరన్ సేఫ్ దట్ హెస్ నో వాల్యూ.
0: ఇందులో ఉండాలి సద్గుణములు, సదాచారములు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, సచ్చింత ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల.
1: దట్ ప్రెసెంట్ వాల్యూ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ద గుడ్ ఫీలింగ్, గుడ్ ఎమోషన్స్, గుడ్ థాట్, గుడ్ కాండక్ట్ విత్ ఇన్.
0: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ వాల్యూస్.
0: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
1: వీ షుడ్ సేఫ్ గాడ్ ప్రెసెంట్ దోస్
0: వైబ్రేషన్.
1: That is vibration.
0: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
1: Without this vibration, the body cannot move.
0: ఇది కేవలం జడమైనటువంటిది.
1: Body is inert.
0: అదే విధంగానే
1: likewise,
0: మనలో లేనివి మాత్రం బయటికి రావు.
1: That which is not within you will not come out.
0: ఆ విద్యలు
1: that is there latent
0: బయటపడుతూ వస్తుంది.
1: But it should become patent later.
0: లేనివి బయట రావడానికి వీలు కాదు.
1: That which is not within cannot come out.
0: లేనివి రావడానికి వీలు కాదు, ఉన్నది పోవడానికి వీలు కాదు.
1: That which exists cannot vanish. That which is not there cannot go.
0: ఉన్నవి ఉన్నవి.
1: All are present there within.
0: Everything is reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: అన్ని మన రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: Everything comes out as reaction, reflection.
0: కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు.
1: In respect of God, if you develop pure love, that
0: ఈ వైజ్ఞానంలో కూడా నువ్వు ఎన్నో పరిశోధనలు చేయవచ్చును.
1: In the field of science, you can do research.
0: ఈ పరిశోధనలు ప్రేమ చేతనే చేయాలి.
1: You should do research with love.
0: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
1: It's not possible to research and investigate without
0: love. ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏంటి?
1: What is this research? ఏం
0: చేస్తున్నావు?
1: What is that you do?
0: ఎవరిని చేస్తున్నావు?
1: Who is doing?
0: ఎందుకు చేస్తున్నావు?
1: Why?
0: ఎట్లా చేస్తున్నావు?
1: How?
0: ఈ క్వశ్చన్ వేసుకో.
1: Put a question like that.
0: నిన్ను నీవు చేసుకోవాలి.
1: You have to search for yourself.
0: Am I good or bad?
1: You should research for yourself. Am I good or bad?
0: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
1: If you do research like that, you don't need any other.
0: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటాడు.
1: Your conscience, ఆత్మా, will stand a witness.
0: నీ ఆత్మ సాక్షి అన్నారు.
1: That is, your ఆత్మా stands as a witness.
0: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
0: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడా ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
1: దిస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్.
0: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
1: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్ విశ్వామిత్రుడు కుడ్ సక్సీడ్ ఇన్ హిస్
0: వశిష్ఠుడు.
1: వశిష్ఠ,
0: ఈ వశిష్ఠుని యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
1: వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
0: వశిష్ఠ సిస్టమ్ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
1: Vasistha, the one who follows system is Vasistha.
0: Anaga emi mana krama shikshanu anusaristu raavali.
1: Meaning he follows discipline.
0: Oka vidhamainatundi system untunna prathi daniki kuda.
1: For everything there is a system.
0: Ippudu oka idi tamdar untundali.
1: There is a tamla.
0: Ee tamdar ki gina oka edina oka paathra ku oka atta pettinatte kaagidam pettinatte tippi pettite aa atta karchukuntundi.
1: This tamla is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tamla.
0: కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ డ్రాన్ బై ద ప్రెషర్ ఫోర్స్ ఆఫ్ ది ఎయిర్ విదిన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
1: Everything has got this magnet.
0: Ah, magnet attraction power.
1: That magnet stands for attraction
0: power. Ah, attraction swarupame daivamu.
1: That power of attraction is God.
0: Prati manavuni endu untundadi.
1: That's present in every human being.
0: Daivam nandu 100% untundadi.
1: But there in God there is 100% of attraction.
0: 100% తా ఉంటుండాలి.
1: 100%
0: కనుకనే
1: సో
0: ఆ విధమైనటువంటి జగత్తునంతా కూడా ఆకర్షిస్తుంది.
1: దేర్ఫోర్ గాడ్ అట్రాక్ట్స్ ద హోల్ వరల్డ్.
0: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
1: వెన్ వన్స్ వేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద మ్యాగ్నెట్ యు టర్న్ ఇన్ ద మ్యాగ్నెట్
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసే అది ఖర్చుకుంటుంది.
1: ద ఐరన్ పీస్ స్టిక్స్ టు ఎ మ్యాగ్నెట్.
0: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసే.
1: If you keep the iron piece with the magnet for 2 days,
0: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
1: Third day iron piece becomes a magnet.
0: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
1: This is true research.
0: దైవానికి సమీపంగా ఉంటే,
1: if you are near God,
0: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
1: if you are near God's love,
0: become God.
1: You become God.
0: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్ డివినిటీ.
0: ప్రేమకు సంబంధించినటువంటి యొక్క భావములు మనలో రావాలి.
1: యూ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
0: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
1: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
0: కనుక
1: సో
0: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
1: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు us ఆన్ ద రీసెర్చ్.
0: సంస్కృతి యొక్క తత్వము,
1: ద నేచర్ ఆఫ్ కల్చర్,
0: చాలా విచిత్రమైనటువంటి,
1: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
0: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్ కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతుండినాము.
1: Yesterday, vice chancellor and few students were present.
0: స్వామి ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
1: దే ఆల్ సెడ్ స్వామి ఇస్ అవర్ గుడ్ లక్.
0: అదృష్టం.
2: ఇస్ అవర్ ఫార్చ్యూన్ దే సెడ్.
0: నో సేమ్ వర్డ్ ఇస్.
2: ఓ దే సెడ్ అదృష్ట.
0: అదృష్టం అంటే ఏమిటి?
2: వాట్ యు మీన్ బై అదృష్ట?
0: మై గుడ్ లక్ అన్నారు.
2: దే సెడ్ మై గుడ్ లక్.
0: గుడ్ లక్ అంటే ఏమిటి?
2: వాట్ యు మీన్ బై గుడ్ లక్?
0: మంచి ప్రాప్తి అన్నారు.
2: ఇట్ సెడ్ గుడ్ డిసైడ్.
0: ఏదో చెప్తూ వచ్చేసారు.
2: గో ఆన్ టెల్లింగ్.
0: కానీ అదృష్టం అది కాదు.
2: ఇస్ నాట్ అదృష్ట.
0: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
2: అదృష్ట దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
0: ఆ దృష్ట దృష్టి కనిపించేటువంటిది కాదు అదృష్టం.
2: ఆ దృష్ట దట్ విచ్ యు డోంట్ సీ విత్ ది ఐ.
0: అది ఏ దైవత్వము?
2: దట్ ఈస్ డివినిటీ.
0: దృష్టి కనిపించదు.
2: యు డోంట్ సీ.
0: ఆ దృష్ట అదే అదృష్ట.
2: ఆ దృష్ట విచ్ ఇస్ నాట్
0: అదృష్టం అనేటువంటిది అన్నింటినీ తెచ్చి పెట్టేస్తుంది.
2: ఇట్ ఈస్ దట్ అదృష్ట దట్ బ్రింగ్స్ ఆల్
0: అన్ని ప్రాప్తులను కలిగింపజేస్తుంది.
2: ఇట్ కన్ఫర్స్ ఆల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంను కూడా వెలిగింపజేస్తుంది.
2: ఫిజికల్ ద సైకిక్ అండ్ స్పిరిచువల్
0: ఆధ్యాత్మికమును కూడా వెలిగింపజేస్తుంది.
2: ద వరల్డ్ ఈథిక్ ఎథికల్ మోరల్
0: ధార్మిక వైజ్ఞానికంగా కూడా వెలిగింపజేస్తుంది.
2: రైట్నెస్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్
0: అది ఏ దైవ దృష్టి?
2: దిస్ ఇస్ అదృష్ట ద స్పిరిచువల్ లుక్.
0: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
2: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
0: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
2: సో దట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
0: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
2: యూ కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: లవ్. ఈ ప్రేమ అందరి ఎందు కూడా ఉంటుంది.
2: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కానీ ఎట్టి ప్రేమను?
2: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
2: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
0: స్వార్థరహితమైన ప్రేమ.
2: ఇట్ షుడ్ బి సెల్ఫ్ లెస్.
0: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుందని.
2: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
0: బిడ్డ తల్లులకు స్వార్థం ఉంటుంది.
2: చిల్డ్రన్
0: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుంది.
2: సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
0: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుంది.
2: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
0: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
2: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
2: But the divine love, there is connection between heart.
0: అది ఎప్పుడు ఉండేటువంటిది.
2: It is present all the time.
0: మార్పు కలగనటువంటిది.
2: It is changeless.
0: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
2: You get out of love only.
0: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు. బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు. ఏ ప్రయోజనం?
2: బట్ యు మే హోల్డ్ ద టాలిస్మన్ రిపీట్ గాడ్స్ నేమ్ బట్ ద మైండ్ విల్ గో అరౌండ్ ది మార్కెట్ స్ట్రీట్స్ దేర్.
0: ధ్యానం కూర్చుంటున్నాము.
2: సిట్ ఫర్ మెడిటేషన్.
0: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
2: Do you sit for meditation for a photograph?
0: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
2: You can't attain divinity that way.
0: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
2: There are only the paths to maintain the stability of the
0: mind. దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
2: To attain divinity, love is the only path.
0: నీవు ఒక గాలము తీసుకుపోయి నీటిలో వేయి.
2: Just put a hook there in water.
0: దానికి తాడు కట్టు.
2: అండ్ జస్ట్
0: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
2: అండ్ యూ కెన్ నెవర్ క్యాచ్ ఎ ఫిష్ దేర్.
0: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
2: యూ మే సిట్ ఫర్ లాంగ్, యూ కెన్ నెవర్ క్యాచ్ ఫిష్.
0: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది.
2: బట్ ఇఫ్ యూ పుట్ ఎ బెయిట్ టు ద హుక్, యూ కెన్ క్యాచ్ ఎ ఫిష్.
0: అర్త్వర్
2: అర్త్వర్.
0: అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది. ఆ చేప నీ చేతి పడుతుంది.
2: And once you keep this bait earth worm, you can catch a fish.
0: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల,
2: in this world which is a well,
0: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి,
2: put that rope of love, thread of love,
0: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
2: And you will have the divinity, the fish, you can catch hold of it.
0: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు కాదు.
2: విదౌట్ లవ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ద ఫిష్.
0: కనుక మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
2: సో వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ లవ్ ఇన్ డివైన్ లవ్.
0: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
2: వాట్ ఎవర్ యూ మే డూ విత్ లవ్, that then the work will be transformed into work.
0: మీరు ఏ పైన చేయండి.
2: You may do anything.
0: ఆఫీస్కి వెళ్ళు.
2: Go to office.
0: ఇంజనీరింగ్ చేసుకో.
2: Do engineering.
0: డాక్టర్ చేసుకో. సేద్యం చేసుకో. టీచ్ చేసుకో. ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీతి అర్థం అని వదిలిపెట్టు. తప్పక అదే నీకు ప్రేమ.
2: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into work.
0: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
2: It's not merely lip service.
0: హృదయంతో రావాలి.
2: You should say out of your heart, wholehearted.
0: తప్పకు ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
2: In a moment you can attain divinity.
0: వెతకని అక్కరలేదు.
2: You don't need to search.
0: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
2: Because he is not present separate from you.
0: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును, కానీ దైవం దూరం కాదు.
2: Parents may be apart from you, but not God.
0: దైవం ఎప్పుడు కూడా వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటున్నాడు.
2: God is always with you, in you, around you, above you, below you, everywhere.
0: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ నేర్చాలి.
2: టు అటైన్ ద డివినిటీ లవ్,
0: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
2: హ్యావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
0: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
2: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
2: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్.
0: మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
2: ద వైస్ ఛాన్సలర్ సెడ్,
0: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
2: యు ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ ద గ్రీన్ లీవ్స్.
0: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
2: బట్ ఫర్ డెకరేషన్ టుడే వీ మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
0: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
2: వై డూ వీ కీప్ గ్రీన్?
0: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాళ్ళు కూడా తెలుసుకున్నారు.
2: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
0: చిన్న ఇంట్లో పెళ్లి చేస్తుంటుంటారు.
2: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
0: ఇంటి ముందు భత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. ఎందుకోసం
2: వేస్తున్నారు?
0: వాళ్ళకి ఆనాడంతా ఈ షామియానంతా చిక్కలేదా?
2: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
0: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
2: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
0: ఈ చిన్న ప్రదేశంలో
2: ఇన్ స్మాల్ ప్లేస్
0: ఎక్కువ మంది చేరిపోతారు.
2: మెనీ గ్యాదర్ దేర్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
2: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
0: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
2: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
0: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
2: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
0: కనిపెట్టుకున్నారు పల్లెటూరు వాళ్ళు కూడా.
2: ఇన్నోసెంట్ విలేజెస్
0: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
2: ఈవెన్ టుడే వీ హావ్ ద తోరణం
0: మనం ఇస్తుంటాం. మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
2: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
0: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
2: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
0: కనుక ఈ వైజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
2: సో సైన్స్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
0: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
2: ఇన్ ఓల్డెన్ డేస్ most of the villages are located in the midst of the forest.
0: అందువల్ల వారికి ఏ జబ్బులు కూడా వచ్చేటువంటివి కాదు.
2: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
0: హార్ట్ జబ్బులు అసలే లేదు.
2: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
0: అసలు అనేది రానే రాదు.
2: దేర్ వాస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్.
0: ఇస్నోఫిలియా లేనే లేదు.
2: నో ఇస్నోఫిలియా.
0: ఎందువల్ల?
2: వై?
0: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉచ్చాలంతా తీసుకుంటున్నాయి.
2: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తున్నాయి, ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
2: ద ట్రీస్ గివ్ యూ ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగే కొద్దీ వృక్షాలు కొట్టివేస్తున్నారు.
2: We don't know the truth. We don't realize their importance, the trees. We cut down the trees now.
0: కనుకనే మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
2: So there is shortage of oxygen.
0: కనుకనే మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
2: All this danger is of our making.
0: ప్రపంచం అంతా కూడా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
2: The whole world is full of science and technology.
0: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
2: Without these two is not possible to live.
0: ఈ సైన్స్ అనేటువంటిది
2: this science
0: electrical.
2: Electricity.
0: అనగా పాజిటివ్.
2: పాజిటివ్
0: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
2: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
2: ద సైన్స్ అండ్ టెక్నాలజీ
0: నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
2: దెర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ అస్.
0: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
2: If you fill your mind with negative thoughts, you can never attain positive divinity.
0: Motta motta lopana neevu positive desires develop cheskovali.
2: So fill your mind with the positive desires first.
0: Appudu ee negative raavadaniki veelledu.
2: Then there's no scope for the negativity there.
0: Kaduka ee naadu manakanta dukkhalaku kashtalaku ee vicharalaku kaaranamu mana negative thoughts.
2: The reason for all the anxiety and the misery and sorrow is the negative
0: thoughts.
2: All negative thoughts.
0: Anta lifeless thoughts.
2: So they are lifeless thoughts.
0: Positive pettuko.
2: Fill it up with positive thoughts.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
2: There is a bulb.
0: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
2: By connecting with the positive
0: wire. నెగటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
2: When one's positive and negative are there, you get bright light.
0: కనుకనే నీ బాడీ నెగటివ్.
2: The body is negative.
0: నీ లైఫ్ పాజిటివ్.
2: The life is positive.
0: ఈ రెండు చేరినప్పుడే
2: when both are there,
0: అది ఏ వైబ్రేషన్.
2: That is vibration.
0: ఆ వైబ్రేషన్ అనేటువంటిది సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
2: That very vibration is Satya Jnanam Anantam Brahma.
0: Satya Jnanam Anantam Brahma.
2: Satya Jnanam Anantam Brahma.
0: Adiye truth.
2: That is truth.
0: Adiye knowledge.
2: That is knowledge.
0: Not knowledge, wisdom.
2: That is not knowledge, wisdom.
0: Worldly knowledge, knowledge antaru.
2: That which is wisdom.
0: Kani divine dannita wisdom antaru.
2: The divine knowledge is wisdom.
0: Kalakane wisdom power raavali.
2: You should have the power of wisdom.
0: Wisdom power antundi kevalam prema chetane vastundi.
2: You get the power of wisdom out of love.
0: Prema leni hrudayam lopala.
2: The heart without
0: general knowledge vastundi.
2: You get only general knowledge.
0: General knowledge undi em prayojanam?
2: What is the use of mere general knowledge?
0: Aa general knowledge ki common sense kuda ekam kavali.
2: You should mix it with common sense.
0: Ee common sense general knowledge chernappude akkada practical knowledge ga bayalderthu.
2: Common sense and general knowledge together will give you the practical knowledge.
0: Kanuka vidyarthulara,
2: students,
0: kevalam vaigyanika shastram anetundi ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుంది, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి.
2: Students don't feel that the science is progressing in America, Russia, Germany.
0: ఈ దేశాలంతా భారతదేశం నుంచినే పైలు చేరిపోయింది.
2: They are all exported from Bharat only.
0: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: It is only the అధర్వణ వేద of Bharat which is the foundation for all science.
0: సమస్త అస్త్రశస్త్రముల విజ్ఞానంతా కూడాను అధర్వణ వేదంలో ఉంటుంది.
2: All modern weapons, you have the information there.
0: అంతే కాదు, health and education కూడా దాంట్లోనే ఉంటుండాలి.
2: The health and education also contain there.
0: ఈ హెల్త్ కి సంబంధించినంత కూడా అధర్వణ వేదమే.
2: ఆల్ దట్ రిఫరింగ్ టు మెడిసిన్ అండ్ హెల్త్ ఆర్ దేర్ ఇన్ అధర్వణ వేద.
0: ఇది భరద్వాజ మహర్షి కనిపెట్టాడు.
2: దిస్ ఇస్ డిస్కవర్డ్ బై భరద్వాజ.
0: అందరూ కూడాను భారతదేశంలోని ఋషులు కనిపెట్టినటువంటివి ఈ విద్యలన్నీ కూడా.
2: దీస్ ఆర్ ఆల్ ది ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఆఫ్ సేజెన్స్ సెయింట్స్ ఆఫ్ భారత్.
0: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇన్వెన్షన్ ఆఫ్ భారత్ దట్ సేస్ 1+1=2.
0: కానీ
2: బట్
0: ఆధ్యాత్మికంగా పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
2: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్ ఇస్ జస్ట్ ది ఆపోజిట్.
0: చూడండి, మీకు బాగా తెలుసును, 3-1=2 అంటారు మీరు.
2: యు ఆల్ సే 3-1=2.
0: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
2: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్ అండ్
0: ఈ ప్రపంచానికి అది రైటే.
2: ఫార్ ది వరల్డ్
0: స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
2: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
0: అది ఎట్లా?
2: హౌ?
0: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
2: ద వరల్డ్ విల్ నాట్ అక్సెప్ట్.
0: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
2: వరల్డ్ నీడ్ నాట్ అక్సెప్ట్, బట్ ఐ విల్.
0: నాకు అది సత్యమే.
2: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
0: ఎంత సత్యం?
2: హౌ డు యు సే దట్?
0: ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక మిర్రర్ ఉంటుంది.
2: హియర్ ఇస్ ద మిర్రర్.
0: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
2: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: నీవు,
2: యు,
0: మిర్రర్,
2: మిర్రర్,
0: రిఫ్లెక్షన్
2: అండ్ ది రిఫ్లెక్షన్,
0: మూడు ఉంటున్నాయి అక్కడ.
2: త్రీ ఆర్ దేర్.
0: నీవు,
2: యు,
0: నీ రిఫ్లెక్షన్,
2: యువర్ రిఫ్లెక్షన్,
0: మిర్రర్,
2: అండ్ ది మిర్రర్.
0: ఎన్ని ఉన్నాయి?
2: త్రీ.
0: మూడు ఉన్నాయి.
2: త్రీ ఆర్ దేర్.
0: మిర్రర్ తీసేసే,
2: రిమూవ్ ద మిర్రర్,
0: రిఫ్లెక్షన్ కూడా పోతుంది.
2: రిమూవ్ ద మిర్రర్.
0: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్, మూడు ఉంటున్నాయి.
2: అట్ ద బిగినింగ్ యు, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, త్రీ.
0: మూడు లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసే, ఒకటే ఉంటుంది.
2: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
0: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
2: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
0: అనగా
2: మీనింగ్
0: దేవుడు నీవు,
2: గాడ్ అండ్ యూ.
0: జీవుడు రిఫ్లెక్షన్,
2: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
0: ప్రకృతి మిర్రర్.
2: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
0: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
2: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ద ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్.
0: ప్రకృతిని నువ్వు మర్చిపో,
2: ఫర్గెట్ ద నేచర్.
0: నువ్వు ఒక్కడే దేవుడు అయిపోతావు.
2: యూ బికమ్ గాడ్.
0: నో జీవుడు.
2: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
0: ఈ ప్రకృతి ఉండినంత వరకే
2: that exists on this nature.
0: అది అర్థమవుతుందో కాదు ఇంకొక చిన్న ఉదాహరణ.
2: You may follow or not, another example.
0: ఏమిటిది? పగలు.
2: This is daytime.
0: Daytime.
2: Daytime.
0: కనుకని ప్రపంచం అంతా కనిపిస్తుంది.
2: So you see the world.
0: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
2: So long you see the world, there is bound to be misery.
0: రాత్రి నిద్రపోతావు.
2: You sleep at night.
0: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
2: When you are in deep sleep, there is
0: no world. నీకు
2: you don't see anything.
0: దుఃఖం కూడా లేదు.
2: No misery either.
0: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
2: When there is no world, there is no misery.
0: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
2: When there is world, there is misery.
0: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
2: To forget the world, meditation is prescribed.
0: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవల్ల.
2: You should forget the world at least for some time.
0: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
2: In blissful state, you forget the world.
0: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
2: That is ananda, which is the truth and infinite. That is ananda.
0: అది నిత్యానందం.
2: That's eternal.
0: అది పరమానందం.
2: That's supreme.
0: అది యోగానందం.
2: That's one of spiritual.
0: అది అద్వైతానందం.
2: That's non dual.
0: అది సచ్చిదానందం.
2: That is eternal truth.
0: కనుక సచ్చిదానందం అనేది సత్ చిత్ రెండు చేరినప్పుడు ఆనందము.
2: So there is bliss when there is combination of sat existence to chit awareness.
0: పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి.
2: Students should know
0: sat. Sat అనగా ఏంటి? Being.
2: Sat is being.
0: Being అనగా ఏమిటి? ఉండటము.
2: Being means existence.
0: అది ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది.
2: It is changeless.
0: ఏది మార్పు చెందదు?
2: What is that is changeless?
0: Sugar చేతిలో ఉంటుండాలి.
2: Here is sugar.
0: ఈ sugar పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డూలో వేయి, మైసూర్ పాక్, దేంట్లో వేసినా తీపి తీపే.
2: You mix this sugar either coffee or tea or rice pudding or Mysore pak is sweet. It the taste will not change.
0: కాబట్టి అది సత్తు. ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
2: So that is truth which is changeless.
0: దేనిని ఇది చేరుతున్నాను దాని కూడా దీని గుణాన్ని అందిస్తుంది.
2: And it gives the taste of sweetness to anything to which it is added.
0: అది సత్తు.
2: That is sat.
0: ఇది చిత్.
2: This is chit.
0: చెంచెలుతుంది నీరు.
2: Here is water.
0: గుట్ట పైన పోసినా కిందికే దిగుతాయి ఆ నీరు.
2: ఈవెన్ వాటర్ ఇస్ దర్ ఇన్ ద మౌంటైన్ టాప్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
2: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్ క్వాలిటీ.
0: చిత్ వాటర్.
2: చిత్ ఇస్ వాటర్.
0: సత్ షుగర్.
2: సత్ ఇస్ షుగర్.
0: షుగర్ ఇస్ షుగర్. వాటర్ ఇస్ వాటర్.
2: షుగర్ అండ్ వాటర్ అపార్ట్ సపరేట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
2: మిక్స్ బోత్.
0: షుగరు కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
2: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్ ఇట్ ఈస్ సిరప్.
0: అనగా ఏమిటి? ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ వెన్ మిక్స్
0: ఆనందం. రెండింటిని ఏకం చెయ్యాలి.
2: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్
0: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
2: The individual soul in the infinite
0: should ఆనందం.
2: That is eternal permanent bliss.
0: అది ఏ సచ్చిత్ ఆనందము.
2: That is one of existence
0: and being. అద్వైత ఆనందము రెండు అక్కడ.
2: That is a non-dual.
0: దాన్ని ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్న.
2: There is only one, not two, non-dual.
0: కనుక
2: so
0: మనము దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు.
2: So we don't need to make all efforts.
0: పెంచుకోండి, అందరినీ ప్రేమించండి.
2: లవ్ ఆల్.
0: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
2: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: మీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
2: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
0: కనుక
2: సో
0: విద్యార్థులు
2: స్టూడెంట్
0: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ భారత్.
0: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
0: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
2: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
0: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
2: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
0: ఏమిటది?
2: వాట్స్ దాట్?
0: కల్చర్ ఒక్కటే.
2: కల్చర్
0: కాస్ట్ ఒక్కటే.
2: కాస్ట్ ఇస్ వన్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
2: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
2: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
0: Nijame.
2: Yes.
0: Caste of humanity.
2: Caste of humanity.
0: No kulamu, no matamu, no idilir. But what about culture?
2: So in fact, there is no caste, creed and color. How about culture?
0: Caste nu maatrame nivu cheskuntunnavu.
2: You think of caste.
0: Culture kuda teeskovali.
2: Also take into consideration culture.
0: Ee culture kalavadu.
2: The culture, you don't find it tallying, agreeing with other.
0: Culture, culture entity, adhe samskruti.
2: That is the actual culture.
0: Aa samskruti inko daanto kalavadu.
2: It will never tally. There should be compatibility.
0: Adhe entone maatrame kalustundi.
2: It will only be one with the reality.
0: Meetha daanto kalavadu.
2: Not with the others.
0: Kanuka manamu ee pani cheyavalsinde gaani motta motta mana culture nu kudanu vicharinchukovali.
2: So we should also think of the culture first.
0: Deene sampradayamu annaru.
2: This is called tradition.
0: Sampradayanni anusarinchinappudu valiki sukshemame labhistundi.
2: When you follow the tradition, you will certainly progress.
0: తప్పక మనము కల్చర్ ని కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
2: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
0: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నింటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
2: బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ అవుట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ యూ కాంట్ టేక్ ఎవ్రీథింగ్ వన్ ఈక్వల్.
0: త్యాగరాజ్ చెప్పాడు,
2: త్యాగరాజ్
0: చీమలో బ్రహ్మలో. ఓ భగవంతుడా, చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావని చెప్పాడు.
2: త్యాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ హ్యాండ్ టు బ్రహ్మ.
0: అయితే చీమ కొట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
2: Then once there is ant that is giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
0: Enduku chimalo brahmalo unnappudu chimaku kuda namaskaram cheyali kada.
2: And God is there in ant, why don't you respect it?
0: Aha, cheyam manam.
2: No, you don't do that.
0: Endukante aakaranni aadharam teeskunnam.
2: Because you go by the specific form.
0: ఆకారం కాదు.
2: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఆనందం ప్రధానం.
2: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
0: దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన దైవత్వం ఉంది.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
0: చీమ ఎంత చిన్నది,
2: యాంట్ ఇస్ సో స్మాల్.
0: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి.
2: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
0: ఈ నొప్పి దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి?
2: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
0: చీమ చిన్నదే,
2: ఇట్ ఇస్ సో స్మాల్.
0: ఇంత శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
2: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హ్యాస్, హౌ కుడ్ గెట్ ఇట్?
0: తేరు చాలా చిన్నది.
2: ద స్కార్పియన్ ఇస్
0: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
2: ద స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
0: ఈ శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
0: చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
2: అండ్ సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
0: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
2: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ది పవర్.
0: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
2: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
0: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
2: వీ సఫర్ బికాస్ వీ డోంట్ నో.
0: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
2: దెన్ వన్స్ యు ఆర్ అవేర్ యు విల్ ఎంజాయ్ ది బ్లెస్.
0: కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
2: దేర్ఫోర్ వీ షుడ్ పోర్ట్రే పిక్చరైజ్డ్ డివినిటీ విత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
2: సో బాడీ ఆల్సో షుడ్ బి
0: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
2: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సాంక్టిటీ ది సీక్రెట్నెస్ ఆఫ్ ద బాడీ,
0: మనసు పవిత్రం కావాలంటే ధ్యానంలో పోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సేక్రెడ్
0: ధ్యానము, ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
2: Therefore, the chanting of the God's name and meditation, both are needed. You should have equal-mindedness in both. That is love. Here is
0: lock.
2: Taalam.
0: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
2: Oh, you hold with both of your hands the taalam.
0: కానీ రెండు తాళములు కలిసినప్పుడే శబ్దం వచ్చేస్తుంది.
2: Unless you join both, you don't get the sound.
0: జప ధ్యాన ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
2: One is chanting the name, other is meditation. Then you'll have the benefit with both of them.
0: నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
2: And that state is the one that is to be attained.
0: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
2: Many people undertake spiritual practices, you don't get out of it. You should have
0: విశ్వాసం కూడా ఉంటుండాలి.
2: You should have strong faith and intense love.
0: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: We have to develop that faith.
0: ఈ ప్రేమతను మనం సాధించాలి.
2: With this love we should achieve.
0: భజన బినా సుఖ శాంతి నహి.
3: భజన బినా సుఖ శాంతి నహి.

0: విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ which comes in the middle and disappears.
0: Idiki deeniki prarambhamu antyamu annatundi ledu.
1: There is no beginning for this nor end.
0: Itti midimalaku yavanamunu chuchi midisi povatam idi vidyavantulu yokka tattvamu kaadu.
1: It is not proper for the educated ones to take so much of pride in this transient youth.
0: Dhanama idi kuda nu sthiramainatundi kaadu.
1: Even wealth is not steady in that sense.
0: Idi kevalam kadilipoye meghamula vantidi.
1: It is like a passing cloud.
0: Yenaatiki kuda nu adi manam uddharam gaavinchinatundi kaadu.
1: Even the youth also is not like that.

0: ధారాపుత్రాదులు. వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టకు పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ అక్కర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్ని కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహినిలో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్యం. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ is not going to last long, it disappears before long.
0: ee charma chichulaku gocharam ayyetundi ee dushyakalpita jagat antai kudanu kala garbhamulo kalisi pothundadi.
1: The entire created world which is visible to the physical eye gets merged into the time.
0: Chuche netramu chudabade vishyamu rendu kudanu అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్. వాట్ యు సీ నౌ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్, ఇట్ డిసప్పియర్స్ బిఫోర్ లాంగ్.
0: ఈ చర్మ చిచ్చువులకు గోచరమయ్యే

0: which are seen are both impermanent.
1: ఈ చర్మచిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
1: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
0: బర్డ్స్, బీస్ట్స్ అండ్ యానిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
1: దీని యొక్క విశేషం ఏమిటి?
0: What is the speciality of the man's eyes alone?
1: Manavulaku charma chachchulu unnavi, krimi kitikadulaku charma chachchulu unnavi, pachapachi mrugadulaku charma chachchulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
0: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
1: Nijamuga gnana chachchulni taanu abhruti parichukonakundina ఈ చర్మచిచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
0: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
1: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
1: అర్థవంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
1: అనుభవించదగినటువంటిది.
0: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలన ఆత్మజ్ఞానము అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
1: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం, కానీ దుర్లభమే అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ హీఈస్ నో బెటర్ దాన్ ఎన్ యానిమల్.
1: ఈ చర్మచిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
0: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
1: ఎవరి నేత్రమును వారే చూడలేరు, ఎవరి నేత్రము వారినే చూడలేదు.
0: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
1: మీ నేత్రములు మీరు చూడగలుగుతున్నారా?
0: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
1: లేదు.
0: నో.
1: ఏదో ఒక ఆధారమును పురస్కరించుకుని మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
0: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
1: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్, you are not able to see your own eyes.
1: ee sthoolamainatundi netramu sthoola dehamune gurtinchalekapoyinappudu sookshmamainatundi manasu ee reethiga gurtinchagaladu.
0: If this physical eye cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
1: ee sookshmamainatundi yokka manasune gurtinchaleinatundi netramulu atyanta sookshmamainatundi yokka aatma tattvanni ee reethiga gurtinchagaladu.
0: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
1: Kanuka charma chachchuvulu anetundi kevalamu sahajamainatundi yokka jeevitaniki dushyakalpitamainatundi yokka jagattunu choopinchunu maatrame.
0: Physical eyes can show you only the physical gross world.
1: Gnana netramu prati manavunaku అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞాన నేత్రమన్నా, దివ్య నేత్రమన్నా, ఆత్మనేత్రమన్నా, బ్రహ్మ నేత్రమన్నా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
0: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ, డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే

0: జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యూ సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చక్షువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తుమో ప్రకృతి అంతా ఇక్కడ అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యూ వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యత్ దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందినవి.
1: దేర్ఫోర్ ఆల్ దట్ యు సీ అండర్గోస్ ఏ చేంజ్.
0: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యమునకు మార్పు చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వము ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం,
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్,
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం,
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు, మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు, కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటే ఈ జగత్తు యొక్క రహస్యమంతా ఇప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగద్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రిం పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్, వి హావ్ గాట్ ది లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్. కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్, ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ అనిల్ కుమార్ సెట్ వీ ఆస్పైర్ టు
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: You have to therefore foster roots with water and fertilizers and not the fruits and flowers with water and fertilizers.
0: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: This is what was told in Bhagavad Gita that I am the seed for the entire creation.
0: Yetla ee beejam taan avutadu.
1: How can he become seed?
0: Taane beejam ainatundi vaadu sarvulu endukodanu ee beeja roopamlo ee vidhanga untunnadu.
1: In what form is he manifesting as a seed?
0: Ani vishayanni manam vicharinchadaniki poyinappudu
1: if you can enquire on these lines.
0: Oka vittanamu naatinam.
1: You sow a seed.
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: It has become a sapling, a small tree.
0: ఈ వృక్షంలో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
1: This tree has a number of branches.
0: ప్రతి శాఖ యందు కూడాను పుష్పములు వికసించాయి.
1: There are a number of flowers in each branch.
0: ఆ పుష్పములన్నీ కూడాను కాయలుగా రూపొందాయి.
1: These flowers have become fruits.
0: కాయలన్నీ కూడాను ఫలములుగా మారినాయి.
1: These unripe fruits have become ripe fruits.
0: ఒక్కొక్క ఫలమునందు కూడాను ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: In each fruit there is again a seed.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: We have sown only one seed.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడాను వందల బీజములు బయలుదేరాయి.
1: What you have got is hundreds of seeds in hundreds of fruits.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడాను విత్తనంగా రూపొందిపోయింది.
1: The meaning of it is that whatever type of seed you have sown, the same type of seeds are found in the fruits which the tree gives.
0: Not same type, same quality.
1: Same quality seed is found in the fruits.
0: Idi jagattu. Ee jagattuku brahmane aatmane oka beejam.
1: For this world aatma is the seed.
0: Ee vishwame oka pedda vruchamu.
1: This world is a tree.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిని బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐ ఆమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు. దానిని తెలుసుకోవాలనేటువంటి యొక్క అపేక్ష కూడా చాలా తక్కువ.
1: Today students have neither the desire to know nor any efforts to find out this particular secret of mystery.
0: Subjects physics kavali, chemistry kavali, biology kavali, mathematics kavali, ee rakamainatunte oka deento oka subject paina maatrame taamu jeevithanni ankitam gaavinchi aa subject dwara jeevanopadhi nimittamai taginatunte oka prayatnamulu salpuchunnare kaani జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ ను మరువక చెప్పించు గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: They try to master mathematics, but they do not care to know the simple arithmetic.
0: America yanambu naraya juturugani kasika margambu kanaradu.
1: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
0: ఆల్జీబ్రా ఎంత నరయచుతురు కాని ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
1: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
0: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కాని పద్మాసనము చేయ బాధపడును.
1: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
0: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
0: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
1: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్
0: అవుట్ అనేది చేత కాదు.
1: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
0: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
1: All these students are interested only in the external things and they concentrate only in this external world.
0: Tyaginaiki amrutatva manasu idi vedam yokka pradhanamainatundi mantram.
1: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
0: Na karmana na prajaya dhanena tyaginaiki amrutatva manasu. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తురుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనేకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: ఓ మ్యాన్, ఆల్ దీస్ గుడ్ యాక్షన్స్ అండ్ డీడ్స్ and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: Ayi tyagamu deenini manam tyagam cheyali.
1: What is it that you have to renounce?
0: Aasti paastulu tyagam cheyatama?
1: Is it wealth and property?
0: Aalu biddalu tyagam cheyatama?
1: Is it wife and children?
0: Kaadu kaadu kaadu.
1: No.
0: Neeku bandhana emiti?
1: What is it that binds you?
0: Aa bandhana emito neevu gurtinchinappude aa bandhana visarjinchadaniki tagina krushi chestavu.
1: Only when you know what is binding you and what is bondage.
0: Dhanakanaka vastu vahanaadulu kaani, aalu biddalu kaani, illu bhoomulu kaani, ivi bandhanalu kaavu.
1: Money, wealth, properties, wife and children, houses and properties, they are not real bondage.
0: Neevu dehamani bhavinchatame oka pedda bandhanam.
1: You are considering yourself as the physical body is the biggest bondage.
0: దేహభ్రాంతియే ఒక పెద్ద బంధన.
1: డెల్యూజన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఈజ్ ది గ్రేటెస్ట్ బాండేజ్.
0: నేనే దేహం అనేటువంటి యొక్క భావన విసర్జించాలి.
1: యూ షుడ్ గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది.
1: దెన్ యూ గెట్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్.
0: కనుక బంధ విమోచన అనగా ఏమిటి? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
1: వాట్ డూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? Giving up the feeling that you are the body and under feeling that you are atma, that is the correct thing.
0: Deha virakti, daiva aasakti, ee rendinti yokka sannita sambandhame bandha vimochana moksha prapti rendu kudanu sambhavistayi.
1: Dispassion for the body and attachment to atma, this will give you freedom from bondage and confer on you liberation.
0: Aithe దేహభ్రాంతిని వదలటం ఎట్లా?
1: హౌ కెన్ యూ గివ్ అప్ ది అటాచ్మెంట్ టు ది బాడీ?
0: దేహభ్రాంతి అంటే అన్నపానాదులు విసర్జించి, దీనిని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గములు విసర్జించి, కేవలము కుష్కించి అష్టపంజనంగా మారి మరణించడం కాదు.
1: ఇట్ డజంట్ ఇట్ యూ కెనాట్ ఒబ్టెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బై మియర్లీ మేకింగ్ యువర్ బాడీ వీక్, గివింగ్ అప్ ఫుడ్.
0: దేహములకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: Whatever is necessary for maintaining the body, you can partake that. There is nothing wrong with that.
0: Kani dehame nenentunte yokka bhavam visarjinchu.
1: Give up the feeling that you are the body.
0: Nenu deham kaadu, idu naa upaadhi.
1: I am not the body. This is only a vesture.
0: Deha indriya mano buddhulanni kudanu naa upaadulu. Nenu dharinchinatvanti yokka dresslu.
1: Body, mind, senses and intelligence is all something like the dress which I wear.
0: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహ ప్రాంతాన్ని మనం విసర్జించాలి.
1: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమునకు పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
1: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
1: యు షుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
0: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
1: Said that I am hungry, I would like to partake food.
0: నాకు దప్పే అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
1: And it was said that I am thirsty, I want to drink water, I have freedom.
0: ఇది స్వతంత్రం కాదు.
1: This is not freedom.
0: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
1: You are compelled to eat and you are compelled to drink. Therefore, this is by compulsion.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
1: As there is compelling hunger, you are taking food.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమై అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
1: In order to satisfy your own hunger, you are taking food. How can this be freedom?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
1: As you are having thirst, you are taking water to quench it.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
1: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
0: లా ఆఫ్ నేచర్.
1: దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
1: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఇది అంతే కూడా కేవలము దైవ సంకల్పమే.
1: దిస్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: నీకు నీవు ఏమాత్రం కూడా ఏ కార్యమును కూడా ప్రయత్నంతో సాధింపలేవు.
1: There is nothing which you can achieve by your own efforts.
0: Manavuni prayatnam cheta sadhimpabadanaatvanti karyamulu enni levu.
1: There are so many things which cannot be achieved by man.
0: Ye prayatnam cheyakapoyinappudiki phalinchetvanti karyamulu enni levu.
1: There are so many things which can be achieved without any efforts whatsoever.
0: Kevalam idi nenu sadhinchanu sadhinchanu anetvanti kevalam kartrutva bhaktutvaniki moola karanamu ide ahankaramu.
1: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
0: ఆనందం నీ స్వరూపమే.
1: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
0: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్, డిస్లైక్స్, ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ and such other things.
0: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
1: దిస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి మన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
1: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
0: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
1: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనం తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెరితనం.
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
0: తన ఎందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తు నందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
0: Adigina palichu kamadhenu vevunda dhanamichi aavunu konaganeela.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: Mindedu kaantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
1: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయిన్ ఫార్ ఆర్డినరీ గోల్డ్ అండ్ సిల్వర్.
0: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మినిమం.
0: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
1: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
0: Vidyarthulara meeru telisinaatundi vishayame.
1: Dear students,
0: manaputene untuntadi.
1: Dear students, you know that there is a highly
0: dani balamu entatito anubhavinchi vaadiki artham avutundi kaani anyulaku artham kaadu.
1: There is a very strong elephant. Only people who know its strength know.
0: Kevalam oka tokato kottinante 9 adugulu poi mundu padtadu.
1: If it can just whip you with its tail, a man can be thrown 9 feet.
0: Balamaina untundi aa yenugu.
1: Such is the strength of an elephant.
0: Kaani balaheenudainatundi mauta tana ankusham chetilo pattukunnappudu taanu cheppinattu vintundi ee yenugu.
1: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
0: Vani balamenta yenugu balamenta.
1: What is the strength of this master compared to the elephant's strength?
0: Tana yokka shakti aa yenugu teliyadu.
1: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi,
1: it has strength,
0: kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
1: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్, ఇట్ హెస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: మీకు బాగా తెలుసును, బీ తుమ్మెద.
1: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఈస్ ఎ బీ.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తెలుసుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: దిస్ బీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
0: Inta kathinamainatundi karranu kodunu tolisi lopala poyetundi yokka shakti unnatundi ee yokka tummeda.
1: This bee which has got the strength to make hole and get into a very
0: atis sunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu daani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
1: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
0: tana shakti tanaku teliyadu,
1: it does not know its own strength.
0: Adhe vidhamgane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu. Cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
1: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
0: him, "Tanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru."
1: If only you make an effort, you will really experience
0: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
1: By this truth you will also enjoy the divine bliss.
0: Kasturi mrugamu adi oka rakamainatundi deer.
1: It is a musk deer.
0: Jinka,
1: it is a musk deer.
0: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
1: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
0: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
1: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
0: కట్టకడపటి అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
1: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
0: శాంతి తీసుకునే సమయ లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
1: After being tired, it takes rest under a shade and keeps its nose near unto the
0: నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
1: Then it realizes the fragrance comes from
0: అయ్యో నేను ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
1: What a mad thing I am. Not knowing that the fragrance comes from my own navel, I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
0: Manavudu kudanu anti.
1: Similar is the man.
0: Nityanandamu, Brahmanandamu, Advaitanandamu anetundi manavuni yokka swabhavamu swaroopamu.
1: The permanent bliss, the divine bliss and the brahmic bliss are all the nature of man.
0: Ee bhashya sambandham entundi, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్య తత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
1: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
0: అన్నింటికి దేహాభిమానమే మూల కారణము.
1: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: దేహము పంచభౌతికము.
1: Physical body is made up of five elements.
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: One day or the other it has to fall.
0: దేహి నిరామయుండు.
1: The indweller is a permanent one.
0: గణతిప్పక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: He is not subject to birth, death or any such limitation.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller himself is the god of gods.
0: Kanuka nijamuga tana yokka aatmane sarva vidhamainatundi yokka margamunu manavulaku andistu aanandimpa cheyuchunnadi.
1: It is his own atma which gives man all types of joy and bliss.
0: Atma nirantaramu aanandamunu andinchune kaani dukkhamu vicharamainatundi tanalo ye maatramu ledu.
1: Atma always enjoys bliss and joy. It does not know what sorrow and
0: పాత్రలో పోసినటువంటి పాయసములు ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
1: When there is a sweet juice, పాయసం filled in a particular pot, wherever you strike a hole, you get పాయసం alone through that hole or any number of holes.
0: ఆనందమయము.
1: Thus atma is full of bliss.
0: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
1: That is why the sages in the ancient days gave the name for atma.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: What type of bliss?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్.
0: నిత్యం విమలం అచలం.
1: ఇట్ ఈస్ వన్ అలోన్, ఇట్ ఈస్ ప్యూర్,
0: సర్వదీ సాక్షిభూతం.
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్.
0: ఇది ఆత్మస్వరూపం యొక్క, ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు.
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ.
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని, కష్టములు కాని, బాధలు కాని, విచారములు కాని అందించదు.
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, సారో, సాడ్నెస్?
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును, విచారమును, కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు?
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్, వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్?
0: ధన నిధికి లోకములో కొన్ని రకమైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు.
1: ఫర్ ది ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్.
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు, దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు.
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు, పెద్ద పెద్ద లాక్స్, బీగములంతా తగిలిస్తున్నారు. రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు. అందులో ఉన్న ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగ్గొట్టాలి, ఈ తాళమును పగలగొట్టాలి. అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాల స్వాధీనం చేసుకోవాలి.
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ, యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్, యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్, యూ హావ్ టు రిమూవ్ ది వాచ్.
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్.
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్, ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్.
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్?
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది, ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది.
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్.
0: కనుక దాని దగ్గరికి ఎవరు పోలేకపోతున్నారు.
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్.
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది.
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్.
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది.
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం యొక్క కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో?
0: ధనమా కారణం?
1: Is it wealth?
0: లేక బలమా కారణం?
1: Is it strength?
0: లేక స్థానమా కారణం?
1: Is it
0: అధికారమా కారణం? విద్యనా కారణం? ఇవి ఏవీ కారణం కాదు, ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు.
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్లా కారణమవుతాయి?
1: How can they be a cause for the అహంకార or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం.
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosam chankaracha ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏలి సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్ ఎంపరర్స్?
0: ఉన్నారా లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీను అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ద ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిక్లేర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరవాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్డ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములేల యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచు చననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హీ క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హి క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?
0: జలది సేతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ
0: కరును వెంట కొని పోవరి ఊర్వితళము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా?
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్ యువర్ ఓన్ ప్రాపర్టీస్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: అస్. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యూఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: డూ గుడ్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఏ విత్తనాలు నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యు ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అదును అవి అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్.
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: భారతీయస్ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థియరీ ఆఫ్ యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక మీ హృదయంలో మంచిని ఆవిర్భవింప చేసుకుని
1: దేర్ ఫోర్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: నేను ఆత్మస్వరూపుడను.
1: Consider yourself as the very
0: embodiment of Brahma. Swabhavamu.
1: My very nature is nature of Brahma.
0: Neni pani cheyataginda cheyataganida.
1: Is it appropriate to my nature to do this particular thing or not?
0: Nenu atmaga undi ee anatma sambandhamainatundi tuchcha karyamulo nenu praveshinchadam manchida kaadu aneetundi prati karyamunandu kudanu tana yokka divyatvanni taanu smarinchi karyamulo praveshinchali.
1: Whatever work you undertake, remember your divine nature and undertake appropriate
0: doshamulaku dooram avutadu.
1: Then only you will be ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: మోసములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Students should develop this kind of thinking.
0: మనం చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this studies and education we are going to
0: get a job. పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్ధాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులనిచ్చాడు.
1: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
0: రెండు చేతులకు పని జరిగితే పని చేస్తే కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫిల్ యువర్ స్మాల్ స్టమక్?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
1: That is the reason why we are put to troubles.
0: Manam karmanyeva adhikarasya, mana karmane mana pradhanamainatundi lakshyam.
1: We have every right for action.
0: Pavitra karmalu aacharinchali.
1: We should do sacred
0: aadarshavantamaina karmalu aacharinchali.
1: Ideal actions.
0: Anyulaku sahayakaramainatundi karmalu aacharinchali.
1: Helpful actions in the service
0: of others. Lokodharamunakai మనము తగినటువంటి జీవితం నీకు అంకితం చేయాలి.
1: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్.